శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 MHz పై ఈరోజు మా ప్రసారాలు ప్రారంభం. సక సంవత్సరం 1948, ఆషాఢమాసం 19వ రోజు, క్రీస్తుశకం 2026, జూలై నెల 10వ తేదీ శుక్రవారం. నిలయంలో సమయం 5:58:46. శుభోదయం.

ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం వింటున్నారు. ఇప్పుడు ప్రబోధ గీతం, దేశభక్తి గీతాన్ని వింటారు.

ఇంతవరకు ప్రబోధ గీతం, దేశభక్తి గీతాన్ని విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్ పై తిరుపతి ఎఫ్ఎం వింటున్నారు. సమయం 6:05 వస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుండి.

0: ఇంతవరకు భక్తిరంజని కార్యక్రమంలో దేవీ కీర్తనలు, నాతీయ కలాం విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం. ఇప్పుడు విందాం సూక్తి ముక్తావళి. వ్యాఖ్యానం డాక్టర్ పి అబ్దుల్ గఫర్.
1: నేడు ప్రపంచములో ఎటు చూసిన అవినీతి, బంధుప్రీతి, అన్యాయం, అక్రమం, అధర్మం విలయతాండవం చేస్తున్నాయి. కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు సమాజంలోని ఏ రంగము దీనికి మినహాయింపు కాదు. కాలక్రమంలో వీటి నిరోధానికి అనేక చర్యలు చేపట్టడం జరిగింది. అయినా ఈ దుర్మార్గాల నిర్మూలన జరగలేదు. నేడు సైన్స్ మరియు టెక్నాలజీ పరంగా మనము గణనీయమైన ప్రగతిని సాధించిన విషయం అందరికీ తెలిసినదే. కానీ నైతికంగా మనము ఎక్కడున్నామన్నది ప్రధాన ప్రశ్న. నైతిక విలువలకు తిలోదకాలిచ్చి మానవుని విలువలను మంటగలిపి ఆధ్యాత్మికతను భ్రష్టుపట్టించిన ఫలితంగానే మానవ సమాజం ఈ విధంగా అధోగతి పాలవుతోందన్న విషయాన్ని మనం గమనించలేకపోతున్నాం. అందుకే ఇస్లాం ధర్మశాస్త్రం మన జీవితాలలో అన్నిటికంటే నైతికతకు ఉన్నత స్థానం ఇచ్చింది. మానవులకు నైతికతను నేర్పేదానికి అల్లాహ్ సుబ్హాన తాలా మొహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారిని పంపినాడు. ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు కూడా అనేక హదీసు గ్రంథాలలో ఈ విషయాన్ని ఈ విధంగా ధృవీకరించారు. నేను మానవాళి నైతిక సంస్కరణ కోసం పంపబడ్డాను. అందుకే మమతల మూర్తి చివరి ప్రవక్త అయిన మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తమ బోధనల్లో ఈమాన్ తరువాత నైతికత పైనే ప్రధానంగా దృష్టి పెట్టారు. విశ్వ మానవ కళ్యాణం కోసం ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అందించిన ప్రవచనాలలో నైతికత అత్యంత ప్రాముఖ్యం కలిగిన అంశం. కనుక మనమందరము నైతిక విలువలతో కూడిన జీవితం గడుపుతూ అనైతికతకు దూరంగా ఉండటం తప్పనిసరి. అల్లాహ్ సుబ్హాన తాలా పవిత్ర ఖురాన్లో ఈ విధంగా సెలవిచ్చాడు, నిస్సందేహంగా మీరు సల్లల్లాహు అలైహి వసల్లం నైతికత యొక్క ఉన్నత శిఖరంలో ఉన్నారు. ప్రపంచంలో అన్నిటికన్నా పెద్ద శక్తి ఏది అన్న ప్రశ్నకు సమాధానంగా కొందరు సంపద అంటారు కానీ సంపద కాదు, కొందరు ప్రభుత్వము అంటారు కానీ ప్రభుత్వము కాదు, కొందరు ఖడ్గము మరికొందరు అణుబాంబు అంటారు కానీ ఇవి కూడా పెద్ద శక్తులు కావు. కొందరు కలమును పెద్ద శక్తి అంటారు. ఒక విధంగా కలమును పెద్ద శక్తి అని చెప్పవచ్చును. అయితే దీనికంటే పెద్ద శక్తి ఒకటి ఉంది, అదే నైతికత. నిస్సందేహంగా ఇది అన్నిటికంటే పెద్ద శక్తే. ఈ శక్తికి ముందు ప్రపంచములోని అన్ని శక్తులు హీనమే. నైతికత లేకుండా ఏ వ్యక్తి మంచి మనిషి అనిపించుకోలేడు. ఇతరులతో మాట్లాడేటప్పుడు మంచి పదజాలం ఉపయోగించుట, వినయ వినమ్రలతో మాట్లాడుట, ఇతరుల కష్ట సుఖాలలో పాలు పంచుకునుట, ఇతరుల మనసులను నొప్పించకుండా ఉండుట, ఇతరులను నీచంగా చూడకుండా వారిని గౌరవించుట, ఇతరుల ఆందోళనను దూరం చేయుటకు ప్రయత్నించుట, ఇవన్నీ నైతికత యొక్క భాగాలే. ఇతరులతో కలిసిమెలిసి వారితో మంచిగా ఉండి వారిని మంచి పదజాలంతో పలకరిస్తే అది మంచి విషయమే అవుతుంది. కానీ మనం తీసుకునే ఆహారం ధర్మ సమ్మతం కాకుండా అందులో దొంగతనము, మోసము, దగ లాంటి దుర్గుణాలు దాగి ఉంటే అది ఎన్నిటికీ ధర్మసమ్మతమైన ఆహారం కాజాలదు. ప్రతి ఒక్కరూ తీసుకునే ఆహారం ధర్మసమ్మతం అయ్యి ఉండేటట్లు చూసుకోవాలి. ఈ విధంగా మన దైనందిన జీవితంలో ప్రతి వ్యవహారంలోనూ నైతిక విలువలు ఉండేటట్లు చూసుకోవాలి. వ్యాపార లావాదేవీల్లో, ఉద్యోగ నిర్వహణలో, ఇచ్చి పుచ్చుకోవడాల్లో, పరస్పర సంబంధాల విషయంలో, బాధ్యతల నిర్వహణలో, విధులు హక్కులు మున్నగు విషయాలలో ఇది అది అని లేకుండా నిత్య జీవితంలో ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు నైతికతను విస్మరించరాదు. అల్లాహ్ ఆదేశాలు, దైవ ప్రవక్త ఉపదేశాల వెలుగులో జీవితం గడిపినట్లయితే అంతకు మించిన నైతికత మరొకటి ఉండదు.
0: ఇంతవరకు సూక్తి ముక్తావళి విన్నారు. వ్యాఖ్యానం డాక్టర్ పి అబ్దుల్ గఫర్.
2: ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం. జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
0: ప్రకటన విన్నారు ఆకాశవాణి తిరుపతి కేంద్రం. ఇప్పుడు విందాం పొలం కబుర్లు.
3: శుభోదయం రైతుమిత్రులకు నమస్కారం. ఈనాటి పొలం కబుర్లు, నేరుగా విత్తిన వరి సాగులో చేపట్టవలసిన యాజమాన్యం

వరిలో ఎలుకల నియంత్రణ వరి సాగులో ముఖ్య సూచనలు. అట్లే నేలలో సాగుకు మేలు చేసే సూక్ష్మజీవుల పెంపునకు రైతు స్థాయిలో చర్యలు అన్న విషయాల గురించి తెలుసుకుందామా.

నేరుగా విత్తిన వరి సాగులో కలుపు సమస్య అధికంగా ఉంటుంది. కాబట్టి రైతులు సూచించిన కలుపు రసాయనాల పిచికారి విత్తిన 25 రోజుల్లోగా పూర్తి చేయాలి. సమగ్ర ఎరువుల యాజమాన్యంలో భాగంగా సిఫార్సు చేసి 75 కేజీల యూరియాను 3 దఫాలుగా విత్తిన 15 రోజులకు పిలకల దశలో అంకురం దశలో వేయాలి. 20 కేజీల పొటాష్ను కూడా యూరియాతో పాటు అంకురం దశలో వేయాలి. రైతులు ఎప్పటికప్పుడు పొలాలను పరిశీలించుకొని చీడపీడల ఉధృతి నష్టపరిమితి స్థాయిని చాటకుండా అవసరమైన సమగ్ర సస్యరక్షణ చర్యలను చేపట్టాలి. పైరుపై జింక్ లోప లక్షణాలు కనబడినప్పుడు 2 గ్రాముల జింక్ సల్ఫేటు లీటర్ నీటికి కలిపి సరిపడా ద్రావణాన్ని పిచికారీ చేయాలి. తిరిగి 7 రోజుల వ్యవధిలో మరొకసారి పిచికారీ చేయాలి. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో ఇనుపధాతు లోపం వచ్చే అవకాశం ఉన్నందువల్ల 15 గ్రాముల అన్నబేదిని అంటే ఫెర్రస్ సల్ఫేట్ నిమ్మ ఉప్పుతో లీటర్ నీటికి కలిపి సరిపడా మందు ద్రావణాన్ని పిచికారీ చేయాలి. నేరుగా విత్తిన వరిలో పురుగులు తెగుళ్ళు తాకిడి తక్కువగా ఉంటుంది. ప్రస్తుత వాతావరణం చీడపీడలు వచ్చేందుకు అనుకూలంగా ఉండి అగ్గి తెగులు ఆశించే అవకాశం ఉంది. కాబట్టి నత్రజని ఎరువును అవసరమైనంత వరకే వేసుకోవాలి. గట్లపైన చేనులో కలుపు మొక్కలను నివారించుకోవాలి. ట్రైసైక్లోజోల్ 0.6 గ్రాముల మందు లేదా ఐసోప్రొథియోలెన్ 1.5 మిల్లీలీటరు లీటర్ నీటికి కలిపి సరిపడా మందు ద్రావణం పిచికారీ చేసుకోవాలి. పొడతెగుల నివారణకు ప్రొపికొనజోల్ 1 మిల్లీలీటరు లేదా హెక్సాకొనజోల్ 2 మిల్లీలీటరు లేదా వాలిడామైసిన్ 2 మిల్లీలీటరు లీటర్ నీటికి కలిపి సరిపడా మందు ద్రావణాన్ని పిచికారీ చేయాలి. కాండం తొలిచే పురుగు ఆశించిన ఎసిఫేట్ 1.5 గ్రాములు లేదా కార్టాప్ హైడ్రోక్లోరైడ్ 2 గ్రాములు లీటర్ నీటికి కలిపి సరిపడా మందు ద్రావణాన్ని పిచికారీ చేయాలి. ఇక వరిలో ఎలుకల నియంత్రణ అన్న విషయానికి వస్తే, వరి సాగులో నారుమడి పోసిన నాటి నుండి పంట కోసే వరకు ఏ దశలోనైనా ఎలుకలు పంటపై దాడి చేసి నష్టం కలుగు చేస్తాయి. ఎలుకలకున్న పళ్ళ అమరిక కదలిక వల్ల వరి దుబ్బులను అవి ఏటవాలుగా 45 డిగ్రీల కోణంలో కత్తిరిస్తాయి. నారుమడుల్లో మొలకెత్తే ధాన్యాన్ని ఏరి తినేస్తాయి. ఎదిగిన నారును కూడా కత్తిరించి నష్టపరుస్తాయి. నాట్లు వేసిన తర్వాత పొలం మధ్యలో అక్కడక్కడ ఎలుకలు కొట్టిన పైరు పడిపోయి ఏర్పడిన ఖాళీ స్థలాలను దూరం నుండే గుర్తించవచ్చు. పైరు ఎదిగిన తర్వాత ధాన్యం కంకులను కత్తిరించి బొరియల్లో దాచిపెడతాయి. పొలం గట్ల మీద సజీవ ఎలుక బొరియలుండటం, బురద మట్టిలో ఎలుకల పాదముద్రలుండటం, పొలంలో కొరికి వేయబడిన పిలకలు దుబ్బులు ఉండటం, ఎలుకల విసర్జన పదార్థాలు నూనె స్రావాలు కనిపించడం మొదలగు వాటిని గమనించడం ద్వారా ఎలుకల ఉనికి గుర్తించవచ్చు. ఎలుక నివారణకు వివిధ సాంకేతిక పద్ధతులు అందుబాటులో ఉన్నప్పటికీ ఎలుకల మందులను వాడటం ద్వారా తక్కువ సమయంలో తక్కువ ఖర్చుతో ఎక్కువ విస్తీర్ణంలో ఎలుకలను సమర్థవంతంగా నివారించవచ్చు. మన దేశంలో ఎలుకల నివారణకు గాను జింక్ ఫాస్ఫైడ్ అంటే నల్లమందు, బ్రోమాడయోలన్ అంటే తెల్లమందు అను 2 ఎలుకల మందులు రైతులకు అందుబాటులో ఉన్నాయి. ఎలుకల మందు విషపు ఎర తయారీకి గాను మార్కెట్లో లభ్యమయ్యే ఏదేని మందును 96:2:2 నిష్పత్తిలో అంటే 96 ఫాళ్ళ నూకలు, 2 ఫాళ్ళ నూనె, 2 ఫాళ్ళ మందు కలుపుకొని విషపు ఎరను తయారు చేసుకోవాలి. జింక్ ఫాస్ఫైడ్ అంటే నల్లమందు విషపు ఎరను సాధారణంగా ఎలుకల ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు వాడతారు. దీనిని వాడేటప్పుడు విధిగా 2 లేదా 3 రోజుల పాటు మందులేని ఆహారాన్ని ఎలుకలకు అందించి ఎలుకలను మచ్చిక చేసుకున్న తర్వాత విషపు ఎర ప్యాకెట్లను గుర్తించిన ఎలుక బొరియల్లో పెట్టి నిర్మూలించాలి. గ్రామాలలో సామూహిక ఎలుకల నిర్మూలన కార్యక్రమం చేపట్టి నియంత్రించాలి.

ఇక వరి సాగులో ముఖ్య సూచనలు అన్న విషయానికి వస్తే, భూసార పరీక్షలు చేయించుకోవాలి, మీ ప్రాంతానికి అనువైన సాధారణంగా వచ్చే చీడపీడలను తట్టుకునే రకాలను ఎంపిక చేసుకోవాలి, నాట్లను చిక్కగా పైపైన నాటాలి, వరి నాట్లు వేసేటప్పుడు ఆకుల చివరలు తుంచి నాటాలి, సరైన పురుగుమందు ద్రావణంలో 4 వేళ్లను ముంచి నాటాలి, వీలైనంతగా సేంద్రియ ఎరువులను జీవన ఎరువులను వాడుకోవాలి. సిఫార్సు మేరకు ఎరువులను చివరి దుక్కిలో నాటు సమయంలో పైపాటుగా విభజించి వేయాలి. కాలిబాటలు ఖరీఫ్లో తూర్పు పడమర దిశలో, దాల్వాలో ఉత్తర దక్షిణ దిశలలో తీయాలి. ఆకుముడతను విడదీయడానికి చేను మీద తాడును లాగించాలి. పక్షి స్థావరాలను ఏర్పాటు చేయాలి. లింగాకర్షక బుట్టలను, దీపపు ఎరలను ఏర్పాటు చేయాలి. వృక్ష సంబంధ మందులను, మరీ ముఖ్యంగా వేప ద్రావణం వంటి వాటిని పిచికారీ చేయాలి. పొలంలో అక్కడక్కడ ట్రైకోగ్రామా కార్డులను ఉంచాలి. సిఫార్సుల మేరకే పురుగు మందులను వాడాలి. ఒకే మందును పలుమార్లు వాడకుండా వాటిని మార్చుతూ జాగ్రత్త పడాలి. వరి కోత అనంతరం అకాల వర్షాలు వచ్చినప్పుడు పనలు కుప్పలపై 5% ఉప్పు ద్రావణాన్ని పిచికారీ చేసి ధాన్యం మొలకెత్తకుండా రంగు మారకుండా కాపాడుకోవచ్చు. ఇక నేలలో సాగుకు మేలు చేసే సూక్ష్మజీవుల పెంపునకు రైతు స్థాయిలో చర్యలు అన్న విషయానికి వస్తే, భూములలో పెరిగే సూక్ష్మజీవులకు సేంద్రియ పదార్థం ఆహారంగా పనిచేస్తుంది. కాబట్టి రైతుకు తమకు అందుబాటులో ఉన్న సేంద్రియ వనరులను ఎరువుగా మార్చి, అంటే పశువుల ఎరువు, కంపోస్టు వినియోగించుకోవాలి. పంట మార్పిడి, మిశ్రమ పంటల సాగు, అంతర పంటల సాగును ఆచరించి భూమిలో సేంద్రియ పదార్థాలను పెంచాలి. ప్రకృతి సాగులో వినియోగించే జీవామృతం భూములలో సూక్ష్మజీవుల వృద్ధికి చాలా బాగా ఉపయోగపడుతుంది. అందుబాటును బట్టి రైతులు తమ పొలాలకు చెరువు మట్టిని తొలకరికి ముందు తోలించుకోవాలి. పచ్చిరొట్ట పైర్లు సాగు చేసి భూమిలో కలయిదున్నాలి. భూమి కప్పి ఉండే పైర్ల సాగు వల్ల సూక్ష్మజీవులు బాగా వృద్ధి చెందుతాయి. పంట పొలాలకు వేప, కానుగ, ఆముదపు పిండి వాడడం వల్ల పంటకు కీడు చేసే సూక్ష్మజీవులను అరికట్టవచ్చు. పంట పొలాలకు రసాయనాలు, మరీ ముఖ్యంగా కలుపు మందులు, గుళికల పురుగు మందుల వాడకాన్ని వీలైనంత వరకు కఠినంగా నియంత్రించాలి. పంట మొక్కల ఎదుగుదలకు అనుకూలమైన సేద్య పద్ధతులు, సమ్మిళిత ఎరువులు, చీడల కలుపు యాజమాన్య పద్ధతులను పాటించి జీవం కోల్పోతున్న మన సాగు భూములకు జీవం పోయాలి. దీంతో ఆహార ఉత్పత్తిలో సుస్థిరత సాధించవచ్చు.

ఇంతవరకు పొలం కబుర్లు విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 MHz పై తిరుపతి ఎఫ్ఎం వింటున్నారు. సమయం 6:45 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలను వింటారు విజయవాడ కేంద్రం నుండి.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది షేక్ మస్తాన్బీ. ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్లోని వర్జీనియా పొగాకు రైతుల ప్రయోజనాల పరిరక్షణకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ తెలిపింది. తెలంగాణలో క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ప్రత్యేక క్రీడా విధానాన్ని రూపొందించినట్లు ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రతి గ్రామంలో మెరుగైన మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని ఆంధ్రప్రదేశ్ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టు ప్రాంతాన్ని ప్రముఖ పర్యాటక కేంద్రంగా అభివృద్ది చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడించారు.

0: స్టేట్స్న ఫ్లూక్యూడ్ వర్జీనియా ఎఫ్సివి పొగాకు మార్కెటింగ్ కార్యకలాపాలపై కేంద్ర వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ హైదరాబాద్లో నిన్న సమీక్ష నిర్వహించింది. వాణిజ్య శాఖ అదనపు కార్యదర్శి నితిన్ కుమార్ యాదవ్ నేతృత్వంలో జరిగిన ఈ సమావేశంలో పొగాకు రైతులు, తయారీదారులు, ఎగుమతిదారులు, డీలర్లు, వాణిజ్య సంఘాల ప్రతినిధులు, పొగాకు బోర్డు అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నితిన్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ పొగాకు రైతుల ప్రయోజనాల పరిరక్షణకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. ప్రస్తుత మార్కెట్ పరిస్థితులతో పాటు పొగాకు కొనుగోళ్లను వేగవంతం చేయడం, ఎగుమతులకు మరింత ప్రోత్సాహం కల్పించే చర్యలపై సమావేశంలో చర్చించినట్లు చెప్పారు. రైతులు, పరిశ్రమలు, ఎగుమతిదారులు, ఇతర సంబంధిత వర్గాల సమన్వయంతో భారత వర్జీనియా పొగాకు రంగం దీర్ఘకాలికంగా మరింత సుస్థిరంగా ప్రపంచస్థాయి పోటీతత్వంతో ముందుకు సాగుతుందని నితిన్ కుమార్ యాదవ్ పేర్కొన్నారు. క్రీడాకారుల కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక క్రీడా విధానాన్ని రూపొందించిందని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్లోని గచ్చిబౌలిలో స్పోర్ట్స్ డిస్టిక్ యంగ్ ఇండియా శారీరక విద్య క్రీడల విశ్వవిద్యాలయం నిన్న ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో క్రీడల అభివృద్దికి ముందుకు సాగుతామని, క్రీడాకారులకు ఉద్యోగాలు, నగదు ప్రోత్సాహకాలు అందిస్తున్నామని చెప్పారు. 2028 డిసెంబర్ నాటికి తెలంగాణ స్పోర్ట్స్ అకాడమీని ప్రారంభిస్తామని వెల్లడించారు. అంతర్జాతీయ స్థాయిలో భారత్ మరిన్ని విజయాలు సాధించాలంటే క్రీడా మౌలిక వసతులు, అకాడమీలు మరింత బలోపేతం కావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లోని ప్రతి గ్రామంలో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. కృష్ణాజిల్లా మచిలీపట్నం గ్రామీణ మండలం క్యాంబెల్పేటలో తాగునీటి పైప్లైన్ పనులను ఆయన నిన్న ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ నియోజకవర్గంలో ప్రతి ఇంటికి తాగునీటి కుళాయి ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. జల్జీవన్ మిషన్ కింద మచిలీపట్నానికి 200 కోట్ల రూపాయలు మంజూరయ్యాయని తెలియజేస్తూ,
1: ప్రతి ఇంటికి కుళాయి ఇవ్వాలనే లక్ష్యంతో ఈ ప్రభుత్వం పనిచేస్తున్నాం. బందర్ మండలంలో కరగ్రహారం పంచాయతీలో క్యాంబెల్పేటలో ఉన్నటువంటి కొత్త కాలనీకి 2.2 కోట్ల రూపాయల సంబంధించినటువంటి పనులకి ప్రారంభోత్సవం చేసుకున్నాం. ట్యాంక్ 75 లక్షల రూపాయలతో 90 కిలోలీటర్ల కెపాసిటీ కలిగినటువంటి ఓవర్ హెడ్ ట్యాంక్ ని ప్రారంభించుకోవడం జరిగింది. రాబోయే 3 సంవత్సరాల్లో కూడా అన్ని గ్రామాలకి, ఇప్పుడు ఎక్కడైతే అవకాశాలు ఉన్నా అన్ని చోట్ల కూడా వాటర్ పంప్ చేయడానికి చర్యలు తీసుకున్నాం.
0: ఆంధ్రప్రదేశ్లోని పోలవరం ప్రాజెక్టు ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. పోలవరం పర్యాటక అభివృద్ది పనులపై సంబంధిత అధికారులతో మంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మ్యూజియం, వాటర్ స్పోర్ట్స్, రిసార్ట్లు, ఇతర పర్యాటక సౌకర్యాల డిజైన్లు తుది దశకు చేరుకున్నాయని తెలిపారు. ఈ నెల 13న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పోలవరం పర్యటన సందర్భంగా పనుల పురోగతిని సమీక్షించి టూరిజం హబ్ తుది డిజైన్లను ఖరారు చేయనున్నట్లు మంత్రి వెల్లడించారు. ఆలయాల అభివృద్ది, భక్తులకు మెరుగైన సౌకర్యాల కల్పనే ప్రభుత్వ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో మంత్రి అధ్యక్షతన రాష్ట కామన్ గుడ్ ఫండ్ కమిటీ నిన్న సమావేశమైంది. ఆలయాల అభివృద్ది, ధూపదీప నైవేద్య పథకం విస్తరణ, గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై ఈ సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆనం రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ 2027 జరగనున్న గోదావరి పుష్కరాల దృష్ట్యా దేవాలయాల అభివృద్ది పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. అలాగే మరో 122 దేవాలయాలను ధూపదీప నైవేద్య పథకం పరిధిలోకి తీసుకురావాలని నిర్ణయించామని తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. తెలంగాణకు తాడిచెర్ల 2వ బొగ్గుగని కేటాయింపును విమర్శించడం సరికాదని కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి అన్నారు. హైదరాబాద్లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన నిన్న మాట్లాడుతూ మెరుగైన బొగ్గుగనులు అందుబాటులో లేకపోవడంతో ఇటీవల కాలంలో సింగరేణిలో నాణ్యమైన బొగ్గు కొరత ఏర్పడిందని చెప్పారు. తాడిచెర్ల 2 బొగ్గుగని ద్వారా సింగరేణికి సుమారు 45 సంవత్సరాల పాటు నాణ్యమైన బొగ్గు లభిస్తుందని కిషన్ రెడ్డి తెలియజేస్తూ,
2: సింగరేణి ఉన్నటువంటి సమస్యలను దృష్టిలో పెట్టుకుని ఒక తెలంగాణ రాష్ట్రానికే కాకుండా దక్షిణ భారతదేశానికి ఊపిరిగా ఉన్నటువంటి యొక్క బొగ్గు గనిని మనమందరం కూడా చేయూతను అందించాలనేటువంటి దృక్పథంతో నేను ప్రధానమంత్రి గారిని అనేక సార్లు మాట్లాడడం జరిగింది. విద్యుత్తుకు ఎటువంటి అంతరాయం భవిష్యత్తులో కూడా రాకూడదన్న ఉద్దేశంతో మోడీ గారు బొగ్గు గనిని తాడిచారు.

0: ప్లాట్ 2 మన సింగరేణి కంపెనీకి ఇవ్వాలనేటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది.
1: పేద విద్యార్థుల అభ్యున్నతికి రాష్ట ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యతనిస్తోందని ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనే స్వామి తెలిపారు. సాంఘిక సంక్షేమ హాస్టళ్ల విద్యార్థులకు డైట్ ఛార్జీలను 10% పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని, ఈ పంపు 2వ త్రైమాసికం నుంచి అమల్లోకి వస్తోందని నిన్న ఒక ప్రకటనలో వెల్లడించారు. సంక్షేమ వసతి గృహాలను దశలవారీగా గురుకులాలుగా అభివృద్ది చేయడంతో పాటు ఐఐటి, నీట్ వంటి పోటీ పరీక్షలకు ప్రత్యేక శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య, మెరుగైన సంక్షేమం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. కొత్త పెట్టుబడులు, ఉపాధి అవకాశాలతో ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో ఐటీ రంగం మరింత బలోపేతమవుతోందని పార్లమెంటు సభ్యులు ఎం శ్రీభరత్ తెలిపారు. విశాఖపట్నం ఋషికొండ ఐటీ హిల్స్లో ఐటీ సంస్థ కార్యాలయాన్ని ఆయన నిన్న ప్రారంభించి మాట్లాడుతూ, రాష్ట్రంలో ఐటీ సంస్థల విస్తరణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తోందని తెలిపారు. బెంగళూరు, హైదరాబాద్ నుంచి ఐటీ నిపుణులు విశాఖపట్నానికి రావడం ప్రధాన ఐటీ కేంద్రంగా నగరం ఎదుగుతోందనడానికి నిదర్శనమని పేర్కొంటూ,
2: ఏ కంపెనీలో అయినా సరే కొంత ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు, 5-10 ఏళ్ళు పనిచేస్తున్న వాళ్ళు, ఫ్రెషర్స్ ఇద్దరిని కలిపితే ఆ కంపెనీ ఎదుగుదల బాగుంటుంది. ఎందుకంటే యువతకి కొత్త ఆలోచనలు, కొత్త టెక్నాలజీ మీద ఇంకా ఆసక్తి చూపుతారు. ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి వాళ్ళ బిజినెస్ లో అనుభవం ఉంటుంది, వాళ్ళ క్లయింట్స్కి ఏం కావాలో తెలుసు, కాబట్టి రెండు కలిపి వాళ్ళు బాగా ఎదగలుగుతారు. ఎప్పుడైతే ఆపరేషన్ సక్సెస్ఫుల్ అవుతుందో ఈ కంపెనీ కూడా పెరుగుతుంది. మారే కాలంతో పాటు వీళ్ళు కూడా మారుతూ ఎదుగుతూ ఉంటే ఈ ప్రాంతం కూడా మరింత అభివృద్ధి అవుతుంది.
1: ఆంధ్రప్రదేశ్ యానాం ప్రాంతాల్లోని దిగువ ట్రోప ఆవరణలో నైరుతి, పశ్చిమ దిశ నుంచి గాలులు వీస్తున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో రానున్న 3 రోజుల పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ పేర్కొంది. ఉపరితల ఆవర్తనం ద్రోణి ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాల్లో రానున్న 1-2 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. మత్స్యకారుల సంక్షేమానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కట్టుబడి ఉందని మత్స్యశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. విశాఖ తీరంలో గల్లంతైన మత్స్యకారుల కోసం కోస్ట్గార్డ్, నౌకాదళం, ఇతర సంస్థల సమన్వయంతో యుద్ద ప్రాతిపదికన గాలింపు చర్యలు చేపట్టామని నిన్న ఒక ప్రకటనలో తెలిపారు. అలాగే ఒడిశా తీరంలో చిక్కుకున్న 10 మంది ఆంధ్రప్రదేశ్ మత్స్యకారులను సురక్షితంగా రక్షించినట్లు వెల్లడించారు. మత్స్యకారుల సమస్యలను రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకోవడం తగదని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. వ్యర్థాలను సేకరించేవారి జీవనోపాధిని మెరుగుపరిచేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ తెలిపారు. గుంటూరులో దళిత బహుజన రీసోర్స్ కేంద్రం ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో వ్యర్థాలను సేకరించే వారితో ఆయన నిన్న సమావేశమై ముఖాముఖి మాట్లాడారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఆంధ్రప్రదేశ్లోని వర్జీనియా పొగాకు రైతుల ప్రయోజనాల పరిరక్షణకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ తెలిపింది. తెలంగాణలో క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ప్రత్యేక క్రీడా విధానాన్ని రూపొందించినట్లు ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రతి గ్రామంలో మెరుగైన మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని ఆంధ్రప్రదేశ్ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టు ప్రాంతాన్ని ప్రముఖ పర్యాటక కేంద్రంగా అభివృద్ది చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
3: ఈఎం ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచికా నిధి ఝా. అథ వార్తాః. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రావోచత్ యత్ ఏకవింశతి శతాబ్ద్యాః భారతం వికసిత భారతం భవితుం సంకల్పబద్ధం వర్తతే. తేనోదీరితం యత్ సాంప్రతం భారతం తాదృశః దేశః యః అధిక వికాసే విశ్వసితి. విగత 12 వర్షేషు స్వస్య తృతీయం ఆస్ట్రేలియా భ్రమణం హెట్రిక్ ఇతి విజ్ఞాపయత తేన ప్రతిపాదితం యత్ ఏషః ప్రవాసః భారత ఆస్ట్రేలియా సంబద్ధానాం అపూర్వ గమితాం సూచయతి. అత్రావసరే ఆస్ట్రేలియా దేశస్య ప్రధానమంత్రి ఆంథనీ ఆల్బనీ

8:15 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 8:30 వార్తా వ్యాఖ్య విజయవాడ కేంద్రం నుండి ప్రసారం, 8:35 వరదగుడి కార్యక్రమంలో సినీ గాయని మాలవిక పాడిన చిత్రగీత కదంబం వినవచ్చు. 9:00 చిత్రలేఖ శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలను వినవచ్చు. 10:00 దీర్ఘకాలిక వ్యాధుల అవగాహన దినోత్సవంపై ప్రత్యేక కార్యక్రమం విజయవాడ కేంద్రం నుండి ప్రసారం. అతిథి డాక్టర్ గోపీచంద్, పరిచయకర్త ఎన్ మణిగారు. 10:20 వివిధ భారతి కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి. 12:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 12:10 వివిధ భారతి కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి, 12:30 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి, 12:40 వివిధ భారతి కార్యక్రమాలను వినవచ్చు విజయవాడ కేంద్రం నుండి, 1:20 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి, 1:30 వివిధ భారతి కార్యక్రమాలను వినవచ్చు విజయవాడ కేంద్రం నుండి, 3:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 3:10 వివిధ భారతి కార్యక్రమాలను వినవచ్చు విజయవాడ కేంద్రం నుండి. ఇక సాయంత్రం మా ప్రసారాలలో 5:00 వనితాలోకం స్త్రీల కార్యక్రమంలో, ముందుగా భారత స్వాతంత్రోద్యమంలో మహిళలు, ఈ కార్యక్రమంలో సరోజిని నాయుడు గారి గురించిన విశేషాలను తెలుసుకోవచ్చు. అనంతరం వికసిత భారతం కేంద్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల వివరాలను వినవచ్చు. 5:30 యువవాణి యువజనుల కార్యక్రమంలో, ముందుగా ఉద్యోగ సమాచారం, అనంతరం తిరుపతిలో జరుగుతున్న బ్లైండ్ క్రికెట్ టోర్నమెంట్పై అభిప్రాయాలతో కూర్చిన కార్యక్రమం వినవచ్చు. సమర్పణ శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్. 6:00 ప్రసార విశేషాలు, 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 6:10 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి, 6:20 సంస్కృతంలో వార్తలను వినవచ్చు ఢిల్లీ కేంద్రం నుండి, 6:30 భక్తి కుసుమాలు భక్తిగీతాల కార్యక్రమం, 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి, 7:15 పల్లెసీమలు వ్యవసాయదారుల కార్యక్రమంలో పాలల్లో వెన్న మరియు వెన్న కాని ఘన పదార్థాల శాతం పెంపొందించుటకు పోషణలో మెలకువల గురించి తిరుపతి శ్రీ వెంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్లు గారి ప్రసంగం వినవచ్చు. 7:45 వికసిత భారతం కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను గురించిన కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ. 8:00 చిత్రకుసుమాలు చిత్రగీతాల కార్యక్రమం, 8:30 తెలుగులో వార్తలు విజయవాడ కేంద్రం నుండి, 8:40 చిత్రకుసుమాలు చిత్రగీతాల కార్యక్రమం, 9:00 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 9:15 స్పాట్లైట్ వినవచ్చు ఢిల్లీ కేంద్రం నుండి, 9:30 ఏకచిత్రగానం శీర్షికనలో వైకుంఠపాలి చిత్రం నుండి పాటలు వినవచ్చు. 10:00 హలో ఆకాశవాణి శ్రోతలు ఫోనింగ్ ద్వారా కోరిన సినిమా పాటల కార్యక్రమం రికార్డింగ్స్ వినవచ్చు. ఇవి ఈరోజు ప్రసారమయ్యే మా కార్యక్రమాల వివరాలు. ప్రసార విశేషాలను విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 MHz పై తిరుపతి ఎఫ్ఎం వింటున్నారు. సమయం 7:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలను వింటారు హైదరాబాద్ కేంద్రం నుండి.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్స్, ఫార్మాస్యూటికల్స్లో మేక్ ఇన్ ఇండియా ఒక గ్లోబల్ బ్రాండ్గా మారిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. నైపుణ్యం కలిగిన నిపుణులు, సంస్థల వల్ల భారత్ అత్యంత ప్రాధాన్యత గల గమ్యస్థానంగా ఎదుగుతోందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. ఒక దేశం ఒకే ఎన్నిక ప్రతిపాదిత చట్టాన్ని పరిశీలిస్తున్న సంయుక్త పార్లమెంటరీ కమిటీ ఈరోజు, రేపు గోవాలో విస్తృత సంప్రదింపులు జరుపుతుంది. E85 ఇంధనాన్ని ప్రవేశపెట్టాలని ప్రభుత్వం యోచిస్తోందని కేంద్ర పెట్రోలియం, సహజవాయు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి తెలిపారు.

0: ఫిఫా ప్రపంచకప్లో భాగంగా అమెరికాలోని బోస్టన్లో జరిగిన మొదటి క్వార్టర్ ఫైనల్లో మొరాకోపై 2-0 గోల్స్ తేడాతో విజయం సాధించి ఫ్రాన్స్ సెమీఫైనల్స్కు దూసుకెళ్లింది. ఎక్కువగా ఎదగాలి, మరిన్ని విజయాలు సాధించాలి అనే మంత్రంతో అభివృద్ధి చెందిన భారతదేశం కోసం ఒక శక్తివంతమైన కార్యాచరణను ప్రధానమంత్రి వివరించారు. ఆస్ట్రేలియాలోని మార్వెల్ స్టేడియంలో జరిగిన మెల్బోర్న్ మీట్స్ మోదీ సదస్సులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగించారు. గత 12 ఏళ్లలో ఇది తన 3వ ఆస్ట్రేలియా పర్యటన అని, ఈ హ్యాట్రిక్ పర్యటనతో భారత్ ఆస్ట్రేలియా సంబంధాలు సరికొత్త శిఖరాలకు చేరుకున్నాయని ప్రకటించారు. 10 లక్షల మందికి పైగా ఉన్న భారతీయ ప్రవాస సమాజం ఇరు దేశాల ద్వైపాక్షిక మైత్రికి బలమైన పునాది అని కొనియాడారు.
1: जब साल 2014 में ऑस्ट्रेलिया आया था तो 28 साल के बाद भारत का कोई पीएम यहां पहुंचा था. तब मैंने कहा था कि अब आपको 28 साल इंतजार नहीं करना पड़ेगा. पिछले 12 वर्षों में मैं तीसरी बार यहां आया हूं, यानी इस बार हैट्रिक लगी है. ये दिखाता है कि भारत और ఆస్ట్రేలియా కే రిస్తే కిస్ ఉంచాయి పర్ హై.
0: చిప్స్ నుండి ఓడల వరకు విస్తరించిన తయారీ రంగాన్ని గురించి ప్రస్తావిస్తూ ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్స్, ఫార్మాసూటికల్స్లో మేక్ ఇన్ ఇండియా ఒక గ్లోబల్ బ్రాండ్గా మారిందని పేర్కొన్నారు. ప్రపంచంలోనే 3వ అతిపెద్ద మెట్రో నెట్వర్క్గా భారత్ అవతరించిందని, వందే భారత్, నమో భారత్ ర్యాపిడ్ రైలు వ్యవస్థలు వేగంగా విస్తరిస్తున్నాయని తెలిపారు. భారతదేశం త్వరలోనే ఒక దేశీయ అంతరిక్ష స్టార్టప్ తన సొంత రాకెట్ ద్వారా ఉపగ్రహాన్ని ప్రయోగించనుందని ప్రధానమంత్రి వెల్లడించారు.
1: भारत ने मून के साउथ पोल पर चंद्रयान लैंड कराया. दुनिया में कोई और देश ऐसा नहीं कर पाया. लेकिन भारत इतने भर से संतुष्ट नहीं रहा. भारत अब स्पेस में अपना गगनयान भेजने की तैयारी कर रहा है. भारत अब अपना स्पेस स्टेशन बनाने के लक्ष्य पर चल रहा है.
0: నైపుణ్యం కలిగిన నిపుణులు, సంస్థలు, ఆవిష్కరణల పర్యావరణ వ్యవస్థ వల్ల భారత్ అత్యంత ప్రాధాన్యత గల గమ్యస్థానంగా ఎదుగుతోందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. న్యూఢిల్లీలో జరిగిన సిఐఐ నేషనల్ జీసీసీ బిజినెస్ సమ్మిట్ను ఉద్దేశించి మాట్లాడుతూ మంత్రి, దేశంలో ప్రస్తుతం 2100 కంటే ఎక్కువ జీసీసీలు ఉన్నాయని, ఇవి 2,300,000 మంది నిపుణులకు ప్రత్యక్షంగా ఉపాధి కల్పిస్తూ ప్రతి ఏటా దాదాపు 100 బిలియన్ అమెరికన్ డాలర్ల ఆదాయాన్ని ఆర్జిస్తున్నాయన్నారు. గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లు నిరంతర ఆవిష్కరణలను నడపడానికి ఇంజనీరింగ్, పరిశోధన, కృత్రిమ మేధస్సు, సైబర్ సెక్యూరిటీ, ఫైనాన్స్, ప్రోడక్ట్ డిజైన్, డేటా సైన్స్లను ఒకచోటకు చేర్చి ఒక పెద్ద మార్పును సూచిస్తున్నాయని ఆమె పేర్కొన్నారు. కువైట్ పర్యటన ముగించుకుని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఒమన్ చేరుకున్నారు. ఒమన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ డైరెక్టర్ జనరల్ షేక్ అహ్మద్ అల్ మస్కారీ ఆయనకు స్వాగతం పలికారు. ఒమన్ పర్యటన పూర్తి చేసిన తర్వాత ఆయన ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి 2028-29 కాలపరిమితికి సంబంధించి భారతదేశ అధికారిక ప్రచారాన్ని ప్రారంభించడానికి న్యూయార్క్ వెళతారు. ఆ తర్వాత 3వ భారత్ యూరోపియన్ యూనియన్ వాణిజ్య సాంకేతిక మండలి సమావేశానికి హాజరవ్వడానికి, అలాగే యూరోపియన్ యూనియన్, బెల్జియం దేశాల విదేశాంగ మంత్రులతో చర్చలు జరపడానికి ఈ నెల 14-15 తేదీల్లో బ్రసెల్స్ సందర్శిస్తారు. డాక్టర్ జయశంకర్ ప్రస్తుతం ఖతార్, బహ్రెయిన్, కువైట్, ఒమన్, న్యూయార్క్, బ్రసెల్స్ దేశాల్లో 11 రోజుల పర్యటనలో ఉన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. ఒక దేశం ఒకే ఎన్నిక ప్రతిపాదిత చట్టాన్ని పరిశీలిస్తున్న సంయుక్త పార్లమెంటరీ కమిటీ ఈరోజు, రేపు గోవాలో విస్తృత సంప్రదింపులు జరపనుంది. తన సిఫారసులను ఖరారు చేయడానికి ముందు సమాజంలోని వివిధ వర్గాల నుండి అభిప్రాయాలు సేకరించేందుకు దేశవ్యాప్తంగా చేపట్టిన ప్రక్రియలో భాగంగా ఈ కమిటీ గోవాలో పర్యటిస్తోంది. పార్లమెంటు సభ్యుడు పిపి చౌదరి అధ్యక్షతన ఏర్పాటైన ఈ కమిటీ 129వ రాజ్యాంగ సవరణ బిల్లు 2024, కేంద్రపాలిత ప్రాంతాల చట్టాల సవరణ బిల్లు 2024ను పరిశీలిస్తోంది.

0: రెండు రోజుల పర్యటనలో భాగంగా కమిటీ, రాష్ట్ర రాజకీయ కార్యనిర్వాహక వర్గం, గోవా శాసనసభ సభ్యులు, ప్రభుత్వ సీనియర్ అధికారులు, ప్రధాన ఎన్నికల అధికారి, రాజకీయ పార్టీలు, న్యాయ నిపుణులు, విద్యావేత్తలు, పరిశ్రమల ప్రతినిధులు, మీడియా సంస్థలు, ఇతర భాగస్వాములతో సంభాషిస్తుంది. కమిటీ దేశవ్యాప్త అవగాహనలో కార్యక్రమంలో భాగంగా ఇప్పటికే ముంబై, డెహ్రాడూన్, చండీగఢ్, షిమ్లా, బెంగళూరు, గాంధీనగర్లలో ఇటువంటి సంప్రదింపులు జరిపింది. ప్రస్తుత ప్రామాణిక E20 పెట్రోల్ కంటే లీటర్కు సుమారు 20 రూపాయలు తక్కువ ధరకే లభించే E85 ఇంధనాన్ని ప్రవేశపెట్టడానికి ప్రభుత్వం యోచిస్తోందని కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి తెలిపారు. అయితే ఈ 85 ఇంధనాన్ని కేవలం ఈ ఇంధనానికి అనుగుణంగా ప్రత్యేకంగా డిజైన్ చేసిన వాహనాలకు మాత్రమే పరిమితం చేయనున్నట్టు ఆయన పేర్కొన్నారు. దీంతో వినియోగదారులకు ఆర్థిక ఉపశమనం కలిగించడంతో పాటు ప్రభుత్వ ఇథనాల్ మిశ్రమం కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడమే లక్ష్యంగా పెట్టుకున్నట్టు చెప్పారు. ఇథనాల్ మిశ్రమ పెట్రోల్ వల్ల ఇంజన్ దెబ్బతింటుందని, వాహన పనితీరు తగ్గుతుందని వస్తున్న ఆందోళనలను త్రోసిపుచ్చుతూ ప్రభుత్వ బయోఫ్యూయల్ విధానాన్ని ఆయన సమర్థించారు. రోడ్డు రవాణా రంగానికి స్వచ్ఛమైన ప్రత్యామ్నాయ ఇంధనాలు అధునాతన సాంకేతిక పరిజ్ఞానంలోకి మారడం చాలా అవసరమని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ చెప్పారు. గాంధీనగర్లో 3 రోజుల పాటు జరిగేటువంటి మల్టీమోడల్ ట్రాన్స్పోర్ట్ షో ప్రవాస్ ప్రారంభించిన సందర్భంగా మాట్లాడుతూ మంత్రి, శిలాజ ఇంధనాలపై ఆధారపడడం వల్ల భారీ ఆర్థిక పర్యావరణ నష్టాలు వాటిల్లుతున్నాయన్నారు. అందువల్ల రోడ్డు రవాణాదారులు తక్కువ ఖర్చుతో కూడిన ప్రత్యామ్నాయ ఇంధనాలు వినియోగించాలని ఆయన పిలుపునిచ్చారు. ఫిఫా ప్రపంచకప్లో భాగంగా అమెరికాలోని బోస్టన్లో జరిగిన మొదటి క్వార్టర్ ఫైనల్స్లో మొరాకోపై 2-0 గోల్స్ తేడాతో విజయం సాధించి ఫ్రాన్స్ సెమీఫైనల్స్కు దూసుకెళ్లింది. ఈ విజయంతో ఫ్రాన్స్ చరిత్రలోనే తొలిసారిగా వరుసగా 3వసారి ప్రపంచకప్ సెమీఫైనల్కు చేరుకుంది. ఇక ఈరోజు రాత్రి జరగనున్న 2వ క్వార్టర్ ఫైనల్స్లో స్పెయిన్, బెల్జియం దేశాలు తలపడతాయి. మిగిలిన చివరి 8 క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లలో నార్వే జట్టు ఇంగ్లాండ్తో, అలాగే డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనా ఆదివారం ఉదయం స్విట్జర్లాండ్తో తలపడుతుంది. 5 T20 మ్యాచ్ల పురుషుల క్రికెట్ సిరీస్లో భాగంగా బ్రిస్టల్లో రాత్రి జరిగిన 4వ మ్యాచ్లో ఇంగ్లాండ్ చేతిలో భారత్ 9 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. దీంతో 5 మ్యాచ్ల సిరీస్ను 3-0 తేడాతో ఇంగ్లాండ్ సిరీస్ను కైవసం చేసుకుంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్స్, ఫార్మాస్యూటికల్స్లో మేక్ ఇన్ ఇండియా ఒక గ్లోబల్ బ్రాండ్గా మారిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. నైపుణ్యం కలిగిన నిపుణులు, సంస్థల వల్ల భారత్ అత్యంత ప్రాధాన్యత గల గమ్యస్థానంగా ఎదుగుతోందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ఒక దేశం ఒకే ఎన్నిక ప్రతిపాదిత చట్టాన్ని పరిశీలిస్తున్న సంయుక్త పార్లమెంటరీ కమిటీ ఈరోజు, రేపు గోవాలో విస్తృత సంప్రదింపులు జరపనుంది. E85 ఇంధనాన్ని ప్రవేశపెట్టాలని ప్రభుత్వం యోచిస్తోందని కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి తెలిపారు. ఫిఫా ప్రపంచకప్లో భాగంగా అమెరికాలోని బోస్టన్లో జరిగిన మొదటి క్వార్టర్ ఫైనల్స్లో మొరాకోపై 2-0 గోల్స్ తేడాతో విజయం సాధించి ఫ్రాన్స్ సెమీఫైనల్కు దూసుకెళ్లింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 12:30
1: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 MHz పై తిరుపతి FM వింటున్నారు. ఇప్పుడు విందాం

0: ప్రభాతరేఖలు కార్యక్రమానికి స్వాగతం. ఇవాల్టి ప్రభాతరేఖలు కార్యక్రమంలో మీరు వినబోతున్న అంశాలు: ముందుగా భారత స్వాతంత్ర సమరం, సూరత్ చీలిక గురించిన విశేషాలను వినవచ్చు. సమర్పణ శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్. అనంతరం శతవసంత సాహితీ మంజీరాలులో కందుకూరి వీరేశలింగం గారి స్వీయ చరితము, చదివినవారు శ్రీమతి కె కాంచన. ముందుగా ప్రకటనలు విందాం.
1: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
2: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
3: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి, హర్ పల్ ఆప్కే సాథ్.
1: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
0: ప్రకటనలు విన్నారు. ఇప్పుడు భారత స్వాతంత్ర సమరం, సూరత్ చీలిక గురించిన విశేషాలను వినవచ్చు. సమర్పణ శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్.

శ్రోతలకు నమస్కారం. నిన్నటి మన కార్యక్రమంలో విప్లవ సంస్థల ఆవిర్భావం గురించి తెలుసుకున్నాం కదా. అదే సమయంలో భారత జాతీయ కాంగ్రెస్లో కూడా ఉద్యమాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలనే అంశంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. స్వదేశీ ఉద్యమం తరువాత ఆ అభిప్రాయ భేదాలు మరింత స్పష్టమయ్యాయి. ఈ పరిణామాల ఫలితంగా 1907 సూరత్ కాంగ్రెస్ సమావేశంలో తాత్కాలిక చీలిక ఏర్పడింది. ఇది భారత స్వాతంత్రోద్యమ చరిత్రలో ఒక ముఖ్యమైన మలుపు. ఈనాటి కార్యక్రమంలో సూరత్ చీలికకు దారితీసిన కారణాలు, ఆ సమావేశంలో జరిగిన పరిణామాలు, దాని ప్రభావం, ఇంకా పర్యవసానాల గురించి తెలుసుకుందామా? భారత జాతీయ కాంగ్రెస్ స్థాపించబడినప్పటి నుంచి వివిధ ఆలోచనలు, విధానాలు కలిగిన నాయకులు కలిసి పనిచేశారు. అందరి లక్ష్యం భారతీయుల రాజకీయ హక్కుల పరిరక్షణ, దేశాభివృద్ధి, ఇంకా స్వపరిపాలన సాధించడమే. అయితే ఆ లక్ష్యాన్ని సాధించడానికి అనుసరించాల్సిన వ్యూహం విషయంలో అభిప్రాయ భేదాలు క్రమంగా పెరిగాయి. ముఖ్యంగా బెంగాల్ విభజన, స్వదేశీ ఉద్యమం తరువాత కాంగ్రెస్లో మితవాదులు, అతివాదుల మధ్య విభేదాలు స్పష్టమయ్యాయి. ఈ భేదాలు 1907 సూరత్ సమావేశంలో బహిర్గతమై కాంగ్రెస్లో తాత్కాలిక చీలికకు దారితీశాయి. 1885 నుండి కాంగ్రెస్ ప్రారంభ దశలో మితవాద నాయకత్వం కొనసాగింది. వారు రాజ్యాంగబద్ధమైన మార్గాలు, వినతిపత్రాలు, చర్చల ద్వారా సంస్కరణలు సాధించాలని విశ్వసించారు. 1905 తరువాత దేశంలో రాజకీయ చైతన్యం గణనీయంగా పెరిగింది. స్వదేశీ ఉద్యమం ప్రజల్లో

విశేష స్పందన సాధించింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్లోని మరో వర్గం ప్రజా ఉద్యమాలను మరింత విస్తృతంగా నిర్వహించాలని, స్వరాజ్యాన్ని స్పష్టమైన జాతీయ లక్ష్యంగా ముందుకు తీసుకురావాలని అభిప్రాయపడింది. ఈ రెండు దృక్కోణాలు కాంగ్రెస్లో కొంతకాలం పాటు కొనసాగినా కాలక్రమేణా భేదాలు మరింత తీవ్రమయ్యాయి. సూరత్ చీలికకు ప్రధాన కారణాలు గమనిస్తే ఉద్యమ పద్ధతులపై భిన్నాభిప్రాయాలు ప్రధాన కారణంగా భావించవచ్చు. మితవాదుల అభిప్రాయం విషయానికొస్తే రాజ్యాంగబద్ధమైన మార్గాలను అనుసరించాలి. సంభాషణ, చర్చలు, తీర్మానాల ద్వారా మార్పు సాధించాలి. ప్రజలను క్రమంగా రాజకీయంగా చైతన్యవంతులను చేయాలి. అతివాదుల అభిప్రాయం తెలుసుకున్నట్టయితే వారు స్వదేశీ ఉద్యమం, బహిష్కరణ ఉద్యమం వంటి ప్రజా ఉద్యమాలను మరింత విస్తరించాలని కోరారు. ప్రజల ప్రత్యక్ష భాగస్వామ్యాన్ని కోరుకున్నారు. స్వరాజ్య సాధనకు వేగవంతమైన రాజకీయ కార్యాచరణ అవసరమని వారు భావించారు. ఈ రెండు విధానాల మధ్య ఉన్న తేడా క్రమంగా విభేదాలకు దారితీసింది. పంతొమ్మిది వందల 1905 బెంగాల్ విభజన తరువాత దేశంలో జాతీయోద్యమం కొత్త ఊపును సంతరించుకుంది. స్వదేశీ ఉద్యమం విజయవంతం కావడంతో అతివాద నాయకులు ఇదే తరహా ఉద్యమాలను దేశవ్యాప్తంగా కొనసాగించాలని కోరుకున్నారు. మితవాద నాయకులు కూడా స్వదేశీ భావనకు మద్దతు ఇచ్చినప్పటికీ ఉద్యమాల విస్తరణ విషయంలో మరింత జాగ్రత్తగా వ్యవహరించాలని భావించారు. కాంగ్రెస్ అధ్యక్ష పదవిపై కూడా విభేదాలు తలెత్తాయి. 1907 కాంగ్రెస్ వార్షిక సమావేశం మొదట నాగ్పూర్లో జరగాల్సి ఉండగా తరువాత సూరత్కు మార్చబడింది. అధ్యక్ష పదవికి సంబంధించిన అభిప్రాయ భేదాలు కూడా సమావేశంలో ఉద్రిక్తతకు దారితీశాయి. మితవాదులు తమ అభ్యర్థికి మద్దతు ఇవ్వగా అతివాదులు తమ అభిప్రాయాలకు అనుగుణమైన నాయకత్వాన్ని కోరుకున్నారు. ఈ అంశం అప్పటికే ఉన్న విధానపరమైన భేదాలను మరింత తీవ్రమయ్యేలా చేసింది. కాలక్రమేణా రెండు వర్గాల మధ్య విశ్వాసలోపం పెరిగింది. ఉద్యమాన్ని ఎలా నడపాలనే విషయంలో ఒకరిపై ఒకరు సందేహాలు వ్యక్తం చేయడం ప్రారంభమైంది. ఫలితంగా సమావేశంలో రాజీ సాధ్యపడలేదు. సూరత్ సమావేశంలో జరిగిన పరిణామాలు పరిశీలిస్తే 1907 సూరత్లో కాంగ్రెస్ సమావేశం ప్రారంభమైన వెంటనే విభేదాలు బహిర్గతమయ్యాయి. సమావేశ నిర్వహణ, అధ్యక్ష పదవి, తీర్మానాలపై తీవ్ర చర్చలు జరిగాయి. పరిస్థితులు ఉద్రిక్తంగా మారడంతో సమావేశం సజావుగా కొనసాగలేకపోయింది. చివరకు కాంగ్రెస్లో మితవాదులు, అతివాదులు వేర్వేరుగా పనిచేసే పరిస్థితి ఏర్పడింది. ఈ సంఘటననే సూరత్ చీలికగా చరిత్రలో పేర్కొంటారు. సూరత్ చీలిక పర్యవసనాలు తెలుసుకుంటే చీలిక తరువాత కొంతకాలం కాంగ్రెస్ సంస్థాగతంగా బలహీనపడింది. దేశవ్యాప్త ఉద్యమాన్ని సమన్వయం చేయడం కొంత కష్టమయ్యింది. మితవాదులు తమ రాజ్యాంగబద్ధ కార్యక్రమాలను కొనసాగించగా అతివాద నాయకులు ప్రజా ఉద్యమాలకు, స్వదేశీ ప్రచారానికి మరింత ప్రాధాన్యమిచ్చారు. చీలిక జరిగినప్పటికీ భారత స్వాతంత్ర్య లక్ష్యం మాత్రం ఏమాత్రం మారలేదు. రెండు వర్గాల నాయకులు దేశాభివృద్ధి, స్వపరిపాలన కోసం తమ తమ మార్గాల్లో కృషి కొనసాగించారు. సూరత్ చీలిక భారత రాజకీయాల్లో విధానాలపై విస్తృత చర్చకు దారితీసింది. ఉద్యమం ఏ రూపంలో కొనసాగాలి, ప్రజల భాగస్వామ్యాన్ని ఎలా పెంచాలి, ఇలాంటి ప్రశ్నలు జాతీయ చర్చగా మారాయి. సూరత్ చీలికను చరిత్రకారులు భిన్న కోణాల్లో విశ్లేషిస్తారు. ఒకవైపు కాంగ్రెస్లో ఏర్పడిన చీలిక కొంతకాలం ఆ సంస్థ ఐక్యతను దెబ్బతీసిందని, దీనివల్ల ఉద్యమం వేగం తగ్గిందని కొందరు అభిప్రాయపడతారు. మరోవైపు భారత జాతీయోద్యమం పరిణితి చెందుతున్న క్రమంలో భిన్న రాజకీయ

ఆలోచనలు సహజంగానే వెలుగులోకి వచ్చాయని మరికొందరు చరిత్రకారులు పేర్కొంటారు. ఒకే లక్ష్యమున్నప్పటికీ దీన్ని సాధించడానికి అనుసరించాల్సిన మార్గాలపై అభిప్రాయ భేదాలు ప్రజాస్వామ్య రాజకీయాల్లో సహజమని వారు విశ్లేషిస్తారు. గమనించాల్సిన విషయం ఏమిటంటే మితవాదులు ఇంకా అతివాదులు ఇద్దరూ భారతదేశ అభ్యున్నతినే కోరుకున్నారు. వారి మధ్య తేడా కూడా ప్రధానంగా వ్యూహం విషయంలోనే ఉండేది, స్వాతంత్ర ఆకాంక్ష విషయంలో కాదు. సూరత్ చీలిక భారత స్వాతంత్రోద్యమానికి కొన్ని ముఖ్యమైన పాఠాలను నేర్పింది. జాతీయోద్యమంలో ఐక్యత ప్రాముఖ్యత మరింత స్పష్టమైంది. ప్రజా ఉద్యమాలు, రాజ్యాంగబద్ధ రాజకీయాలు రెండింటి పాత్రపై విస్తృత చర్చ జరిగింది. తరువాతి కాలంలో విభిన్న వర్గాల మధ్య సహకారం అవసరమనే అవగాహన పెరిగింది. కొన్ని సంవత్సరాల తరువాత జాతీయ ప్రయోజనాల దృష్ట్యా కాంగ్రెస్లో ఐక్యతను పునరుద్ధరించడానికి

అయింది. ప్రజా ఉద్యమాలు, రాజ్యాంగబద్ధ రాజకీయాలు రెండింటి పాత్రపై విస్తృత చర్చ జరిగింది. తరువాతి కాలంలో విభిన్న వర్గాల మధ్య సహకారం అవసరమనే అవగాహన పెరిగింది. కొన్ని సంవత్సరాల తరువాత జాతీయ ప్రయోజనాల దృష్ట్యా కాంగ్రెస్లో ఐక్యతను పునరుద్ధరించడానికి ప్రయత్నాలు మొదలయ్యాయి. ఈ పరిణామం తరువాతి ఉద్యమాలకు బలమైన పునాదిగా నిలిచింది. సూరత్ చీలిక తరువాత భారత రాజకీయ పరిస్థితులు క్రమంగా మారాయి. ఒకవైపు రాజ్యాంగ సంస్కరణలపై చర్చలు కొనసాగుతుండగా, మరోవైపు జాతీయోద్యమంలో ఐక్యత అవసరం మరింత గుర్తించబడింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్లో మళ్లీ సమన్వయం ఏర్పడింది. అనంతరం భారత రాజకీయాల్లో ఒక కొత్త నాయకత్వం వెలుగులోకి వచ్చింది. రేపటి మన కార్యక్రమంలో స్వాతంత్ర్యోద్యమం గురించి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.

0: ఇంతవరకు భారత స్వాతంత్ర సమరంలో సూరజ్ చీలిక గురించిన విశేషాలను విన్నారు. సమర్పణ శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్. కార్యక్రమంలో ఇప్పుడు కొన్ని ప్రకటనలు వింటారు.
1: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు, మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
2: ప్రభాత రేఖలు కార్యక్రమంలో ఇప్పుడు శతవసంత సాహితీ మంజీరాలులో కందుకూరి వీరేశలింగం గారి స్వీయ చరితము, చదివినవారు శ్రీమతి కె కాంచన.
3: కార్యశూరుడు వీరేశలింగం, కదం పట్టి పోరాడిన సింగం, దురాచారాల దురాగతాలను తుదముట్టించిన అగ్ని తరంగం అని మహాకవి శ్రీశ్రీ ఆయనను అభివర్ణించారు. కొట్టుకొనిపోయే కొన్ని కోటిలింగాలు వీరేశలింగం ఒకడు మిగిలెను చాలు అని ఆరుద్ర ఆయనకు నివాళులర్పించారు. ఆధునిక కాలంలో అగ్రగణ్యుడైన ఆంధ్రుడు అని కట్టమంచి రామలింగారెడ్డి అంటే, ప్రముఖ భారతీయులలో ఒకరు, లోతైన వివేచన, అంతులేని సాహసము, అమితమైన శక్తి కలవాడు, అసత్యాన్ని చెండాడి ప్రగతి మార్గం కోసం పోరాడాడు అని రాజాజీ ప్రస్తుతించారు. ఆదర్శ దృక్పథంగల కార్యవాది అని నార్ల వెంకటేశ్వరరావు అన్నారు. ఆంధ్రలో జీవిత ప్రవాహాన్ని వీరేశలింగం కొత్తదారి పట్టించారు. ఈ కృషిలో ఆయనకు మార్గదర్శకులు లేరు, ఆయనతో పోల్చదగినవారూ లేరు అని కందుకూరి ఈశ్వర్

దత్తు కీర్తించారు. ఇలాంటి వర్ణనలెన్నైనా నవ్యాంధ్ర వైతాళికుడు బీరేశలింగం విరాట్ స్వరూపాన్ని సంపూర్ణంగా చిత్రించలేవు. రాజా రామ్మోహన్ రాయ్, ఈశ్వరచంద్ర విద్యాసాగర్ వంటి మహాసంస్కర్తల కోవలోని వారు వీరేశలింగం. ఆయన సంస్కరణాభిలాష కేవలం ప్రబోధమాత్రమైంది కాదు, ఆచరణశీలమైంది. సామాజిక సంస్కరణతో పాటుగా శతాధిక గ్రంథాలు రాసి సాహిత్య రంగంలోనూ ఒరవడి పెట్టిన ప్రతిభా పాటవాలు ఆయన స్వంతం. అందుకే ఆయన ఆధునికాంధ్ర సంస్కార వికాసానికి అక్షరాల ఆద్యుడు, మార్గదర్శకుడు, అనుభవాల గని. భారతదేశంలో సాంస్కృతిక పునర్వికాసం 19వ శతాబ్ది ద్వితీయార్థంలో ఊపందుకుంది. జాతీయ పునరుజ్జీవం, సామాజిక పునర్నిర్మాణం వంటి భావనలు ఆలోచింపచేశాయి. జీవితానుభవాలు, అవసరాలకు తోడు ఇంగ్లీష్ వారి సాంఘిక సాంస్కృతిక ప్రభావం కూడా ఇందుకు ప్రేరేపించింది. తరతరాలుగా పాతుకుపోయిన సాంఘిక దురాచారాలు మేధావులను, ఆలోచనాపరులను కలవరపరిచాయి. ఈ నేపథ్యంలోనే వీరేశలింగం ఉద్యమించారు. ఆయన జన్మించటానికి 25 ఏళ్ల ముందు వరకు చెదురుమదురుగానైనా సతీసహగమనం వంటి దురాచారం ఇక్కడ ఉండేది. అక్షరాస్యత చాలా తక్కువ. పాత సామాజిక వ్యవస్థ శిథిలమవుతున్నా కూడా కొత్తది రూపం దాల్చలేదు. సంఘజీవనంలో అజ్ఞానం, అనారోగ్యం, అంధవిశ్వాసాలు రాజ్యమేలుతున్నాయి. తరచూ కరువు కాటకాలు, తుఫాన్లు, గాలివానలు వంటివి ప్రజల జీవితాన్ని కడగండ్లపాలు చేస్తున్నాయి. వాన కురిస్తేనే పంట, ప్రయాణ సాధనాలు లేవు. సంస్థానాధీశులు, జమీందారుల భోగ విలాసాలు బ్రిటిష్ పాలకుల సాయంతో పెత్తనం, విత్తం సంపాదించుకున్న కొత్త కులీన వర్గం, లంచగొండితనం, విద్యావిధానం, ప్రయాణ సాధనాలు నామమాత్రం. ఇలాంటి స్థితిలో ప్రజల అజ్ఞానం, భయభీతులు, దైన్యం వగైరాలను ఆసరా చేసుకుని క్షుద్రశక్తులు, మూఢనమ్మకాలు వెర్రితలలు వేస్తున్న దశ. వీటికి అందరికంటే ఎక్కువగా బలైన వారు స్త్రీలు, అందులోనూ బాలవితంతువులు. 1901లో దేశంలో 25 ఏళ్లలోపు బాలవితంతువులు 12 లక్షల మంది ఉన్నట్లు జనాభా లెక్కలు చెప్పాయి. ఆడపిల్లలు చదువుకోకూడదు, వారికి లోకజ్ఞానం ఉండకూడదు. బాల్య వివాహాలు, పురుషులకు 4-5 పెళ్లిళ్ళు, బాలవితంతువులు మాత్రం గొడ్డు చాకిరీలోనే జీవితం చాలించాలి. ఇలాంటి పరిస్థితులలో పుట్టి వాటిని మార్చటానికి నడుంకట్టి దేశానికే ఆదర్శం చూపిన ధీశాలి కందుకూరి. తన జీవితానుభవాలను, అభిప్రాయాలను స్వీయ చరిత్రగా గ్రంథస్థం చేయటం తెలుగువారి మహద్భాగ్యం. ఆ మహావ్యక్తి ఆలోచనలతో, దృష్టికోణంలో ఆయన జీవితాన్ని, నాటికాలాన్ని సందర్శించగలగటం ఒక అపూర్వ అనుభవం. నిజానికి వీరేశలింగం స్వీయ చరిత్ర 19-20 శతాబ్దాల మధ్యకాలపు 3 తరాల తెలుగువారి సాంఘిక చరిత్ర. ఆయన గురించి అమూల్యమైన పరిశోధన చేసిన అక్కిరాజు రమాపతిరావు గారన్నట్లు, రాజా రామ్మోహన్ రాయ్కి, మహాత్మాగాంధీకి మధ్యకాలపు తెలుగుదేశపు సాంఘిక, సాహిత్య, విద్య, వైజ్ఞానిక రంగాల చరిత్ర. ఆనాటి సంధ్యయుగంలోని సమాజం, న్యాయస్థానాలు, పాఠశాలలు, కులాచారాలు, ప్రభుత్వ యంత్రాంగం, ఉద్యోగస్తుల నడవడులు, స్థానిక సంస్థల నిర్వహణ, యువతరానికి, పెద్దలకు సంభవించిన భారీ సంఘర్షణలు, ఇవన్నీ వీరేశలింగం స్వీయ చరిత్ర ఆధారంగా అధ్యయనం చేయవచ్చు. ఇంకో విశేషమేంటంటే, తెలుగులో సంపూర్ణమైన అర్థంలో తొలి స్వీయ చరిత్ర కూడా ఇదే కావటం. తెలుగులో మొదటి ప్రబంధమును నేనే చేసి తిని, మొదటి నాటకమును నేనే తెనిగించి తిని, మొదటి ప్రకృతి శాస్త్రమును నేనే రచించి తిని, మొదటి ప్రహసనము నేనే రాసి తిని, మొదటి చరిత్రమును నేనే విరచించి తిని, స్త్రీలకై మొదటి వచన పుస్తకమును నేనే కావించి తిని అంటూ స్వీయ చరిత్రలో రాసుకున్న కందుకూరి ఆ ప్రక్రియకు కూడా ఆద్యులు అనటం అక్షర సత్యం. నిజానికి పంతులుగారికి స్వీయ చరిత్ర రాసుకోవటం పెద్దగా ఇష్టం లేదు. పనిచేసి చూపవలేనన్న చింతయే కాని నన్ను గూర్చి నేను చెప్పుకోవలేనన్న అభిలాష మొదటి నుండియూ నాకెందుకో లేకుండెను అని ఆయన

అవతారికలో మొదటి వాక్యంగా రాసుకున్నారు. అయితే ఆయన ఆదర్శ జీవితానుభవాలు గ్రంథస్థం కావాలనే ఆకాంక్షతో ఆత్మీయులు, అభిమానులు ఆ పని చేయమంటూ పంతులుగారిపై ఒత్తిడి తెస్తుండేవారు. అత్యంత ఆప్తమిత్రుడైన బసవరాజు గవర్రాజు ఇంగ్లీషులో కందుకూరి జీవిత చరిత్ర రాయాలని సంకల్పించగా ఆయన నిరుత్సాహపరచి కావలెనంటే తన మరణానంతరం రాయమన్నారు. అయితే ఆయన కంటే చిన్నవాడే అయిన గవర్రాజు దురదృష్టవశాత్తు అకాల మరణం చెందారు. అప్పుడు పంతులుగారే గవర్రాజు జీవిత చరిత్ర రాయాల్సి వచ్చింది. ఆ క్రమంలో స్వీయ చరిత్రకు శ్రీకారం చుట్టినట్లయింది. ఈలోగా అభిమానులు తమకు తోచినట్లు రాయటం మొదలుపెట్టారు. దాంతో ఆయనే 1903లో ఆత్మకథ రాసుకోవటం మొదలుపెట్టారు. 2 భాగాలుగా పూర్తి చేశారు. 1911లో మొదటి భాగం అచ్చయ్యేలోగా సహధర్మచారిణి రాజ్యలక్ష్మమ్మగారు కన్నుమూశారు. జీవితాంతం అన్ని మలుపుల్లో, మహత్కార్యాల్లో తనతో నిలిచిన భార్య మరణం ఆయనను ఎంతో కృంగదీసింది. 50 సంవత్సరముల కాలము ప్రాణమునకు ప్రాణమయ్యుండిన నా యర్థాంగి లక్ష్మీ అయిన రాజ్యలక్ష్మికి దీనిని నేనంకితము చేయుచున్నాడనని ఆయన రాశారు. అదృష్టవశాత్తు ఆ అంకిత వాక్యాలు చాలా సంవత్సరాలకు బయటపడి 1982లో ఓ పత్రికలో ప్రచురించిన స్వీయ చరిత్ర ముద్రణలో చోటు చేసుకున్నాయి. కొమర్రాజు లక్ష్మణరావు గారి విజ్ఞాన చంద్రికా గ్రంథమండలి 1919లో 2 భాగాలుగా స్వీయ చరిత్ర ముద్రించింది. హితకారిణి సమాజం వారు 1936లో, 1954లో 2 సార్లు పునర్ముద్రించారు. సుప్రసిద్ధ కవి, రచయిత చిలకమర్తి లక్ష్మీ నరసింహం గారు 1936లో 2వ ముద్రణకు పీఠిక రాస్తే తన హోదాను వీరేశలింగ మహాశయుని శిష్య పరమాణువు అని రాసుకోవటం ఆ గురుశిష్యులిద్దరి గొప్పతనాన్ని ప్రతిబింబిస్తుంది. హితకారిణి తరపునే స్వీయచరిత్రకు సంగ్రహ ముద్రణ వెలువడింది. 1971లో నేషనల్ బుక్ ట్రస్ట్ వారు కూడా సంగ్రహ ముద్రణ వెలువరించారు. 1982లో విశాలాంధ్ర వారు అక్కిరాజు రామాపతిరావు సంపాదకత్వంలో అధోజ్ఞాపికలు, వివరాలతో సహా స్వీయచరిత్ర సంపూర్ణ పాఠం పునర్ముద్రించారు. చెట్లు లేని చోట ఆముదం చెట్టు మహావృక్షమన్నట్లు తాను కొంత కృషి చేశానని పుస్తకం పొడుగునా ఎన్నిసార్లు సవినయంగా చెప్పుకున్నా పంతులుగారు తెలుగులో స్వీయచరిత్ర తనదే ప్రథమం అంటూ అందులోని కష్ట నష్టాలను ప్రస్తావించారు. ఆత్మస్థుతి, పరనింద లేకుండా రాయటం, రాసినట్లు పాఠకులను ఒప్పించటంలో ఇబ్బందిని వివరిస్తారు. పావన గోదావరి తీరంలోని రాజమహేంద్రవరం తరతరాల చరిత్రకు సాక్షీభూతమైంది. కళా సాహిత్యాలను ప్రవహింపచేసింది. ఆంధ్ర మహాసభకు అక్కడే అంకురార్పణ జరిగింది. అలాంటి చోటు కందుకూరి వీరేశలింగం సంస్కార క్షేత్రం కావటం యాదృచ్ఛికం కాదు. తాత వీరేశలింగమే గొప్ప వ్యవహర్త. ఎన్నో ఉన్నతోద్యోగాలు నిర్వహించిన వ్యక్తి. రాజమండ్రిలో లంకంత ఇల్లు కట్టాడు. వీరశైవుడైనప్పటికీ మెడలో లింగాకృతులు కట్టుకోకుండా కొద్దిపాటి సంస్కరణ దృష్టి ప్రదర్శించినవాడు ఆయన. 2 కొడుకు సుబ్బరాయుడుకు, పొన్నమ్మకు 1848లో ఏప్రిల్ 16న పుట్టిన బిడ్డే వీరేశలింగం. పుట్టినప్పటినుంచి జప్పులు ఆయనను వెన్నాడాయట. ప్రాణాలు పోతాయని దాదాపు బయటపెట్టిన సందర్భాలు ఉన్నాయి. అయినా మతాచారాలను తుదముట్టించే కర్తవ్య నిర్వహణకు ఆయన మృత్యుం చేయడై బయటపడ్డారు. చనిపోయే వరకు సాంఘిక దురాచారాలతోనే కాక శారీరక రుగ్మతలతోనూ పోరాడుతూ వచ్చారు. 4వ ఏటనే తండ్రిని కోల్పోయిన పెత్తండ్రి సాయంతో తల్లి నీడలో పెరిగారు. చిన్నప్పుడే పాఠాలు, శతకాలు బాగా వంట పట్టించుకున్నారు. అన్నట్లు ఆ రోజుల్లోనే తమ పంతులుగారిని అనుకరించి ముక్కుతో మాట్లాడటం నేర్చుకున్నారు. ఈ దురలవాటు జీవితాంతం తనను వదిలిపెట్టలేదని ఆత్మకథలో వాపోయారు. ఆయన విద్యార్థి దశలోని కొన్ని ఘట్టాలు ఎంతో ఆసక్తి కలిగించటమే కాక ఆయన వ్యక్తిత్వాన్ని తెలియచెప్పాయి. వసుచరిత్ర చదవాలనే కుతూహలంతో ఆయన పుస్తకాలు షాపు యజమానితో ఒక ఒప్పందం కుదుర్చుకుంటారు. తల్లి స్కూల్ ఫీజు కోసం ఇచ్చే డబ్బు ఆయనకిస్తే ధర పూర్తిగా చెల్లించే వరకు అక్కడే ఉండి చదువుకోవటం ఆ ఒప్పందం.

సారాంశం. కొడుకు బడిమానేసి అలా చదువుకుంటున్న విషయం ఎలాగో తల్లికి తెలిసింది. ఆయన పఠనాభిలాషకు సంతోషించి పుస్తకం కొనిపెట్టింది. ఏకసంధాగ్రాహి కావటంతో ఆయనకు పాఠాలు త్వరగా వచ్చేవి. అయితే ఆ లక్షణమే తనను కొంత చెడగొట్టిందని ఆయన రాసుకున్నారు. ప్రతిభ ఉందని మరింత కష్టపడకుండా ఉండటం కంటే ఎక్కువగా కష్టపడేవారే లోకానికి మేలు చేస్తారని అంటారు. విద్యార్థి దశలో ఆయన అసమర్థుడైన ప్రధానోపాధ్యాయునికి వ్యతిరేకంగా పోరాడి వెనక్కు పంపించారు. చదువులలో ప్రతిసారి ప్రథములుగా వచ్చి అనేక ప్రశంసలు, సహాయాలు అందుకున్నారు. జ్యోతిషాలు, ముహూర్తాలపై, భూతవైద్యులు, దయ్యాలపైన ఆయన మొదటే విశ్వాసం పోగొట్టుకుని అవన్నీ బూటకమని గ్రహించారు. బ్రహ్మ సమాజ ఆచార్యులలో ముఖ్యులైన కేశవచంద్రసేన్ రచనలు వీరేశలింగం గారిలో కొత్త ఆలోచనలు రేకెత్తించాయి. మిత్రులతో కలిసి సమావేశాలు జరుపుతూ నూతన విషయాలు చర్చించటం మొదలుపెట్టారు. తాము వీధిలో వెళ్తుంటే మూఢులు, మీటింగుల వాళ్లు వీళ్లేనర్రో అని తమలో తాము చెప్పుకునేవారట. కొన్నాళ్లు న్యాయవాదుల దగ్గర పనిచేసిన తర్వాత ఆయనకు ఆ వృత్తిపై వైముఖ్యమేర్పడింది. స్వతంత్రంగా జీవించాలని లేదా ఉపాధ్యాయుడిగా పనిచేయాలని నిర్ణయించుకున్నారు. అలాగే పత్రిక రచన కూడా మొదలుపెట్టారు. మద్రాసు నుంచి కొక్కొండ వెంకటరత్నం పంతులు ప్రచురించే ఆంధ్ర భాషా సంజీవిని పత్రికలు స్త్రీ విద్యకు వ్యతిరేకంగా రాసేవారు. దాన్ని ఖండిస్తూ ఆయన బందరు నుంచి వెలువడే పురుషార్థ ప్రదాయనిలో వ్యాసాలు రాయసాగారు. ఆ తర్వాత 1874లో తానే వివేకవర్ధిని పేరుతో మాసపత్రిక ప్రారంభించారు. దానికి అనుబంధంగా హాస్య సంజీవిని అనే మాసపత్రిక ప్రారంభించారు. తనపైన, తన రచనలపైన ఛాందసులు చేసే విమర్శలను ఎదుర్కోవటానికి, సాంఘిక దురాచారాలను ఖండించటానికి ఆయన దాన్ని సాధనంగా చేసుకున్నారు. పెద్దయ్యగారి పెళ్లి అని పామరులు చెప్పుకున్న బ్రహ్మ వివాహము ప్రహసనము ఈ పత్రికలోనే మొదట వెలువడింది. ఆనాటి న్యాయవాదులు, న్యాయమూర్తుల అవినీతి పనులను, వేశ్యావృత్తిని పోషించే దురాచారాన్ని శక్తివంతంగా ఖండించటానికి ఆయన తన పత్రికలను ఆయుధాలుగా వినియోగించారు. ఈ క్రమంలో ఎందరినో ఎదుర్కొన్నారు. ఎన్నో భాగవతాలు బయటపెట్టారు. వేలంపాట పెట్టి ఎక్కువ సొమ్మునిచ్చిన వారికి అనుకూలంగా తీర్పులు చెప్పే మునసబుగారిని, ఆయనకు చిత్రతీర్పులు రాసే చిత్రపు కవిరాజు అనే లాయరును పత్రికకెక్కించారు. ఈనాడు ఎంతగానో చెప్పుకునే పరిశోధనాత్మక జర్నలిజంకు ఒరవడి పెట్టారు. పరువు పోయిన కవిరాజు ఆత్మహత్య చేసుకోగా మునసబుకు మతి చలించింది. ప్రభుత్వోద్యోగులు, ప్లీడర్లు, కపటస్వాములు, వేశ్యా గృహ నిర్వాహకులు ఆయనను, ఆయన పత్రికను తిట్టిపోశారు. ప్రజల ఆదరణతో 1876లో పక్షపత్రికగా మారింది. ఆనాటి ఇంగ్లీషు అధికారులకు అన్ని విషయాలు అర్థం కావటం కోసం ఇంగ్లీష్ విభాగం కూడా ఉండేది. ఇక తెలుగు విభాగంలో భాష, సాహిత్య సంబంధమైన వ్యాసాలు, రచనలు, సమీక్షలు వగైరాలుండేవి. ఈ అనుభవాలు స్వీయ చరిత్రలో సజీవంగా సాక్షాత్కరిస్తాయి. వీరేశలింగం గారి ఉద్యమానికి 2 చక్రాలు. 1 సాహిత్యం, 2 సంఘ సంస్కరణ. సాహిత్యకారుడుగా ఆయన కృషి అసాధారణమైంది. అందులోనూ అంతటి కార్యశీలిగా ఉంటూ అన్ని రచనలు చేయటం ఆయనకే చెల్లింది. నన్నయ్య కాలం నుంచి ఆయన కాలం వరకు 1000 ఏళ్లు తెలుగు సాహిత్యంలో ప్రక్రియా వైవిధ్యం, ఇతివృత్తి వైవిధ్యం నాస్తి. మానవునికే పరిమితమైన కథాంశాలు లేవు. ఆ పరిస్థితులలో వీరేశలింగం లౌకిక సాహిత్యానికి నాంది పలికారు. అనేక సాహిత్య ప్రక్రియలకు ఆద్యుడయ్యారు. 1899లో గోల్డ్ స్మిత్ నవల వికార్ ఆఫ్ వేక్ఫీల్డ్ ఆధారంగా రాజశేఖర చరిత్ర అనే తొలి తెలుగు నవల రాశారు. దేవుళ్ళు, రాజులను కాక మానవుణ్ణి కథానాయకుడిగా తీసుకున్నారు. మొత్తంపైన ఆయన రచనలు 100కు పైనే ఉంటాయి. కొత్త గ్రంథాలు రాయటమే కాక పాతవి పరిష్కరించి ప్రచురించారు. వ్యాకరణం రాశారు. ఆఖరుకు వైజ్ఞానిక దృష్టితో జీవశాస్త్రం, ప్రకృతి శాస్త్రం వంటివి తెలుగులోకి తీసుకువచ్చారు. అందుకోసం ఆ రోజుల్లోనే జంతువుల, మానవుల శరీర భాగాలను క్షుణ్ణంగా తెలుసుకోవటానికి ప్రయత్నించారు. తెలుగులో తొలిసారి సమగ్రంగా కవుల చరిత్ర రాశారు. 1883లో స్త్రీల కోసం ప్రత్యేకంగా

వివాహిత బోధిని అనే పత్రిక నడిపారు. స్త్రీలను చైతన్యపరిచే ఎన్నో రచనలు దానిలో వెలువరించారు. స్త్రీ విద్య, వితంతు పునర్వివాహం కోసం వీరేశలింగం, ఆయన మిత్రబృందం, శిష్యబృందం సాగించిన మహోద్యమం గురించి స్వీయ చరిత్రలో చదువుతుంటే ఉత్సాహం, ఉత్తేజం ముప్పిరిగొంటాయి. సమాజంలో మార్పు కోసం పోరాడటంలోని సాధక బాధకాలు అవగతమవుతాయి. ఎందరినో కదిలించి వెంట నడిపించుకోగలిగారు. కనుకనే ఆయన ఒక సామాజిక శక్తిగా మారగలిగారు. ఛాందసులను, స్వార్థపారులను నైతికంగా కాక భౌతికంగానూ ఎదుర్కోగలిగారు. ఆ రోజుల్లోనే వితంతు పునర్వివాహం కోసం 30,000 రూపాయలు విరాళమిచ్చిన పైడ రామకృష్ణయ్య వంటివారి ప్రోత్సాహ ప్రోద్బలాలు మరచిపోరానివి. ఆయన 1879లో మిత్రులతో కలిసి సంఘ సంస్కార సమాజం స్థాపించారు. వివిధ విషయాల గురించి ఉపన్యాసాలు మొదలుపెట్టారు. మిత్రుల ప్రోత్సాహంతో 1879 ఆగస్టు 3న రాజమండ్రిలో వితంతు పునర్వివాహాలు ధర్మశాస్త్రబద్ధమేనంటూ తొలి ప్రసంగం చేశారు. అంతే, ఆంధ్రదేశంలో సంచలనం రేగింది. ఖండన మండనలు వెల్లువెత్తాయి. వీటికి సమాధానంగా అదే ఏడాది అక్టోబర్ 12న 2వ ప్రసంగం చేశారు. పండిత సభల్లో సవాల్ చేసిన ఛాందసులు, తిరోగాములు వీరేశలింగం వాతనలు ఎదుర్కోలేక తబ్బిపోయారు. ఆయనపై దౌర్జన్యం చేసి కసి తీర్చుకుందామని రాజమండ్రిలో ఒకసారి, కాకినాడలో ఒకసారి తీవ్ర ప్రయత్నం చేశారు. కాని విద్యార్థులు ఆయనను కాపాడారు. వీరేశలింగం నవభావాలు యువతరానికి ఎంతో నచ్చాయి. అందుకే వారు ఆయన వెన్నంటి నిలిచారు. సంస్కరణలకు ముందుకు వచ్చారు. పీఠాధిపతుల లోపాలు, లొసుగులు బయటకు లాగారు. సమాచార సేకరణలో, సంరక్షణలో ఎంతో తోడ్పడ్డారు. అలాగే ఎందరో శ్రేయాభిలాషులు, దాతలు, సంస్కరణాభిలాషులు ఆ మహనీయునికి ప్రత్యక్షంగా, పరోక్షంగా సహాయపడ్డారు. ఆ విధంగా తనతో పాటు నిలిచిన మిత్రులను, అన్ని వేళలా అండగా ఉన్న విద్యార్థి బృందాన్ని గురించి ఆయన ఎంతో అభిమానంగా రాస్తారు. నాటి రోజుల్లో సహపంక్తి భోజనాలకు, వితంతు వివాహ విందులకు హాజరు కావటమే పెద్ద సాహసం. ఒక్కో పునర్వివాహం ఒక యజ్ఞమే. వితంతువులకు ఆశ్రయమివ్వటం, పెళ్లి నిర్విఘ్నంగా చేయటం, ఆరోపణలు, అసత్య ప్రచారాలు ఎదురవటం, ఎన్నో సమస్యలు. ఇవన్నిటా ఎందరో శ్రేయాభిలాషులు ఆయనకు తోడ్పడారు. 1881 డిసెంబర్ 11న ఆంధ్రదేశంలో తొలి వితంతు పునర్వివాహం రాజమండ్రిలో జరిగింది. కృష్ణాజిల్లాకు చెందిన గౌరమ్మను వీరేశలింగం సన్నిహితులైన గోగులపాటి శ్రీరాములు రాజమండ్రిలో పెళ్లి చేసుకున్నారు. నిజానికి అది వివాహం కాదు, పెద్ద సాంఘిక సంగ్రామం, ఒక కురుక్షేత్రం. ఆనాటి నుంచి ఎన్నో అవరోధాలు ఎదురైనా వీరేశలింగం వెనుకంజ వేయలేదు. ఎక్కడెక్కడ వితంతువులకు ఆ పుణ్యదంపతులే ఆశ్రయమిచ్చారు. విద్య, వైద్యం కల్పించి పెళ్లిళ్ళు చేయటమే కాక కొత్త జంటలకు కొంత భృతి కూడా కల్పించారు. తన మీద గౌరవం గల దాతల ద్వారానూ, తాను స్వయంగానూ వీరేశలింగం గారు పెద్ద పెద్ద మొత్తాలు ఇందుకు వెచ్చించారు. ఆశ్రమాలు, విద్యాసంస్థలు కట్టించారు. కాలక్రమంలో కొందరు మిత్రులు శత్రువులుగా మారినా, సహాయం పొందినవారే కృతజ్ఞులుగా మారినా, అనారోగ్యం వెంటాడినా ఆయన నిస్పృహ చెందలేదు. అసహాయ సూర్యునిగా, అవిశ్రాంత యోధునిగా ముందుకు సాగారు. అందరి మన్ననలు పొందారు. తెలుగుదేశంలోనే కాదు, దక్షిణ భారతం అంతటా ఖ్యాతిగాంచారు. ఈశ్వరచంద్ర విద్యాసాగర్ ఆయనకు అభినందన సందేశం పంపించారు. సుబ్రహ్మణ్య భారతి ఆయనను పాత్రగా పెట్టి నవల రాశారు. సాహిత్యం, సంస్కరణలతో పాటు ఇతర విషయాల్లోనూ ఆయన దూరదృష్టి కనపరిచారు. గ్రంథాలయాలు నెలకొల్పారు. పురపాలక కార్యక్రమాల్లోనూ పాల్గొన్నారు. పురమందిరం పేర టౌన్ హాల్ కట్టించారు. ఇవన్నీ ఆయన ఆధునిక దృష్టికి అద్దం పడతాయి. ఇందుకు సంబంధించిన జమా ఖర్చులు ఖచ్చితంగా రాసిపెట్టడం గొప్ప విశేషం. స్వీయ చరిత్రలో ఈ పరిమాణాలన్నీ సవివరంగా చూడగలుగుతాం. అడుగడుగున ఆయన కార్యశీలత, వినమ్రత గమనిస్తే జాతీయ కాంగ్రెస్ స్థాపనకు ఆయన ప్రతిస్పందన కూడా కనిపిస్తుంది. అయితే ఆనాటికి జాతీయోద్యమం ఇంకా విస్తరించలేదు. రాజ్యాంగ స్వాతంత్ర్యం కోసం పోరాటం కంటే సంఘ సంస్కరణ, సంస్కారాలు ముఖ్యమని ఆయన తలపోశారు. ఈ దృష్టి ఇంకా చాలామంది సంస్కర్తల్లో కనిపిస్తుంది. అన్ని విషయాలలో అభివృద్ధి రావాలి కానీ కేవలం రాజ్యాంగ సంస్కారం చాలదని ఆయన

0: నొక్కి చెబుతారు. ఇంగ్లీష్ వారి ప్రభావం వల్ల కలిగిన చైతన్యాన్ని, సత్ఫలితాన్ని వివరిస్తారు. అయితే సంఘ సంస్కరణ లేని స్వాతంత్ర్యం నిష్ప్రయోజనమనేది ఆయన ప్రధాన దృష్టి. సాంఘిక సంస్కారములందు మనవారికి మాటలలో గల స్థిరత్వము కార్యములలో ఇంకనూ నేనభిలషించినంతా కనబడుటలేదు. మన సంఘస్థితి బాగుపడిన కాని ప్రభుత్వం వారనుగ్రహించు స్వాతంత్ర్య ఫలములను మనము నిర్విచారంగా ననుభవింపచాలము అని ఆయన స్వీయ చరిత్ర చివర విన్నపము పేరా రాశారు. కులమత తత్వాలు, ఛాందసాలు, జ్యోతిష శాస్త్రం తదితర శాస్త్రాల పేరిట సాగు అంధవిశ్వాసాలు గమనిస్తే ఆయన ఆవేదనలోని వాస్తవికత ఎవరైనా అర్థం చేసుకోగలుగుతారు. భూత వైద్యుణ్ణి సవాలు చేసి రాత్రి శ్మశానంలో కాపుకాసి దయ్యాలు లేవని నిరూపించిన వీరేశలింగం పుట్టిన గడ్డమితనే ఆ తర్వాత వందేళ్లకు క్షుద్రశక్తుల గురించి ప్రచారం పొందటం ఎంతో దురదృష్టకరం. మూఢనమ్మకాలతో ఇంట్లో అరటి చెట్లు నరికివేయటమంటే నిరాకరించి ఎదురు నిల్చిన ఆయన పుట్టిన చోటనే వాస్తు పేరిట అనేక మంది అనవసరమైన పనులు చేయించటం ఎంత విచారకరం. మహిళా వికాసం కోసం ఆయన జీవితమే ధారపోస్తే ఈనాడు సతీ సహగమనాలు పునరావృతం కావటం, వరకట్నం కోసం భార్యలను సజీవ దహనాలు చేయటం మరింత భయంకరం. అందుకే వీరేశలింగం జీవితానుభవాలు నేటి పరిస్థితులలో మరింత ప్రాధాన్యత సంతరించుకుంటున్నాయి. ఆ యుగకర్త జ్ఞాపకాలు మరోసారి కర్తవ్యోద్దీపకాలైతే అంతకన్నా కావాల్సిందేముంటుంది?
1: ఇంతవరకు శతవసంత సాహితీ మంజీరాలలో కందుకూరి వీరేశలింగం గారి స్వీయ చరితము చదివినవారు శ్రీమతి కె. కాంచన.
2: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు, మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్ శుభ ఆరంభానికి ప్రారంభం. జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు, మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్ శుభ ఆరంభానికి ప్రారంభం.
1: ప్రభాత రేఖలు కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

ఇంతవరకు ప్రభాతరేఖలు కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్ పై తిరుపతి ఎఫ్ఎం వింటున్నారు. ఇప్పుడు ఉదయరాగం చిత్రగీతాల కార్యక్రమం వింటారు. కార్యక్రమంలో ముందుగా సన్ ఆఫ్ సత్యమూర్తి చిత్రం కోసం యాజిన్ నజీర్ పాడిన ఈ పాటకు సంగీతం దేవిశ్రీప్రసాద్, రచన శ్రీమణి.

0: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
1: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐనెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: నూట 103.2 107.5 మెగాహెడ్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం వింటున్నారు. ఉదయరాగం చిత్రగీతాల కార్యక్రమంలో తర్వాత పాట ఎస్ఆర్ కళ్యాణ మండపం చిత్రం కోసం.

ఉదయరాగం చిత్రగీతల కార్యక్రమంలో తర్వాత పాట పెద్ది చిత్రం కోసం ఏఆర్ రెహమాన్ పాడిన ఈ పాటకు సంగీతం ఏఆర్ రెహమాన్, రచన అనంత శ్రీరామ్.

0: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
1: ఉదయరాగం చిత్రగీతాల కార్యక్రమంలో చివరగా హలో గురు ప్రేమ కోసమే చిత్రం కోసం ఆల్ఫాన్ జోసెఫ్ పాడిన ఈ పాటకు సంగీతం దేవిశ్రీప్రసాద్, రచన శ్రీమణి.

0: back to the men in blue, who have lost the second consecutive T20 international series. India's women's cricket team will create history today when they play the first test match at the iconic Lord's Cricket Ground in London against England. It'll be the first ever women's test to be held at Lord's. Led by Harmanpreet Kaur, India will look to make the occasion memorable in this historic encounter. The match comes after India's early exit from the T20 World Cup, providing the team with valuable preparation time. This will be the 16th test meeting between England and India women. England have won only once, while India have 3 victories, while the remaining 11 matches ended in draws. The last test between the two sides in England in June 2021 ended in a draw. And now, for a look at today's newspapers, it's over to Shagun.
1: Thank you, Sunil. Prime Minister Narendra Modi's three-nation tour is the top headline in most dailies. India secures landmark uranium deal with Australia, headlines in the Star Times. Three antiquities from Tamil Nadu dating back to 11th and 12th centuries are to finally come home with Australia, writes the Indian Express. Pakistan-occupied Kashmir is on the boil, with the Joint Awami Action Committee pledging to avenge Pakistani atrocities, reports the Asian Age. India Meteorological Department is extensively quoted in dailies on the latest news on monsoon. Monsoon has covered the entire country a day later than normal, announces IMD, is the headline in the Hindu. Deficit falls to 14%, writes the Times of India. And finally, the Pioneer reports that India may soon get a common police uniform after 77 years. And with that, it's back to you, Sunil.
0: Thank you, Shagun. And now, before we end the bulletin, the headlines once again. India and Australia agree to operationalize their civil nuclear cooperation agreement, paving the way for uranium exports to India. Prime Minister Narendra Modi to arrive in Auckland today on a 2-day visit to New Zealand. Home Minister Amit Shah says, secure border, prosperous border region and vigilant society together can make the country secure. Maharashtra government forms 7-member committee to draft uniform civil code for the state. Iran's late Supreme Leader Ayatollah Ali Khamenei buried in Mashhad 4 months after US-Israeli strikes killed him. France storm into semi-finals of FIFA World Cup after defeating Morocco 2-0. And in men's cricket, England beat India by 9 wickets in 4th T20 International to take 3-0 lead in 5-match series. For details of these stories and more, log on to our website www.newsonair.gov.in and News on AIR app. And with that, we end the morning news. Have a nice day.
2: ఆకాశవాణి వార్తా వ్యాఖ్య వింటారు.
3: సహకారం ద్వారా సమృద్ధి, భారత సహకార రంగంపై వార్తా వ్యాఖ్య ఇప్పుడు వింటారు. వసుదైవ కుటుంబకం అనే దార్శనికతతో, సహకారసే సమృద్ధి అనే నినాదంతో భారతదేశ సహకార రంగం గత కొంతకాలంగా బలోపేతమైంది. అట్టడుగు స్థాయి సహకార సంఘాలకు సాంకేతిక ఆర్థిక సహాయాన్ని అందించే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం 2021లో ప్రత్యేక సహకార మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసింది. అప్పటి నుండి సహకార సంఘాలు ఉమ్మడి యాజమాన్యం, పరస్పర మద్దతు, సమ్మిళిత అభివృద్ది సంస్థలుగా సేవలందిస్తున్నాయి. సహకార మంత్రిత్వ శాఖ 5వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జులై 6వ తేదీన ఢిల్లీలోని భారత్ మండపంలో నిర్వహించారు. భారతదేశ సహకార వ్యవస్థను మరింత బలోపేతం చేసే దిశగా ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల డిజిటల్ పరివర్తన, గ్రామీణ సహకార మౌలిక సదుపాయాల విస్తరణ, పాడి, వ్యవసాయం, బ్యాంకింగ్, గ్రామీణ జీవనోపాధులను ప్రోత్సహించే లక్ష్యంతో ఈ సందర్భంగా పలు నూతన కార్యక్రమాలు చేపట్టారు. ఆర్థిక వ్యవస్థలోని దాదాపు ప్రతి రంగానికి విస్తరించి ప్రపంచంలోనే అతిపెద్దదైన భారతదేశ సహకార వ్యవస్థ క్షేత్రస్థాయి ఆర్థిక భాగస్వామ్యానికి వెన్నుముకగా నిలుస్తూ రైతులు, పాడి ఉత్పత్తిదారులు, మత్స్యకారులు, చేతి వృత్తుల వారు, కార్మికులను ఆదాయ అవకాశాలతో అనుసంధానిస్తోంది. గత 5 ఏళ్లుగా భారతదేశ సహకార వ్యవస్థను బలోపేతం చేయడానికి కేంద్ర ప్రభుత్వం పరివర్తనాత్మక సంస్కరణలను చేపట్టింది. ఈ సంస్కరణలు సహకార సంఘాలను మరింత ఆర్థికంగా చైతన్యవంతంగా, సమ్మిళితంగా, పారదర్శకంగా, డిజిటల్ సాధికారత కలిగినవిగా తీర్చిదిద్దడంపై దృష్టి సారించాయి. సహకార మంత్రిత్వ శాఖను స్థాపించినప్పటి నుండి 152కు పైగా ప్రధాన కార్యక్రమాలు ప్రారంభించబడ్డాయి. ఈ కార్యక్రమాలు సాంప్రదాయ సహకార సంస్థలను ఆధునీకరించడంతో పాటు వృద్ధికి, వైవిధ్యీకరణకు కొత్త అవకాశాలను సృష్టించాయి. 2,925 కోట్ల రూపాయల బడ్జెట్తో దేశవ్యాప్తంగా దాదాపు 63,000కు పైగా పీఏసీఎస్లలో ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్ సాఫ్ట్వేర్

ను ప్రవేశపెట్టారు. ఇది పారదర్శకతను పెంచడమే కాకుండా 14 ప్రాంతీయ భాషల్లో అందుబాటులోకి వచ్చింది. 54,000 పైగా పీఏసీఎస్లు ఇప్పుడు డిజిటల్ సేవా కేంద్రాలుగా మారి గ్రామీణ ప్రజలకు ప్రభుత్వ పథకాలు, విమాన, రైలు టికెట్లు, ఆధార్ సేవలను అందిస్తున్నాయి. 39,000 పైగా సంఘాలు ఎరువులు, విత్తనాలు, పురుగుమందులు విక్రయించే పీఎం కిసాన్ సమృద్ది కేంద్రాలుగా రూపొందాయి. ఇప్పటి వరకు 37,454 కొత్త బహుళ ప్రయోజన ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు, పాడి మత్స్య సహకార సంఘాలుగా నమోదయ్యాయి. ప్రస్తుతం దేశంలో 2,55,000 పైగా గ్రామ పంచాయతీలలో పీఏసీఎస్లు ఉన్నాయి. 87,159 పైగా గ్రామ పంచాయతీలకు పాడి సహకార సంఘాలు, 29,964 పైగా గ్రామ పంచాయతీలకు మత్స్య సహకార సంఘాలు విస్తరించాయి. 145 పీఏసీఎస్లలో గోదాముల నిర్మాణం పూర్తయింది. ఈ గోదాములు 68,702 మెట్రిక్ టన్నులకు పైగా నిల్వ సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి. ఈ గోదాములు స్థానికంగా నిల్వ చేసుకునే వీలు కల్పించడం, సరైన మార్కెట్ సమయపాలనను అందించడం పంట కోత అనంతర నష్టాలను తగ్గించి రైతుల ఆదాయాలను మెరుగుపరచడంలో సహాయపడుతున్నాయి. సుమారు 4,200 పీఏసీఎస్లకు తక్కువ ధరకే మందులు అమ్మే జన ఔషధి కేంద్రాలు పెట్టేందుకు అనుమతులు లభించాయి. విధాన సంస్కరణలు సహకార సంఘాల ఆర్థిక పరిస్థితిని కూడా మెరుగుపరిచాయి. సహకార సంఘాలకు కార్పొరేట్ సంస్థలతో సమానంగా వ్యాపార వెసులుబాటు కల్పించడానికి కేంద్ర ప్రభుత్వం పన్నుల భారాన్ని తగ్గించింది. 1,00,000 నుండి 10,00,000 రూపాయల ఆదాయం గల సంఘాలకు సర్చార్జ్ను 12% నుండి 7% మినిమం ఆల్టర్నేటివ్ ట్యాక్స్, కనీస ప్రత్యామ్నాయ పన్నును 18.5% నుండి 15% తగ్గించడం గమనార్హం. ఉపసంహరణ పరిమితిని పెంచుతూ నగదు ఉపసంహరణలపై టీడీఎస్ లేకుండా పరిమితిని 3,00,000 రూపాయలకు పెంచారు. గడిచిన 5 సంవత్సరాలలో సహకార మంత్రిత్వ శాఖ సహకార సంఘాలను సమ్మిళిత వృద్ధికి చోదక శక్తులుగా మార్చింది. పటిష్టమైన సంస్థలు, మెరుగైన సేవల పంపిణీ, విస్తృత డిజిటల్ వినియోగం క్షేత్రస్థాయి ప్రభావాన్ని పెంచాయి. విస్తరించిన మౌలిక సదుపాయాలు, మెరుగైన మార్కెట్ సదుపాయం గ్రామీణ ఆర్థిక వ్యవస్థలను బలోపేతం చేశాయి. సహకార సంఘాల నేతృత్వంలోని అభివృద్ది ద్వారా ఇప్పుడు మహిళలకు, రైతులకు మరిన్ని గొప్ప అవకాశాలు లభిస్తున్నాయి. కేవలం రుణాలు ఇచ్చే సంస్థలుగా ఉన్న సహకార సంఘాలను సాంకేతికత జోడించి గ్రామీణ వృద్ధి కేంద్రాలుగా మార్చడం ద్వారా భారతదేశ సహకార ఉద్యమం వ్యవస్థాగతంగా, ఆర్థికంగా అత్యంత బలోపేతమవడం ఎంతో అభినందనీయం. సహకారం ద్వారా సమృద్ధి, భారత సహకార రంగంపై వార్తావ్యాఖ్య ఇప్పటి వరకు విన్నారు. రచన ఎమ్మెల్యన్ మాధురి, వ్యాఖ్యానం కేసుమ, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

0: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్పై తిరుపతి ఎఫ్ఎం వింటున్నారు. ఇప్పుడు కొన్ని ప్రకటనలు విందాం.
1: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
2: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ BLOతో కాల్ బుక్ చేసుకోవడానికి ECINET యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని, మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ BLO 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, IAS, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
3: మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
1: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
0: ప్రకటనలు విన్నారు. ఇప్పుడు వరదగుడి కార్యక్రమంలో సినీ గాయని మాళవిక పాడిన చిత్రగీత కథ.

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో అత్యంత ఆదరణ పొందిన సినీ నేపథ్య గాయకురాలు మాళవిక. ఈనాటి మన వరదగుడి కార్యక్రమంలో సినీ నేపథ్య గాయని మాళవిక గారి గురించి తెలుసుకుంటూ ఆమె పాడిన పాటలను విందాం. మాళవిక 1988 జూలై 6 ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో జన్మించారు. ఆమె తల్లి రేడియో ఆర్టిస్ట్. ఆమె విద్యాభ్యాసమంతా విశాఖపట్నంలోని లిటిల్ ఏంజల్స్ హైస్కూల్లో జరిగింది. విశేషం ఏమిటంటే ఆమె తల్లి కూడా అదే పాఠశాలలో సంగీత ఉపాధ్యాయురాలుగా పనిచేసేవారు. అమ్మే మొదటి గురువుగా మాళవిక చిన్న వయసులోనే సంగీతంలో ప్రాథమిక పాఠాలను నేర్చుకున్నారు. ఆ తర్వాత ప్రముఖ సంగీత విద్వాంసురాలు కుమారి మందపాక శారద గారి వద్ద శాస్త్రీయ సంగీతంలో ప్రత్యేక శిక్షణ తీసుకున్నారు. స్కూల్లో చదువుకునే రోజుల్లోనే మాళవిక గారు విశాఖపట్నం దాని పరిసర ప్రాంతాల్లో జరిగే ఎన్నో పాటల పోటీల్లో పాల్గొని ఎన్నో బహుమతులను కూడా గెలుచుకున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు ఒక పాట విందాం.

వరదగుడి కార్యక్రమంలో సినీ నేపథ్య గాయని మాళవిక చిత్రగీత కదంబం వింటున్నారు. ఒక ప్రముఖ సింగింగ్ రియాలిటీ షోలో పాల్గొని బాలల విభాగంలో విజేతగా నిలిచి లెజెండరీ సింగర్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి చేతుల మీదుగా ప్రశంసలు అందుకోవడం ఆమె కెరీర్లో పెద్ద మలుపు. ఆ షో ద్వారా వచ్చిన గుర్తింపుతో ఆమెకు చిత్ర పరిశ్రమలో అవకాశాలు రావడం ప్రారంభమైంది. గాయనిగా అవకాశాలు పెరగడంతో ఆమె కుటుంబం విశాఖపట్నం నుండి హైదరాబాద్కు మారింది. తన కెరీర్ ప్రారంభంలో దర్శకుడు నగేష్ కుకునూర్ రూపొందించిన రాక్ఫోర్డ్ అనే ఆంగ్ల చిత్రంలోనూ, బాలీవుడ్ కాలింగ్ అనే హిందీ చిత్రంలోనూ కూడా ఆమె పాట పాడే అవకాశాన్ని దక్కించుకున్నారు. ప్రముఖ దర్శకులు కె రాఘవేంద్రరావు గారి దర్శకత్వంలో వచ్చిన గంగోత్రి చిత్రంలో నువ్వు నేను కలిసుంటే పాట ద్వారా తెలుగు చలనచిత్ర పరిశ్రమలో అడుగుపెట్టారు మాళవిక. కార్యక్రమంలో మరొక పాట విందాం.

0: నాణ్యతలో రాజీ లేదు, ధరలో సాటి రాదు. నాణ్యతకు నమ్మకానికి మరో పేరు ప్రభుత్వ రంగ సంస్థ ఏపీ ఆయిల్ ఫెడరేషన్ వారి విశిష్ట ఉత్పాదనలు విజయ వంట నూనెలు.
1: వరదగుడి కార్యక్రమంలో సినీ నేపథ్య గాయని మాలవిక గారి చిత్రగీత కదంబం వింటున్నారు. బిల్లాలో బొమ్మాలి, శ్రీరామదాసులో హైలెస్స, కలేజ మూవీలో సండే మండే, ప్రేమకథ చిత్రంలో వెన్నెలైనా చీకటైనా, సోగాడే చిన్ని నాయనలో ఉంటాలే ఉంటాలే, ఇలా తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో సుమారుగా 200 సినిమాల్లో 700 పైగా పాటలు పాడారు మాలవిక. అలాగే 2500 పైగా ప్రైవేట్ ఆల్బమ్స్ మరియు భక్తి గీతాలను పాడారు. కార్యక్రమంలో మరొక పాట విందాం.

2013లో బరంపూర్కు చెందిన కృష్ణ చైతన్యతో వివాహం జరిగింది. ఇక అవార్డుల విషయానికొస్తే గంగోత్రి చిత్రానికి గాను నంది అవార్డును అందుకున్నారు. ఇవండి వరదగుడి కార్యక్రమంలో సినీ నేపథ్య గాయని మాళవిక చిత్రగీత కదంబం. కార్యక్రమం చివరగా ఈ పాట విందాం.

0: ఇంతవరకు వరదగుడి కార్యక్రమంలో సినీ నేపథ్య గాయని మాలవిక పాడిన చిత్రగీత కదంబం విన్నారు.
1: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
2: ఆ చిహ్నం లేకపోతేనో?
1: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తులపైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
3: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి. బిఏఎస్ మార్క్ ద్వారా వాస్తవం ఏమిటో తెలుసుకోండి.
4: బిఐఎస్, నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
5: జారీ చేయువారు బిఐఎస్ విజయవాడ బ్రాంచ్.
0: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్ పై తిరుపతి ఎఫ్ఎం వింటున్నారు. ఇప్పుడు చిత్రలేఖ శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలను వింటారు. కార్యక్రమంలో ముందుగా కొండవీటి దొంగ చిత్రం కోసం ఎస్పి బాల్

సుబ్రహ్మణ్యం జానకమ్మ పాడిన ఈ పాటకు సంగీతం ఇళయరాజా, రచన వేటూరి. ఈ పాటను ప్రసారం చేయమంటూ కోరిన వారు అనంతపురం జిల్లా కృష్ణమరెడ్డిపల్లి గ్రామం నుండి పోలేరయ్య, సురేఖ, సంజ, రిషిత, సత్యవతి, ఈశ్వరయ్య, డిఎన్ లాస్య, సుదీప్తి, హిమబిందు, స్వాతి, శ్వేత, మౌనిక, పరిమళ, టీనా, నీలిమారెడ్డి, వనజ, గీత, నీరజ్ రెడ్డి, శ్రీనిధి, రజిత, దీక్షిత్ రెడ్డి, నాగమణి, లక్ష్మీ ప్రసన్న, రేణుకా చౌదరి. మీ అందరి కోసం ఈ పాట.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బీఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బీఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బీఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు, మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
2: నూట 103.2 107.5 మెగాహెడ్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం వింటున్నారు. ఈరోజు సాయంత్రం 5:30 యువవాణి యువజనుల కార్యక్రమంలో ముందుగా ఉద్యోగ సమాచారం, అనంతరం తిరుపతిలో జరుగుతున్న బ్లైండ్ క్రికెట్ టోర్నమెంట్పై అభిప్రాయాలతో కూర్చిన కార్యక్రమం వినవచ్చు. సమర్పణ శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్. చిత్రలేఖ శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలను వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత పాట శ్రీమంతుడు చిత్రం కోసం సూరజ్ సంతోష్ రెనైనారెడ్డి పాడిన ఈ పాటకు సంగీతం దేవిశ్రీ ప్రసాద్, రచన రామచోగయ్య శాస్త్రి. ఈ పాటను ప్రసారం చేయమంటూ కోరిన వారు హస్కోటె తాలూకు నారాయణకేర్ విలేజ్ నుండి ప్రకాష్, శ్యామల, అశ్విని, రమేష్, నాగార్జునాచారి, మునిరత్నమ్మ, వెంకటాచారి, జయమ్మ, మురళి, భాగ్య, హర్ష. మీ అందరి కోసం ఈ పాట.

0: பாபபலா
1: சைபால்
0: நடுவுல காமரா
1: சைபால்
0: புரத புள்ளா
1: சைபால்
2: 80 சமச்சிராலுகா மீ ஆரோக்யானிக்கி சிரே ஓபிலாஷி சைபால்
3: இந்த ராத்ரி புட்ட SMS கேவேசி அப்டேட் செய்யண்டி லேதான்டே காதா பலாக் கை போத்துந்தி லிங்கு மீதா கலிக் சேச்தானு பலாக் கை போத்துந்தேமோ ஆகு செக் சேசாவா லிங்கு சராயிந்தேனா பம்பிந்தி மீ பேங்கேனா కేవైసీ అప్డేట్ కోసం తెలియని లింకుని ఓపెన్ చేయడం అంటే తెలియని మనుషుల కోసం మీ ఖాతా తలుపు తెరవడం. తొందరపడి ఇరుక్కోకండి మరియు నకిలీ కేవైసీ అప్డేట్ లింక్ నుంచి జాగ్రత్తగా ఉండండి. ఆర్బీఐ అంటుంది.
4: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. చిత్రలేఖ శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలను వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత పాట బాలభారతం చిత్రం కోసం ఘంటసాల పాడిన ఈ పాటకు సంగీతం సాలూరి రాజేశ్వరరావు, రచన ఆరుద్ర. ఈ పాటను ప్రసారం చేయమంటూ ఉత్తరం రాసిన వారు తిరుపతి రూరల్ చిగురువాడ నుండి సావిత్రి, హరీష్ కుమార్, ఉమాశంకర్, సాయి కిరణ్, లోకనాథం. మీకోసం ఈ పాట.

0: పై గ్రాముకు 150 రూపాయలు అదన వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టి జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
1: నాణ్యతలో రాజీ లేదు, ధరలో సాటి రాదు. నాణ్యతకు నమ్మకానికి మరో పేరు ప్రభుత్వ రంగ సంస్థ ఏపీ ఆయిల్ ఫెడరేషన్ వారి విశిష్ట ఉత్పాదనలు విజయ వంట నూనెలు.
2: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బీఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐనెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బీఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
3: నూట 103.2 107.5 మెగాహెడ్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం వింటున్నారు. ఈరోజు సాయంత్రం 5:30 యువవాణి యువజనుల కార్యక్రమంలో తిరుపతిలో జరుగుతున్న బ్లైండ్ క్రికెట్ టోర్నమెంట్పై అభిప్రాయాలతో కూర్చిన కార్యక్రమం వినవచ్చు. ఈరోజు సాయంత్రం 5:30 చిత్రలేఖ శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలను వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత పాట కోర్ట్ చిత్రం కోసం అనురాగ్ కుల్కర్ని, సమీరా భరద్వాజ్ పాడిన ఈ పాటకు సంగీతం విజయ్ బుల్గనిన్. ఈ పాటను ప్రసారం చేయమంటూ కోరిన వారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం గ్రామం నుండి కట్లా సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని, కట్లా రాజేశం, సరోజిని, మాయా. మీ అందరి కోసం ఈ పాట

0: వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్స్.
1: కాలచక్రం తిరిగే ప్రతి క్షణం ఓ కథ చెప్తుంది. ప్రపంచ పటంపై జరిగే ప్రతి పరిణామం ఒక కొత్త పాఠం నేర్పుతుంది.
0: వారమంతా జరిగిన విశేషాల వెలువను, సమకాలీన అంశాల సారాన్ని ఒకే వేదికపై మీ ముందుకు తీసుకువస్తుంది మీ ఆకాశవాణి
1: వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్.
2: రోజువారీ లేటెస్ట్ కరెంట్ అఫైర్స్, ముఖ్యమైన జాతీయ అంతర్జాతీయ వార్తలు, ప్రపంచ దేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేసే ఇన్ఫర్మేషన్ అప్డేట్స్, జాతీయ అంతర్జాతీయ క్రీడా విశేషాలు, ప్రపంచ వాణిజ్య సంబంధిత వార్తలు,
0: అంతేకాకుండా సమకాలీన సంఘటనలు, పోటీ పరీక్షలపై దృష్టి సారించడం,
1: వ్యక్తిగత ఎదుగుదలకు అవసరమైన కీలకమైన జ్ఞానాన్ని మీకు అందించడం, ఇంకా సంక్లిష్టమైన అంశాలను స్పష్టమైన సంక్షిప్త విశేషాలుగా శ్రోతలకు అర్థమయ్యే రీతిలో సులభంగా గ్రహించేలా చేయటమే మా లక్ష్యం.
0: దేశం నుంచి విదేశాల వరకు, వినోదం నుంచి విజ్ఞానం వరకు,
2: క్రీడా రంగం నుంచి సాంకేతిక రంగం వరకు అన్ని రంగాల వాస్తవాలను మీతో పంచుకునే ప్రత్యేక కార్యక్రమం వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్స్.
0: ప్రతి శనివారం సాయంత్రం 5:30
1: ఆకాశవాణి తిరుపతి FM 107.5, 103.2 MHz పై, అలాగే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా వినవచ్చు.
3: నూట 103.2, 107.5 MHz పై ఆకాశవాణి తిరుపతి FM లో చిత్రలేఖ శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలను వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత పాట RRR. చిత్రం కోసం రాహుల్ సిప్లిగన్స్ పాడిన ఈ పాటకు సంగీతం కీరవాణి, రచన చంద్రబోస్. ఈ పాటను ప్రసారం చేయమంటూ కోరిన వారు చంద్రగిరి న్యూపేట్ బస్టాప్ నుండి యశికాంత్, చంద్రబాబు, ప్రతిభ, దాష్కాంత్, రమాదేవి, ప్రదీప్. మీ అందరి కోసం ఈ పాట.

0: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
1: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్ పల్ ఆప్కే సాథ్.
2: నూట 103.2 107.5 మెగాహెడ్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం వింటున్నారు. చిత్రలేఖ శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలను వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత పాట పెళ్లి చేసుకుందాం చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన ఈ పాటకు సంగీతం కోటి, రచన సాయి హర్ష. ఈ పాటను ప్రసారం చేయమంటూ కోరిన వారు ఏలూరు నుండి ఆర్ రఘువీర్ సింగ్, సుగుణాబాయ్, రాధా, మున్నా, సుధారాణి, సాయి, తేజ, లీలాసింగ్. మీ అందరి కోసం ఈ పాట.

0: ఆకాశవాణి తిరుపతి కార్యక్రమాలను అమితంగా ఆదరిస్తున్న అభిమాన శ్రోతలకు మా కార్యక్రమాలపై మీ అభిప్రాయాలను వ్యక్తపరచడానికి సరియైన వేదిక మా కేర్ ఆఫ్ ఆకాశవాణి.
1: మీ సలహాలు సూచనలతో కార్యక్రమాలను మరింత వినూత్నంగా అందించే ప్రయత్నం చేస్తుంది మీ ఆకాశవాణి.
0: ఆసక్తిగల శ్రోతలందరూ ప్రతి సోమవారం సాయంత్రం 6:30 ప్రసారమయ్యే కేర్ ఆఫ్ ఆకాశవాణి కార్యక్రమంలో తమ అమూల్యమైన అభిప్రాయాలను ఉత్తరాల ద్వారా అందించేందుకు సంప్రదించవలసిన మా చిరునామా
1: కేర్ ఆఫ్ ఆకాశవాణి, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి, అన్నమయ్య సర్కిల్, తిరుపతి 517501.
0: మా చిరునామా మరొకసారి, కేర్ ఆఫ్ ఆకాశవాణి, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి, అన్నమయ్య సర్కిల్, తిరుపతి 517501.
1: లేదా మా ఇమెయిల్ ఐడి aartptyletters@gmail.com.
0: ఇంకా మా వాట్సాప్ నెంబర్ 8772446605. ఈ నెంబర్ మీద కూడా మీ విలువైన సలహాలు సూచనలు అందించవచ్చు.
1: గుర్తుంచుకోండి, ఇకపై

0: ప్రతి సోమవారం సాయంత్రం 6:30
1: శ్రోతల అభిప్రాయ మాలిక కేర్ ఆఫ్ ఆకాశవాణి.
2: ఈరోజు సాయంత్రం 5:30 యువవాణి యువజనుల కార్యక్రమంలో తిరుపతిలో జరుగుతున్న బ్లైండ్ క్రికెట్ టోర్నమెంట్పై అభిప్రాయాలతో కూర్చిన కార్యక్రమం వినవచ్చు. సమర్పణ శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్. చిత్రలేఖ శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత పాట 16 చిత్రం కోసం కుమార్ సాను పాడిన ఈ పాటకు సంగీతం గంటాడి కృష్ణ, రచన సుద్దాల అశోక్ తేజ. ఈ పాటను ప్రసారం చేయమంటూ కోరిన వారు కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుండి ప్రకాష్, శ్యామల, అశ్విని, ఆనంద్, మన్విత్. మీ అందరి కోసం ఈ పాట.

0: వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్స్.
1: కాలచక్రం తిరిగే ప్రతి క్షణం ఓ కథ చెప్తుంది. ప్రపంచ పటంపై జరిగే ప్రతి పరిణామం ఒక కొత్త పాఠం నేర్పుతుంది.
0: వారమంతా జరిగిన విశేషాల వెలువను, సమకాలీన అంశాల సారాన్ని ఒకే వేదికపై మీ ముందుకు తీసుకువస్తుంది మీ ఆకాశవాణి
1: వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్స్.
2: రోజువారీ లేటెస్ట్ కరెంట్ అఫైర్స్, ముఖ్యమైన జాతీయ అంతర్జాతీయ వార్తలు, ప్రపంచ దేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేసే ఇన్ఫర్మేషన్ అప్డేట్స్, జాతీయ అంతర్జాతీయ క్రీడా విశేషాలు, ప్రపంచ వాణిజ్య సంబంధిత వార్తలు,
0: అంతేకాకుండా సమకాలీన సంఘటనలు, పోటీ పరీక్షలపై దృష్టి సారించడం,
1: వ్యక్తిగత ఎదుగుదలకు అవసరమైన కీలకమైన జ్ఞానాన్ని మీకు అందించడం, ఇంకా సంక్లిష్టమైన అంశాలను స్పష్టమైన సంక్షిప్త విశేషాలుగా శ్రోతలకు అర్థమయ్యే రీతిలో సులభంగా గ్రహించేలా చేయటమే మా లక్ష్యం.
0: దేశం నుంచి విదేశాల వరకు, వినోదం నుంచి విజ్ఞానం వరకు,
2: క్రీడా రంగం నుంచి సాంకేతిక రంగం వరకు అన్ని రంగాల వాస్తవాలను మీతో పంచుకునే ప్రత్యేక కార్యక్రమం వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్స్.
0: ప్రతి శనివారం సాయంత్రం 5:30
1: ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం 107.5, 103.2 మెగాహెర్ట్స్ పై, అలాగే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా వినవచ్చు.
3: చిత్రలేఖ శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలను వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత పాట సీతారామ కళ్యాణం చిత్రం నుండి విందాం. ఈ పాటను ప్రసారం చేయమంటూ కోరిన వారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం గ్రామం నుండి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిణి, కట్ల రాజేశం, సరోజిని, మాయా. మీకోసం ఈ పాట.

0: ఆకాశవాణి తిరుపతి కార్యక్రమాలను అమితంగా ఆదరిస్తున్న అభిమాన శ్రోతలకు మా కార్యక్రమాలపై మీ అభిప్రాయాలను వ్యక్తపరచడానికి సరియైన వేదిక మా కేర్ ఆఫ్ ఆకాశవాణి.
1: మీ సలహాలు సూచనలతో కార్యక్రమాలను మరింత వినూత్నంగా అందించే ప్రయత్నం చేస్తుంది మీ ఆకాశవాణి.
0: ఆసక్తిగల శ్రోతలందరూ ప్రతి సోమవారం సాయంత్రం 6:30 ప్రసారమయ్యే కేర్ ఆఫ్ ఆకాశవాణి కార్యక్రమంలో తమ అమూల్యమైన అభిప్రాయాలను ఉత్తరాల ద్వారా అందించేందుకు సంప్రదించవలసిన మా చిరునామా
1: కేర్ ఆఫ్ ఆకాశవాణి, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి.

0: అన్నమయ్య సర్కిల్, తిరుపతి 517501.
1: మా చిరునామా మరొకసారి, కేర్ ఆఫ్ ఆకాశవాణి, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి, అన్నమయ్య సర్కిల్, తిరుపతి 517501.
0: లేదా మా ఇమెయిల్ ఐడి aartptyletters@gmail.com.
1: ఇంకా మా వాట్సాప్ నెంబర్ 8772466605. ఈ నెంబర్ మీద కూడా మీ విలువైన సలహాలు, సూచనలు అందించవచ్చు.
0: గుర్తుంచుకోండి, ఇకపై ప్రతి సోమవారం సాయంత్రం 6:30 శ్రోతల అభిప్రాయ మాలిక కేర్ ఆఫ్ ఆకాశవాణి.
2: ఈరోజు సాయంత్రం 5:30 యువవాణి యువజనుల కార్యక్రమంలో తిరుపతిలో జరుగుతున్న బ్లైండ్ క్రికెట్ టోర్నమెంట్పై అభిప్రాయాలతో కూర్చిన కార్యక్రమం వినవచ్చు. సమర్పణ శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్. 7:15 పల్లెసీమలు వ్యవసాయదారుల కార్యక్రమంలో పాలల్లో వెన్న మరియు వెన్న కాని ఘన పదార్థాల శాతం పెంపొందించేందుకు పోషణలో మెలకువల గురించి తిరుపతి శ్రీ వెంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్లు గారి ప్రసంగం వినవచ్చు. ఇంతవరకు చిత్రలేఖ, శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలను విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2/107.5 MHz తిరుపతి ఎఫ్ఎం వింటున్నారు. సమయం 10:00 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో దీర్ఘకాలిక వ్యాధుల అవగాహన దినోత్సవంపై ప్రత్యేక కార్యక్రమం విజయవాడ కేంద్రం నుండి ప్రసారం వింటారు. అతిథి డాక్టర్ గోపీచంద్, పరిచయకర్త ఎన్ మణిగారు.
3: ఆకాశవాణి ప్రాంతీయ వార్తా విభాగం వారు సమర్పించే కార్యక్రమం ఇప్పుడు వింటారు.
4: దీర్ఘకాలిక వ్యాధుల అవగాహన దినోత్సవం సందర్భంగా ప్రముఖ వైద్యులు డెర్మటాలజిస్ట్ డాక్టర్ డి గోపీచంద్ గారితో ముఖాముఖి వింటారు. ప్రపంచవ్యాప్తంగా సంభవించే మరణాల్లో 10 in 6 మరణాలు దీర్ఘకాలిక వ్యాధుల వల్లే సంభవిస్తున్నాయని నివేదికలు తెలియజేస్తున్నాయి. ఈ నేపథ్యంలో క్రానిక్ డిసీజెస్, దీర్ఘకాలిక వ్యాధుల పట్ల ప్రజల్లో అవగాహన పెంచి తగిన జాగ్రత్తలు తీసుకునేలా చేయాలనే సంకల్పంతో ప్రతి ఏటా జూలై 10వ తేదీని క్రానిక్ డిసీజెస్ అవేర్నెస్ డే, దీర్ఘకాలిక వ్యాధుల అవగాహన దినోత్సవంగా జరుపుకుంటాం. ఈ సందర్భంగా ఈ వ్యాధుల గురించి మరిన్ని విషయాలు తెలియజేయడం కోసం మన స్టూడియోస్లో ఉన్నారు 30 సంవత్సరాల వైద్య అనుభవం కలిగి, కేవలం వైద్యులుగానే కాకుండా ఆంటర్ప్రెన్యూర్, స్పోర్ట్స్ మెడిసిన్ స్పెషలిస్ట్ డాక్టర్ డి గోపీచంద్ గారు. నమస్తే సార్.
5: నమస్తే మణిగారు. ఆల్ ఇండియా రేడియోలో మీతో, మీ ద్వారా శ్రోతలందరితో ఇంటరాక్ట్ అయ్యే అవకాశం కలిగించినందుకు ధన్యవాదాలు, అభినందనలు కూడా.
4: ఈ దీర్ఘకాలిక వ్యాధుల అవగాహన దినోత్సవం అనేది ప్రతి సంవత్సరం ఈ జూలై 10 జరుపుకోవడానికి వెనుక ఉన్న కారణం ఏంటండి?
5: ఒక శతాబ్ద కాలం తీసుకునేటట్టయితే అప్పట్లో ఉన్న సమస్యలు ఇప్పుడు అసలు సమస్యగా కూడా చూడడానికి అవసరం లేనంత డెవలప్మెంట్ లోకి వచ్చున్నాం. 1947 సమయం కాలమాన పరిస్థితులు తీసుకుంటే యావరేజ్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అప్పట్లో 33 దగ్గర ఉండేది. అంటే ఒక పిల్లాడు పుట్టినవాడు ఎంతకాలం బతుకుతాడా అంటే అప్పుడు ఉన్న వ్యాధులు, యాక్సిడెంట్లు అన్నీ చూసుకుంటే 33 బతుకుతాడు అనేది ఒక అంచనా. వైద్య రంగంలో, సోషల్ రంగాల్లో జరిగిన ఆవిష్కరణలు ద్వారా లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అనేది పెరిగింది. మనిషి దీర్ఘకాలం ఉండగలగడం, ఏజింగ్ పాపులేషన్ కూడా పెరగడము, అండ్ వస్తున్న టెక్నాలజీ ఇష్యూస్, వీటన్నిటి వల్ల దీర్ఘకాలంగా ఒక సమస్య ఉండడము లేదు మాటిమాటికి రావడం అనేది ఇట్ బికేమ్ ఎన్ ఇంపార్టెంట్ ఇష్యూ. ఇది వరకు ఉన్న విరేచనాలు, వాంతులు, జ్వరాలు అలాంటి ఇన్ఫెక్షన్స్ మీద చాలా వరకు జయం సాధించాం కాబట్టి వాటన్నిటి తర్వాత వస్తున్న ఎవల్యూషన్లో మనం ఫేస్ చేస్తున్న ఛాలెంజ్. ఒక సమస్య దగ్గొచ్చిందంటే మందుల షాప్ వాడికి వెళ్తే సిరప్ ఇచ్చేస్తే తగ్గిపోతుంది, కానీ మాటిమాటికి వస్తుందంటే దానికి డాక్టర్ కావాలి, లేకపోతే ఆలోచన అవగాహన కావాలి. లేదు వారం రోజులు ఉండి తగ్గిపోయింది అనే దానికి అంత టెన్షన్ ఉండదు. అదే 6 నెలల సంవత్సరం నుంచి ఇబ్బంది పడుతున్నారు అనుకోండి, ఆ ఇబ్బంది ఏదైనా సరే దీర్ఘకాలం ఉండడం వల్ల ఇబ్బంది అవుతుంది. ఇబ్బంది చిన్నదవ్వచ్చు, కానీ ఎక్కువ కాలం ఉండడం వల్ల క్వాలిటేటివ్గా అది ఒక సమస్యగా, వ్యాకులతగా మారచ్చు. సో వీటన్నిటి గురించి సమాజంలో అందరూ ఓన్లీ సఫర్ అవ్వడం కాదు,

0: వైపు సొల్యూషన్ వైపు ఉండాలి, సొల్యూషన్స్కి సంబంధించిన ట్రయల్స్ వైపు ఉండాలి, ఆ జరుగుతున్న రీసెర్చ్లో ఉన్న ఫైండింగ్స్ అంతా కూడా జనాల్లోకి రావాలి అన్న కారణం కోసం ఈ మధ్యకాలంలో ఈ జూలై 10వ తారీఖుని దీర్ఘకాలిక వ్యాధులు విషయాల గురించి స్పెసిఫిక్ డేగా డిక్లేర్ చేసి ఆ రోజు ఆలోచనలు, సమాలోచనలు, కాన్ఫరెన్స్లు, సెమినార్స్ ఇలాంటి మల్టీమీడియా ప్లాట్ఫామ్స్ ద్వారా ప్రజలందరికీ సమస్య గురించి గుర్తించడం, సమస్య గురించి చేస్తున్న ప్రయత్నాలని గమనించడం, కొంత ప్రయత్నించడం అన్న విషయాల్లోకి చేయాలి అన్న దృక్పథంతో క్రానిక్ డిసీజెస్ అండ్ ఎయిల్మెంట్స్ డేగా డిక్లేర్ చేయబడింది. అందులో భాగంగా ఈరోజు మీతోటి ఈ విషయం గురించి చర్చించడం కూడా ముదావహం.
1: క్రానిక్ డిసీజెస్, దీర్ఘకాలిక వ్యాధులు అంటే ఏంటండి?
0: సెల్ఫ్ ఎక్స్ప్లనేటరీ అంటాం కదండి, పేరులోనే అర్థం ఉంది అన్నట్టుగా దీర్ఘకాల వ్యాధులు అనేవి, వ్యాధి ఏదైనా సరే దీర్ఘకాలం ఉండడము అన్నది ఒక క్వాలిటీగా ఉన్నప్పుడు దట్ బిలాంగ్స్ టు దిస్. సో వైద్యపరంగా తీసుకునేటట్టయితే 3 పదాలు వింటాం సాధారణంగా. ఎక్యూట్ ఇప్పుడే వచ్చింది, సబ్ ఎక్యూట్ ఈ మధ్య కాలంలోనే వచ్చింది, క్రానిక్ చాలా కాలం నుంచి ఉంది, లేదు వస్తూ పోతూ ఇబ్బంది పెడుతున్నది. ఇది ఇందులో ఈ ఎక్యూట్, సబ్ ఎక్యూట్, క్రానిక్ అనేది నేను ఒకలా అనుకోవచ్చు, మీరు ఒకలా అనుకోవచ్చు, ఇంకొకళ్ళు ఇంకొకలా అనుకోవచ్చు. సో ఇలాగా ఎవరి దృష్టిలో వాళ్ళు అన్నట్టుగా ఉండేటట్టయితే ఒక మనకి ఒక స్టాండర్డైజేషన్ తర్వాత వచ్చే ఒక సీరియస్నెస్ అండ్ ఎఫర్ట్ రాదు. కాబట్టి జనరల్గా మెడికల్గా ఉండే పారిభాషికంలో ఉండే విషయంగా తీసుకుంటే ఎక్యూట్ అనేది లెస్ దెన్ ఎ వీక్, ఈ 2-3 రోజుల్లో, వారం రోజుల్లో జ్వరం, తలనొప్పి, టెన్షన్, కంగారు ఏదైనా సరే ఉన్నది, వారం రోజులు, ముందర అంతగా లేదు క్లియర్గా. సబ్ ఎక్యూట్ అనేది 3 వీక్స్ టు 3 మంత్స్, 3 వారాల నుంచి 3 నెలల లోపే డ్యూరేషన్. ఏ లక్షణమైనా, ఏ కంప్లైంట్ అయినా, తలనొప్పి కానీ, టెన్షన్ కానీ 3 నెలల పైబడి, 90 రోజుల పైబడి ఉంటే దాన్ని క్రానిక్ అంటాం. నడునొప్పి వచ్చింది, ఇట్ కెన్ బి ఎక్యూట్, నిన్న పట్టేసింది, నిన్న ప్రయాణం చేసి వచ్చా పట్టేసింది, నిన్నటి నుంచి పట్టేసింది కారణం ఏమన్నా సరే. అదే ఒక 2-3 వారాలుగా అలాగే నొప్పిగా ఉంది, దట్ ఈస్ సబ్ ఎక్యూట్. 3 నెలలు పైబడి ఉంది, అది క్రానిక్ బ్యాక్ ఏక్. సో 3 నెలలు పైబడి ఉంటే దాన్ని క్రానిక్ సిటీలోకి వేస్తాం. బయలాజికల్గా, కెమికల్గా, ఫిజికల్గా, కైనమాటిక్గా, ఎర్గనామిక్గా హ్యూమన్ బాడీ ఈజ్ ఎ వెరీ సుప్రీం మెషిన్. ఏ కొత్త సీజనల్ ఛాలెంజెస్ కానీ, ప్రయాణాలు వాటికి కానీ కూడా అడాప్ట్ అవ్వగలదు, అడాప్ట్ చేసుకోగలదు, ఇంప్రూవైజ్ అవ్వగలదు, సెల్ఫ్ డిఫెన్స్ చేసుకోగలదు. ఎలాంటి సమస్య వచ్చినా కూడా, టెన్షన్ వచ్చినా కూడా బాడీ దాన్ని గమనించి సెల్ఫ్ కరెక్ట్ చేసుకుంటూ ఉంటుంది. మన కాన్షియస్ లెవెల్లో కొన్ని రావచ్చు, కొన్ని రాకపోవచ్చు. కాబట్టి 3 నెలలు పట్టింది, ఇంకా ఉంది అంటే సమస్య అయినా పెద్దదై ఉండాలి, జటిలమై ఉండాలి, బాడీలో దాన్ని సాల్వ్ చేసుకునే కెపాసిటీలో కాంప్రమైజ్ అయి ఉండాలి, ఆర్ ఇంకొకటి ఏదో జరుగుతోంది మనం గమనించాలి. సో దీర్ఘకాలికత అని వచ్చేటప్పటికీ ఏ విషయమైనా 90 రోజులు మించి కంటిన్యూస్గా ఇబ్బంది పెట్టినా, 90 రోజులు దాటిన తర్వాత ఇంకా మాటిమాటికి వస్తుందన్నా, దట్ కమ్స్ అండర్ క్రానిక్, క్రానిసిటీ బకెట్, దీర్ఘకాలికత అన్న విషయంలోకి వస్తుంది.
1: ఓకే, అసలు ఈ 90 రోజులు అయిపోయినా కూడా తగ్గకుండా ఉండిపోయి ఒక వ్యాధి దీర్ఘకాలిక వ్యాధిగా మారడానికి గల కారణాలు ఏంటండి?
0: ఇప్పుడు ఎందుకు 90 రోజులు పైబడినా ఎందుకు ఉండిపోయింది, లేదు వెళ్ళినా మళ్ళీ ఎందుకు వచ్చేస్తోంది అని చూసుకుంటే 3 కేటగిరీస్లో అనుకుంటే, 1 కారకం, బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ అలాంటి ఇన్ఫెక్షన్ సంబంధించిన ఏజెంట, లేదు కర్మ అంటే సెల్ఫ్గా ఏదైనా జెనెటిక్గా కానీ బాడీలో ఏదన్నా ఒక లోటు ఉంది, అది వంశపారంపర్యం విచ్ ఎవర్ జెనెటిక్గా ఉంది ఆర్ మ్యూటేషన్ వల్ల కానీ, కర్మ మన అలవాట్ల వల్ల మనం చేసుకునే విషయాలు, అది అలవాట్లు అనేది, కర్మ అనేది మనం ఇండివిజువల్గా మైక్రో లెవెల్, మీరు నేను అన్నట్టుగా మన లెవెల్లో ఉండొచ్చు, లేవడం, లేకపోవడం, రాత్రి 2 దాకా ఫోన్లో ఉండడం, వేక్ఫుల్నెస్ కూడా సరిగ్గా లేదు, మనం చేసుకునే పనులు, పద్ధతులు, అలవాట్లు, విషయాలు, వ్యవహారాలు, వీటి వల్ల కూడా ఒక ప్రాబ్లం ఎక్కువ కాలం ఉండడానికి, రిపీట్ అవుతూ ఉండడానికి కారణం అవుతుంది.
1: దీర్ఘకాలిక వ్యాధుల్లో మేజర్ ఏంటండి?
0: మెడికల్ గా లైఫ్ స్టైల్ ఇల్నెసెస్ అనేది పెద్ద కేటగిరీగా తయారైంది. మనిషికి ఉన్న అలవాట్లు, వృత్తిపరంగా, వ్యాపార పరంగా ఉన్న అలవాట్లు అండ్ సమాజపరంగా వస్తున్న డిఫరెంట్ ఇండస్ట్రీస్లో ఉంటున్న వాటి వల్ల వచ్చిన రెవల్యూషన్స్ టెక్నాలజీస్ వల్ల వచ్చిన జీవన విధానంలో మార్పుల వల్ల కొత్త సమస్యలు రావడం. సో ఫుడ్ ఉంది కానీ ఎనర్జీ ఎక్స్పెండిచర్ లేదు, దీనివల్ల కెలరీ ఇన్పుట్ ఉంటుంది, నడక లాంటి అవుట్పుట్ సంబంధించిన పనులు లేవు. సో ఒబేసిటీ అనేది ఒక మేజర్ ఇష్యూ అయింది. దానివల్ల సమస్య కారణం తెలియకుండానే సడన్ డెత్స్ ఆర్ హ్యాపెనింగ్ ఇన్ 50, 40, 30. జీవన విధానంలో వస్తున్న మార్పుల వల్ల ఈ దీర్ఘకాలికత ఇలాంటివి ఎక్కువ కాస్ట్ అవుతోంది టు ద నేషన్, టు ద ఫ్యామిలీ, టు ద ఇండివిజువల్. సో దీని గురించి అంతే సీరియస్నెస్తో మెడికల్ విషయాలు, బీపీ, షుగర్ అంటే, లేకపోతే హార్ట్ అటాక్ అంటే ఎంత సీరియస్గా చూస్తారో అంత సీరియస్గా, అంత ఇంటెంట్గా చూడాల్సిన అవసరమైన విషయంగా

0: మారింది.
1: సార్, ఇప్పుడు ప్రస్తుతం నేటి సమాజంలో దీర్ఘకాలిక వ్యాధులు అనేవి మేజర్ గా ఏంటండి?
0: సో వీటిని మనం రెండు రకాలుగా చూడొచ్చు. సాధారణంగా ఉన్నవి, సాధారణం కానివి. సాధారణంగా అందరం వినేవి దీర్ఘకాల వ్యాధులు విషయాలు అనుకుంటే, వ్యాధుల్లో షుగరు, బీపీ, థైరాయిడ్, రిమాటిక్ ఇలాంటివి సాధారణంగా వినే దీర్ఘకాలం. అలాగే అరుదు కాదు, కానీ దీన్ని ఇప్పటిదాకా నోటీస్ చేయలేదు. ఇందాక మీరు అడిగిన ప్రశ్న లైఫ్ స్టైల్ కండిషన్స్ గురించి అన్నారు, అది అరుదు కాదు, కానీ దాని మీద అటెన్షన్ అంతలా లేదు. అలాంటిది ఈ చైల్డ్హుడ్ ఒబేసిటీ. దీనికోసమే గవర్నమెంట్లో కూడా కొంతకాలంగా వస్తున్న దాంట్లోని ఫిట్ ఇండియా అనేది కూడా ఒక ఫోకస్ తీసుకురావడం కోసం గవర్నమెంట్ ద్వారా కూడా కొన్ని కార్యక్రమాలు వాటి గురించి జరుగుతున్నాయి. ఇంకా సంబంధించి అరుదైనవి, ఇది ఒక మెడికల్గా క్యూరియాసిటీ ఉండొచ్చు, ఇండివిజువల్స్లో టెన్షన్ ఉండొచ్చు, స్టడీలో రీసెర్చ్ వాళ్ళందరికీ కూడా చాలా రిలెవెన్స్ ఉండొచ్చు. వీటిని సిండ్రోమ్స్ అంటాం. సిండ్రోమ్స్ వాటి గురించి తెలియదు, ఇది డిసీజ్ కాదు. సిండ్రోమ్ ఈజ్ నాట్ ఏ డిసీజ్, క్లస్టర్ కండిషన్స్, కొన్ని లక్షణాలు కలిపిన దాన్ని అంటారు. వీటికి మెడికల్ భాషలో కూడా ఒక పదం ఉంది, తెలియని దానికి కూడా ఒక పేరుంది. ఇడియోపతిక్ అనేది ఒక వర్డ్. ఇడియోపతిక్ హైపర్ టెన్షన్, ఇడియోపతిక్ గట్టేట్ హైపోమెలనోసిస్. తెల్ల మచ్చలు చిన్నవి ఉంటాయి, అన్ని తెల్ల మచ్చలు విటిలిగో కాదు, బొల్లి కాదు, పొరపొరలు వచ్చేవన్నీ కూడా సోరియాసిస్ కాదు, బట్ అది ఇంకొక వేరే మేబీ టాపిక్ అవ్వచ్చు. ఈ ఇడియోపతిక్ అనే పదం అనేది మెడికల్ భాషలో కారణం తెలియదు, లక్షణం కానీ ఎఫెక్ట్ కానీ పడుతుంది. సో డౌట్ మీద ట్రీట్మెంట్ చేద్దాం, లేదు లక్షణాన్ని మేనేజ్ చేద్దాం అనేది ట్రీట్మెంట్ అప్రోచ్ అవుతుంది. సో ఈ ఇడియోపతిక్ అన్నది మీరు ఎప్పుడైనా ఫ్రేజ్ వినేటట్టయితే, అది దట్ కమ్స్ అండర్ అరుదు, లేదు, తెలియదు, దాని గురించి డాక్యుమెంటేషన్ చేస్తూ ఉంటే ఇంకొకళ్ళు దాన్ని కారణం పట్టుకోవచ్చు.
1: ఓకే సార్, అలాగే ఇందాక మీరు చెప్పినట్టుగా అక్యూట్ డిసీజ్, సబ్ అక్యూట్ డిసీజ్, ఈ రెండు స్టేజెస్ నుంచి అది క్రానిక్ డిసీజ్ గా మారడానికి ముందు ఆ రోగికి ఐడియా వస్తుందా, లైక్ ఐఎమ్ గోయింగ్ ఇన్ టు దిస్ క్రానిక్ డిసీజ్ పాత్ అని?
0: అది కొంతవరకు వస్తుంది. లక్షణాలు పర్టికులర్గా ఎవరు గమనించాలి అంటే, కొన్ని ఆల్రెడీ ముందర ఏమైనా రిస్క్ అయ్యి ఉండింది కొంతకాలం కింద ఎప్పుడైనా, లేదు ఫ్యామిలీలో ఎవరికైనా ఉండింది, ఫ్యామిలీలో ఎవరికో క్యాన్సర్ ఉండింది, ఫ్యామిలీలో ఎవరికో స్ట్రోక్ వచ్చింది, వీళ్ళకి ఇప్పుడు కొత్తగా ఏమైనా లక్షణాలు వస్తున్నాయంటే, అలాంటిది కొంచెం డీటెయిల్గా కొంచెం తరువుగా చూడాల్సిన అవసరం ఉంది. అంటే నోన్ రిస్క్, ఏదర్ హిస్టరీ వైజ్ ఆర్ లైఫ్ స్టైల్ వైజ్ ఉన్నప్పుడు వాళ్ళు దాన్ని కొంచెం గమనింపులోకి తీసుకుంటూ ఉంటుంది. అందరికీ కాదు, వాళ్ళకి మాత్రమే.
1: దీర్ఘకాలిక వ్యాధికి 7 దశలు ఉన్నాయి అంటారు, ఏంటండి ఆ 7 స్టేజెస్?
0: ఈ 7 స్టేజెస్ అన్న కొంతమంది 8 స్టేజెస్ అంటారు, కొంతమంది 3, కొంతమంది డిఫరెంట్ ఉన్నాయి. ఏదైనా సరే టోటల్ డ్యూరేషన్, ఈ సమస్య వచ్చింది అనేది ఒక్కొక్కసారి తెలియదు, ఒప్పుకోరు, గమనించరు. ఈ గమనించకపోవడం నుంచి, ఒప్పుకోకపోవడం నుంచి సమస్యతో సహజీవనం, లేదు సమస్యని గెలవడం, ఈ ఫేజెస్ అందరూ అర్థం చేసుకోవడానికి వీలుగా ఈ మోడల్స్ ఉన్నాయి. ఆ మోడల్స్ ఉన్న వాటిలో మీరన్న 7 స్టేజెస్ అనేది ఒక టూల్. ఈ 7 స్టేజెస్ అనేది ఆర్ ఇలాంటి స్కేల్స్ ఏవైనా సరే, దే ఆర్ హెల్ప్ఫుల్ ఫర్ ట్రీటింగ్ పర్సన్, ట్రీటెడ్ పర్సన్ అండ్ ద ఫ్రెండ్ ఆఫ్ ట్రీటెడ్. సో ఇప్పుడు నౌ కమింగ్ టు మీరు 7 స్టేజెస్, సమస్య, సమస్యతో సహజీవనం, లేదు గెలుపు, ఇవి 1 and 7 అనుకుంటే మధ్యలో ఉండేవి. ఇది వ్యాధుల పరంగా అనుకునేటట్టయితే, ఫస్ట్ ది డినైల్. ఎవరైనా డయాబెటీస్ టెస్ట్ చేసుకున్నారు, నాకు డయాబెటీస్ లేదు, నాకు టెస్ట్ ఏదో తప్పు వచ్చింది, ఆ ల్యాబ్ మీద నమ్మం, లేదు ఇంకొకటి ఏదైనా డయాగ్నోసిస్ ఏదో చెప్పారు, టెస్ట్ రిపోర్ట్ వేరే వచ్చింది, డినయల్, కాదు అనుకోవడం మొదటిది. తర్వాతది ప్లీడింగ్, అలా కాదు ఏదో చేద్దాం, ఎవరో కొలీగ్ వాళ్ళు అన్నారు, ఆ రిపోర్ట్ అయినా వచ్చింది కదా ఏంటి అనుకోవడం, కొంత ప్లీడింగ్, అలా కాదులే అనుకోవడం, కాదు నుంచి కాదులే. తర్వాత బార్గెనింగ్ అండ్ డెస్పరేషన్, కాదులే దగ్గర నుంచి అంత కాదులే, అవ్వండొచ్చు కానీ అది ఇంకొకళ్ళకి, నాకు ఇప్పుడు బాగానే ఉంది, నాకు ఇప్పుడు తలనొప్పి లేదు, ఏం లేదు, బీపీ అన్నారు కానీ నాకేమీ కంప్లైంట్ లేదు, కాబట్టి బార్గెనింగ్ అప్పుడేం చేసుకున్న దానిలో ఉంటే. తర్వాత వచ్చేటప్పటికి యాంగర్, ఇప్పుడు పోలేదు కాబట్టి ఎవరైనా టాపిక్ తెచ్చినప్పుడు చికాకు వస్తుంది మళ్ళీ, ఎందుకంటే సెల్ఫ్ డిస్టర్బెన్స్ వస్తుంది కాబట్టి అవతల టాపిక్ ఎవరైనా తెచ్చిన వాళ్ళకైనా వాళ్ళ మీద కోపడ్డం, యాంగర్. ఇంకా కోపం మించిన ఇంకేం చేస్తారు, ఇంకా నెక్స్ట్ ఫేజ్ వచ్చేటప్పటికి ఇరిటేషన్, దాని తర్వాత ఎక్స్ప్లోరేషన్ అండ్ యాక్సెప్టెన్స్. అప్పుడు ఎస్ ఇట్ ఈస్ దేర్ నౌ లెట్ మీ ఫైండ్ అవుట్, అక్కడ దాంతో యాక్సెప్ట్ చేయడం కానీ దాన్ని విన్ చేయడానికి ఏదైనా చేయడం కానీ మొదలవుతుంది. సో దీస్ ఆర్ ద 7 స్టేజెస్. కాదు, కాదులే, అంత కాదులే, కోపం, చికాకు, వెతుకులాట, ప్రయత్నం. డిసీజ్ సంబంధించిన 7 స్టేజెస్ కానీ వింటున్న శ్రోతల్లో వాళ్ళు స్టేజెస్ ఎక్కడున్నారనుకుంటే, ఇవి ఇదే ఆర్డర్లో అందరికీ అవుతాయని కాదు, కానీ సాధారణంగా జరిగే ట్రెండ్.
1: సార్, ఇప్పుడు 7 స్టేజెస్ చెప్పినప్పుడు చివరి స్టేజ్ లో మీరు అన్నారు ఇదర్ వ్యాధితో నెగ్గడము ఆర్ వ్యాధితో సహజీవనం అన్నారు, అంటే ఈ దీర్ఘకాలిక వ్యాధుల్లో చికిత్సకు

0: లొంగకుండా ఉండేవి కూడా ఉంటాయనే కదండి.
1: తప్పకుండా కొన్నిటికి సొల్యూషన్, దీర్ఘమైన వ్యాధులు సొల్యూషన్ ఉండదా అంటే ఇప్పుడు ఉండకపోవచ్చు. ఒకప్పుడు సొల్యూషన్ లేని సమస్యలకి మనం మధ్యలో సొల్యూషన్స్ బోర్డు కనుక్కున్నాం, ఆ సొల్యూషన్స్ మనకి పనికి వస్తున్నాయి. అలాగే ఇప్పుడు ఉన్న వాటికి ఇప్పుడు సొల్యూషన్ లేకపోవచ్చు. ఒకవేళ సొల్యూషన్ ఉన్నా ఇంకొక కొత్త ఛాలెంజ్ అని తీసుకురావచ్చు. ఇట్ ఈస్ ఎ కంటిన్యూయింగ్ థింగ్, ఎవల్యూషన్ థింగ్.
0: సార్, ఇప్పుడు దీర్ఘకాలిక వ్యాధుల చికిత్సలో అలోపతి, హోమియోపతి, ఆయుర్వేదం వీటి పాత్ర ఏంటండి?
1: సో ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్. అండ్ జనాల్లో కూడా ఒక నానుడు ఉంది, మెడికల్లో ఎలా ఉన్నా సరే ప్రజల్లో, అక్యూట్ సమస్యలకి, ఎమర్జెన్సీ, క్యాజువాలిటీ, యాక్సిడెంట్స్, సర్జరీస్ ఇలాంటి వాటికి అలోపతి బాగా పనిచేస్తుంది. దీర్ఘకాల వ్యాధులు, వాతం జబ్బులు వీటన్నిటికీ కూడా ఆయుర్వేదిక్, హోమియోపతిక్లో చాలా బాగా మందులు ఉంటాయనేది జనాల్లో ఉన్న ఒక అభిప్రాయం. బట్ సిస్టంలో అలా ఉండదు. అలోపతిలో కూడా క్రానిసిటీ, ఇప్పుడు చెప్పిన డిస్కషన్ డిస్క్రిప్షన్ ఉంది, అక్యూట్, సబ్ అక్యూట్, క్రానిక్, ట్రీట్మెంట్ అండ్ మేనేజ్మెంట్, రెస్టోరేషన్ అండ్ రీహాబిలిటేషన్, ఇవన్నీ కూడా దీనికి సంబంధించిన అలోపతి కాదు, ఏ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్లో కూడా ఉన్నవి. అట్ ద సేమ్ టైం రిపీటెడ్గా వస్తున్నాయి, క్రానిక్గా ఉంటున్నాయి అంశంలోని ఆయుర్వేదిక్ అయితే రోగ లక్షణాల మీద రూట్ కాజ్కి వెళ్ళి పనిచేస్తుంది, హోమియోపతి నెమ్మదిగా పనిచేస్తుంది కానీ నెమ్మదిగా అన్నీ తగ్గిస్తుంది, ఇలాంటివన్నీ ఉండడం అనేది మెడికల్ వైపు వచ్చేటప్పటికీ వైద్య రంగంలో ఉన్న వాళ్ళకి ఈ ఛాలెంజెస్ విచిత్రంగా ఉంటాయి. అంటే ఒక మందుకు సైడ్ ఎఫెక్ట్ వచ్చింది అనుకోండి అలోపతిలోని, అది డాక్టర్ మీద కూడా కోపంగా రావచ్చు. వేరే హోమియోపతి వాడుతూ లక్షణాలు నొప్పులు పెరిగాయి అనుకోండి, లేదు లేదు ముందర కొంచెం పెరిగి తర్వాత తగ్గుతాయి అనుకుంటారు. ఇది ప్రజల్లో ఉండొచ్చు కానీ వైద్యుల పరంగా తీసుకుంటే ఇది ఒక ఛాలెంజ్, బట్ ఇది మేనేజ్ చేయాల్సి వస్తుంది. అలాగే వీటన్నిటితో పాటు ఆయుర్వేదం గురించి మనం పర్టికులర్గా మాట్లాడుకోవాలి. అలోపతి ఈజ్ వన్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్, ఇట్ ఈస్ నాట్ ది ఓన్లీ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్, ఇట్ ఈస్ నాట్ ది ఓన్లీ అండ్ బెస్ట్, ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది సిస్టమ్స్. మనిషి ఎక్కడెక్కడ ఉన్నాడో అక్కడ తన అబ్జర్వేషన్స్ అవన్నీ ఉన్నాయి. ఆయుర్వేదం ఈజ్ మోర్ దెన్ జనరల్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్. ఆయుర్వేదం ఆయుర్ లైఫ్ సంబంధించింది. ఈవెన్ అలోపతిలో కూడా హెల్త్ డెఫినేషన్ అనేది జబ్బు ఇంజరీ లేకపోవడం మాత్రమే కాదు, హెల్త్ ఈజ్ నాట్ ద మియర్ అబ్సెన్స్ ఆఫ్ సిక్నెస్, ఇల్నెస్ అండ్ ఇంజరీ, బట్ ఇట్ ఈజ్ ఎ స్టేట్ ఆఫ్ బీయింగ్, డూయింగ్ వెల్ ఇన్ 4 డైమెన్షన్స్, ఫిజికల్, మెంటల్, ఎమోషనల్ అండ్ స్పిరిచువల్. ఇది అలోపతిలో ఉన్న డెఫినేషన్. ప్రాక్టీస్లో కనిపిస్తుంది అంటే అది వేరే విషయం. జీవితం బాగుండాలి అన్నది ఫోకస్తో వచ్చిన సైన్స్ ఆర్ ఓరియంటేషన్ అనుకుంటే ఆయుర్వేదం అనేది ఇట్ ఈస్ మచ్ మోర్ ఎక్స్పాన్సివ్. సో ఆయుర్వేదిక్, అలోపతిక్, హోమియోపతిక్, డిఫరెంట్ సైన్స్ వీళ్ళందరూ కలవకపోవడం వల్ల ఎవరికి వాళ్ళకి కొంత డిఫెన్సివ్ నేచర్ లాంటిది వచ్చిందని అనుకోవచ్చు, నా అభిప్రాయం. అట్ ద సేమ్ టైం మనకి భారతదేశంలో ప్రస్తుత గవర్నమెంట్ వైద్య విధానం వాటిట్లో చూసుకునేటట్టయితే ఈ హోలిస్టిక్ మెడిసిన్, ఇంటిగ్రేషన్ మెడిసిన్, ఆయుష్ సిస్టమ్స్, అదే ప్రైమరీ హెల్త్ సెంటర్లోని అలోపతి డాక్టర్ ఉంటారు, హోమియో ఆయుర్వేదిక్ డాక్టర్ ఉంటారు, జనాలు ఎవరికి కావాలంటే వాళ్ళని చూసుకోవచ్చు అనేది కొంత సిస్టమ్స్గా వస్తుంది. అఫ్ కోర్స్ ఇవి బేబీ స్టెప్స్. సో ఐ బిలీవ్ దట్ సచ్ ఎఫర్ట్స్ ఇనీషియల్గా ఎలా ఉన్నా కూడా కలవడం అంటూ జరుగుతుంది. మీరేం ట్రీట్మెంట్ చేస్తారు, మేమేం ట్రీట్మెంట్ చేస్తాం, మీ ట్రీట్మెంట్ మా ట్రీట్మెంట్ కలుస్తుందా, దేనివల్ల బెనిఫిట్ వచ్చింది, దేనివల్ల కొంత స్వాంతం వచ్చింది, టెన్షన్ తగ్గింది, కాన్ఫిడెన్స్ పెరిగింది, నెక్స్ట్ స్టెప్ వచ్చింది. కమింగ్ డెకేడ్లో, రాబోతున్న దశాబ్దంలో ఈ ట్రయల్స్ వల్ల, ఆయుష్ అనే ట్రయల్స్ వల్ల, మిగతా వాటికి ఇంకా ఎలా చేస్తే బాగుంటుంది అని మిగతా అన్ని రంగ వైద్య బృందాలని కనుక్కొని ఒక నేషనల్ కాన్ఫరెన్స్, స్టేట్ కాన్ఫరెన్స్, ఇంటర్ మెడికల్ స్పెషాలిటీ కాన్ఫరెన్సెస్, రీసెర్చ్ ఆర్టికల్స్ ఇలాంటివన్నీ ఎంకరేజ్ చేయడం, మెడికల్ కాలేజెస్లోనే ఇలాంటివి చేయడం ఉండేటట్టయితే రాబోయే దశాబ్దంలో ద ఆబ్జెక్టివ్ ఆఫ్ ఎవ్రీవన్ ఈజ్ గుడ్ హెల్త్ ఆఫ్ ద పేషెంట్ అండ్ ద క్లయింట్ అండ్ ద అటెండెంట్స్. అందులో వీళ్ళందరూ ఒక టీమ్ ప్లేయర్స్గా రావడానికి, జరగడానికి ఆస్కారం ఉంది. మనం ఆ విధంగా ముందుకు వెళ్తున్నాం అనేది అనుకోవచ్చు. వాటన్నిటిలో దీర్ఘకాల వ్యాధులు అనేది ఓవర్లు కావకూడదు, వన్ ఆఫ్ ద టాప్ ప్రయారిటీస్లోకి రావాలి. చేస్తున్న ఇంటర్వ్యూ ప్రయోగం అనేది దానికి దోహదపడాలి అని అనుకుంటున్నాను.
0: ఇప్పుడు ఈ దీర్ఘకాలిక వ్యాధులు రాకుండా ఉండాలి అంటే ఒక మనిషి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటండి?
1: రాకుండా ఏం చేస్తాం అనేటట్టయితే వీటికి గమనింపు, డాక్యుమెంటింగ్ రాయడం అండ్ రివ్యూ, ఈ మూడు రాకుండా కూడా చేసుకోవడానికి ఉంటుంది. సో గమనింపు, లైఫ్ స్టైల్ వల్ల ఇవన్నీ వస్తున్నాయని చూస్తున్నాం. సో బరువు పెరుగుతున్నారు, సో దానివల్ల వచ్చే ఎఫెక్ట్స్ అన్నీ బీపీ, షుగర్, మిగతా ఇష్యూస్ అన్నీ చూస్తున్నాం, పీసీఓ ఇవన్నీ కూడానే. హైట్ వెయిట్కి తగ్గట్టుగా ఉండడం కానీ, వెయిట్ బాగానే ఉంది కానీ బాడీ ప్రొపోర్షన్ సరిగ్గా లేదు, బాడీ ప్రొపోర్షన్ అంతా ఉన్నట్టుంది కానీ సీనియర్ పరిగెట్టినంత ఆ మాత్రం ఫిట్నెస్ యంగ్స్టర్స్కి లేదు, ఇలాంటివన్నీ

0: గమనించడం. సో గమనించడం అంటూ వస్తే ఏదో ఒకటి చేస్తాం, ఒక షూ కొనుక్కుంటాము, బీచ్కి వెళ్తాము, నడుస్తాము, కలుస్తాము, ఏదైనా సరే. దాన్ని ఏదో ఒకటి డాక్యుమెంట్ చేయడం దాని గురించి. సో సెల్ఫ్ డైరీ రాసుకోవడం కానీ, జర్నల్ రాసుకోవడం కానీ చేయడం కానీ, దెన్ రివ్యూ చేయడం టైం టు టైం, అప్పుడు అలా ఉండింది, ఇలా చేసాము, తర్వాత రిజల్ట్ వచ్చిందా, బ్యాక్ వెళ్ళామా లేదా అన్నది. డిఫరెంట్ కార్పొరేట్స్, డిఫరెంట్ కంపెనీస్, క్యాంపసెస్ టేకింగ్ దిస్ యాజ్ ఇనిషియేటివ్, మీరు ఇప్పుడు ప్రోగ్రామ్ చేస్తున్నట్టుగానే. సో యాన్యువల్ చెకప్స్, జనరల్గా ఫిట్నెస్ కూడా చెకప్స్, మెడికల్ చెకప్స్ నుంచి ఫిట్నెస్ చెకప్స్ అనే దాంట్లోకి మార్పు చేయగలిగితే, దట్ విల్ బీ గివింగ్ 360 degree బెనిఫిట్స్ టు ద ఎంటైర్ లైఫ్. సో స్టాఫ్ కూడా కొంచెం బెటర్ పనిచేస్తారు. ట్రావెలింగ్, మీటింగ్ పీపుల్, ఎక్స్ప్లోరింగ్ ఇలాంటి విషయాలు, హాబీ క్లబ్స్లో ఉండడము, లేదు ట్రెక్కింగ్ గ్రూప్స్ కానీ ఇలాంటి వాటిలోకి వెళ్ళడం, లేదు కమ్యూనిటీ ప్రోగ్రామ్స్ ఇప్పుడు జరుగుతున్నాయి, రీడర్స్ క్లబ్స్ అని, వీటన్నిటికీ ఏదైనా పార్టిసిపేషన్ చేయడంలోని న్యాచురల్గా ఏదో ఒక డిస్కషన్ వస్తుంది. ఆ డిస్కషన్ వచ్చినప్పుడు ప్రివెన్షన్కి ఎక్కడో చోట సొల్యూషన్స్ కానీ, ట్రయల్స్ కానీ, ఎంకరేజ్మెంట్ కానీ దొరికే అవకాశం ఉంది. సో గమనింపు, డాక్యుమెంటింగ్, రివ్యూ, అదర్వైజ్ ట్రావెల్ అండ్ ఎక్స్ప్లోర్, ఇవి చేసేటట్టయితే రాకుండా ఉంచవచ్చు. పర్టికులర్గా ఎవరికైతే నోన్ రిస్క్ పాయింట్ ఉందో వాళ్ళకి, లైఫ్లో కానీ, జీవన విధానంలో కానీ, ఒక ఫ్యామిలీ హిస్టరీలో కానీ, వృత్తి ఆక్యుపేషనల్ రిస్క్ అంటాం. ఇప్పుడు వెటనరీలో పనిచేస్తున్నారంటే డాగ్ బైట్ అనేది వాళ్ళకి ఒక ఆక్యుపేషనల్ రిస్క్, డెఫినెట్గా దానికి వాళ్ళకి వ్యాక్సిన్ ఇచ్చేస్తారు. సో ఇంక టెన్షన్ లేదు. కుక్క కరిస్తే నొప్పి ఉండొచ్చు, చీము కురుపు రావచ్చు, రేబీస్ అయితే రాదు, ఎందుకంటే ఆ వ్యాక్సిన్ తీసుకున్నారు కదా ప్రాపర్గా. సో పని మానేయటం లేదు. ఆక్యుపేషనల్ రిస్క్ కూడా మనకు తెలిస్తే, సో ఇంట్లో ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ క్యాన్సర్స్ ఉన్నాయి, ఇంకొకరికి ఎర్లీగా ఏదైనా డౌట్ వచ్చింది, సో అలాంటి వాళ్ళు రాకుండా ఉండడానికి గుడ్ హెల్తీ లైఫ్ స్టైల్, ఫుడ్లో పరంగా ఫ్రూట్స్ ఇలాంటివి అన్నీ కూడా కాంపనెంట్స్ పెట్టుకోవడం, యాక్టివిటీలో కొంచెం బీయింగ్ యాక్టివ్, అండ్ టైం టు టైం ఫిట్నెస్ చెకప్, ఫంక్షనల్ టెస్ట్ అంటారు వీటన్నింటి. ఇప్పుడు ఇవన్నీ ఎమర్జ్ అవుతున్నాయి, వీటిని వాడుకునేటట్టయితే రాకుండా ప్రివెన్షన్ కూడా కొంతవరకు చేయడానికి అవకాశం ఉంది. ఇప్పుడున్న నాలెడ్జ్, ఇప్పుడున్న ఎబిలిటీస్, స్టిచ్ ఇన్ టైం సేవ్స్ 9. సో మీది ఇది అన్నిటికంటే కంప్లైంట్ ఇబ్బంది లేదు అన్న వాళ్ళకి కూడా పనికొచ్చే క్వశ్చన్ మీది. ఇది మంచిది, చాలా బాగుంది
1: సార్. ఒక వృత్తిరీత్యా ఒక వైద్యునిగానే కాకుండా ప్రవృత్తి పరంగా ఎన్నో రంగాలలో విశేషమైన ప్రతిభ కలిగి బహుముఖ ప్రజ్ఞాశాలిగా ఉంటూ ఇంత చక్కటి ఇన్ఫర్మేషన్ మా శ్రోతలందరికీ అందించినందుకు ఆకాశవాణి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నమస్తే అండి.
0: థ్యాంక్ యూ మణిగారు.
1: ఇంతవరకు దీర్ఘకాలిక వ్యాధుల అవగాహన దినోత్సవం సందర్భంగా ప్రముఖ వైద్యులు డాక్టర్ డి గోపీచంద్ గారితో ముఖాముఖి విన్నారు. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. వెలువడింది ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి.

0: విత్ భారతి ఎఫ్ఎం 101.3. ఈ కథ ఒక నర్స్ ఇంకా తన మనసులోని మాటది. సాలరీ పడిందా? మరిప్పుడు కొత్త కమ్మలా?
1: కాదు, ముందుగా పొదుపు,
0: ముందుగా కమ్మలు. ఇదిగోండి, ప్రతి నెలా కొంత పొదుపు చేయండి, కొంత పెట్టుబడి పెట్టండి, ఇంకొంత ఎమర్జెన్సీ కోసం దాచుకోండి. దీనివల్ల టెన్షన్ ఫ్రీగా ఉంటారు.
2: మరి ఆ కమ్మలు
0: వెళ్తావా లేదా? ఇంజెక్షన్ ఇవ్వనా?
3: ఆర్బీఐ అంటోంది,
4: పొదుపు చేసే వనిత సాధిస్తుంది ఘనత.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బీఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బీఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బీఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

0: నాణ్యతలో రాజీ లేదు,
1: ధరలో సాటి రాదు.
0: నాణ్యతకి నమ్మకానికి మరో పేరు
1: ప్రభుత్వ రంగ సంస్థ ఏపీ ఆయిల్ ఫెడరేషన్ వారి విశిష్ట ఉత్పాదనలు
0: విజయ వంట నూనెలు.
2: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
3: చెలిమను పరిమళం మనసుకి తొలిమళం పదకొండు అతిశయం పాలపాను చీనుకులే

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ డిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ డిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: FM 101.3.

0: ವಿವಿಧ ಭಾರತಿ ಎಫ್ಎಂ ನ್ಯೂಸ್ ಹೆಡ್ಲೈನ್ಸ್.
1: ವಿವಿಧ ಭಾರತಿ ನ್ಯೂಸ್ ಹೆಡ್ಲೈನ್ಸ್ తో మస్తంబి. ఏలూరు జిల్లా నుజివాడ నియోజకవర్గంలోని ఆగిరిపల్లిలో 27 లక్షల రూపాయల వ్యయంతో ఆర్ఎండ్బి మెయిన్ రోడ్ పక్కన నిర్మించనున్న డ్రైనేజ్ పనులకు మార్కెట్ యార్డ్ ఆవరణలో 24 లక్షల రూపాయల వ్యయంతో నూతనంగా నిర్మించనున్న రైతు బజార్ దుకాణాలకు రాష్ట గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలసు పార్థసారథి భూమి పూజ శంకుస్థాపన శిలాఫలకాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 3 కోట్లతో ఆగిరిపల్లి ఉన్నత పాఠశాల మోడల్ స్కూల్కు ప్రభుత్వం అనుమతినిచ్చిందని విద్యాశాఖలో ఎన్నో మార్పులకు శ్రీకారం చుట్టామని తెలిపారు. రానున్న వర్షాకాలంలో గోదావరి నదికి వరదలు వచ్చే కారణంగా ఎటువంటి ప్రాణ ఆస్తి నష్టాలకు కలగకుండా ఎదుర్కొనేందుకు సన్నద్దంగా ఉండాలని ఏలూరు జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. గోదావరి వరదలకు సన్నద్దత, ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లు, జీఎస్టీ వసూళ్లు, ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ ప్రగతి తదితర అంశాలపై అధికారులతో దృశ్య సమీక్ష నిర్వహించారు. జూలై నుంచి అక్టోబర్ నెల వరకు తుపాన్లు, వరదలు వచ్చే అవకాశమున్నందున అటువంటి ప్రకృతి వైపరీత్యాల కారణంగా ఎటువంటి ప్రాణ ఆస్తి నష్టాలు సంభవించకుండా సంబంధిత శాఖల అధికారులు పటిష్టమైన ప్రణాళికలు రూపొందించాలని అన్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని అన్ని కోర్టుల్లోనూ ఈ నెల 11వ తేదీన జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జిల్లా జడ్జి ఎస్ శ్రీదేవి ఒక ప్రకటనలో తెలిపారు. కేసుల కారణంగా ఎదురవుతున్న ఇబ్బందులను ఇరుపక్షాలకు వివరించి పరస్పర అవగాహన చర్యలు రాజీ ద్వారా వివాదాలను పరిష్కరించుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలను తెలియజేశామని అన్నారు. జాతీయ లోక్ అదాలత్ ద్వారా ఎలాంటి కోర్టు ఫీజులు లేకుండా తక్కువ సమయంలో సామరస్యపూర్వకంగా వివాదాలకు శాశ్వత పరిష్కారం పొందే అవకాశం ఉంటుందని తెలిపారు. ప్రజలు ఈ విలువైన అవకాశాన్ని వినియోగించుకుని తమ వివాదాలను శాశ్వతంగా పరిష్కరించుకోవాలని పిలుపునిచ్చారు. వ్యర్థాలను సేకరించేవారు జీవనోపాధి మెరుగుపరిచేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతుందని స్వచ్చంద్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ తెలిపారు. గుంటూరులో నిన్న ఆయన మాట్లాడుతూ వారు సేకరించే వ్యర్థాలకు మెరుగైన ధర లభించేలా చర్యలు తీసుకోవడంతో పాటు వారికి గుర్తింపు కార్డు, ఆరోగ్య బీమా వంటి సౌకర్యాలు కల్పిస్తామని అన్నారు. కొత్త పెట్టుబడులు, ఉపాధి అవకాశాలతో ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో ఐటీ రంగం మరింత బలోపేతమవుతుందని పార్లమెంటు సభ్యులు ఎం శ్రీభరత్ తెలిపారు. విశాఖపట్నం రుషికొండ ఐటీ హిల్స్ లో ఐటీ సంస్థ కార్యాలయాన్ని ఆయన నిన్న ప్రారంభించి మాట్లాడుతూ రాష్టంలో ఐటీ సంస్థల విస్తరణకు ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తోందని అన్నారు. బెంగళూరు, హైదరాబాద్ వంటి నుంచి ఐటీ నిపుణులు విశాఖపట్నానికి రావడం నగరం ప్రధాన ఐటీ కేంద్రంగా ఎదగబోతుందనడానికి నిదర్శనమని పేర్కొన్నారు. వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 12 గంటలకు వింటారు.

ఎస్ వింటూ వినిపిస్తూ అంజే చేస్తూ ఉన్నాం 101.3 FM వివిధ భారతి. నేను మీ ఆర్జే ప్రజ్ఞ సైనింగ్ ఆఫ్ చెప్పే టైం అయితే వచ్చేసింది. అండ్ నెక్స్ట్ ఆర్జే కూడా సిద్ధంగా ఉన్నారు మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి. అండ్ కీప్ స్మైలింగ్ అండ్ కీప్ రాకింగ్ అండ్ ఎంజాయ్ ద వీకెండ్ ఆల్సో. టాటా, బై బై.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: అంతఃపురంలో అందాల చిలక,
2: యాక్షన్ క్లాసిక్, కల్ క్లాసిక్, మెలోడ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
2: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
2: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

0: నాలో నీకు నచ్చింది ఏంటి?
1: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చింది ఏంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

हाय हेलो नमस्ते अस्सलाम वालेकुम वेल मै डियर फ्रेंड्स मेरा तार्ट्यून చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మరి ఈ సరదా సమయంలో మిమ్మల్ని అందరినీ అలరించడం కోసం మీ ముందుకు వచ్చేసాను నేను మీ అన్వర్ మరిక లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం ఇవాళ మన ప్రోగ్రామ్స్ అన్ని వన్ బై వన్ స్టూడియోలో సమయం చూస్తే ఎగ్జాక్ట్ గా 11:07 మరి 11 to 12 అంటే మనమంతా సినిమా కబుర్లలో ఎన్నో కబుర్లు చెప్పుకుంటూ ఉంటాం. అందుకే ఈరోజు మీకోసం నేను సినిమా నగరాన్నంతా చుట్టేసి వచ్చి ఎన్నో కబుర్లని మూటకట్టుకొచ్చా. వాటిని మీకు చెప్పేస్తా. మరి మీరు కూడా విని ఆనందించాలి కదా. అందుకంటే ముందు ఒక మంచి సూపర్ హిట్ కూల్ సాంగ్తో మనం ఈనాటి ఈ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేసేద్దాం. అందుకే మీకోసం వచ్చేస్తుంది అలా వైకుంఠపురంలో మూవీ నుంచి ఈ టైటిల్ ట్రాక్ వింటూ ఎంజాయ్ ది సాంగ్ అండ్ స్టే ట్యూన్డ్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

వెల్బడియా ఫ్రెండ్స్, మీరంతా ఆట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనమున సినిమా కబుర్లలో. ఇప్పుడు నేను చెప్పబోతున్న సినిమా కబుర్ అయితే కనుక మామూలు న్యూస్ కాదు భయ్యా. బేసిక్గా ఇది కనుక నిజమైతే ఒక బాక్స్ ఆఫీస్ అంతా షేక్ అవ్వడం ఖాయం భయ్యా. ఎందుకే ఆ న్యూస్ ఏంటంటే, మన మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు మరియు జూనియర్ ఎన్టీఆర్ గారుల కాంబినేషన్లో ఒక కొత్త చిత్రం రాబోతుంది కుమారస్వామి గారి కథాంశంతో అన్న విషయాన్ని మనందరం ఇప్పటిదాకా ఆల్రెడీ వినేశాము. బట్ ఈ సినిమా మైత్రిరాజుగారి టచ్తో కాస్త థ్రిల్లింగ్ స్టోరీగా తీర్చిదిద్దబోతున్నారట. ఈ సంగతి కూడా మనకు తెలిసినదే. కానీ ఇప్పుడు సినిమా సర్కిల్లో వినిపిస్తున్న న్యూస్ ఏంటో తెలుసా? చెబుతా, ఆ కొత్త న్యూసే నీకు చెప్పడం కోసమే ఉన్నా. ఈ సినిమా కోసం మైథలాజికల్ టచ్తో పాటు కాస్త భారీగానే సైంటిఫిక్ టచ్ కూడా ఉండే ఛాన్స్ చాలానే ఉందని టాక్ జరుగుతుంది. ఆల్రెడీ దీనికి సంబంధించి స్క్రిప్ట్ విషయంలో కాస్త మరొక వర్షన్ కూడా యాడ్ చేస్తున్నారు అని ఈ విషయాన్ని కాస్త అక్కడున్న సినిమా సర్కిల్ వాళ్ళు బాగానే చెబుతున్నారు. ఒకవేళ ఇదే నిజమైతే భయ్యా, త్రివిక్రమ్ గారు మరో సరికొత్త జోనర్లోకి అడుగు పెట్టినట్టే. ఆ జోనర్లో ఇంకా ఎన్నో ఎన్నెన్నో చిత్రాలు మనం చూడబోతున్నట్టే. ఖచ్చితంగా ఈ విషయం నిజమవుదాని, నిజం అవ్వాలనే కోరుకుందాం భయ్యా. బాగుంటుంది, మైథలాజికల్ అలాగే సైంటిఫిక్ ఈ రెండు జోడిస్తే మామూలుగా ఉండదు భయ్యా. ఇక సినిమా బాక్సాఫీస్ షేక్ కాదు కదా, షేక్ షక్కలు అయిపోవడమే, అలా ఉండదన్నమాట సంగతి. మరి ఎంత మంచి న్యూస్ విన్న తర్వాత ఒక మంచి పాట కూడా వింటే బాగుంటుంది కదా. అందుకే మీకోసం దేవరమ్మ నుంచి ఈ ఫియర్ సాంగ్ వచ్చేస్తుంది, వింటూ ఎంజాయ్ చేస్తున్నాండి. స్టేట్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరు అంతా ట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనమున సినిమా కబుర్లలో మన ఇప్పుడు నెక్స్ట్ మీకోసం నేను చెప్పబోతున్నటువంటి ఆ సినిమా సంబంధించినటువంటి కబురు ఏమిటి అంటే, చెన్నై లవ్ స్టోరీ అంటూ యూత్ఫుల్ హీరో కిరణ్ అబ్బవరం నుంచి వస్తున్న కొత్త మూవీ. ఆల్రెడీ రిలీజ్ అయినటువంటి టీజర్స్ చూస్తుంటే మంచి ఫీల్ గుడ్ మూవీలాగే కనిపిస్తుంది. మరి ఈ సినిమా కోసం ప్రత్యేకించి మన మల్లుడి బ్రహ్మ మణి శర్మ గారు కూడా ఒక కొత్త తరహా మ్యూజిక్ని అయితే కనుక ఇంట్రడ్యూస్ చేయబోతున్నారట. బేసికల్గానే మనకి మణి శర్మ గారి మ్యూజిక్ అంటే పూనకాలు మామూలుగా రావు, ఆ మ్యూజిక్తో ఉన్నటువంటి ఆ మాధుర్యమే వేరు. సో మరి ఇప్పుడైతే కనుక ఈ సినిమా స్టోరీ మనం రొటీన్గా చూసేటువంటి లవ్ స్టోరీ థీమ్తో ఉండదట. మంచి ఫీల్ గుడ్ మూవీలో ఉంటూనే ఈ సినిమాలో ఒక రెగ్యులర్ ఫార్మాట్ కాకుండా ఒక కొత్త పాయింట్తో ఇంతవరకు తెలుగు తీర మీద ఎవ్వరూ చూడని విధంగా ఈ కథాంశం ఉండబోతుంది అంటున్నారు మూవీ టీం వాళ్ళు. నిజంగా ఈ సినిమా కోసం అయితే కనుక ఒక కొత్త తరహా మ్యూజిక్ని మణి శర్మ గారు ఇచ్చారు అంటే ఇక సినిమా రేంజ్ ఎలా ఉంటుందో చెప్పవలసిన పర్లేదు అనుకుంటా. చూద్దాం మరి ఈ సినిమా కూడా మరొక బ్లాక్ బస్టర్ హిట్ అవ్వాలని కోరుకుందాం. అదనమాట సంగతి. మరి ఇప్పుడైతే మరి మీకోసం ఇస్తున్న సాంగ్ అయితే రెడీగా ఉంది ఫ్రమ్ ది మూవీ వినరో భాగ్యము విష్ణు కథా మూవీ నుంచి. ఈ సూపర్ హిట్ సాంగ్ వింటూ ఎంజాయ్ ది సాంగ్ అండ్ స్టే ట్యూన్డ్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బీఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బీఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బీఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
2: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
1: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
1: హై, అయితే ఇప్పుడే ఇన్స్టాల్ చేస్తా
3: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.
4: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరు అంతా ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM 101.3. మనమున సినిమా కబుర్లలో మరిప్పుడు తర్వాత మీకు చెప్పబోతున్నటువంటి సినిమా కబురు ఏమిటి అంటే, మన విజయ్ దేవరకొండ మరియు డైరెక్టర్ రాహుల్ సంకృత్యన్ ఈ కాంబినేషన్ అంటే ఆల్రెడీ ఒక మంచి హిట్ పేరు అనే టాక్ ఉంది. మరిప్పుడు వీళ్ళ కాంబినేషన్ లో మరొక చిత్రం రాబోతుంది, అదే రణబలి. నిజానికి ఈ మూవీని సెప్టెంబర్ లో రిలీజ్ చేయాలని చెప్పి అనుకున్నారంట ఈ టీం వాళ్ళంతా. కానీ కొన్ని ప్రత్యేకమైన సీన్ల కోసం కాస్త టైం లేట్ అయినా పర్లేదు, కానీ బెస్ట్ అవుట్పుట్ ఇవ్వాలి, ఎక్స్పీరియన్స్ చెయ్యాలి ఆడియన్స్ అంతా సినిమా హాల్లో అని చెప్పి కొత్తగా ఏదో కాస్త సీన్స్ ని యాడ్ చేసి వాటిని ఒక భారీ స్థాయిలోనే ప్లాన్ చేస్తుందట మూవీ టీం. ఈ సీన్స్ అయితే గనక మనకి థియేటర్లో చూసినప్పుడు విజువల్ వండర్లో ఒక కొత్తదనాన్ని ఇస్తుందట చూసేంతసేపు. మరి చూడాలి, మరి ఇటువంటి సీన్లు చూడడానికి ఆడియన్స్ అంతా ఎప్పుడు సిద్ధంగా ఉంటాం భయ్యా. ఎన్నిసార్లు వచ్చినా, ఎన్నిసార్లు చేసినా, ఎంతమంది చేసినా ఆదరిస్తూనే ఉంటాము, ఎందుకంటే మనమంతా సినిమా అభిమానులు కదా భయ్యా. అంతకు మించి ఇంకేం చేయగలం? నచ్చితే 2, 3, 4 అబ్బే లెక్కతో సంబంధం లేదు, చూస్తూనే ఉంటాం, అంతే అదనమాట సంగతి. మరి మీకోసం ఇప్పుడు మరొక సూపర్ హిట్ సాంగ్ అయితే వచ్చేస్తుంది ఫ్రమ్ ది మూవీ టాక్సీ వాళ్ళ నుంచి. వింటూ ఎంజాయ్ చేస్తున్నాండి, స్టే ట్యూన్డ్ వివిధ భారతి FM 101.3.
1: బ్రహ్మాండమైన నృత్యాలు, అభినయంతో అద్భుతమైన నటీ నటులతో మీ ముందుకు వస్తున్న ఈ జానపద చిత్రానికి స్వాగతం.

వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరు అంతా ట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనం సినిమా కబుర్లలో మరిప్పుడు నెక్స్ట్ మీకోసం చెప్పబోతున్నటువంటి సినిమా కబుర్ అయితే కనుక నిజంగా భయ్యా నిజమైతే అద్భుతమే భయ్యా, ఎందుకంటే మామూలుగా ఉండదు భయ్యా. ఎప్పటి నుంచో ఎదురు చూసినటువంటి కాంబినేషన్ సెట్ అయినట్టే అని అనుకోవచ్చు. ఇంతకీ విషయం ఏంటంటే భయ్యా, మన సెన్సిబుల్ అండ్ క్లాసీ డైరెక్టర్ అయినటువంటి శేఖర్ కమ్ముల గారు ఇప్పుడు మరొక కొత్త చిత్రం కోసం సిద్ధమైపోయారట. ఆల్రెడీ ఈయన సినిమాలంటేనే ఒక సెన్సిబుల్గా చాలా మంచి గ్రిప్పింగ్గా ఉంటూ ఉంటాయి. మరి అటువంటి ఆయన సినిమాలోకి హీరో అంటే ఎలా ఉండాలి కదా, మరి ఆ తీసే ఆ కథలోకి మన క్యూట్ హీరో దుల్కర్ సల్మాన్ గారు కూడా ఈ సినిమాకైతే ఫిట్ అయితే చాలా బాగుంటుంది అని చెప్పి ఆల్రెడీ ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయట. దుల్కర్ సల్మాన్ గారు కూడా ఈ సినిమా గురించి అయితే కనుక కాస్త పాజిటివ్గానే రెస్పాండ్ అవుతున్నారు అని సినిమా సర్కిల్లో వినిపిస్తున్న టాక్. ఒకవేళ ఇదే కనుక నిజమైతే భయ్యా, ఒక పక్కనేమో శేఖర్ కమ్ముల గారి టేకింగ్, ఇంకో పక్కన క్యూట్ క్యూట్ లుక్స్తో తనదైన నటనతో అలరించేటువంటి దుల్కర్ సల్మాన్ గారు, వీళ్ళిద్దరి కాంబినేషన్లో సినిమా వస్తే ఖచ్చితంగా అది ఈ ఇయర్లో వచ్చేటువంటి మరొక బ్లాక్ బస్టర్ హిట్ అని మనం ఆల్మోస్ట్ ఇక్కడ డిసైడ్ అయిపోవచ్చు అనమాట. చూద్దాం ఈ కాంబినేషన్ ఎంత తొందరగా సెట్ అయ్యి ఎంత తొందరగా సెట్ మీదకి వెళ్ళిపోయి మనం ముందుకు వచ్చేస్తే అంత బాగుంటుంది కదా. అంతే కదా, మరి అదనమాట సంగతి. మరి ఇప్పుడైతే మీకోసం ఫిదా అండ్ అలాగే సీతారామం ఈ మూవీస్ నుంచి రాబోతున్న సూపర్ హిట్ సాంగ్స్ మీకోసం వింటూ ఎంజాయ్ చేస్తూ రండి. స్టే ట్యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బీఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బీఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: వింటున్నారు వివిధ భారతి FM 101.3.

ಎಸ್ ಭಾರತಿ ಎಫ್ಎಂ ನ್ಯೂಸ್ ಹೆಡ್ಲೈನ್ಸ್. ವಿವಿಧ ಭಾರತಿ ನ್ಯೂಸ್ ಹೆಡ್ಲೈನ್ಸ್ ತೋ ಮಸ್ತನ್ಬಿ. ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు మెల్బోర్న్లో ఆస్ట్రేలియా ప్రతిపక్ష నాయకులు ఆంగస్ టేలర్ను కలిశారు. ఈ సందర్భంగా రక్షణ, వాణిజ్య, విద్య, ఇండో పసిఫిక్, భద్రత, పెట్టుబడులు, ప్రజల మధ్య సంబంధాలు వంటి కీలక రంగాల్లో భారత్ ఆస్ట్రేలియా ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేయాలని ఉమ్మడి నిబద్దతను ఇరువురు నాయకులు మరోసారి పునరుద్ఘాటించారు. ఖరీఫ్ నుంచి రైతు సేవా కేంద్రాల ద్వారా రైతులకు గోతాలు అందించేలా ఏర్పాట్లు చేస్తున్నామని, రైస్ మిల్లర్ల ప్రమేయం ఉండదని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వివరించారు. రైతులే ధాన్యాన్ని మిల్లులకు తరలిస్తే రవాణా ఖర్చులు నేరుగా వారి ఖాతాల్లో 48 గంటల్లోగా జమ చేస్తామని చెప్పారు. రేషన్ దుకాణాల ద్వారా స్టీముడ్ బియ్యాన్ని పంపిణీ చేస్తామని, అందుకనుగుణంగా మిల్లర్లు డ్రయర్లను అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. 2 ఏళ్ల ధాన్యం సేకరణ, వచ్చే ఖరీఫ్ సేకరణకు సన్నద్దతపై విజయవాడలో పౌర సరఫరాల సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి పాల్గొని 2 ఏళ్ల ధాన్యం సేకరణ వివరాలతో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. పోలవరం ప్రాజెక్టును ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం సందర్శించి పనుల పురోగతిని సమీక్షిస్తారని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. అదే రోజు పోలవరం పర్యాటక హబ్ డిజైన్లను పరిశీలించి ఖరారు చేస్తారని తెలిపారు. గోదావరి ఔన్నత్యాన్ని చాటేలా మ్యూజియం ఏర్పాటు చేస్తామని, జలక్రీడలు, ఆధ్యాత్మిక పర్యాటకం, రిసార్టులు, అమ్యూజ్మెంట్ పార్కులను అభివృద్ది చేసేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని తెలిపారు. దీర్ఘకాలిక అనారోగ్యాల కారణంగా ప్రతి ఏటా 10 మందిలో 7 మరణిస్తున్నారని గణాంకాలు చెబుతున్నాయి. మధుమేహం, రక్తపోటు, ఊబకాయం, ఉబ్బసం, గుండెజబ్బులతో సహా అనేక రకాల దీర్ఘకాలిక వ్యాధులపై అవగాహన కల్పించేందుకు ఏటా జూలై 10వ తేదీన దీర్ఘకాలిక వ్యాధుల అవగాహన దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఎస్సీ విద్యార్థులకు కార్పొరేట్ విద్య అందించేందుకు ప్రభుత్వం కొత్తగా 3 ఎక్సలెన్స్ సెంటర్లను ఏర్పాటు చేయనుంది. ఇక్కడ ఇంటర్మీడియట్తో పాటు జేఈ, నీట్కు శిక్షణ అందిస్తారు. విశాఖ, గుంటూరు జిల్లా తాడికొండ, తిరుపతి జిల్లా కోట ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేస్తారు. 2026-27 నుంచే వీటిని అమల్లోకి తీసుకొచ్చేలా అధికారులు కార్యాచరణ ప్రణాళిక సిద్దం చేశారు. ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన పనుల్లో 2024-25 సంవత్సరాలకు గాను ఆంధ్రప్రదేశ్ దేశంలో 2వ స్థానంలో నిలిచిందని పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ది శాఖ కమిషనర్ కృష్ణతేజ తెలిపారు. నిరంతర సమీక్షలు, క్షేత్రస్థాయిలో నాణ్యత పరిశీలన వల్లే ఇది సాధ్యమైందని అన్నారు. వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 1 గంటకు వింటారు.

0: వెల్మడి ఫ్రెండ్స్ మీద తాట యూజ్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనము నా మీకు తెలుసా కార్యక్రమంలో జింగ్ జింగ్ అమేజింగ్ విషయాల గురించి మాట్లాడుకుంటూ, మరిప్పుడు మీకు చెప్పబోతున్న విషయం అయితే కనుక భయ్యా, ఇందులో చాలా వరకు విషయం మనకు తెలిసినదే కానీ తెలియనిది కూడా రవ్వంత దాగి ఉన్నది. అదేంటో చెప్పేస్తా. మానవుని కంటే ఎన్నో ఏళ్ల ముందు నుంచే ఈ డైనోసార్లు అనేవి భూమి మీద ఉండేవి, మనకంటే ముందే పుట్టాయి అని మనం ఎన్నో పుస్తకాల్లో చదువుకుంటూ ఉన్నాము, వింటూ ఉన్నాము, చెబుతూ ఉన్నాము. కానీ వాటికన్నా ముందే ఒక జాతి, ఒక జీవి ఈ నేల మీద పుట్టి ఇప్పటికీ మనతోనే కలిసి జీవిస్తుందన్న విషయం మీకు తెలుసా? అవునా, అదేంటి భయ్య అంటారా? చెప్తాను భయ్య, నేను తెలుసుకున్నప్పుడు ఎట్లాగే అవక్ అయ్యాను. ఇంతకి విషయం ఏంటంటే, ఆ జీవి ఇంకేదో కాదు భయ్య, మిడత. అవును భయ్య, మిడతలు మనకన్నా డైనోసార్ల కన్నా ఈ భూమి మీద పుట్టిన జీవులలో సూపర్ సీనియారిటీ కలిగి ఉన్నాయి. ఎప్పుడు ఓ తగ్గ ఇరిటేట్ చేస్తూ ఉంటాయి మిడతలు, కానీ అనుకుంటూ ఉంటాం వా అవి మనల్ని డిస్టర్బ్ చేయట్లే, మనమే వాటిని డిస్టర్బ్ చేస్తున్నాం, ఎందుకంటే ఈ భూమి మనది అనుకుంటున్నాం. కాదు కదా, మనకంటే ముందు పుట్టి ఇక్కడ జీవిస్తున్నటువంటి ఆ మిడతలదే. సో అవి కాలక్రమేణా ప్రపంచంతో పాటు కాలగమనంలో అలా పెరుగుతూ పెరుగుతూ పెరుగుతూ అలా మనతో పాటు కలిసి పెరుగుతూ ఉన్నాయన్నమాట, అది సంగతి. సో ఈసారి ఇప్పుడన్నా మిడత కనబడితే హాయ్ సీనియర్ అన్నాం, ఇంకా అంత మంచి ఇంకేం చేయగలం భయ్యా, అదనమాట సంగతి. మరి ఇప్పుడైతే మీకోసం మరొక సూపర్ హిట్ సాంగ్ వచ్చేస్తుంది ఫ్రమ్ ది మూవీ వినయ విదే రామ నుంచి. వింటూ ఎంజాయ్ దిస్ సాంగ్ అండ్ స్టే ట్యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: Oh baby you are so beautiful, full, no okay until let's just chill, chill. నీ కళ్ళలోనే ఉంది ముంత కళ్ళు, కళ్ళు నీ వల్లే వెయ్యి వంపులున్న వెళ్ళు వెళ్ళు.

హమేషా నాలో నీ కళాకార్ నీలో నీ అలంకార్ మిక్స్ అయితే డిస్కో బార్ ఫుల్ హుషార్ ఎగ్ బార్ డప్పే స్టెప్ మార్ ఎగ్ బార్ డంచే రో డాన్స్ ఫ్లోర్

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బీఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బీఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: అరే మోహన్ భాయ్, काफी बिजी लग रहे हो.
2: मैं सोच रहा हूँ कि बिजनेस शुरू करूँ. एक एजेंट ने कहा कि मुद्रा लोन जल्दी सैंक्शन करवा देगा, बस प्रोसेसिंग फीस और लीगल फीस देनी होगी. पेमेंट लिंक भी भेजा है.
1: अरे मोहन भाई, प्रधानमंत्री मुद्रा योजना में कोई एजेंट नहीं होता है. धोखेबाज नकली वेबसाइट, सैंक्शन लेटर्स और दस्तखत से लोगों को फंसाते हैं.
2: सच?
1: सीधा बैंक या वित्त संस्था में जाओ या सरकारी वेबसाइट से लोन अप्लाई करो. सतर्क रहें और ऑनलाइन ठगों से बचें.
2: समझ गया.
3: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: వెల్ మీడియా ఫ్రెండ్స్, మీరంతా ఇప్పుడు తెలుగులో వార్తల్ని వింటారు.
1: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎండ్రపాటి మాధవీలత. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు నుంచి 2 రోజుల పాటు న్యూజిలాండ్లో పర్యటిస్తారు. ఒక దేశం ఒకే ఎన్నిక ప్రతిపాదిత చట్టాన్ని

0: వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరంతా ఇప్పుడు తెలుగులో వార్తల్ని వింటారు.
1: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎండ్రపాటి మాధవీలత. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు నుంచి 2 రోజుల పాటు న్యూజిలాండ్లో పర్యటిస్తారు. ఒక దేశం ఒకే ఎన్నిక ప్రతిపాదిత చట్టాన్ని పరిశీలిస్తున్న సంయుక్త పార్లమెంటరీ కమిటీ ఈరోజు రేపు గోవాలో విస్తృత సంప్రదింపులు జరుపుతుంది. దేశ విద్యుత్ డిమాండ్లో 50% పైగా క్లీన్ ఎనర్జీ ద్వారా తీర్చడం ఇది రెండవసారని కేంద్ర నూతన పునరుత్పాదక ఇంధన వనరుల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి చెప్పారు. అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయ, పశ్చిమ బెంగాల్, సిక్కిం, ఉత్తరప్రదేశ్లోని కొన్ని ప్రాంతాల్లో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు నుంచి 2 రోజుల పాటు న్యూజిలాండ్లో పర్యటిస్తారు. మోదీకి స్వాగతం పలికేందుకు ఆక్లాండ్లో ముమ్మరంగా ఏర్పాట్లు జరిగాయి. ప్రవాస భారతీయులతో పాటు న్యూజిలాండ్ ప్రజలు ఆయనకు స్వాగతం పలికేందుకు ఎంతో ఆసక్తిగా ఉన్నారు. న్యూజిలాండ్ ప్రస్తుతం తమ మావోరీ నూతన సంవత్సరమైన మతారీకి పండుగను జరుపుకుంటోంది. ఇది ఆశాభావం, సరికొత్త ప్రారంభాలకు చిహ్నం. దాదాపు 4 దశాబ్దాల్లో ఒక భారత ప్రధానమంత్రి న్యూజిలాండ్ను సందర్శించడం ఇదే తొలిసారి. ఈ 2 విశేషాలు ఒకేసారి జరగడం ఈ పర్యటనకు ఒక ప్రత్యేక ప్రాముఖ్యతను చేకూర్చింది. భాగస్వామ్య సాంస్కృతిక విలువలు, పరస్పర గౌరవంతో కూడిన భారత్ న్యూజిలాండ్ దేశాల మధ్య స్నేహ సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి ఇదొక గొప్ప అవకాశంగా భావిస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆస్ట్రేలియా ప్రధానమంత్రి ఆంటోనీ అల్బనీస్తో కలిసి ప్రతిష్టాత్మకమైన మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ను సందర్శించారు. ఈ పర్యటన భారత్ ఆస్ట్రేలియా సంబంధాల్లో క్రీడా దౌత్యం పెరుగుతున్న ప్రాముఖ్యతను చెబుతోంది. ఇరువురు నాయకుల మధ్య క్రికెట్ సహకారం, క్రీడా మౌలిక సదుపాయాలు, అథ్లెట్ల అభివృద్ది, పరస్పర జ్ఞానాన్ని పంచుకోవడం, ఐపీఎల్ బీబీఎల్ భాగస్వామ్యంతో పాటు 2032 బ్రిస్బేన్ ఒలింపిక్స్, భారతదేశ 2036 ఒలింపిక్స్ బిడ్తో సహా రాబోయే ప్రధాన అంతర్జాతీయ క్రీడా ఈవెంట్ల ముందస్తు సహకారంపై చర్చలు జరిగాయి.
2: భారత్ ఆస్ట్రేలియా మ్యాచ్ కా రోమాంచ్ ఔర్ దూసరా యా ఎహ్సాస్ కి దోనో దేశో మే క్రికెట్ కేవల్ ఏక్ ఖేల్ నహీ లేకిన్ ఏక్ సాజా జునూన్ హై. లేకిన్ ఆజ్ యహాన్ కోయి లాస్ట్ ఓవర్ ఫినిష్ కా ప్రెషర్ నహీ హై. ఆజ్ యహాన్ కేవల్ ఖేల్ కి ఖుషీ హై, హమారి మిత్రతా కి గర్మజోషి హై ఔర్ ఫ్యూచర్ చాంపియన్స్ కి ఎనర్జీ హై.
1: ఒక దేశం ఒకే ఎన్నిక ప్రతిపాదిత చట్టాన్ని పరిశీలిస్తున్న సంయుక్త పార్లమెంటరీ కమిటీ ఈరోజు రేపు గోవాలో విస్తృత సంప్రదింపులు జరుపుతుంది. తన సిఫారసులను ఖరారు చేయడానికి ముందు సమాజంలోని వివిధ వర్గాల నుంచి అభిప్రాయాలు సేకరించేందుకు దేశవ్యాప్తంగా చేపట్టిన ప్రక్రియలో భాగంగా ఈ కమిటీ గోవాలో పర్యటిస్తోంది. పార్లమెంటు సభ్యులు పీపీ చౌదరి అధ్యక్షతన ఏర్పాటైన ఈ కమిటీ 129వ రాజ్యాంగ సవరణ బిల్లు 2024, కేంద్రపాలిత ప్రాంతాల చట్ట సవరణ బిల్లు 2024ను పరిశీలిస్తోంది. ఈ 2 రోజుల పర్యటనలో భాగంగా కమిటీ రాష్ట రాజకీయ కార్యనిర్వాహక వర్గం, గోవా శాసనసభ సభ్యులు, ప్రభుత్వ సీనియర్ అధికారులు, ప్రధాన ఎన్నికల అధికారి, రాజకీయ పార్టీలు, న్యాయ నిపుణులు, విద్యావేత్తలు, పరిశ్రమ ప్రతినిధులు, మీడియా సంస్థలు, ఇతర భాగస్వాములతో సంభాషిస్తుంది. కమిటీ దేశవ్యాప్త అవగాహన కార్యక్రమంలో భాగంగా ఇప్పటికే ముంబై, డెహ్రాడూన్, చండీగఢ్, షిమ్లా, బెంగళూరు, గాంధీనగర్లలో ఇటువంటి సంప్రదింపులు జరిపింది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. దేశ విద్యుత్ డిమాండ్లో 50% పైగా క్లీన్ ఎనర్జీ ద్వారా తీర్చడం ఇది రెండవసారని కేంద్ర నూతన పునరుత్పాదక ఇంధన వనరుల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి చెప్పారు. ఈ నెల 6వ తేదీన మొత్తం విద్యుత్ సరఫరాలో పునరుత్పాదక ఇంధన వనరుల వాటా 50.2% ఉందని జోషి పేర్కొన్నారు. దేశ స్వచ్ఛ

ఇంధన వ్యవస్థ విశ్వసనీయతకు ఇదొక నిదర్శనమని మంత్రి అభివర్ణించారు. భారత్ స్థిరమైన పర్యావరణ అనుకూల వృద్ధిని వేగంతో దృఢ సంకల్పంతో ముందుకు తీసుకెళ్తుందని అన్నారు. నీతి ఆయోగ్ సభ్యురాలు డాక్టర్ జోరామ్ అనియా, యునిసెఫ్ ఇండియా ప్రతినిధి సింధియా బృందంతో న్యూఢిల్లీలో సమావేశమయ్యారు. బాలల కేంద్రీయ అభివృద్ది, పాఠశాల విద్య, మానవాభివృద్దిపై పరస్పర సహకారాన్ని బలోపేతం చేయడంపై వీరు చర్చించారు. ముఖ్యంగా ఆకాంక్షాత్మక జిల్లాలు, బ్లాకుల్లో సురక్షితమైన, అందరికీ సమానమైన అభ్యాసం, ప్రాథమిక అక్షరాస్యత, సంఖ్యా నైపుణ్యాలు, ఉపాధ్యాయ విద్య, విద్యార్థుల సంక్షేమం, సైబర్ భద్రత, డిజిటల్ సెక్యూరిటీ వంటి అంశాలపై ఈ చర్చలు ప్రధానంగా సాగాయి. ఈ సమావేశంలో డాక్టర్ అనియా మాట్లాడుతూ, విధాన రూపకల్పన, సమాజ భాగస్వామ్యం, విపత్తులను తట్టుకునే సామర్థ్యం, బాలల సంక్షేమం, విద్యా ఫలితాలను మెరుగుపరచడంలో మహిళా స్వయం సహాయక సంఘాల పాత్రను గురించి వివరించారు. పశ్చిమ బెంగాల్ రాజ్యసభ ఉప ఎన్నికలకు తమ అభ్యర్థులుగా సుఖేందు శేఖర్ రాయ్, సుస్మితాదేవ్, ప్రకాష్ చిక్ పేర్లను బీజేపీ ప్రకటించింది. ఈ స్థానాలకు ఈ నెల 24న ఉప ఎన్నికలు జరగనున్నాయి. అఖిల భారత తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఈ ముగ్గురు నాయకులు నిన్న బీజేపీలో చేరారు. ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అయాతొల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలు మషద్లోని ఇమాం రెజా మజార్ వద్ద ముగిశాయి. ఆయనకు చివరిసారిగా వీడ్కోలు పలికేందుకు వేలాది మంది మద్దతుదారులు అక్కడకు తరలివచ్చారు. ఆయన పెద్ద కుమారుడు సయ్యద్ ముస్తఫా ఖమేనీ మతపరమైన ప్రార్థనలు నిర్వహించారు. ఈ ఏడాది ఫిబ్రవరి 28న అమెరికా ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో అయతొల్లా అలీ ఖమేనీ మరణించారు. ఈ ఘటన పశ్చిమాసియా ప్రాంతమంతటా తీవ్రమైన ఘర్షణలకు దారితీసింది. ఉత్తరాఖండ్లో ఈరోజు అక్కడక్కడా భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంటూ భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే అరుణాచల్ ప్రదేశ్, అస్సోం, మేఘాలయ, పశ్చిమ బెంగాల్, సిక్కిం, ఉత్తరప్రదేశ్లోని కొన్ని ప్రాంతాల్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని కూడా తెలిపింది. రాబోయే 3-4 రోజుల్లో ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, హిమాచల్ ప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్, మహారాష్టలో భారీ వర్షాలు కురవ్వచ్చని ఆ శాఖ పేర్కొంది. అదే సమయంలో కర్ణాటక, కేరళ, మాహే, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్ ప్రాంతాల్లో కూడా ఇటువంటి వాతావరణ పరిస్థితులే ఉంటాయని పేర్కొంది. మహిళల క్రికెట్లో లండన్లోని లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్లో జరిగే టెస్టు మ్యాచ్లో భారత్ ఇంగ్లాండ్తో తలపడుతుంది. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం 3:30 ప్రారంభమవుతుంది. భారత్ ఇంగ్లాండ్ మహిళల క్రికెట్ జట్లు తలపడ్డం ఇది 16వసారి. గత 15 మ్యాచ్ల్లో ఇంగ్లాండ్ కేవలం ఒకే ఒక్కసారి విజయం సాధించగా భారత్ 3 విజయాలను తన ఖాతాలో వేసుకుంది. మిగతా 11 మ్యాచ్లు డ్రాగా ముగిశాయి. ఫిఫా ప్రపంచకప్లో భాగంగా అమెరికాలోని బోస్టన్లో జరిగిన మొదటి క్వార్టర్ ఫైనల్స్లో మొరాకోపై 2-0 గోల్స్ తేడాతో విజయం సాధించి ఫ్రాన్స్ సెమీఫైనల్కు దూసుకెళ్లింది. ఈ విజయంతో ఫ్రాన్స్ చరిత్రలోనే తొలిసారిగా వరుసగా 3వసారి ప్రపంచకప్ సెమీఫైనల్కు చేరుకుంది. ఇక ఈ రాత్రి జరగనున్న 2వ క్వార్టర్ ఫైనల్లో స్పెయిన్, బెల్జియం దేశాలు తలపడతాయి. మిగిలిన చివరి 8 క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ల్లో నార్వే జట్టు ఇంగ్లాండ్ జట్టుతో, అలాగే డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనా ఆదివారం ఉదయం స్విట్జర్లాండ్తో తలపడుతుంది. కువైట్ పర్యటన ముగించుకుని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఒమన్ చేరుకున్నారు. ఒమన్ విదేశాంగ మంత్రి మంత్రిత్వ శాఖ డైరెక్టర్ జనరల్ షేక్ అహ్మద్ అల్ మస్కారి ఆయనకు స్వాగతం పలికారు. ఒమన్ పర్యటనను పూర్తి చేసుకున్న తర్వాత ఆయన ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి 2028-29 కాలపరిమితికి సంబంధించి భారతదేశ అధికారిక ప్రచారాన్ని ప్రారంభించడానికి న్యూయార్క్ వెళతారు. ఆ తర్వాత 3వ భారత్ యూరోపియన్ యూనియన్ వాణిజ్య సాంకేతిక మండలి సమావేశానికి హాజరు కావడానికి, అలాగే యూరోపియన్ యూనియన్, బెల్జియం దేశాల విదేశాంగ మంత్రులతో చర్చలు జరపడానికి ఈ నెల 14-15 తేదీల్లో బ్రస్సెల్స్ సందర్శిస్తారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు నుంచి 2 రోజుల పాటు న్యూజిలాండ్ లో పర్యటిస్తారు. ఒక దేశం ఒకే ఎన్నిక ప్రతిపాదిత చట్టాన్ని పరిశీలిస్తున్న సంయుక్త పార్లమెంటరీ కమిటీ ఈ రోజు రేపు గోవాలో విస్తృత సంప్రదింపులు జరుపుతుంది. దేశ విద్యుత్ డిమాండ్లో 50% పైగా క్లీన్ ఎనర్జీ ద్వారా తీర్చడం ఇది రెండవసారని కేంద్ర నూతన పునరుత్పాదక ఇంధన వనరుల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి చెప్పారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

0: FM 101.3.
1: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
2: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
1: కాసేపు ఉండొచ్చు కదా?
2: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
1: నేను మీతో పాటు వివిధ భారతి వింటాను అమ్మాయి గారు.
2: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
1: మీ తెలివి ముందు నాదేముందండి.
2: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
3: సందడి సందడి ఓన్లీ ఆన్ వివిధ్ భారతి FM 101.3.

వెల్వడియా ఫ్రెండ్స్, మీరు అంతా ఆర్టీఎం చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనమున మీకు తెలుసా కార్యక్రమంలో మరిప్పుడు మీకు చెప్పబోతున్న విషయం చాలా మందికి తెలిసి ఉండొచ్చు, ఇంకా చాలా మందికి తెలియకపోయి ఉండవచ్చు. బట్ ఏదేమైనా విషయాన్ని అయితే ముందు తెలుసుకుందాం. ఇంతకీ మ్యాటర్ ఏంటంటే భయ్యా, ఇప్పుడున్న రోజుల్లో సెల్ ఫోన్ లేని మనిషిని వెతకడం, అసలు అటువంటి మనిషి కనబడడం అనేది చాలా కష్టమేమో. ఎందుకంటే ఇప్పుడు అందరూ సెల్ ఫోన్లు అంటే ఇట్టే చేతుల అమరిపోయే సెల్ ఫోన్లు వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరూ ఓ తెగ విరివిగా వాడేస్తున్నారు ఈ సెల్ ఫోన్లని. ఇప్పుడంటే అసలు ఎలా పడితే అలాగే వాడేస్తున్నాం, కానీ ఒకప్పుడు అంటే అప్పట్లో సెల్ ఫోన్ కనిపెట్టిన రోజుల్లో ఉన్న చూసారా ఆ మొదటి రోజుల్లో, అప్పుడు మొట్టమొదట సెల్ ఫోన్ కనిపెట్టినప్పుడు దాని బరువు ఎంత తెలుసా భయ్యా? 1 కేజీ పైన ఉండేదంట దాని బరువు. మరి అంత పెద్ద సెల్ ఫోన్ను మొయ్యాలి అంటే ఎవరన్నా పాకెట్లో పెట్టుకుంటావా? అబ్బే పని అయిందా లేదా అని చెప్పి మాట్లాడి పక్కన పడేసి అవసరమైతే ఇంకో పనులు కూడా పెట్టుకుంటాం అది మొయ్యడానికి. అలా ఉండేదట, ఒక పెద్ద గ్రానైట్ రాయిలాగా. నిజంగా ఏమాటగా మాట భయ్యా, ఓల్డెన్ డేస్ ఇస్ వెరీ గోల్డెన్ డేస్ అంటారు. నిజంగా ఆ రోజులు ఇప్పుడు వస్తే చాలా బాగుంటుంది అనిపిస్తుంది కదా, ఎందుకంటే సెల్ ఫోన్ల కన్నా కాస్త అయినా దూరంగా ఉండొచ్చేమో అన్న ఫీలింగ్ కలిగే అవకాశం ఎంత మాత్రం లేకపోలేదు. అదన్నమాట సంగతి. మరి మరి మీకైతే ఏమనిపిస్తుంది చూద్దాం. మళ్ళీ అలాంటి రోజులు వస్తే ఏమో ఏమో గుర్రం ఎగరావచ్చు అని అంటూ ఉంటారు కదా, చూద్దాం అదన్నమాట మ్యాటర్. మరి ఇప్పుడైతే మీకోసం పెద్ద మూవీ నుంచి ఒక మంచి సంప్రదాయబద్ధమైన పాట వస్తుంది, విని ఎంజాయ్ చేయండి. స్టే ట్యూన్డ్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

వెల్మడి యువర్ ఫ్రెండ్స్, మీరు అంతా ట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనమున మీకు తెలుసా జింగ్ జింగ్ అమేజింగ్ విషయాల గురించి మాట్లాడుకుంటూ, మరి ఇప్పుడు నెక్స్ట్ మీకోసం చెప్పబోయే విషయం ఏమిటి అంటే, మనలో చాలా మంది కొంతమందితో మాట్లాడేటప్పుడు మనకి తెలియకుండానే ఆటోమేటిక్గా కాస్త స్వరాన్ని తగ్గించి మృదువుగా మాట్లాడుతూ ఉంటాము. ఇలా ఎందుకు జరుగుతుందో ఎప్పుడన్నా అనిపించిందా? కనీసం అబ్జర్వ్ చేశారా? మన బ్రెయిన్లో అంతకు ముందే మనం ఎలా ఉండాలి అనే ఒక ఆలోచన చేసినప్పుడు, కొత్త వారితో మాట్లాడేటప్పుడు వారిని కాస్త ఇంప్రెస్ చేయాలి అని మనమే మన మెదడుకి ఇంతకు ముందు ఇచ్చేటువంటి సంకేతం, అదే ఇన్స్ట్రక్షన్ కావచ్చు అని అంటున్నారు చాలా మంది మేధావులు. చూద్దాం మరి ఇది నిజమా కాదనేది మళ్ళీ మనం టెస్ట్ చేసుకుంటే ఆటోమేటిక్గా అర్థమైపోతుంది అందులో నిజం లేకపోలేదు కాబట్టి, అదనమాట సంగతి. ఇదండి ఈనాటి మన ఈ మీకు తెలుసా కార్యక్రమం. మీరంతా వింటూ ఎంజాయ్ చేశారు కదా, మరి ఇప్పుడు రాబోతున్న పాటలు కూడా వింటూ ఎంజాయ్ చేస్తూనండి. తర్వాత మనం కలుసుకుందాం ధీరా కార్యక్రమంలో. అంతవరకు ట్యూన్ చేసి వింటూనండి, ఇది వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

వివిద్ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్. వివిద్ భారతి న్యూస్ హెడ్లైన్స్ తో నస్తాన్వి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ప్రారంభమైన రాష్ట మంత్రివర్గ సమావేశం కొనసాగుతోంది. అమరావతిలోని రాష్ట సచివాలయంలో జరుగుతున్న మంత్రివర్గ సమావేశంలో రాష్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి సాయి ప్రసాద్తో మంత్రులు ఇతర అధికారులు పాల్గొన్నారు. పలు కీలక అంశాలకు సంబంధించి సమావేశంలో మంత్రివర్గం చర్చిస్తోంది. ముఖ్యంగా రెండో దశ పూలింగ్ ఏరియాలో 1.50 లక్షల రుణమాఫీ అంశంతో పాటు రాజధాని టౌన్షిప్లో అంతర్జాతీయ స్కూల్ ఏర్పాటు వంటి అంశాలపై కూడా చర్చ జరుగుతోంది. నైపుణ్యం కలిగిన నిపుణులు, సంస్థలు, ఆవిష్కరణల పర్యావరణ వ్యవస్థ వల్ల భారత్ అత్యంత ప్రాధాన్యత గల గమ్యస్థానంగా ఎదుగుతోందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ఢిల్లీలో జరిగిన సీఐఐ నేషనల్ జీసీసీ బిజినెస్ సమ్మిట్ను ఉద్దేశించి మాట్లాడుతూ మంత్రి, దేశంలో ప్రస్తుతం 2100 కంటే ఎక్కువ జీసీసీలు ఉన్నాయని, ఇవి 23 లక్షల మంది నిపుణులకు ప్రత్యక్షంగా ఉపాధి కల్పిస్తూ ఏటా దాదాపు 100 బిలియన్ అమెరికన్ డాలర్ల ఆదాయాన్ని ఆర్జిస్తున్నాయని తెలిపారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ, ఎస్ఐఆర్ ప్రక్రియకు సంబంధించి ఓటర్లు వారి వివరాలు నింపే ఎన్యూమరేషన్ పత్రాలను వెనక్కి ఇవ్వడానికి 5 రోజులు మాత్రమే సమయముంది. రాష్టంలో మొత్తం 4,16,27,694 మంది ఓటర్లకు 4,15,41,753 మందికి ఎన్యూమరేషన్ పత్రాలు పంపిణీ పూర్తి చేశామని, వాటిలో 3,07,68,932 మంది ఓటర్లకు సంబంధించిన పత్రాల డిజిటలైజేషన్ పూర్తయిందని ఎన్నికల సంఘం అధికారులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ యానాం ప్రాంతాల్లో దిగువట్రోప్ ఆవరణలో నైరుతి పశ్చిమ దిశ నుంచి గాలులు వీస్తున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో రాష్టంలోని పలు ప్రాంతాల్లో రానున్న 3 రోజుల పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ పేర్కొంది. తెలుగు భాష సాహిత్య వైభవాన్ని ప్రపంచానికి చాటు చెప్పే లక్ష్యంతో 3వ అంతర్జాతీయ తెలుగు రచయితల మహాసభలను ఈ నెల 11-12 తేదీల్లో విజయవాడలో నిర్వహిస్తున్నట్లు అవనిగడ్డ ఎమ్మెల్యే మహాసభల గౌరవాధ్యకులు మండలి బుద్ధప్రసాద్ తెలిపారు. కేబిఎన్ కళాశాలలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 2 రోజుల పాటు జరిగే మహాసభల్లో దేశ విదేశాల నుంచి ప్రముఖ రచయితలు, కవులు పాల్గొని తెలుగు భాషాభివృద్దిపై చర్చిస్తారని తెలిపారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని అన్ని కోర్టుల్లోనూ ఈ నెల 11వ తేదీన జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జిల్లా జడ్జి ఎన్ శ్రీదేవి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కేసుల కారణంగా ఎదురవుతున్న ఇబ్బందులను ఇరుపక్షాలకు వివరించి పరస్పర అవగాహన, చర్చలు, రాజీ ద్వారా వివాదాలను పరిష్కరించుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలను తెలియజేశామని అన్నారు. వివిద్ భారతి న్యూస్ హెడ్లైన్స్ 3 గంటలకు వింటారు.

0: అనుభవులందరూ
1: అంతఃపురంలో అందాల చిలక.
2: యాక్షన్ క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలోడ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
2: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
2: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.
4: సమయమా భల సాయం చేసావమ్మా ఒట్టుగా.
5: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
6: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
5: ఓ పాట కనులు తుడిస్తే
6: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
5: ఓ పాట మనసుకి హత్తుకుంటే
6: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
5: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
6: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
5: 101.3.

వెల్మడియా ఫ్రెండ్స్, మీరు తాటం చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. స్టూడియోలో సమయం చూస్తే కరెక్ట్ గా ఎగ్జాక్ట్ గా 1 గంట దాటేసి 7 నిమిషాలు కూడా అయిపోయింది. మరి ఈ టైంలో మనమంతా ధీరా అంటూ ఉమెన్స్ ప్రోగ్రామ్ గురించి, వాళ్ళకి సంబంధించినటువంటి కార్యక్రమంలో ఇప్పుడు మనం వారి గురించి మాట్లాడుకుంటూ ఉంటాం. సో మరి నేను ఈ రోజు అయితే గనక ఈ ధీరా కార్యక్రమంలో ఇప్పుడున్నటువంటి వాతావరణంలో ఆడవారికి సంబంధించినటువంటి, వారికి ఉపయోగపడేటువంటి హెల్త్ టిప్స్ గురించి అయితే చెప్పేస్తూ ఉంటాను. వాటన్నిటిని మీకు చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మరి అంతకంటే ముందు మీకోసం ఒక మంచి సూపర్ హిట్ సాంగ్తో మీకోసం స్టార్ట్ చేస్తున్నాను. ఈనాటి ఈ ధీరానే వింటూ ఎంజాయ్ చేస్తున్నది. స్టే ట్యూన్డ్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

ఇప్పుడిప్పుడే ఆకాశంలో మన సూర్యరావు గారు సమ్మర్ క్యాంప్ ముగించుకొని ఇంటికి వెళ్లే సమయం కూడా వచ్చేసింది. ఇక ఇప్పుడు వర్షాకాలం రాబోతుంది. ఈ సమయంలో చాలా మంది మహిళలు వారి చర్మం మరియు మృదువైన పెదాలపై కాంతిని మెరుపును కోల్పోతూ ఉంటారు. అలా కాకుండా ఉండాలి అంటే రాత్రి నిద్రించే ముందు పెదాలకి కాస్తంత చల్లటి పాలను పెదాలపై రాస్తే ఉదయానికల్లా మళ్ళీ ఆ కొత్త మెరుపుతో అందంగా కనిపిస్తూ ఉంటారట. మరి ఇదేదో కాస్త పనికొచ్చేలా ఉంది, ట్రై చేయండి. ఈజీయే కదా మనకి, తేలికైన వాటిని వదలడానికి కష్టమైన అయితే కష్టపడాలి, కానీ ఇట్లాంటివి అయితే చాలా సింపుల్ జుజుబీ అనిపిస్తుంది కదా, అదనమాట సంగతి. మరి దీని గురించి ఇలా మీరు ఆలోచిస్తూ ఉండండి. ఇలా మీకోసం మరొక సూపర్ హిట్ సాంగ్ అయితే వచ్చేస్తుంది ఫ్రమ్ ది మూవీ పెళ్లి పుస్తకం నుంచి. విండో ఎంజాయ్ ది సాంగ్ అండ్ స్టే ట్యూన్ టు వివిధ భారతి FM 101.3.

వెల్మడియా ఫ్రెండ్స్, మీరు థాట్ ట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనమున ధీర కార్యక్రమంలో బేసిక్ భయ్య, బయట వాతావరణం చూస్తుంటే ఆల్రెడీ చాలా మార్పులు వచ్చేసాయి.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే. అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట, చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
1: కవుల కళ్ళ నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
1: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం.
2: వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరంతా ఇప్పుడు తెలుగులో ప్రాంతీయ వార్తలు వింటారు.
3: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది బొక్కసం సరిత. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన కొనసాగుతున్న రాష్ట మంత్రివర్గ సమావేశం. పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యం కలిగిన మానవ వనరులు ఆంధ్రప్రదేశ్లో అందుబాటులో ఉన్నాయన్న మంత్రి నారా లోకేష్. పాలకొల్లు నుండి నరసాపురం బెంగళూరు రెగ్యులర్ వీక్లీ ఎక్స్ప్రెస్ ప్రారంభించనున్న కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ. రాష్ట వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లోని న్యాయస్థానాల్లో రేపు జరగనున్న లోక్ అదాలత్ కార్యక్రమం. ఇక వార్తలోని వివరాలు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన అమరావతిలో రాష్ట మంత్రివర్గ సమావేశం కొనసాగుతోంది. రాష్ట సచివాలయంలో జరుగుతున్న ఈ సమావేశంలో రాష్ట మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ పాల్గొన్నారు. ఈ సమావేశంలో పలు అంశాలపై మంత్రివర్గం చర్చిస్తోంది. రెండవ దశ భూ సమీకరణ ప్రాంతంలోని రైతులకు రుణమాఫీ, రాజధాని అమరావతి టౌన్షిప్లో అంతర్జాతీయ పాఠశాల ఏర్పాటు ప్రతిపాదనలపై మంత్రిమండలి చర్చిస్తోంది. అలాగే రాజధాని గ్రామాల్లో ప్రధాన రహదారుల నిర్మాణం వల్ల భూములు కోల్పోయిన ఇళ్లు, స్థలాల యజమానులకు అద్దె చెల్లింపు, రెండవ దశ భూ సమీకరణతో పాటు తొలిదశలో భూములు ఇచ్చిన రైతులకు కౌలు చెల్లింపు అంశాలపై కూడా సమావేశంలో చర్చించే అవకాశముందని అధికారులు తెలిపారు. దక్షిణ కొరియా పర్యటనలో భాగంగా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ కుకు ఎలక్ట్రానిక్స్ సంస్థ ప్రతినిధులతో ఈరోజు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్లో గృహోపకరణాల తయారీ యూనిట్ను ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. శ్రీసిటీలో ఇప్పటికే గృహోపకరణాల తయారీ క్లస్టర్ ఉండటంతో పాటు అనేక ప్రముఖ సంస్థలు ఇక్కడ కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయని మంత్రి తెలిపారు. పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యం కలిగిన మానవ వనరులు రాష్టంలో అందుబాటులో ఉన్నాయని, రాష్టం నుండి ఆగ్నేయ ఆసియా, పశ్చిమాసియా దేశాలకు ఎగుమతులు సులభంగా చేపట్టవచ్చని పేర్కొన్నారు. అనంతరం ఆటోమోటివ్, పవర్ ఎలక్ట్రానిక్స్ సంస్థ ప్రతినిధులతో సమావేశమైన మంత్రి నారా లోకేష్ శ్రీసిటీలో మోటివ్ లింక్ ప్రాజెక్టుతో పాటు ఎలక్ట్రిక్ వాహనాల విడి భాగాలు, ఇంటిగ్రేటెడ్ మాడ్యూల్ తయారీ యూనిట్లను ఏర్పాటు చేయాలని ఆహ్వానించారు. రాష్టంలో టూరిస్టు బస్సుల పన్ను తగ్గింపుకు మంత్రివర్గం ఇటీవల ఆమోదం తెలిపిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ బస్సు ఓనర్స్ అసోసియేషన్ ప్రతినిధులు రాష్ట రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డిని గుంటూరు జిల్లా తాడేపల్లిలోని ఆయన క్యాంపు కార్యాలయంలో ఈరోజు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఈ నెల 14వ తేదీన విజయవాడలో నిర్వహించనున్న కృతజ్ఞతా సభకు సంబంధించిన ఆహ్వాన పత్రికను మంత్రికి అందజేశారు. టూరిస్టు బస్సుల పన్ను తగ్గింపుతో పాటు ప్రైవేటు బస్సుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, అందించిన సహకారానికి కృతజ్ఞతగా ఈ సభను నిర్వహిస్తున్నట్లు అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు రైల్వే స్టేషన్లో నరసాపురం బెంగళూరు రెగ్యులర్ వీక్లీ ఎక్స్ప్రెస్ రైలును కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ ఈరోజు ప్రారంభించనున్నారు. ఇప్పటివరకు ప్రత్యేక సర్వీసుగా నడిచిన ఈ రైలు ఇకపై ప్రతి వారం రెగ్యులర్ ఎక్స్ప్రెస్గా ప్రయాణికులకు అందుబాటులోనికి రానుందని కేంద్ర మంత్రి సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా తెలిపారు. ఈ రైలు సేవతో పాలకొల్లు, భీమవరం, ఆకివీడు, గుడివాడ, విజయవాడ ప్రాంతాల ప్రయాణికులకు బెంగళూరుకు మరింత సౌకర్యవంతమైన రైలు ప్రయాణం అందుబాటులోనికి రానుందని చెప్పారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా మరిన్ని రైలు సౌకర్యాల కల్పనకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని కేంద్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల మంత్రి జితన్ రామ్ మాంఝీ ఈరోజు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శనం అనంతరం జితన్ రామ్ మాంఝీ మాట్లాడుతూ, తిరుమలలోని ప్రశాంతమైన ఆధ్యాత్మిక వాతావరణం గొప్ప అనుభూతిని కలిగిస్తోందని పేర్కొన్నారు. ప్రపంచంలో శాంతి నెలకొనాలని స్వామివారిని ప్రార్థించినట్లు తెలిపారు. కేంద్ర మంత్రి వెంట రాష్ట మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కూడా స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ,
4: భారతదేశంలో మన ఆంధ్ర రాష్ట్రంలో ఎంఎస్ఎంఈ శాఖని ప్రజలందరికీ కూడా ఒక మంచి విధానం తీసుకురావాలన్న ఆలోచన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్నాయి. మరి ముఖ్యంగా మాంజీ గారి

0: లో ఈ రోజు దేశంలో అత్యున్నతంగా ఆయన లీడర్షిప్ చేయడం జరుగుతుంది. ఆయన ఈ రోజు రావడం, స్వామివారి దర్శనం చేసుకోవడం, ఆయన ఈ రోజు ఇక్కడ కలవడం మా అందరికీ కూడా చాలా భాగ్యం కింద భావిస్తున్నాం.
1: రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లోని న్యాయస్థానాల్లో రేపు లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బీఎస్వి హిమబిందు ఈరోజు ఒక ప్రకటనలో తెలిపారు. వివాదాలు, అపష్కృత కేసులను త్వరతగతిన పరిష్కరించుకునేందుకు లోక్ అదాలత్ మంచి అవకాశమని, కక్షిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. లోక్ అదాలత్లో ఆస్తి తగాదాలు, సివిల్ వివాదాలు, చెక్ బౌన్స్ కేసులు, మోటారు వాహన ప్రమాద నష్టపరిహార కేసులు, రాజీ పడదగిన క్రిమినల్ కేసులను పరిష్కరించుకోవచ్చని తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రకాశం జిల్లాలోని టంగుటూరు మండలం పొందూరు గ్రామంలోని పలు ప్రాంతాల్లో జిల్లా కలెక్టర్ పి రాజాబాబు ఈరోజు క్షేత్రస్థాయిలో పర్యటించి స్థానిక సమస్యలను పరిశీలించారు. పర్యటనలో భాగంగా గ్రామ సచివాలయాన్ని సందర్శించిన కలెక్టర్ సచివాలయంలో అమలవుతున్న సేవలు, డిజిటలైజేషన్ ప్రక్రియపై సిబ్బందిని అడిగి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం సాగునీటి కాలువను పరిశీలించి అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ప్రజలు తన దృష్టికి వచ్చిన అంశాలపై సంబంధిత అధికారులతో కలిసి సమీక్ష నిర్వహించారు. అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ
2: సమస్యలు పరిష్కరించే దిశగా మనం పల్లె నిద్ర అనేది ప్రతి వారం కూడా కండక్ట్ చేస్తున్నాం. అందులో భాగంగా పొందూరు రావడం జరిగింది. నరేగా వర్క్స్, అంగన్వాడీ బిల్డింగ్స్, డ్రైనేజ్ ఇవన్నీ కూడా స్వయంగా చూడటం జరిగింది. ఏదైతే ఫైనాన్షియల్ ఉందో ఫైనాన్షియల్ అన్నింటికి కూడా కన్వర్జెన్స్ లో ఎక్కడైనా ఫండ్స్ ఉంటే కనుక దాన్ని డౌటైల్ చేసి అవన్నీ కూడా అడ్రస్ చేయడం, లేదు ఎక్కువ ఫైనాన్స్ ఇష్యూ ఉంటే కనుక గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్లడం, నాన్ ఫైనాన్షియల్ ఉంటే కనుక ఇమీడియట్ గా అడ్రస్ చేయమని చెప్పేసి మనకి అధికారులకు అందరు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది.
1: కేంద్ర ఎన్నికల సంఘం ప్రిన్సిపల్ సెక్రటరీ అవినాష్ కుమార్, అండర్ సెక్రటరీ సంజయ్ కుమార్ విశాఖపట్నం జిల్లాలో జరుగుతున్న ఓటర్ల జాబితా సమగ్ర సవరణ సర్ ప్రక్రియను నిన్న పరిశీలించారు. జిల్లా అధికారులతో కలెక్టర్ కార్యాలయంలో నిన్న సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం పలు పోలింగ్ కేంద్రాలను సందర్శించిన అధికారులు డిజిటలైజేషన్ ప్రక్రియను పరిశీలించి స్థానిక ఓటర్లతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఓటర్ల జాబితా సమగ్ర సవరణ కార్యక్రమం అమలుపై అధికారులు సంబంధిత సిబ్బందికి పలు సూచనలు చేశారు. మధుమేహం, రక్తపోటు, ఊబకాయం, ఉబ్బసం, గుండె జబ్బులు వంటి అనేక రకాల దీర్ఘకాలిక వ్యాధులపై అవగాహన కల్పించేందుకు ఏటా జులై 10వ తేదీన దీర్ఘకాలిక వ్యాధుల అవగాహన దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. దీర్ఘకాలిక వ్యాధుల వల్ల సంభవించే మరణాల శాతం తగ్గించడానికి, నయం కాని వ్యాధులకు చికిత్స చేయడానికి మరిన్ని వనరులను, సమయాన్ని కేటాయించాల్సిన అవసరాన్ని తెలిపేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. దీర్ఘకాలిక వ్యాధుల నివారణకు మెరుగైన ఆరోగ్య విధానాల కోసం ఆరోగ్యకరమైన సమాజాలను నిర్మించేందుకు ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా పలు అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. సముద్రంలో చేపల వేటకు వెళ్లిన సమయంలో పడవ బోల్తాపడి ప్రమాదానికి గురైన మత్స్యకారుడు చిన్నాను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యకులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫోను ద్వారా పరామర్శించారు. విశాఖపట్నంలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చిన్నాతో తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం నుండి ఫోన్లో మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి ప్రమాదానికి సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా చిన్నాకు ధైర్యం చెప్పారు. ప్రమాదంలో బోటును కోల్పోతే మత్స్యకారుల జీవనోపాధి దెబ్బతింటుందని, వారికి ప్రభుత్వం నుండి పరిహారం అందేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధానమంత్రి సూర్యగర్ ముఫ్త్ బిజిలీ యోజన పథకం కింద బీసీ గృహ విద్యుత్ వినియోగదారులకు అదనపు ఆర్థిక ప్రయోజనం కల్పిస్తున్నట్లు పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి ఈరోజు ఒక ప్రకటనలో తెలిపారు. నెలకు 200 యూనిట్లలోపు విద్యుత్ వినియోగించే బీసీ కుటుంబాలకు 2 కిలోవాట్ల వరకు సౌర ఫలకాల పైకప్పుల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం అందించే రాయితీకి అదనంగా రాష్ట ప్రభుత్వం 20,000 రూపాయల అదనపు రాయితీని అందించనుందని వెల్లడించారు. గృహ విద్యుత్ వినియోగదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఇళ్లపై సౌర విద్యుత్ ప్యానెళ్లను ఏర్పాటు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ కోరారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన కొనసాగుతున్న రాష్ట మంత్రివర్గ సమావేశం. పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యం కలిగిన మానవ వనరులు ఆంధ్రప్రదేశ్లో అందుబాటులో ఉన్నాయన్న మంత్రి నారా లోకేష్. పాలకొల్లు నుండి నరసాపురం బెంగళూరు రెగ్యులర్ వీక్లీ ఎక్స్ప్రెస్ ప్రారంభించనున్న కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లోని న్యాయస్థానాల్లో

రేపు జరగనున్న లోక్ అదాలత్ కార్యక్రమం. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుండి ప్రాంతీయ వార్తలు వింటారు.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.

0: Bharti FM 101.3. లైఫ్ ఈజ్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
0: 101.3.

వెల్మడియా ఫ్రెండ్స్, మీరు అంతా ఆర్టీఎం చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనమున్న దీరా కార్యక్రమంలో, మరి దీరా కార్యక్రమంలో ఆడవారికి సంబంధించినటువంటి బ్యూటీ టిప్స్ గురించి, వారికి పనికొచ్చే విషయాల గురించి అయితే మనం మాట్లాడుకుంటున్నాం కదా. మరి ఇప్పుడు నేను చెప్పబోతున్న మరొక విషయం ఏమిటి అంటే, ఈ వర్షాకాల సమయంలో చాలా మంది స్త్రీలు వర్షంలో తడిచిన తర్వాత ఆ తడిచిన జుట్టుతో చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. దానివల్ల జుట్టు ఊడిపోతూ ఉండడం లేదంటే దురద రావడం వంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారు. అటువంటి వారు వేపాకులను కాస్త నీటిలో మరిగించి ఆ నీటిని చల్లార్చిన తర్వాత ఆ నీటితో గనక తలను కడుగుతూ ఉంటే ఈ సమస్యలు కాస్త తీరుతాయట. మరి ఇది ఎప్పుడైనా అనిపిస్తే ఈ చిట్కాను ట్రై చేయండి, పనికొచ్చేదే కదా, దట్ టు న్యాచురల్ అదనమాట సంగతి. మరి ఇప్పుడైతే మీకోసం మరొక సూపర్ హిట్ సాంగ్ అయితే వచ్చేస్తుంది ఫ్రమ్ ది మూవీ కుదిరితే కప్పు కాఫీ. ఈ మూవీ నుంచి వింటూ ఎంజాయ్ దిస్ సాంగ్స్ అండ్ స్టే ట్యూన్డ్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరు అంతా ట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనమున డీరా ఉమెన్స్ కార్యక్రమంలో మరిప్పుడు మీకు చెప్పబోతున్న మరొక టిప్ ఏమిటి అంటే, ఈ వాతావరణ మార్పుల వలన చాలామంది స్త్రీలలో వారి శరీరం యొక్క మెరుపును కోల్పోయినట్టుగా అనిపిస్తూ ఉంటుంది. అంటే స్కిన్ అంతా డ్రై అయిపోవడం లాంటివి కాస్త ఇబ్బంది పడుతూ ఉంటారు. అటువంటి వారు స్నానం చేసే ముందు కాస్తంత నీటిలో కొన్ని కొబ్బరి చుక్కలు కలిపి స్నానం చేస్తే గనక శరీరం కాస్త పొడి బారకుండా చర్మం కాస్త మృదువుగా మారి కాంతివంతంగా కనిపిస్తుంది. కావాలంటే ఈ టిప్ ట్రై చేయండి. కేరళలో చాలామంది ఇదే ట్రై చేస్తూ ఉంటారట, అందుకే మీకోసం చెప్పేశా. పనుకొస్తే మనకి మంచిదే కదా, అదనమాట సంగతి. మరి ఇప్పుడు మీకోసం రాబోతున్న మరొక సూపర్ హిట్ సాంగ్ రెడీగా ఉంది ఫ్రమ్ ది మూవీ భీమిలి కబడ్డీ జట్టు నుంచి. వింటూ ఎంజాయ్ చేస్తూ ఉండండి, స్టే ట్యూన్డ్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: వింటున్నారు వివిధ భారతి FM 101.3.

0: వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరంతా ఇప్పుడు న్యూస్ ఇన్ ఇంగ్లీష్ వింటారు.
1: గుడ్ ఆఫ్టర్నూన్, దిస్ ఈజ్ ఆకాశవాణి అండ్ ఐ ఆమ్ వల్సా విలియమ్స్ విత్ మిడ్ డే న్యూస్. The headlines. Prime Minister Narendra Modi to arrive shortly in Auckland.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: అంతఃపురంలో అందాల చిలక,
2: యాక్షన్ క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలోడ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
2: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
2: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
3: పొలం గట్టు దుమ్ములోన పోట్ల చిత్త దూకినట్టు పొలేరమ్మ జాతరలో పోతరాజూగినట్టు
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనక ముచ్చట్లు.
4: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

0: Happy FM 101.3.
1: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
2: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
1: కాసేపు ఉండొచ్చు కదా?
2: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
1: నేను మీతో పాటు వివిధ భారతి వింటాను అమ్మాయి గారు.
2: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
1: మీ తెలివి ముందు నాదేముందండి.
2: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
3: సందడి సందడి ఓన్లీ ఆన్ వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.
2: రామ్, నాలో నీకు నచ్చిందేంటి?
4: నువ్వు బా మాట్లాడుతావు సీత. నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
2: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
4: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ్ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరు అంతా ట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మరి స్టూడియోలో సమయం చూస్తే సందడే సందడి సమయం ఆసన్నమైపోయింది కదా. మరి ఇక లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం ఈనాటి మన ఈ సందడే సందడిని. ఈనాటి మన ఈ కార్యక్రమంలో నేనైతే మిమ్మల్ని ప్రశ్నలు అడగడం కోసం ఎన్నో ఏర్పాట్లతో వచ్చాను. మరి మీరు కూడా నా ప్రశ్నలకు సమాధానాలు చెప్పడానికి సిద్ధంగా ఉన్నట్టే అనిపిస్తుంది. మరి ఇక స్టార్ట్ చేద్దాం ఈనాటి మన ఈ సందడి సందడిని. ఈ కార్యక్రమం మొదలయ్యే ముందు ఒక చిన్న మనవి గమనిక. అదేమిటంటే, నేను అడిగే ప్రశ్నలను కేవలం మనకున్నటువంటి బుద్ధి చతురతతో మాత్రమే, మన జ్ఞానం యొక్క గుళికలు మాత్రం ఉపయోగిద్దాం, తప్ప అంతర్జాలము నుంచి ఎటువంటి హెల్ప్ సహాయం పొందకూడదు. అంటే సింపుల్ భయ్యా, క్లియర్గా చెప్పాలంటే మనకి తెలిసిన సమాధానం మాత్రం మనం చెప్దాం, సమాధానం తెలుసుకోవడం కోసం మరి ఎటువంటి ప్రయత్నాలు చెయ్యొద్దు అని. అంత అందమించి ఇంకేం కాదు. అయినా నాకు తెలుసులే భయ్యా, మనమంతా తెలివైన ఉన్నాం, పక్కన వాళ్ళ దగ్గర కాపీ కొట్టే అలవాట్లు మనకు లేవుగా. అవసరమైతే మనమే చాలా మంది చూపిస్తాం. అది రైట్ రంగం అనేది తర్వాత సంగతి తర్వాత కదా. మరి ఇక ఈనాటి మన ఈ సందడి సందడిలో మొట్టమొదటి ప్రశ్న ఏమిటి అంటే, ఇంటిలో మొగ్గగా ఉంటుంది, బయటికి వెళ్తే పువ్వైపోతుంది, ఏమిటది? ప్రశ్న మరొకసారి, ఇంటిలో ఉంటేనేమో మొగ్గలా ఉంటుంది, బయటికి వెళ్తే పువ్వైపోతుంది, అది ఏమిటది? ఈ ప్రశ్నకు గనక మీకు సమాధానం తెలిస్తే 0866243814 ఈ నెంబర్కి మీ వాట్సాప్ నెంబర్ నుంచి మీకు తెలిసిన సమాధానం మీ పేరు జత చేసి వెంటనే వాట్సాప్ చేసేయండి. ఇప్పుడైతే వస్తున్న ఈ సూపర్ హిట్ సాంగ్ వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్డ్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరు ఇంత ఆట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనం సందడే సందడిలో నేను ఒక ప్రశ్న అడిగాను కదా, గుర్తున్నదా? ఇంటిలో ఉంటే మొగ్గలా ఉంటుంది, బయటికి వెళ్తే పువ్వులా ఉంటుంది, ఏమిటది అని అడిగాను. మరి దానికి కాను మన మిత్రులు పంపించిన సమాధానాలు ఎవరెవరు ఎక్కడి నుంచి చూసేదా? హాయ్ అంటున్నారు మునిమ్మ పెద్దపర్య విలేజ్ నుంచి. ఆన్సర్ ఇస్ అంటూ రైట్ ఆన్సర్. నెక్స్ట్ షబానా పెద్దగూడెం విలేజ్ వనపర్తి డిస్ట్రిక్ట్ నుంచి. రైట్ ఆన్సర్. నమస్తే అండి అన్వర్ గారు, మీరు అడిగిన దానికి అడిగింది విన్నాను, నా ఆన్సర్ అంటే పంపించేశారు. మంగళగిరి నుంచి దామల చిన్నమస్తానరావు పెద్దమస్తానరావు గారు. రైట్ ఆన్సర్. హాయ్ గెడ్డం అన్కయ్య బందరుపల్లి నెల్లూరు డిస్టిక్ నుంచి అంటూ ఫ్లవర్. కాదు గురువు గారు, నంద్యాల నుంచి పరుష. ఆన్సర్ ఇస్ తాళం చెవి అంటున్నారు. సారీ బ్రో, కాదుగా. తదుపరి పులిపాటి వెంకటేష్ మహబూబ్ నగర్ నుంచి. ఓకే రైట్ ఆన్సర్. తదుపరి గుడ్ ఆఫ్టర్నూన్ అన్వర్ గారు, ఆన్సర్ ఈజ్ అంటూ పంపించేస్తారు ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి. రైట్ ఆన్సర్. శుభ మధ్యాహ్నం సందరేస్ అందరికీ స్వాగతం అంటున్నారు మొహమ్మద్ ఇనాయతుల్లా భవానీపేట గ్రామం నుండి. రైట్ ఆన్సర్తో పెండియాల నాగేశ్వర్ గారు పంపించేస్తారు పుట్టపాకు నుండి. మిరియాల తిరుమలయ్య అండాలు గారు కలిపి. బట్ సమాధానం లేదండి అందులో. నెక్స్ట్ అన్వర్జీ అస్సలాం అంటున్నారు. వలైకుం అస్సలాం సార్, మీరు అడిగిన ప్రశ్నకు నా సమాధానం అంటూ పంపించేశారు. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహ భాను జైనుద్దీన్ గారు. రైట్ ఆన్సర్ తో. తదుపరి ఆర్జీ గారు, మీరు ఈ కాలంలో ఉండాల్సిన వాళ్ళు కాదండి అంటూ పంపించేశారు సాంగ్. ఓకే రైట్ ఆన్సర్ పంపించేశారు మీకు వినిపించే సాంగ్స్కి. ఓకే సూపర్ భయ్యా, పంపిద్దాం అట్లాగే చేద్దాం. నెక్స్ట్ వేటపాలెం రామానగర్ నుంచి పంపించేశారు. బాపట్ల జిల్లా నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు దేవాంగ. రైట్ ఆన్సర్ తో. నెక్స్ట్ చిమలపాడు నుండి జ్యోతుల రాజారావు పంపించేశారు. రైట్ ఆన్సర్. నెక్స్ట్ శాంతినగర్ నుంచి ఒకే ఒకటి పంపించేశారు. రైట్ ఆన్సర్. నెక్స్ట్ పుట్టపాకు నుండి మిరియాల తిరుమల యాండాలు. రైట్ ఆన్సర్ పంపించారు. తదుపరి సత్యనారాయణ గారు దేవినగర్ నుంచి పంపించేశారు. రైట్ ఆన్సర్. తదుపరి

పిఎస్ రంగారావు వెస్ట్ లంబారం చెన్నై నుంచి పంపించేశారు, రైట్ ఆన్సర్. నంద్యాల పరుష పంపించారు, వన్స్ అగైన్ రైట్ ఆన్సర్. నంద్యాల జిల్లా భానుముఖల నుండి సర్దార్ అన్వర్ గారు వస్తే ఆనందం, అందరికి ఆన్సర్ అంటూ పంపించేశారు, రైట్ ఆన్సర్ అనుకుంటున్నాను సార్ అటు. రైట్ ఆన్సర్ భయ్యా మీరు పంపించింది, ఇంకంత అనుకోవడం దీనికి. తదుపరి సిఆర్ నగర్ నుండి రాజేశ్వరి రామచంద్ర హేమ అండ్ కో ఫ్యామిలీ పంపించేశారు, రైట్ ఆన్సర్. ఎస్ఆర్కే ప్రభాకర్ రావు స్వరూప రెబ్బన పంపించేశారు కొమరం భీం నుంచి, రైట్ ఆన్సర్. అన్నయ్య గుడ్ ఆఫ్టర్నూన్ అంటున్నారు రైట్ ఆన్సర్ తో. సంధ్య ఫ్రమ్ నాగల్దినే నుంచి, వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ బ్రో. నెక్స్ట్ దస్తగరి సంధ్య ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి, రైట్ ఆన్సర్ తో. గుడ్ ఆఫ్టర్నూన్ అన్వర్ గారు కుసుమ అంబటి నగర్ నుంచి పంపించేశారు, రైట్ ఆన్సర్ ని. రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి ప్రొద్దుటూరు నుంచి కృష్ణ సంతోష్, రైట్ ఆన్సర్. కోనేరు విష్ణు అయ్యప్ప నగర్ నుంచి విజయవాడ నుంచి, రైట్ ఆన్సర్ భయ్యా మీరు పంపించింది కూడా. భాస్కర్ ఫ్రెండ్ పెట్ర నుంచి, రైట్ ఆన్సర్. సార్ మీ అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ అంటూ పంపించేశారు కర్నూలు నుంచి నజరిన నజీర్ ఫ్యామిలీ, రైట్ ఆన్సర్ తావు. అనంతపురం నుంచి అనురాధ గారు, రైట్ ఆన్సర్. నెక్స్ట్ హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్, వెల్కమ్ టు సందడి సందడి. గణేష్ రాజు శ్రీవాస గట్ల కోనాపూర్ నుంచి, రైట్ ఆన్సర్ తావు. తదుపరి కర్నూలు జిల్లా గోనగండ గారి నుంచి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి, రైట్ ఆన్సర్. రాజోలు నుంచి బోరెలి జయన్న, రైట్ ఆన్సర్ సార్. శివ శ్రీఫణి దేశాయిపాటి నుంచి, రైట్ ఆన్సర్. శుభమధ్యాహ్నం సార్ అంటున్నారు నంద్యాల నుంచి ఇస్మాయిల్, బట్ ఆన్సర్ ఇది భయ్యా. కాళ శ్రీవాస్ గారు కోదాడ నుంచి, రైట్ ఆన్సర్. అనంతపురం నుంచి మస్తాన్ బాషా జాను అండ్ కో ఫ్యామిలీ, గుడ్ ఆఫ్టర్నూన్ అంటున్నారు, వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ బ్రో, బట్ వేర్ ఇస్ ద ఆన్సర్. మండూర్ మధుకుమార్ లక్ష్మీదేవి వెంకటగిరి నుంచి, బట్ ఆన్సర్ ఆన్సర్ ఆన్సర్ ఇది భయ్యా, అదనమాట సంగతి. మరింతకి ఆ రైట్ ఆన్సర్ ఏమిటి అంటే, ఓకే, జయం బాషా ఫ్యామిలీ కర్నూలు నుంచి పంపించేశారు, రైట్ ఆన్సర్. అమర్నాథ్ మహమూద్ బాషా గుట్టపాలెం నుంచి పంపించేశారు, రైట్ ఆన్సర్. పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు, రైట్ ఆన్సర్. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురహరి యశోద జానకీరాజు గారు, రైట్ ఆన్సర్. పూజారి ధనుంజయ అనంతపురం జిల్లా సిండికేట్ నగర్ నుంచి పంపించేశారు, భయ్యా ఇందులో సమాధానం రైట్ ఆన్సర్ అయితే భయ్యా ఎక్కడా లేదే. ఓకే తదుపరి కాన్నూరు నుంచి తాతారావు గారు పంపించేశారు, రైట్ ఆన్సర్ అదన్నమాట సంగతి. ఇంతకీ ఏమిటా రైట్ ఆన్సర్ అంటే, గొడుగు అంబ్రిల్లా. అవునండి, మన వాళ్ళందరూ 99.99% పంపించేశారు రైట్ ఆన్సర్. ఇంతకీ అది ఎలా భయ్యా అంటారా, సింపుల్ బ్రో. ఇంట్లో ఉన్నప్పుడేమో దాన్ని ముడిచిపెడితే అది మొగ్గలా ఉంటుంది, బయటికి వెళ్ళక విచ్చుకోవడం ఏమవుతుంది, పువ్వులా గొడుగులా తయారవుతుంది, అదనమాట సంగతి. దెర్ ఈజ్ నో మ్యాజిక్, ఓన్లీ లాజిక్, అదనమాట సంగతి. ఇక తదుపరి ప్రశ్న, నామము ఉంది కానీ పూజారి కాదు, తోకుంది కానీ కోతి కాదు, ఏమిటది ప్రశ్న? మరొకసారి, నామము ఉంది కానీ పూజారి కాదు, తోకుంది కానీ కోతి కాదు, ఏమిటది? ఈ ప్రశ్నకు కూడా మీకు సమాధానం తెలిసినట్టయితే 0866244814 ఈ నెంబర్కి వాట్సాప్ చేసేయండి. ఇప్పుడు వస్తున్న సూపర్ హిట్ సాంగ్ వింటూ ఎంజాయ్ చేస్తూ స్టడీ ఉంటూ వివిధ భారతి FM 101.3.

Blah. Blah. Blah. Blah.

ప్రశ్నలకు ఏం కదా గుర్తున్నదా, నామము ఉంది గాని పూజారి కాదు, తోక ఉంది గాని కోతి కాదు, ఏమిటది అని. మరి దానికి కాను మన మిత్రులు పంపించే సమాధానాలు చూద్దాం. ఎవరెవరు ఎక్కడి నుంచో కాళ్ళ శ్రీనివాస్ గారు పంపించారు కోదాడు నుంచి, రైట్ ఆన్సర్. పెడర జోగానందరావు కాలనీ చప్పలరాజు గారు, రైట్ ఆన్సర్. నమస్తే బుచ్చిబాబు గారు అంటూ, బుచ్చిబాబు గారు హూ ఇస్ దట్ బాబు. ఓకే నెక్స్ట్ శాంతినగర్ నుంచి ఓకే ఒక్కడు, రైట్ ఆన్సర్. రాజన్న సిరిసిల్ల గ్రామం నుంచి వేముల పరశురాములు పద్మ గారు, రైట్ ఆన్సర్. భాస్కర్ ఫ్రమ్ పెడర నుంచి, రైట్ ఆన్సర్. మహమ్మద్ ఇనాయతుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి నుంచి, రైట్ ఆన్సర్. అన్వర్జీ మీ ప్రశ్నకు మా సమాధానం అంటున్నారు, నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి. మహమ్మద్ జైనుద్దీన్ స్నేహబాను జైనుద్దీన్ గారు, రైట్ ఆన్సర్ కాదు. ఓకే ఒక రైట్ ఆన్సర్ ఒక రాంగ్ ఆన్సర్. ఓకే నెక్స్ట్ ఆశా శ్రీనివాస్ ఫ్రమ్ బెంగళూరు నుంచి, రైట్ ఆన్సర్. దశగ్రి సంధ్యా పొద్దుటూరు కడప జిల్లా నుంచి, రైట్ ఆన్సర్. రాజోల్ నుంచి బోరెల్లి జయన్న గారు, రైట్ ఆన్సర్. మంగళగిరి దామర చినమస్తానరావు పెద్దమస్తానరావు గారు, రైట్ ఆన్సర్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్ అంటున్నారు నంద్యాల జిల్లా సుబ్బారెడ్డి పల్లి గ్రామం నుంచి ప్రియా శ్రీనివాసరెడ్డి. ఈ సమాధానం కూడా ఉంటే బాగుండే భయ్యా. ఓకే నెక్స్ట్ అమర్నాథ్ మహబూబ్ బాషా గుట్టపాలెం గ్రామం నుంచి పంపించేశారు, రైట్ ఆన్సర్. నెక్స్ట్ మంగళగిరి నుంచి యశోద, రైట్ ఆన్సర్. మీ ప్రశ్నకు మా సమాధానం అంటున్నారు, రైట్ ఆన్సర్తో బట్ సమాధానం పేరు లేదు భయ్యా. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు మురహరి యశోద జానకి గారు. హాయ్ గెడ్డ మంకాయ అంటున్నారు బందారుపల్లి నెల్లూరు డిస్టిక్ నుంచి, రైట్ ఆన్సర్తో. తదుపరి అనంతపూర్ మస్తాన్ భాష పంపించేశారు, టెంకాయ కాదు భయ్యా. నెక్స్ట్ వెస్ట్ తాంబారం చెన్నై నుంచి పిఎస్ రంగారావు గారు, రైట్ ఆన్సర్ విత్ డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్తో. తదుపరి రంగారెడ్డి జిల్లా శంకరపల్లి పొద్దుటూరు నుంచి టైలర్ కృష్ణ సంతోష్ గారు, రైట్ ఆన్సర్. కలమందపాడు గ్రామం నుండి ఖాసిం ముత్తుజావలి గారు, రైట్ ఆన్సర్. కుస్మా అంబటి నగర్ నుంచి, రైట్ ఆన్సర్. నంద్యాల నుంచి పారుషా, రైట్ ఆన్సర్. తదుపరి శివ శ్రీఫణి దేశాయపాటి నుంచి, రైట్ ఆన్సర్. మునమ్మ గారు పెద్దపర్య విలేజ్ నుంచి, రాంగ్ ఆన్సర్. శవాన పెద్దగూడెం విలేజ్ వనపర్తి నుంచి, రైట్ ఆన్సర్. జయం భాషా గారు ఫ్రమ్ కర్నూలు నుంచి, రైట్ ఆన్సర్. గణేష్ రాజు శ్రీవాత్స కొనపూర్ నుంచి, రైట్ ఆన్సర్. అన్వర్ గారు వస్తే చక్కని పాటలతో నా రూటే వేరన్నట్టుగా ఉంటుంది, సూపర్ భయ్యా రైట్ ఆన్సర్తో. నెక్స్ట్ నాగార్జున లక్ష్మి ఫ్రమ్ వడియంపేట అనంతపురం నుంచి, రైట్ ఆన్సర్. గుడ్ ఆఫ్టర్నూన్ అన్వర్ గారు, మీకు స్టేషన్ నమస్కారం అంటున్నారు. ఇంతకీ భయ్యా మనకి రైట్ ఆన్సర్ ఎక్కడ ఉందా, ఇంత మెసేజ్లో మరి సమాధానం లేదండి భయ్యా. ఓకే నెక్స్ట్ నమస్తే సార్ అంటున్నారు జి వీరేంద్ర పటేల్ కుంకునూరు గ్రామం దేవరకొండ నుంచి, రైట్ ఆన్సర్తో. కేదార్ వీరేష్ రాజోలి మండలం నుంచి, రైట్ ఆన్సర్. గుడ్ ఆఫ్టర్నూన్ అన్వర్ గారు, లతా ఫ్రమ్ వియూర్ నుంచి, రైట్ ఆన్సర్. పాలం పోలయ్య గారు ఆలగడ్డ నంద్యాల జిల్లా నుంచి, రైట్ ఆన్సర్తో కలిపి అదనమాట సంగతి. సో మరి ఇంతకీ రైట్ ఆన్సర్ ఏమిటి అంటే ఉడత, అవునండి. కావాలంటే నేను చెప్పిన ఆన్సర్ ఒకసారి డీకోడ్ చేసుకోండి, సమాధానం మీకే తెలిసిపోతుంది, అది సమాధానం అనమాట. ఇక మరొక ప్రశ్న అడిగేస్తాను. ఇంతకీ ఆ ప్రశ్న ఏమిటంటే, నాలుగు కర్రల మధ్యన ఒక నల్ల రాయి ఏమిటది, నాలుగు కర్రల మధ్యన ఒక నల్ల రాయి ఏమిటది. ఈ ప్రశ్న కూడా ఈలోపు సమాధానం ఆలోచిస్తూ ఉండండి. మీకు తెలిస్తే 0866243814కి అయితే వాట్సాప్ చేసేయండి. ఇప్పుడైతే మీకోసం తెలుగులో వార్తలు వస్తున్నాయి, వింటూ ఎంజాయ్ చేస్తావు.

వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరు ఎంత ట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనమున్నాం సందడే సందడేలో. ఇందాక ఒక

వివిద్ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్. నమస్తే, ఎఫ్ఎం న్యూస్ కి స్వాగతం. నేను మీ సరిత. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన అమరావతిలో రాష్ట మంత్రివర్గ సమావేశం జరుగుతోంది. రాష్ట సచివాలయంలో జరుగుతున్న ఈ సమావేశంలో రాష్ట మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ పాల్గొన్నారు. ఈ సమావేశంలో పలు అంశాలపై మంత్రివర్గం చర్చిస్తోంది. దక్షిణ కొరియా పర్యటనలో భాగంగా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ కుకు ఎలక్ట్రానిక్స్ సంస్థ ప్రతినిధులతో ఈరోజు సమావేశమయ్యారు. ఈ సందర్బంగా ఆంధ్రప్రదేశ్లో గృహోపకరణాల తయారీ యూనిట్ను ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. శ్రీ సిటీలో ఇప్పటికే గృహోపకరణాల తయారీ క్లస్టర్ ఉండటంతో పాటు అనేక ప్రముఖ సంస్థలు అక్కడ కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయని మంత్రి పేర్కొన్నారు. ప్రధానమంత్రి అనుసూచిత జాతి అభ్యుదయ యోజన కింద ఎంపికైన గ్రామాల్లో అభివృద్ది పనులు వేగవంతం చేసి నిధులను సకాలంలో వినియోగించుకునేందుకు చర్యలు చేపట్టాలని కర్నూలు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏసిరి అధికారులను ఆదేశించారు.

వెనుకబడిన తరగతుల గృహ విద్యుత్ వినియోగదారులకు సోలార్ ప్లాంట్ల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం 20,000 రూపాయల అదనపు సబ్సిడీ అందించనున్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన కింద ఈ ప్రయోజనాన్ని కల్పిస్తూ రాష్ట ప్రభుత్వం జీవో నెంబర్ 58ని జారీ చేసినట్లు వెల్లడించారు. రాష్టంలో టూరిస్టు బస్సుల పన్ను తగ్గింపుకు మంత్రివర్గం ఇటీవల ఆమోదం తెలిపిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ బస్సు ఓనర్స్ అసోసియేషన్ ప్రతినిధులు రాష్ట రవాణా శాఖ మంత్రి మండిపల్లి రామ్ప్రసాద్ రెడ్డిని గుంటూరు జిల్లా తాడేపల్లిలోని ఆయన క్యాంపు కార్యాలయంలో ఈరోజు మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్టంలో దివ్యాంగుల కోసం జారీ చేసే సదరం సేవల్లో రాష్ట ప్రభుత్వం మార్పులు చేపట్టింది. ఈ నెల 13వ తేదీ నుండి వైకల్య నిర్ధారణ పరీక్షలు ప్రారంభం కానున్నాయని రాష్ట వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఈ నెల 17వ తేదీన పల్నాడు జిల్లా నరసరావుపేటలో నిర్వహించే రుణమేళా కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ రుణమేళాలో 2,000 కోట్ల రూపాయల రుణాలను సుమారు 3,000 మంది లబ్దిదారులకు అందజేస్తారు. ఆంధ్రప్రదేశ్ మరియు యానంలో దిగువ ట్రోపో ఆవరణలు నైరుతి మరియు పశ్చిమ దిశగా గాలులు వీస్తున్నాయి అని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. వీటి ఫలితంగా రాష్టంలోని ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానంలో ఈరోజు తేలికపాటు నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఎఫ్ఎం న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి 4 గంటలకు ప్రసారమైన న్యూస్లో మళ్లీ కలుద్దాం.

వెల్బడియ ఫ్రెండ్స్, మీరంతా ఆట్యూన్ చేసి పెట్టున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనము నా సందడే సందడిలో. మరి ఇందాక ఒక ప్రశ్న అడిగాను కదా, గుర్తున్నదా? నాలుగు కర్రల మధ్యన ఒక నల్లటి రాయి ఏమిటది అని. దానికి గాను మన మిత్రు పంపించిన సమాధానం చూద్దాం. ఎవరెవరు ఎక్కడి నుంచో పెడన జోగరంధ్రో కాలనీ చప్పలరాజు గారు రైట్ ఆన్సర్, అనంతపురం మస్తాన్ బాషా జాను ఆన్సర్ అంటూ పంపించేశారు గాలిపటం. గాలిపటం హౌ భయ్యా, కాదుగా. గుడ్ ఆఫ్టర్నూన్ అనవర్ గారు, మీ ప్రశ్నకు నా సమాధానం అంటున్నారు. రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజ్లీ వెంకటేష్ శ్యామల గారు రైట్ ఆన్సర్ తో సూపర్. నెక్స్ట్ భాస్కర్ ఫ్రమ్ పెడన నుంచి రైట్ ఆన్సర్. పాలం పొలై యాలగడ్డ నుంచి నంద్యాల డిస్టిక్ నుంచి రైట్ ఆన్సర్ సార్. నెక్స్ట్ దస్తగిరి సంధ్య పొద్దుటూరు కడప జిల్లా నుంచి రైట్ ఆన్సర్. రాజోల నుంచి బోరెలి జయన్న గారు, ఇది కూడా రైట్ ఆన్సర్ కన్సిడర్ చేయొచ్చండి, బట్ ఓకే ఎందుకు కూడా లాస్ట్లో చెప్తా. తదుపరి రాజన్న సిరిసిల్ల జిల్లా చీరల వంచ నుంచి వేముల పరశురాములు పద్మ గారు రైట్ ఆన్సర్. అన్వర్జీ, మీ ప్రశ్నకు నా సమాధానం అంటున్నారు. మహమ్మద్ జైనుద్దీన్ స్నేహభాను జైనుద్దీన్ గారు నిజామాబాద్ నుంచి రైట్ ఆన్సర్. పవన్ కరీంనగర్ నుంచి రైట్ ఆన్సర్. శివ శ్రీఫణి పింజాల దేశాయిపేట నుంచి రైట్ ఆన్సర్. కాళ శ్రీనివాసరావు గారు కోదాడు నుంచి రైట్ ఆన్సర్. ఆశా శ్రీనివాస్ ఫ్రమ్ బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్. మంగళగిరి నుంచి దామల చిన్నమస్తానరావు గారు పెద్దమస్తానరావు గారు రైట్ ఆన్సర్. అమర్నాథ్ మహబూబ్ బాషా గుట్టపాలెం గ్రామం నుంచి పంపించేశారు కంటి గుడ్డు అంటూ. కంటి గుడ్డు, కరిగుడ్డు హౌ భయ్యా, దీని కాస్త డీకోడ్ చేయడానికి మనకి సంవత్సరాల తరబడి సమయం పట్టేలా ఉంది, అర్థం కావడం లేదు. ఓకే నెక్స్ట్. కర్నూలు జిల్లా గోనగుండు గ్రామం నుంచి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి గారు రైట్ ఆన్సర్. లతా ఫ్రమ్ వియూర్ నుంచి రైట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు రైట్ ఆన్సర్స్. తదుపరి నరసింహారావు దేవరగట్ల కొత్తగూడెం నుంచి రైట్ ఆన్సర్. ముండ్రాయి గ్రామం అనుమూల మోహన్ సుభద్ర రైట్ ఆన్సర్. నమస్తే సార్, కంటి పాప అనుకుంటున్నాను అంటున్నారు జి వీరేంద్రనాథ్ పటేల్ కుంకునూరు గ్రామం దేవనకొండ మండలం కర్నూలు జిల్లా నుంచి. సార్ కంటి పాప ఎలా అవుతుంది సార్? నెక్స్ట్ మహమ్మద్ ఇనాయతుల్లా గారు పంపించేశారు కామారెడ్డి జిల్లా నుంచి రైట్ ఆన్సర్తో. ఆర్ వెంకట సుబ్బయ్య గారు కందికాయపల్లి గ్రామం నుంచి రైట్ ఆన్సర్. తదుపరి కనుగుడ్డు అనుకుంటున్నా అంటున్నారు.

కంటిలో ఉండే నల్లని గుడ్డు, నాలుగు రెప్పల మధ్యన నల్లని రాయిలా కనిపిస్తుంది కదా సార్ అంటున్నారు. వావ్, కాకపోతే ఇటు రెండు ఉన్నాయి కదా సార్, అప్పుడు మధ్య రెండు ఉంటాయి కదా. మరి నేను ఒకటి నల్లని రాయి అని చెప్పాను కదా, అక్కడ రెండు నల్లని రాయిలు ఉన్నాయి కదా. కాబట్టి మీరు పంపించిన ఈ డీటెయిలింగ్ ఎక్స్ప్లెయిన్స్కి ఆన్సర్కి సంబంధం లేదు. అదనమాట సంగతి పిఎస్ రంగారు వెస్ట్ అంబరం చెన్నై నుంచి పంపించారు. అదనమాట తదుపరి సిహెచ్ వేణు జయంపు గ్రామం నుంచి రైట్ ఆన్సర్తో, కలమందలపాడు గ్రామం నుంచి కాసీం ముత్తుజావలి గారు కాటుక అంటూ. కాటుకరుణులు, వావ్, కాటుకరుణులు ఎంత బాగుంటాయి భయ్యా, కానీ అది రైట్ ఆన్సర్ అవ్వాల్సిన నెసిటీకో లేదు కదా, కాబట్టి ఇది రాంగ్ ఆన్సర్. తదుపరి కుస్మ గారు అంబటి నగర్ నుంచి పంపించేశారు రైట్ ఆన్సర్తో, గుబ్బల విజయలక్ష్మి గారు రామాపురం నుంచి రైట్ ఆన్సర్. ఎంత సింపుల్గా ఇచ్చారు సార్ మీరు ప్రశ్న, మీకు ధన్యవాదాలు. నా పేరు పూజారి ధనుంజయ, సిండికేట్ నగర్ పెద్దమ్మగూడి దగ్గర నుండి అనంతపురం జిల్లా అంటూ రైట్ ఆన్సర్తో. నెక్స్ట్ ఎలిఫెంట్ ఎస్ఆర్కే ప్రభాకర్ రావు స్వరూప రెబ్బన కొమరం భీం డిస్టిక్ నుంచి. ఎలిఫెంటా, హౌ భయ్యా, అంటే దానికి ఇప్పుడు నాలుగు కాళ్ళు ఉన్నాయి కాబట్టి మధ్యలో శరీరం అంతా పలకనుకుందామా, మరి ఎదురు తొండం కూడా ఉంది కదా భయ్యా, వెనకతలు తోకుంది కదా, అప్పుడు ఆరు కాళ్ళు అవుతాయిగా. మనలాంటి వాళ్ళకి మనకు కొదవలేదు భయ్యా, సూపర్ మనం. కమతం వెంకటలక్ష్మీరెడ్డి భీమునిపాడు నుంచి పంపించేశారు రైట్ ఆన్సర్తో, శవానా పెద్దగూడెం విలేజ్ నుంచి పంపించేశారు వనపర్తి నుంచి రైట్ ఆన్సర్తో, నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురహరి యశోద జానకి గారు పంపించారు రైట్ ఆన్సర్తో. గణేష్ రాజు శ్రీవాత్స కొనపూర్ నుంచి రైట్ ఆన్సర్తో. తదుపరి గుడ్ ఆఫ్టర్నూన్ సార్ అంటున్నారు నంద్యాల జిల్లా నుంచి ప్రియా శ్రీనివాసరెడ్డి గారు సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుంచి రైట్ ఆన్సర్తో. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం శెట్టి సూరిబాబు గారు సమాధానం రైట్ ఆన్సర్. తదుపరి జయం భాషా ఫ్యామిలీ కర్నూలు నుంచి రైట్ ఆన్సర్. హాయ్ గెడ్డ మంకయ్య బందర్పల్లి నెల్లూరు డిస్ట్రిక్ట్ నుంచి రైట్ ఆన్సర్తో, ఆల్ సాంగ్స్ సూపర్ సార్ అంటూ. సూపర్ సార్. నెక్స్ట్ కేదార్ వీరేష్ రాజోలి మండలం నుంచి రైట్ ఆన్సర్. సిఆర్ నగర్ నుంచి రాజేశ్వరి రామ్చరణ్ హేమంత్ కో ఫ్యామిలీ రైట్ ఆన్సర్. నున్న నుండి శోభారెడ్డి రంగారావు సాగర్ చాందన్ కో ఫ్యామిలీ రైట్ ఆన్సర్తో. పెడన జోగానందరావు కాలనీ చప్పలరాజు గారు, సూపర్ సార్ సూపర్ అంటున్నారు సాంగ్స్ అన్ని అని రైట్ ఆన్సర్తో కలిపి. శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు రైట్ ఆన్సర్తో. చార్మినార్ ఫ్రమ్ రాజేష్ అంబికా ప్రేమ్ సాయి వరుణ్ కో ఫ్యామిలీ పంపించేశారు. ఓహో, చార్మినార్ అనుకుంటున్నారా మీరు, కాదు భయ్యా చార్మినారు. భవన్ సాయి విజయవాడ నుంచి పంపించేశారు రైట్ ఆన్సర్తో. హాయ్ అన్వర్ సార్, గుడ్ ఆఫ్టర్నూన్, ఎలా ఉన్నారు, ఐఎమ్ భాస్కర్ రెడ్డి ఫ్రమ్ ఒడిషా, ది ఆన్సర్ ఈజ్ అంటూ పంపించేశారు రైట్ ఆన్సర్తో. అమర్నాథ్ మహబూబ్ బాషా బట్టకాల్ ఇది ఆల్రెడీ ఇద్దరు పంపించారు కదా భయ్యా, ఒక ప్రశ్నకు ఒకసారి సమాధానం భయ్యా, అదని మన సంగతి ప్రస్తుతంగా మీరు రైట్ ఆన్సర్ పంపించేశారు. తదుపరి పిఎస్ రంగారు వెస్ట్ అంబర్ నుంచి వన్స్ అగైన్ పంపించేశారు, ఇప్పుడు కాస్త సరి చేసుకుంటూ, బట్ ఒకరికి ఒక్కసారి మాత్రమే అవకాశం భయ్యా. షమీనా పంపించేశారు రైట్ ఆన్సర్తో. తనకరాఫ్ బెటర్ నుంచి రైట్ ఆన్సర్తో. క్వశ్చన్ ప్లీజ్ సార్ అంటూ. సూపర్ భయ్యా, లేట్గా వచ్చాను, లేటెస్ట్గా వచ్చి క్వశ్చన్ అడిగారు చూసారా, దగ్గర దగ్గర 20 నిమిషాల ముందు చెప్తాను భయ్యా క్వశ్చన్ని, బట్ అడిగారు చూసారా, అద్భుతం. నాలుగు కర్రల మధ్యన ఒక నల్లరాయి ఏమిటి అది అని ఇప్పుడు మీకు పంపించే ఛాన్స్ కూడా, ఎందుకంటే ఇప్పుడు నేను సమాధానం చెప్పేస్తానుగా. కలమందలపాడు గ్రామం నుండి కాసిం ముత్తుజావరి పంపించారు ఇప్పుడు రైట్ ఆన్సర్ని. మునమ్మ పెద్దపర్య విలేజ్ నుంచి పంపించేశారు, క్లూ ఇవ్వండి అంటూ. క్లూ క్లూ క్లూ ఎలా ఎలా ఎలా ఇవ్వాలి, ఎవరంగా డైరెక్ట్ రైట్ ఆన్సర్ చెప్పేస్తాను భయ్ నేను, యూ డోంట్ వరీ. అదన మన సంగతి. ఇంతకీ ఆ రైట్ ఆన్సర్ ఏమిటి అంటే పలక స్లేట్. అదనమాట సంగతి. అరే అరే, ఈ గ్యాప్లో మళ్ళీ పంపించారు మన వాళ్ళు. సత్యనారాయణ గారు పంపించారు దేవినగర్ విజయవాడ నుంచి రైట్ ఆన్సర్తో, మంగళగిరి నుంచి యశోద గారు పంపించారు రైట్ ఆన్సర్ని. దీనితో పాటు మరొక సమాధానం కూడా ఉన్నది, లవంగం క్లోవ్. లవంగం కూడా పై నాలుగు తలకాయలు ఉంటాయి కదా, అదనమాట సంగతి. కాకపోతే కొద్దిమంది అది కూడా అనుకుంటారు కాబట్టి చెప్పారనమాట. బేసికల్ అయితే పలకాయ రైట్ ఆన్సర్ అది విషయం. మరి ఇప్పుడు నెక్స్ట్ మరొక ప్రశ్న కొంచెం జాగ్రత్తగా వినాలే. ఫార్మర్ ఏ యాపిల్స్ అమ్ముతున్నాడు, ఫార్మర్ బి మామిడి పండ్లు అమ్ముతున్నాడు, ఫార్మసీ వాడు ఏమమ్ముతాడు? ప్రశ్న మరొకసారి, ఫార్మర్ ఏ యాపిల్స్ అమ్ముతున్నాడు, ఫార్మర్ బి మామిడి పండ్లు అమ్ముతున్నాడు, మరి ఫార్మసీ వాడు ఏం అమ్ముతాడు? ఈ ప్రశ్నకు కనుక మీకు సమాధానం తెలిసినట్టయితే

0: చిన్న పాపకేమో చీర కాస్త చిన్నదాయరా,
1: పెద్ద పాపకేమో బయట కాస్త పెద్దదాయరా.
0: చిన్న పాపకేమో చీర కాస్త చిన్నదాయరా,
1: పెద్ద పాపకేమో బయట కాస్త పెద్దదాయ.
0: చూడలేకపోతున్నా.

వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరంతా ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనము నామ్ సందడే సందడిలో ఒక ప్రశ్న అడిగాను కదా భయ్యా, గుర్తున్నదా? ఫార్మర్ ఏ యాపిల్స్ అమ్ముతున్నాడు, ఫార్మర్ బి మామిడి పండ్లు అమ్ముతున్నాడు, మరి ఫార్మర్ సి ఏమి అమ్ముతున్నాడు అని. దానికి గాను మన మిత్రులు పంపించిన సమాధానాలు చూద్దాం. ఎవరెక్కడి నుంచి మనం క్యాదర్ వీరేష్ పంపించేశారు రాజోల్ మండలం నుంచి, రైట్ ఆన్సర్. శాంతినగర్ నుంచి ఒకే ఒకటి పంపించేశారు, రైట్ ఆన్సర్. రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచి వేములు పరశురాములు పద్మగారు పంపించేశారు అరటిపళ్ళు అంటూ. ఎలాగండి అది? తర్వాత కలమందపాడు గ్రామం నుంచి కాసెం ముత్తుజావలి అరటిపండ్లు అంటూ. హౌ భయ్యా? మలాంబి కర్నూలు నుంచి పంపించేశారు బాలాజీనగర్ నుంచి బనానాస్ అంటూ. కాదుగా, ఎం కొండారెడ్డి సిద్ధవటం మండలం నుంచి పంపించేశారు బనానాస్ ఆర్ మూసంబి అంటూ. భయ్య, మీరు ఇంగ్లీష్లో స్టైలిష్గా పంపించారు కానీ రెండు రాంగ్ ఆన్సర్ భయ్య. నెక్స్ట్, ఎస్ఆర్కే ప్రభాకర్ రావు పంపించేశారు స్వరూప రెబ్బన్న కొమరం భీం డిస్టిక్ నుంచి, రైట్ ఆన్సర్. కాళ శ్రీనివాస్ గారు పంపించేశారు కోదాడ నుంచి, రైట్ ఆన్సర్. కమతం వెంకట లక్ష్మీరెడ్డి భీమునిపాడు నుంచి అరటిపండ్లు అంటూ. అరటిపండ్లు బాగుంటాయండి, కాకపోతే ఎమ్మట్లేదు ఆయన మరి. లతా ఫ్రమ్ వయ్యూర్ నుంచి, రైట్ ఆన్సర్. పాలం పోలయ్య గారు ఆలగడ్డ నుంచి పంపించేశారు డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్తో, రైట్ ఆన్సర్. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురిహరి యశోద జానకి గారు, రైట్ ఆన్సర్. పెట్టిన జోగరంధరావు కాలనీ చప్పలరాజు గారు, రైట్ ఆన్సర్. గుడ్ ఆఫ్టర్నూన్ అన్వర్ గారు అంటూ పంపించేశారు మీ ప్రశ్నకు నా సమాధానాలు అంటూ, రైట్ ఆన్సర్ పంపించేశారు. బిజిలి వెంకటేష్ శ్యామల గారు రంగారెడ్డి జిల్లా ఏకలవ్యనగర్ నుంచి. తదుపరి ముండ్రాయి గ్రామం అనుమల మోహన్ సుభద్ర రాజ్కుమార్ అనుకో ఫ్యామిలీ పంపించేశారు రైట్ ఆన్సర్తో. ఇఫ్ ఇట్ ఈజ్ రాంగ్ ఆన్సర్ ఆల్సో నో ప్రాబ్లం, మీరు ఎలాగో ఆన్సర్ చెప్పేస్తారు కాబట్టి. సరే భయ్యా, ఇంతకీ ఎవరుకున్నా రైట్ ఆన్సర్ ఏది? ఓహో, పైన పెట్టారా? రైట్ ఆన్సర్ భయ్యా, మీరు అనుకున్నదే. తదుపరి గుడ్ ఆఫ్టర్నూన్ అన్వర్ గారు అంటున్నారు యాపిల్స్ అండ్ మ్యాంగోస్ బోత్. ఓహో, రెండు అమ్ముతాడా? మంచిది భయ్యా, అంటే ఆప్షన్ సి వాడికి ఆప్షన్ 2 ఉన్నాయన్నమాట. అయితే అద్భుతం భయ్యా, కాకపోతే రెండు వాడు చేయట్లా. నెక్స్ట్, పవన్ కరీంనగర్ నుంచి రైట్ ఆన్సర్, భవాని ఫ్రమ్ విజయవాడ నుంచి బనానాస్ అంటూ. కాదుగా, మునమ్మ పెద్దపర్య విలేజ్ నుంచి పంపించేశారు రైట్ ఆన్సర్. నున్న నుండి శోభారాణి రంగారావు సాగర్ చాందని అనుకో ఫ్యామిలీ పంపించేశారు రైట్ ఆన్సర్తో. తదుపరి దస్తగిరి సంధ్య కడప జిల్లా నుంచి పంపించేశారు రైట్ ఆన్సర్. వాలోజ్ గోపాలకృష్ణమాచారి నాయుడుపేట నుంచి పంపించేశారు. ఏం పంపించారు భయ్య ఇందులో? ఆన్సర్ అయితే లేదే. నెక్స్ట్, అనంతపురం నుంచి మస్తాన్ బాషా జాను పంపించేశారు గ్రేప్స్ అండ్ బనానా అంటూ. గ్రేప్స్ అండ్ బనానాస్ చాలా బాగుంటుంది భయ్య, ఫుడ్ తిన్న మన సయ్యి తినేచ్చు, కాకపోతే వాడు ఎమ్మట్లేదే. నెక్స్ట్, ఆర్ వెంకట సుబ్బయ్య గారు పంపించారు కందకాయపల్లి గ్రామం నుంచి, రైట్ ఆన్సర్. షబానా పెదగూడెం విలేజ్ నుంచి పంపించేశారు వనపర్తి నుంచి, రైట్ ఆన్సర్ విత్ డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్తో. తదుపరి నిమ్మకాయ నమ్ముతుంటాడండోయ్ అంటున్నారు కాజా గ్రామం నుండి సందం జగదీశ్వరరావు లక్ష్మి గారు. కాదుగా, సమ్మర్ అయిపోయింది కదండి, గిరాకీ లేదని నమ్మట్లేదు ఇప్పుడు. కనకారావు గారు పంపించారు పెడల నుంచి, రైట్ ఆన్సర్. ఫన్నీగా ఆలోచిస్తే వీళ్ళిద్దరూ పండ్లు అమ్ముతున్నారు కాబట్టి రైతు సి యాపిల్ జ్యూస్ లేదా మామిడి తండ్రి అమ్మితే బాగుంటుంది, అప్పుడే ముగ్గురు కలిసి ఒకే మార్కెట్లో మంచి బిజినెస్ చేసుకోగలరు అంటున్నారు పిఎస్ రంగారావు గారు వెస్ట్ తాంబరం చెన్నై నుంచి. మీ ఆలోచన చాలా చూడముచ్చటకు ఉందండి, వీరైతే ఖచ్చితంగా వాళ్ళిద్దరికి ఇంప్లిమెంట్ చేయమని చెప్తాను, కాకపోతే మన మాట వినేలా లేరాళ్ళు కాబట్టి మన ఆన్సర్ రాంగ్ ఆన్సర్. తదుపరి అనంతపురం నుంచి నవోదయ కాలనీ ఇమాం బి అక్తర్ పంపించేశారు గుడ్ ఆఫ్టర్నూన్ సార్ అంటూ, గ్రేప్స్ అండ్ బనానాస్ అంటూ. చాలా అద్భుతంగా పంపించారండి, కానీ రెండు కాదు. ఏంటో భయ్య మరి, ఇంతకీ ఇంకేం పంపించారు మన వాళ్ళు?

భయ్యా. నెక్స్ట్ మొహమ్మద్ ఇనాయతుల్లా గారు పంపించారు ఖమ్మరెడ్డి నుంచి రైట్ ఆన్సర్. ఆన్సర్ ఇస్ అంటూ పంపించేసారు సత్యనారాయణ గారు దేవీనగర్ విజయవాడ నుంచి రైట్ ఆన్సర్తో. అన్వర్జీ మీ ప్రశ్నకు నా సమాధానం అంటూ పంపించేశారు. ఫార్మర్ ఏ యాపిల్స్ అమ్ముతున్నాడు, ఫార్మర్ బి మ్యాంగోస్ అమ్ముతున్నాడు. రైట్ ఆన్సర్ భయ్యో, సూపర్ పంపించారు మొహమ్మద్ జైనుద్దీన్ స్నేహభాను జైనుద్దీన్ గారు నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి. కానూరు నుంచి తాతారు గారు పంపించేశారు నిమ్మకాయలు అంటూ. నిమ్మకాయలు మొన్న సమ్మర్ దాకా అమ్మినట్టున్నాడండి, ఇప్పుడు అమ్మట్లేదే, ఇప్పుడు కొంచెం వేరేగా ఆలోచించాడు కాబట్టి ఇది రాంగ్ ఆన్సర్. శివ శ్రీఫణి పింజాల పంపించేశారు రైట్ ఆన్సర్ దేశేపేట నుంచి. హాయ్ మువ్వల్ కోటేశ్వరరావు పోలవరం నుంచి. చపోటా సపోటా ఉంటుంది భయ్యా, జ్యూస్ చేసుకుంటే అద్భుతంగా ఉంటుంది, కాకపోతే మన మాట వినలేదు వీళ్ళు అందుకే అది అమ్మట్లేదు. రాజోల్ నుంచి బోరెలి జయనగర్ పంపించేశారు రైట్ ఆన్సర్తో. మంగళగిరి నుంచి దామర్ల చిన్నమస్థానరావు పెద్దమస్థానరావు గారు రైట్ ఆన్సర్. మలాంబి కర్నూలు నుంచి బాలాజీ నగర్ టు ఆన్సర్ ఇస్ గ్రేప్స్ అంటూ. ద్రాక్షాలు, ద్రాక్షాలను పెట్టారు కానీ అవి పచ్చ ద్రాక్షాలా లేదంటే నల్ల ద్రాక్షాలు పెడితే ఇంకా బాగుండేదండి, ఏదైనా కానీ రాంగ్ ఆన్సరే. తదుపరి గణేష్ రాజు శివాత్స కొనపూర్ నుంచి పంపించేశారు జామ అంటూ. జామకాయలు వావ్, దాన్ని చక్కగా నాలుగు ముక్కలు కోసి ఉప్పు కారం వేసుకుని అద్దుకొని తింటే భయ్యా అద్భుతంగా ఉంటుంది భయ్యా, కాబట్టి ఈ ఆన్సర్ కూడా రాంగ్ ఆన్సర్. సిహెచ్ వేణు జయంపు గ్రామం నుంచి పంపించేశారు ఏమీ అమ్మడు అంటూ. ఏమీ అమ్మకపోతే అక్కడే ఎందుకు ఉంటాడు అంటే వాడు ఏదో అమ్ముతున్నాడనే కదా, అదేంటి నేను తర్వాత చెప్తాను, ఇంతకీ ఇప్పుడు మీకు తెలియదు అనమాట. అయితే నెక్స్ట్ వరంగల్ పైడిపల్లి నుంచి శంకర్ పంపించేశారు రైట్ ఆన్సర్. చీమల్పాడు నుంచి జ్యోతుల రాజారావు గారు పంపించేశారు రైట్ ఆన్సర్. రాజన్న సిరిసిల్ల నుంచి చీర్లవంచ గ్రామం నుంచి వేముల పరశురాములు పద్మ గారు. భయ్యా ఒక్కరికి ఒక్కొక్కసారి అవకాశం భయ్యా. తదుపరి జాప భూమేశ్వర్ భూలక్ష్మి గారు పంపించేశారు రైట్ ఆన్సర్. నెక్స్ట్ హాయ్ సార్ గుడ్ ఆఫ్టర్నూన్ అంటున్నారు, ఐఎమ్ రాజు విశాఖపట్నం నుంచి. అక్కయ్యపాలెం జగ్గారావు బిరిజి. భయ్య కరెక్ట్గానే సమాధానం ఇది భయ్య, ఇందులో వాళ్ళిద్దరూ అమ్మిన వాటిని కోవర్స్లో వేస్తున్నాడు, కవర్స్లో వేస్తున్నాడా, అలా చేయాలంటే దానికి షాప్ పెట్టుకోవాలి భయ్యా, సూపర్ భయ్యా, అంతే తప్పులేదు మనమంతా ఒకే ఒక్కడమే భయ్య మనమంతా. ఏ యాపిల్ బి బట్ట బత్తాయిలు సి దానిమ్మలు క్యారెట్ చింతకాయలు. వావ్ ఇన్నమ్మి ఆప్షన్ ఉందా చిచ్చి, ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయని తెలియక ఒకటి అమ్ముతున్నాడండి. చచ్చా చెప్తాను భయ్య ఖచ్చితంగా, మీ ఆన్సర్ చాలా అద్భుతంగా ఉంది, పేరు లేదు కాకపోతే ఇందులో. తదుపరి పిఎస్ సంగారావు గారు రుష్ణాంబరం నుంచి మళ్ళీ పంపించేశారు ఆరెంజెస్ అంటూ. ఆరెంజ్ జ్యూస్ బాగుంటుంది కానీ అలసిపోయినప్పుడు ఇస్తారండి ఆయనకు కూడా, కాకపోతే ఇది అమ్మడంట ఆయన. రామానగర్ బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు పంపించేశారు దానిమ్మ అంటూ. దానిమ్మ జ్యూస్ బాగా తాగితే రక్తం బాగా పడుతుందంటారండి, కాకపోతే దీనికి దానికి ఏ సంబంధం లేదండి కాబట్టి ఇది రాంగ్ ఆన్సర్. రాజోల నుంచి భర్త పంపించేశారు హాయ్ బ్రో జాంపండు అమ్ముతారంటూ. జాంపండ్ జాంపడాయి కానీ కాదుగా భయ్యా. నెక్స్ట్ గుడ్ ఆఫ్టర్నూన్ అన్వర్ గారు బాగున్నారా, రామ్మల్లకోట నుంచి దుబాయ్ బాషా ఫ్యామిలీ మెంబర్స్ యాపిల్స్ అండ్ మ్యాంగో అమ్ముతాడంటూ. మరి యాపిల్స్ అండ్ మ్యాంగో అమ్మాలంటే అలా పక్కన పెట్టుకోవాలా, బెలెంట్ వాళ్ళు ఎక్కువ ఉంటే నాకు పంపించి నేను తీసుకుంటా, కాకపోతే ఆయన అమ్మడట కాబట్టి ఇది రాంగ్ ఆన్సర్. తదుపరి హాయ్ గెడ్డ మంకయ్య బందరుపల్లి నెల్లూరు డిస్టిక్ నుంచి అంటున్నారు. బనానా కానీ దానిమ్మకాయ కానీ అమ్ముతారంటున్నారు. సార్ మన ఊర్లో బాగుంటాయండి బనానాస్, కొంచెం బ్లాకిష్గా వస్తే బూజు బూజు వచ్చినట్టు చాలా బాగుంటాయి అక్కడి, కాకపోతే ఆయన ఏమనంటున్నాడండి అవి ఎంత బాగున్నా కూడా. నెక్స్ట్ తరుపతి నారింజ అమ్ముతారండోయ్ అంటున్నారు. కాదుగా అండి, అబ్బే నేరేడు పండ్లు అమ్ముతారండోయ్ గౌజ్ భాష అంటున్నారు కార్లపూడి నుంచి. నేరేడు పండ్లు తింటే ఆరోగ్యానికి చాలా మంచిది, కాకపోతే ఆయనకి అవి నచ్చవట కాబట్టి అవి కూడా అమ్మట్లేదు. తదుపరి కొండపల్లి నుంచి అనంతపురం జిల్లా నాగేశ్వరరావు చంద్రకళ గారు పంపించేశారు నేరేడుపల్లి అమ్ముతారండో అంటూ. అవి నేరేడుపల్లి నచ్చవంటే అండి, నేనే చెప్పాను అమ్మని. చిన్నమ్మాయి పంపించారు మిర్యాలగూడ నుంచి. భయ్యా ఎలా ఉన్నావు భయ్యా అంటూ. సూపర్ భయ్యా మీరందరూ బాగుంటే నేను ఎందుకు బాగున్నాను, సూపర్. నెక్స్ట్ నాసిక్క వేణు దేశాపేట నుంచి పంపించేశారు చింతపండు. అన్ని పండ్ల రసంలోకి వెళ్ళినా గొప్ప రసము పండు చింతపండు రసము, కాబట్టి ఈ గొప్పతనం నేను ఆయన చెప్పానండి కాకపోతే ఆయన నచ్చదంట అవరన్నాడు, అదనమాట సంగతి. సో మన వాళ్ళందరూ బాగా ప్రయత్నించి అలసిపోయి తొలసిపోయి ఉన్నట్టున్నారు, కష్టపడకండి భయ్యా. నేను చెప్తా రైట్ ఆన్సర్ ఏంటంటే ఫార్మర్ ఏ యాపిల్స్ అమ్ముతున్నాడు, ఫార్మర్ బి మామిడి పండ్లు అమ్ముతున్నాడు, మరి ఫార్మసీ వాడు ఏమమ్ముతాడు భయ్యా, మెడిసిన్స్ అమ్ముతాడు కదా, ఎందుకంటే ఫార్మసీ వాడి పని అదే కదా, టాబ్లెట్లు మందులు అమ్మడం, అదనమాట సంగతి. సో ఇప్పుడు చెప్పండి భయ్యా

ఒక్కసారి మనం పంపించే సమాధానానికి ఇక్కడ ఉన్న సమాధానానికి ఎంతవరకు సాపేక్షం ఉన్నదో అద్భుతం భయ్యా. అందుకే మనలాంటి వాళ్ళం అందరం ఒక జట్టుగా ఉండాలి, లేకపోతే మనలాంటి వాళ్ళు గొప్పదని బయట తెలీదు. ఎనివే, నేను కూడా మీలాగే ఫస్ట్ షాక్ అయ్యాను, ఇప్పుడు మీరందరూ చూసిన తర్వాత ఆనందపడుతున్నాను, అదనమాట సంగతి. సో ఇంత కష్టపడ్డారు కదా, మరి మీకోసం ఒక మంచి పాట వేస్తాను, ఈ పాట విని ఎంజాయ్ చేద్దాం భయ్యా. స్టే ట్యూన్ టు వివిధ భారతి FM 101.3.

0: లోపరా జాయ్.
1: అయ్యా
0: ఏం చేస్తున్నావురా?
1: వస్తున్నానయ్యా.
0: కమ్మానైసే.
1: అయ్యా వస్తున్నాయా వస్తున్నా.
0: వీడేంట్రా సూర్యుడు చంద్రుడు వెలుతురు చీకటి అంటాడు?
1: అయ్యా తమరు గురించి పాడుతున్నాడయ్యా.
0: నాకు అర్థం అవ్వాలి కదా. నువ్వు పని చేయరా
1: అయ్యా.
0: వాళ్ళాక పెద్ద పెద్ద పదాలు వాడకుండా చిన్న చిన్న పదాలు ఉపయోగించి నీ నోటితో నువ్వే పాడు.
1: నేనా అయ్యా?
0: పాడమ్మా.
1: నువ్వు కొట్రాకి
2: మళ్ళీ చెమట తాగుబోతు పుయ్య తిరుగుబోతు జొప్ప.
1: అయ్యో ఏందయ్యా కొట్టేవట్ట?
0: తిడుతున్నావుంట్రా?
1: అది కదా ఏదో ఫ్లోలో.
0: ఆగు, అర్థం కాకపోయినా ఆడి తిట్టిందే బాగుందిరా. ఇది మరీ దారుణంగా ఉంది. ఓ పని చెయ్యి, మరీ అంత హైలో కాకుండా మరీ అంత లోలో కాకుండా మీడియంగా తిట్టేరా. యూ కెన్ డూ బెటర్ ప్లీజ్ రా.
1: ఈసారి చూడయ్యా.

0: ఆ తర్వాత
1: తర్వాత ఏంటి కోటో
0: అన్న ఈ మొబైల్ చూడన్న అన్న మా దిది
2: అరే మూమెంట్ మార్చు రే మూమెంట్ మార్చు
0: అది

0: అయ్యా, మీరు దేవుడయ్యా.
1: మరి కొట్ట.
2: వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరు అంతా ట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. సో మరి ఇదండి ఈనాటి సందడి సందడి. మనమంతా మన మెదడుకు బాగా పదును పెట్టి బాగా మెరుగుపెట్టి మనదైన సమాధానాలని అలా పంపిస్తూ వచ్చారు. ఆ సమాధానాలకి సమాధానం కూడా వచ్చేసిందనమాట, అదనమాట సంగతి. సో ఇక ఈనాటి సందడి సందడికి నేను ఇక బై బై చెప్పేస్తున్నాను. మరి ఇక మనమంతా తర్వాత కలుసుకుందాం తర్వాత కార్యక్రమం వివిధాలో. అంతవరకు ట్యూన్ చేసి వింటూనే ఉండండి. ఇది వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్. నమస్తే, ఎఫ్ఎం న్యూస్ కి స్వాగతం. నేను మీ సరిత. విశాఖ జిల్లాలో జరుగుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ సర్ ప్రక్రియపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని విశాఖ జిల్లా కలెక్టర్ ఎం అభిషిక్త్ కిషోర్ సామాజిక మాధ్యమాల నిర్వాహకులకు సూచించారు. ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఖాతాదారులకు వడ్డీ చెల్లించేందుకు సమాయత్తమవుతుంది. ఖాతాదారులు జమ అయిన మొత్తాన్ని ఈ నెల 15వ తేదీలోపు ఆన్లైన్లో చెక్ చేసుకోవచ్చని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ ఒక ప్రకటనలో వెల్లడించారు. సర్ ప్రక్రియను వేగవంతం చేయాలని విజయనగరం జిల్లా కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. 2002-2005 ఓటర్ల జాబితాలను అనుసంధానించే క్రమంలో ఎన్యూమరేషన్ల

డిజిటలైజేషన్ ప్రక్రియను జూలై 21వ తేదీన వేగంగా పూర్తి చేయాలని కలెక్టర్ పేర్కొన్నారు. పార్వతీపురం అన్యం జిల్లాలో మలేరియా వ్యాప్తికి అవకాశం ఉన్న గ్రామాల్లో ప్రత్యేక వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నామని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఎస్ భాస్కర్రావు తెలిపారు. సీజనల్ వ్యాధుల నియంత్రణ కోసం జిల్లా వ్యాప్తంగా గత వారం రోజుల్లో 1119 ప్రత్యేక వైద్య శిబిరాలు నిర్వహించి కొనసాగిస్తున్నట్లు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఓటర్ల వివరాలను నమోదు చేసే సమయంలో ప్రతి అంశాన్ని జాగ్రత్తగా పరిశీలించి సక్రమంగా వివరాలు నమోదు చేయాలని, డిజిటలైజేషన్ ప్రక్రియలో నాణ్యతకు ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు నిర్ణీత గడువులో పనులను పూర్తి చేయాలని కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయం, కోదండరామస్వారి ఆలయాల్లో జూలై 17న ఆనివార ఆస్థానాన్ని శాస్త్రోక్తంగా వైభవంగా నిర్వహించనున్నట్లు టీటీడీ ఒక ప్రకటనలో పేర్కొంది. కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని మేరా యువ భారత్ మై భారత్ కార్యక్రమంలో భాగంగా పార్వతీపురం మన్యం జిల్లా యువజన కార్యక్రమాల సలహా కమిటీ త్రైమాసిక సమావేశాన్ని ఈ నెల 13వ తేదీన నిర్వహించనున్నట్లు జిల్లా యువజన అధికారి ప్రేమ్ భరత్ తెలిపారు. విజయవాడ ఇంద్రకీలాద్రి సమగ్రాభివృద్దికి రాష్ట ప్రభుత్వం అత్యంత కృత నిశ్చయంతో ఉందని, సామాన్య భక్తులకు మెరుగైన సౌకర్యవంతమైన సేవలు అందించడమే తమ మొదటి ప్రాధాన్యత అని రాష్ట దేవాదాయ శాఖ కమిషనర్ కె రామచంద్రమోహన్ స్పష్టం చేశారు. ఎఫ్ఎం న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి 5 గంటలకు ప్రసారమైన న్యూస్లో మళ్లీ కలుద్దాం.

0: ఏంటండి ఈ టైంలో బాల్కనీలో కూర్చుని కృష్ణా తీరం వైపు చూస్తున్నారు?
1: ఈ సాయం సమయంలో ఈ కృష్ణానది, ఈ చల్లగాలి, ఆ చక్కని చందమామ, పక్కన కూర్చుని కబుర్లు చెప్పి నువ్వు, ఆహా ఎంత బాగుంది కదా.
0: ఆహా బాగుంది మీ వర్ణన. లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలుకొలిపితే
2: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
2: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
2: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
2: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
0: 101.3. నాలో నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

0: వెల్మడియా ఫ్రెండ్స్, మీరంతా ఆర్టిఎం చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. స్టూడియోలో సమయం చూస్తే 4:05. మరి ఈ టైంలో మనమంతా వివిధ అంటూ సినిమా రంగానికి సంబంధించినటువంటి ఒక ప్రముఖ సెలబ్రిటీ వారు నటించేటువంటి చిత్రాల్లోని పాటలు వింటూ ఎంజాయ్ చేస్తుంటాం కదా. అలా ఈరోజు మన వివిధ కార్యక్రమంలో ఒక హీరోగా మన హీరో శ్రీకాంత్ గారు వారు నటించినటువంటి చిత్రాల్లోని పాటలు వింటూ ఎంజాయ్ చేద్దాం. మరి శ్రీకాంత్ గారు నటించిన చిత్రాల్లో ముందుగా మీకోసం వస్తున్న పాటలు ఎగిరే పౌరమ, వినోదం. ఈ చిత్రాల నుంచి ఈ మధుర గీతాలు మీకోసం.
1: This is the rhythm of the life.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ విద్యుత్ భారతి FM
0: 101.3.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధారతి ఎఫ్ఎం
0: 101.3.
2: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
2: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
1: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
2: కవుల కళ్ళ నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరుపురాని గీతాలు,
2: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
1: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3.
3: వింటున్నారు వివిధ భారతి FM 101.3.

Hello, my dear friends. Welcome to Vanilla Program with me, your RJ Chetan. ప్రతిరోజులాగా ఈ రోజు కూడా ఒక మంచి ఉపయోగకరమైన యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ తో కూడిన టాపిక్ మీకోసం తెచ్చాను. చాలా మందిలో బెలీ ఫ్యాట్ పెరిగిపోతుంది. దీనికి కారణం సెడెంటరీ లైఫ్ స్టైల్ అనండి, లేదా ఇంకే కారణం వల్లన్నా ఇది కావచ్చు. బట్ వి ఆల్ క్యాన్ గెట్ రిడ్ ఆఫ్ ఇట్, ఎందుకంటే బెలీ ఫ్యాట్తో ఎన్నో రోగాలు వస్తాయంట. ఆల్ ద డిజీజెస్ స్టార్ట్ ఫ్రమ్ ద స్టమక్ అని హెల్త్ ఎక్స్పర్ట్స్ అంటారు. ఓవర్ వెయిట్ తో ఉన్న వారికి బెలీ ఫ్యాట్ ప్రాబ్లం ఎక్కువగా ఉంటుంది. లావుగా ఉండడం వల్లే ఈ సమస్య వస్తుంది. కొందరు తినడం వల్ల లావ్ అయితే, కొందరికి తినకపోయినా ఈ సమస్య ఉంటుంది. తినడం, బరువు పెరగడం గురించి ఆలోచిస్తే కొంతమంది ఫ్రైడ్ ఫుడ్, స్వీట్స్ తినడం వల్ల వారి శరీరంలో అనేక మార్పులు వస్తాయి. ఇది బెలీ ఫ్యాట్ ని తగ్గిస్తుంది. బెల్లీ పెరగడానికి నాలుగు కారణాలు చెప్తారండి. వీటిని అదుపులో పెట్టుకుంటే బెల్లీ తగ్గుతుంది, రెగ్యులర్ గా చేస్తే బెల్లీ ఫ్యాట్ తగ్గిపోతుంది. మరి అదేంటో విందామా? ఆ ఫోర్ ఫ్యాక్ట్స్ ఏంటంటే, ఇన్సులిన్ హార్మోన్, కార్టిజాల్ హార్మోన్, ఎస్ట్రోజెన్ హార్మోన్ అండ్ సెడెంటరీ లైఫ్ స్టైల్. కణాలకు ఎక్కువ ఇన్సులిన్ అందినప్పుడు అవి సున్నితంగా మారుతాయి. దీని కారణంగా రక్తంలో గ్లూకోజ్ పెరుగుతుంది. దీన్ని కరిగించకపోతే కొవ్వుగా మారుతుంది. అందుకే ఇన్సులిన్ లెవెల్స్ ఎప్పుడు కూడా నార్మల్ గా ఉండాలి. శారీరక శ్రమ లేకపోవడం, కూర్చొని ఉండడం, నిద్రపోవడం వల్ల బెల్లీ ఫ్యాట్ పెరుగుతుంది. కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని మీరు యాక్టివ్ గా ఉండాలి. కార్టిజాల్ అనేది ఒత్తిడి హార్మోన్. దీని పెరుగుదల ఇన్సులిన్ నిరోధకత, కొవ్వు పెరగడం వల్ల ఉంటుంది. అదేవిధంగా ఆల్కహాల్ వల్ల ఎస్ట్రోజెన్ అనే హార్మోన్ పెరుగుతుంది. ఇది కొవ్వుని స్టోర్ చేస్తుంది. బెల్లీ తగ్గేందుకు కొన్ని చేయాలి. అవేంటంటే కార్బోహైడ్రేట్స్, ప్రాసెస్డ్ ఫుడ్స్, షుగర్స్, ఇలాంటి ఫుడ్స్ కి దూరంగా ఉండాలి.

ఆహారంలో లీన్ ప్రోటీన్, హెల్తీ ఫ్యాట్స్ ను చేర్చండి. ఆల్కహాల్, కెఫైన్ కి దూరంగా ఉండండి. ముఖ్యంగా రాత్రి 11 నుంచి తెల్లవారు 4 గంటల వరకు, అంటే దాదాపు 7 నుండి 9 అవర్స్ పాటు నిద్ర చాలా ముఖ్యం. రోజుకి 30 నిమిషాల పాటు, వారానికి 4 నుండి 5 రోజులు వర్కౌట్ చేయండి. ఇందులో కార్డియో స్ట్రెచెస్ ఉండేలా చూసుకోండి. వెల్లుల్లి, అల్లం, గుమ్మడి గింజలు, గోధుమ గడ్డి, ఫ్యాటీ ఫిష్, నల్ల మిరియాలు, పసుపు వంటి ఫుడ్స్ ని డైట్ లో చేర్చుకోండి. వీటితో పాటు లివర్, కడుపుని క్లీన్ చేసేందుకు ప్రీబయాటిక్ ఫుడ్స్ ని తీసుకోండి. పొట్ట చుట్టూ కొవ్వు ఎక్కువగా ఉంటే ఒకరి ఆహారంలో మార్పు రావడంతో పాటే మరికొన్ని ఆరోగ్య సమస్యల మీద కూడా ప్రభావం ఉంటుంది. శరీరంలో వివిధ భాగాల్లో కొవ్వు పేరుకుపోవడం కన్నా పొట్ట చుట్టూ కొవ్వు ఉండటం కాస్త ప్రమాదమే. దానివల్ల గుండెపోటు, డయాబెటీస్, లివర్ సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. మన అవయవాల చుట్టూ ఉండే కొద్దిపాటి కొవ్వు రోజువారీ శరీర పనితీరుకు సహాయపడుతుంది, కానీ అది మరీ ఎక్కువగా ఉంటే ప్రమాదమే. అయితే ఎన్ని చేసినా పొట్ట చుట్టూ కొవ్వు తగ్గడంలో ఎలాంటి ఫలితం లేదని బాధపడుతున్నారా? అయితే ఉదయాన్నే, ఎర్లీ మార్నింగ్, లేదా డెఫినెట్ గా మీరు ఎప్పుడు లేస్తే అప్పుడు ఈ పనులు చేసి చూడండి. మార్పు తప్పకుండా కనిపిస్తుంది. బట్ డూ ఫాలో ఇట్ మై డియర్ ఫ్రెండ్స్. ఉదయం నిద్ర లేవగానే ఒక పెద్ద గ్లాస్ నిండా నీళ్లు తాగండి. దాంట్లో కాస్త నిమ్మరసం కూడా పిండుకొని తాగడం ఇంకా మంచిది. ఇలా చేయడం వల్ల జీవక్రియ వేగం పెరుగుతుంది. ఈ తాజా పానీయం కొత్త ఉత్సాహాన్ని ఇవ్వడంతో పాటు ఆహారం జీర్ణం అవ్వడానికి సహాయపడుతుంది. శరీరంలోని మలినాలను బయటకు పంపించే డీటాక్సిఫైయర్ లాగా పనిచేస్తుంది. దానివల్ల బరువు తగ్గడంలో సహాయపడుతుంది. వేరే సమయం కన్నా ఉదయాన్నే వ్యాయామం చేయడం వల్ల పొట్ట చుట్టూ కొవ్వు కరుగుతుంది. వేగంగా నడవడం, యోగా చేయడం, ఏదైనా చేయొచ్చు. ఉదయాన్నే శరీరం కదిలించడం వల్ల జీవక్రియ పెరుగుతుంది, కొవ్వు ఆక్సీకరణ చెందుతుంది. ఉదయాన్నే కనీసం అట్లీస్ట్ 1/2 అవర్ మీరు వాక్ చేయండి, బ్రిస్క్ వాక్ చేయండి, జాగింగ్ చేయండి. దిస్ ఇస్ వెరీ యూస్ఫుల్ టు యూ. ప్రోటీన్ ఎక్కువగా ఉన్న అల్పాహారం తీసుకోవడం వల్ల శరీరంలో షుగర్ లెవెల్స్ పై ప్రభావం ఉంటుంది. జీవక్రియ వేగవంతం అవుతుంది. ఉదయాన్నే ఆమ్లెట్ తినండి, బాయిల్డ్ ఎగ్స్ తినండి, యోగర్ట్, ప్రోటీన్ స్మూతీ లాంటివి తినాలి. ప్రోటీన్స్ అరగడానికి ఎక్కువ శక్తి అవసరం, దానివల్ల ఎక్కువ క్యాలరీస్ ఖర్చు అవుతాయి. అలాగే రోజు మొత్తంలో ఏదైనా తినాలనే కోరికను కూడా తగ్గిస్తాయి. మీరు చూడండి, మంచి ఎగ్స్ వేసుకొని హ్యాపీగా ఒక థిక్ ఆమ్లెట్ చేసుకొని తింటే మీకు మళ్ళీ ఆఫ్టర్నూన్ వరకు ఆకలి కాదు, తినాలనిపించే ఈ హంగర్ ప్యాంగ్స్ ఉండవు. అదే ఫుల్ రిచ్ కార్బోహైడ్రేట్ డైట్ తీసుకున్నారనుకోండి, తిండిగా ప్లేట్ నిండి అన్నం పెట్టుకొని తిన్నా, ఓ 4 రోటీలు సాదాగా పచ్చడితో తిన్నా, దోశలు తిన్నా, కాసేపటికి మళ్ళీ ఆకలిస్తుంది, నిద్ర మత్తులోకి తీసుకెళ్ళిపోతుంది. అలా కాకుండా ఓన్లీ ప్రోటీన్ రిచ్ డైట్ తీసుకుంటే యాక్టివ్గా కూడా ఉంటారు, ఆకలి కూడా వేయరు. ఎంత తింటున్నాం, ఏం తింటున్నాం అనే విషయాలను మనకు కొంచెం అవేర్నెస్ తో చూసుకోవాలి. ప్రతి ముద్దను ఆస్వాదిస్తూ మెల్లగా నములుతూ తినడం వల్ల ఆహారం మీద శ్రద్ధ పెరుగుతుంది. శరీరం ఆకలిని అర్థం చేసుకుంటున్నాం. అవసరమైనంతే తినడం వల్ల పొట్ట చుట్టూ ఉన్న కొవ్వు కాస్త తగ్గించుకోవచ్చు. ఫోన్ మాట్లాడుతూ టీవీ చూస్తూ తింటే ఎంత తింటున్నామో కూడా తెలియదని గమనించండి. సో అవాయిడ్ యువర్ ఫోన్ వైల్ యూఆర్ ఈటింగ్. మార్నింగ్ ఫుడ్ లో ఫైబర్ ఎక్కువగా ఉండే ఫుడ్ చేర్చుకోవడం వల్ల మీ డైట్ లో ఇలాంటివి కొన్ని కొన్ని మార్పులు, అంటే ఫ్రూట్స్, వెజిటబుల్స్ యాడ్ చేసుకోవడం వల్ల ఫైబర్ పెరుగుతుంది, దాంతో వెయిట్ తగ్గించుకోవచ్చు. దీర్ఘకాలిక స్ట్రెస్ బరువు పెరిగేలా చేస్తుంది. దీని ఇంపాక్ట్ పొట్ట చుట్టూ ఫ్యాట్ మీదే ఎక్కువగా ఉంటుంది. అందుకే డైలీ మెడిటేషన్ చేయండి, యోగా చేయండి, ప్రాణాయామం చేయండి, ఇవన్నీ ఏదో చెప్తున్నారు వింటున్నాం అనే కాకుండా నిజంగా ప్రాక్టీస్ చేయండి. దట్ నాట్ వెరీ డిఫికల్ట్. ఏదో పెద్ద రొటీన్ లాగా, ఏదో పెద్ద రాకెట్ సైన్స్ లాగా అనుకోండి. ఇట్స్ వెరీ సింపుల్. లేవగానే నిమ్మరసంతో కూడిన వాటర్ తాగండి, ఫ్రెష్ అయిపోతారు. మార్నింగ్ లేస్తారు కదా, వాక్ చేస్తూ ఉండండి, ఒక దగ్గర హాయిగా కూర్చొని చక్కగా బ్రీత్ ఇన్ అండ్ బ్రీత్ అవుట్ చేసుకొని కొంచెం స్ట్రెచింగ్ ఎక్సర్సైజ్ చేసుకోండి. ఇలా స్లోగా చిన్న చిన్న చిన్న అలవాట్లు చేసుకుంటూ హెల్త్ మోడిఫై చేసుకుంటూ వెళ్ళండి. బరువు నియంత్రణలో నిద్ర పాత్ర కూడా చాలా ఇంపార్టెంట్. నిద్ర లేని వల్ల హార్మోన్ స్థాయిల్లో హెచ్చు తగ్గులు వస్తాయి, ఆకలి పెరుగుతుంది, కొవ్వు ఎక్కువగా చేరుతుంది. రోజుకు కనీసం 7 నుంచి 9 గంటలు నిద్రపోయేలా చూసుకోవాలి. ఆహార నియమాలతో పాటు వ్యాయామాలు కూడా చేయాలి, అప్పుడే ప్రయత్నంలో సఫలమవుతారు. ఆ మార్గాలు ఏమిటో చూద్దాం ఈ వెన్నెల ప్రోగ్రామ్ లో మీ చేతంతో. చలికాలంలో మనకు తెలియకుండానే బరువు పెరిగిపోతాం తెలుసా మై డియర్ ఫ్రెండ్స్. దీనికి ప్రధాన కారణం మన జీవన శైలి. కఠిన వ్యాయామాలతో శరీరాన్ని శిక్షించడానికి మనసు ఒప్పుకోదు. అలాగే ఈ శీతాకాలంలో ఫ్రైస్, మసాలాస్, వేడివేడిగా ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్ తినాలనే కోరిక కూడా పెరిగిపోతుంది. ఫ్లూయిడ్స్ కంటే ఫుడ్ పై దృష్టి ఎక్కువ పెడతాం. అయితే బరువు తగ్గాలన్నా పొట్ట తగ్గి

0: ఫిట్గా కనిపించాలన్నా వీటికి బదులుగా పోషకాలు ఉండే తాజా ఆహారాలను తీసుకోవడం చాలా మంచిది. కొన్ని అధ్యయనాల ప్రకారం ఏం తేలిందంటే ఆలస్యంగా నిద్ర లేవడం బరువు పెరిగేందుకు దోహదం చేస్తుంది. అందువల్ల వీలైనంత వరకు తొందరగా నిద్ర లేవడం మంచిది. రోజు ఉదయమే రన్నింగ్ చేయడం చాలా మంచిది. దీనివల్ల త్వరగా ఫలితాలు వస్తాయి. త్వరగా కొవ్వు తగ్గడానికి రన్నింగ్ బాగా ఉపయోగపడుతుంది. పొట్ట భాగంలో కొవ్వు పెరగడం అనేది చాలా ఇబ్బందికరమైన సమస్య. ఇది ఒకరి రూపాన్ని శరీరాకృతిని దెబ్బతీయడమే కాకుండా ఆరోగ్యపరంగా అనేక దుష్ప్రభావాలను కలిగిస్తుంది. ఈ రోజుల్లో చాలా మంది యుక్త వయసులో ఉన్నవారు కూడా పెరిగిన పొట్టతో ఇబ్బంది పడుతున్నారు. ముందుకు పెరిగిపోతున్న పొట్టకు అడ్డుకట్ట వేయడానికి అనేక ప్రయత్నాలు చేసినప్పటికీ సరైన ఫలితాలు రావడం లేదు. కొంతమంది సన్నగా స్లిమ్గా ఉన్నప్పటికీ పొట్ట చుట్టూ ఎక్కువ కొవ్వు ఉంటుంది. ఇలా ఉండటం ద్వారా నడుము చుట్టూ కొలత పెరుగుతుంది. సన్నగా ఉండి అధిక బరువు లేనప్పటికీ కూడా పెరిగిన పొట్టతో ప్రమాదమే అంటున్నారు హెల్త్ ఎక్స్పర్ట్స్. దీని ద్వారా హృదయ సంబంధ వ్యాధులు, టైప్ 2 డయాబెటీస్, మెటబాలిక్ సిండ్రోమ్, లివర్ డిజీజ్, క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని చెప్తున్నారు. ఈ ప్రమాదం నుంచి బయటపడాలంటే పొట్ట భాగంలో కొవ్వుని కరిగించడమే ఏకైక మార్గం. ఆరోగ్యకరమైన జీవనశైలి చర్యలను అనుసరించండి. దాని ద్వారా నెమ్మదిగా స్థిరంగా పొట్టను తగ్గించుకోవచ్చు. మీ నిద్ర వేళలను సవరించండి. పోషకాహారమైన అల్పాహారం తీసుకోవడం, ప్రతిరోజు 30 నిమిషాల వ్యాయామం చేయడం వంటి సాధారణ చర్యలు తీసుకోవడం ద్వారా మంచి ఫలితాలను పొందవచ్చు. ఈ అలవాట్లు కలిగి ఉండటం ద్వారా మీరు చాలా త్వరగా పొట్టను తగ్గించుకోవచ్చు. తగ్గిన పొట్ట మళ్లీ పెరగకుండా ఉండేందుకు ఇవే నియమాలను ప్రతిరోజు అనుసరించండి. విత్ దిస్ ఇన్ఫర్మేషన్ అబౌట్ హౌ టు రెడ్యూస్ బెలీ ఫ్యాట్, ఎందుకంటే దాని నుండి అన్ని రోగాలు అనుకున్నాం కదా, దాన్నే తగ్గించేద్దాం, ఒక ఆరోగ్యవంతమైన జీవితాన్ని జీవిద్దాం. విత్ దిస్ వెరీ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్, దిస్ ఇస్ చేతన్ సైనింగ్ ఆఫ్ ఇన్ టుడేస్ వెన్నెలా ప్రోగ్రామ్. బట్ ఐ విల్ గెట్ బ్యాక్ టు యూ ఇన్ అవర్ నెక్స్ట్ ప్రోగ్రామ్ విత్ మోర్ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్. టిల్ దెన్ హ్యావ్ అ గ్రేట్ టైమ్. బాయ్.
1: మీ అమూల్యమైన సలహాలు సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0951522739. నంబర్ మరోసారి 0951522709. మా ఇమెయిల్ అడ్రస్ feedbackamc1@gmail.com. ఐ రిపీట్, feedbackamc.
2: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెట్స్ పై మీరు వింటున్నారు తిరుపతి ఎఫ్ఎం కార్యక్రమాలు. నిలయంలో సమయం 5 గంటలు దాటి 20 సెకండ్లు. ఇప్పుడు వినండి

0: ఈనాటి వనితాలోకం శ్రీల కార్యక్రమంలో వినబోయే అంశాలు. ముందుగా భారత స్వాతంత్ర ఉద్యమంలో మహిళలు. సరోజినీ నాయుడు గారి గురించిన విశేషాలు వింటారు సమర్పణ శ్రీమతి జే నిర్మల. అనంతరం వికసిత భారతం కేంద్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల వివరాలు వింటారు. ముందుగా కొన్ని వాణిజ్య ప్రకటనలు.
1: ఇంత రాత్రిపూట ఎస్ఎంఎస్? కేవైసీ అప్డేట్ చేయండి, లేదంటే ఖాతా బ్లాక్ అయిపోతుంది. లింక్ మీద క్లిక్ చేస్తాను, బ్లాక్ అయిపోతుందేమో. ఆగు, చెక్ చేసావా లింక్ సరైనదేనా? పంపింది మీ బ్యాంకేనా? కేవైసీ అప్డేట్ కోసం తెలియని లింకుని ఓపెన్ చేయడం అంటే తెలియని మనుషుల కోసం మీ ఖాతా తలుపు తెరవడం. తొందరపడి ఇరుక్కోకండి, మరియు నకిలీ కేవైసీ అప్డేట్ లింక్ నుంచి జాగ్రత్తగా ఉండండి. ఆర్బీఐ అంటుంది.
2: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
3: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా ఓటర్స్ డాట్

0: sa.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: ముఖాన మొటిమల
2: సై బాల్,
1: గజ్జా బొబ్బలా
2: సై బాల్,
1: నడుగుల తామర
2: సై బాల్,
1: బుర్రద పుల్ల
2: సై బాల్.
3: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సై బాల్.
4: వనితాలోకం స్త్రీల కార్యక్రమంలో ఇప్పుడు వినండి. భారత స్వాతంత్ర ఉద్యమంలో మహిళలు, సరోజినీ నాయుడు గారి గురించిన విశేషాలు వింటారు సమర్పణ శ్రీమతి జె నిర్మల.
5: భారత స్వాతంత్ర్య పోరాట చరిత్రను పరిశీలిస్తే దేశం కోసం తమ జీవితాలను అంకితం చేసిన అనేక మంది మహనీయులు కనిపిస్తారు. వారిలో కత్తితో యుద్ధం చేసిన వీరులు ఉన్నారు, కలంతో చైతన్యం నింపిన మేధావులు ఉన్నారు, మాటతో ప్రజలను ఉద్యమబాట పట్టించిన నాయకులు ఉన్నారు. అలాంటి మహనీయులలో అగ్రస్థానంలో నిలిచిన వ్యక్తిత్వం సరోజినీ నాయుడు గారిది. ఆమె కేవలం ఒక గొప్ప కవయిత్రి మాత్రమే కాదు, అద్భుతమైన వక్త, సమర్థ నాయకురాలు, అంచెలంచెల దేశభక్తురాలు, మహిళా సాధికారతకు సజీవ ప్రతీక. స్వాతంత్ర్యం రావాలంటే పురుషులతో పాటు మహిళలు కూడా సమానంగా ఉద్యమంలో భాగస్వాములు కావాలి అనే ఆలోచనను ప్రజల్లో బలంగా నాటిన నాయకురాలు సరోజినీ నాయుడు. అందుకే ఆమెను భారత మహిళా ఉద్యమానికి మార్గదర్శిగా, మహిళల ఆత్మవిశ్వాసానికి చిరునామాగా భావిస్తారు. 1879 ఫిబ్రవరి 13వ తారీఖున హైదరాబాద్లో జన్మించిన సరోజినీ నాయుడు గారు చిన్నప్పటినుంచే అసాధారణ ప్రతిభను కనపరిచారు. వారి తండ్రి అఘోర్నాథ్ చట్టోపాధ్యాయ్ శాస్త్రవేత్త, విద్యావేత్త కాగా, తల్లి వసుంధరాదేవి కవయిత్రి. చిన్న వయసులోనే ఆంగ్ల భాషలో అద్భుతమైన కవిత్వాన్ని రచించి ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకున్నారు. వారి కవితల్లో భారతదేశ ప్రకృతి, సంస్కృతి, ప్రజల జీవన విధానం, దేశభక్తి ప్రతిఫలించాయి. అందుకే ఆమెను భారత కోకిల అని ప్రేమగా పిలిచేవారు. అయితే సరోజినీ నాయుడు గారి జీవితం కేవలం సాహిత్యానికే పరిమితం కాలేదు. దేశం బానిస సంఖ్యల్లో చిక్కుకొని ఉండడాన్ని చూసి ఆవిడ మనసు కలత చెందింది. దేశానికి స్వేచ్ఛ అవసరము అని గుర్తించి తన కళాన్ని, గళాన్ని, తన జీవితాన్నే స్వాతంత్ర్య ఉద్యమానికి అంకితం చేశారు. ఆవిడ దేశవ్యాప్తంగా పర్యటిస్తూ ప్రజల్లో జాతీయ చైతన్యాన్ని నింపారు. ముఖ్యంగా మహిళలను ఉద్యమంలోకి తీసుకురావడంలో ఆమె పాత్ర అపూర్వం. గ్రామాల్లోనూ, పట్టణాల్లోనూ మహిళలను కలుసుకొని దేశ నిర్మాణంలో మీ పాత్ర కూడా సమానంగా ఉంది అనే సందేశాన్ని ధైర్యంగా వినిపించారు. మహిళలు గృహ బాధ్యతలకే పరిమితం కాకుండా దేశ సేవలోనూ ముందుండాలని ఆమె పిలుపునిచ్చారు. సరోజినీ నాయుడు గారు మహాత్మాగాంధీ పిలుపునకు స్పందించి సహాయ నిరాకరణ ఉద్యమం, ఉప్పు సత్యాగ్రహం, శాసనోల్లంఘన ఉద్యమం, క్విట్ ఇండియా ఉద్యమం వంటి అనేక స్వాతంత్ర్య పోరాటాల్లో చురుకుగా పాల్గొన్నారు. ఉప్పు సత్యాగ్రహ సమయంలో గాంధీజీ గారు అరెస్టైన తరువాత ఉద్యమాన్ని ముందుండి నడిపిస్తూ వేలాది మందికి స్ఫూర్తిగా నిలిచారు. ఆవిడ ఎన్నోసార్లు జైలు శిక్ష కూడా అనుభవించారండి. అయినప్పటికీ తన ధైర్యం ఎప్పుడూ తగ్గలేదు. ఆవిడ ప్రసంగాలు ప్రజల్లో అపారమైన దేశభక్తిని నింపేవి. ఆమె మాటల్లో కవిత్వం ఉండేది. ఆ కవిత్వంలో దేశంపై ప్రేమ ఉండేది. ఆ దేశ ప్రేమలో స్వాతంత్ర్యం కోసం పోరాడే సంకల్పం దాగి ఉండేది. అందుకే ఆమె ఎక్కడ ప్రసంగించినా వేలాది మంది ఉద్యమంలో చేరడానికి ప్రేరణ పొందేవారు. 1925వ సంవత్సరంలో భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఎన్నికై ఆ పదవిని అలంకరించిన తొలి భారతీయ మహిళగా ఆమె చరిత్ర సృష్టించారు. అది కేవలం వ్యక్తిగత విజయం కాదు, భారత మహిళల సామర్థ్యానికి ప్రపంచం ఇచ్చిన గుర్తింపు. మహిళలు దేశ రాజకీయాలను నడిపించగలరని, జాతీయ ఉద్యమానికి నాయకత్వం వహించగలరని ఆమె నిరూపించారు. స్వాతంత్ర్యం వచ్చిన తరువాత ఉత్తరప్రదేశ్ తొలి మహిళా గవర్నర్గా బాధ్యతలు చేపట్టి స్వతంత్ర భారత నిర్మాణంలో కూడా విశిష్ట సేవలు

0: నించారు. స్వాతంత్ర్యం సాధించడమే కాకుండా దానిని ప్రజాస్వామ్య విలువలతో ముందుకు తీసుకెళ్లడంలో ఆమె పాత్ర ఎంతో గొప్పది. మహిళా సాధికారత విషయానికొస్తే సరోజినీ నాయుడు గారి జీవితం ఒక విప్లవాత్మక సందేశాన్ని అందిస్తుంది. ఆ కాలంలో మహిళలు బహిరంగ వేదికలపై మాట్లాడడానికే సంకోచించే పరిస్థితుల్లో ఆమె లక్షలాది మంది ముందుకొచ్చి జాతీయోద్యమానికి నాయకత్వం వహించారు. విద్యావంతురాలైన మహిళ సమాజాన్ని మార్చగలదని, దేశాన్ని నడిపించగలదని ఆవిడ తన జీవితంతో నిరూపించారు. మహిళలకు సమాన విద్య, సమాన అవకాశాలు, సామాజిక గౌరవం, రాజకీయ హక్కులు అవసరము అని ఆమె నిరంతరం వాదించేవారు. సరోజినీ నాయుడు గారు, వీరి ప్రభావంతో వేలాది మంది మహిళలు స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొని జైలు శిక్షలను సైతం ధైర్యంగా ఎదుర్కొన్నారు. వారు చూపించిన మార్గంలోనే తరువాత అనేక మంది మహిళా నాయకులు దేశ సేవలో ముందుకొచ్చారు. మహిళలు రాజకీయాల్లో, పరిపాలనలో, విద్యలో, సామాజిక సేవలో, విజ్ఞాన శాస్త్రంలో, రక్షణ రంగంలో తమ ప్రతిభను చాటుకునేందుకు ఆమె జీవితం ఒక బలమైన పునాది అయింది. నేటి భారతదేశంలో ప్రతి రంగంలో మహిళలు విజయపథంలో దూసుకుపోతున్నప్పుడు ఆ విజయాల వెనుక సరోజినీ నాయుడు వంటి మహనీయుల పోరాటం, దూరదృష్టి, త్యాగం ఉన్నాయని గుర్తుంచుకోవాలి. ఒక మహిళ కలలు కనడమే కాదు, ఆ కలలను సమాజ సంక్షేమంతో ముడిపెట్టి దేశానికి మార్గనిర్దేశం చేయగలదని ఆమె నిరూపించారు. భారత స్వాతంత్ర సంగ్రామంలో ఆమె కృషి ఒక వెలుగు దీపం లాంటిది. మహిళా సాధికారతలో ఆమె పాత్ర ఒక విప్లవానికి నాంది. సాహిత్యం ద్వారా సున్నితత్వాన్ని, నాయకత్వం ద్వారా ధైర్యాన్ని, దేశ సేవ ద్వారా త్యాగాన్ని, మహిళా సాధికారత ద్వారా సమానత్వాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన మహోన్నత వ్యక్తిత్వం సరోజినీ నాయుడు గారిది. అందుకే సరోజినీ నాయుడు గారు అంటే కేవలం భారత కోకిల మాత్రమే కాదు, స్వాతంత్ర స్వరానికే ప్రతిధ్వని, మహిళా సాధికారతకు చిరస్మరణీయ మార్గదర్శి, భారతదేశంలోని ప్రతి యువతకి ఆత్మవిశ్వాసాన్ని, ప్రతి భారతీయుడికి దేశభక్తిని అందించిన శాశ్వత స్ఫూర్తి.
1: మీరింతవరకు వనితాలోకం స్త్రీల కార్యక్రమంలో భారత స్వాతంత్ర ఉద్యమంలో మహిళలు సరోజినీ నాయుడు గారి గురించిన విశేషాలు విన్నారు. సమర్పణ శ్రీమతి జయ నిర్మల. ఇప్పుడు ఒక పాట వినండి.

0: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విడుగుపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
1: నాణ్యతలో రాజీ లేదు, ధరలో సాటి రాదు. నాణ్యతకు నమ్మకానికి మరో పేరు ప్రభుత్వ రంగ సంస్థ ఏపీ ఆయిల్ ఫెడరేషన్ వారి విశిష్ట ఉత్పాదనలు విజయ వంట నూనెలు.
2: వనితా లోకం స్త్రీల కార్యక్రమంలో ఇప్పుడు వినండి. వికసిత భారతం కేంద్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల వివరాల్లో భాగంగా విబీజీ రామ్జీ చట్టం 2025 కింద గ్రామీణ ఉపాధి పనులకు సవరించిన వేతనాలను ప్రకటించిన ప్రభుత్వం. అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల పరిధిలో పెంపు కనీసం 300 రూపాయల స్థాయికి తగ్గకుండా సగటున 10% పెరుగుదల. ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో 15-25% దాకా పెరుగుదల. కేరళ, హర్యానా, పంజాబ్, కర్ణాటక రాష్ట్రాల్లో వేతనం 360 రూపాయల నుంచి 409 రూపాయల వరకు ఉంటుంది. లోగడ తక్కువ వేతనాలున్న రాష్ట్రాల్లోనే అత్యధిక పెంపుదల వర్తింపు. తద్వారా లక్షలాది గ్రామీణ కార్మికుల జీవనోపాధి బలోపేతం. కేంద్ర ప్రభుత్వం వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ్ చట్టం 2025 కింద సవరించిన వేతన రేట్లను ప్రకటించింది. ఈ చట్టం దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చిన నేపథ్యంలో 1 జూలై నుంచి సవరించిన రేట్లు వర్తిస్తాయి. అధిక వేతనాల చెల్లింపు, ప్రాంతీయ అసమానతల తగ్గింపు, శ్రమకు తగిన గౌరవం ద్వారా గ్రామీణ జీవనోపాధిని బలోపేతం చేయడంలో ఈ సవరణ ప్రకటన ఓ కీలక ఘట్టం కాగలదు. ఈ మేరకు మధ్యంతర కనీస వేతనాన్ని 300 రూపాయలుగా నిర్ణయించడం ఈ సవరణ ప్రత్యేకత. దీనివల్ల గ్రామీణ ఉపాధి కల్పనలో వేతనం ఏ రోజున 300 రూపాయల కన్నా తక్కువ ఉండే వీల్లేదు. ఈ సందర్భంగా కేంద్ర

గ్రామీణ అభివృద్ధి, వ్యవసాయం, రైతు సంక్షేమ శాఖల మంత్రి శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ మాట్లాడుతూ, గౌరవనీయ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వాన దేశంలోని ప్రతి పేదకు ప్రగతి ఫలాలు దక్కే విధంగా మా ప్రభుత్వం నిబద్ధతతో కృషి చేస్తోంది. ఇందులో భాగంగా తెచ్చిన వీబీజీ రామ్జీ చట్టం అమలుకు శ్రీకారం చుట్టడం ఒక కీలక ఘట్టం. సుసంపన్న గ్రామాల తోడ్పాటు ద్వారా వికసిత్ భారత్గా దేశాన్ని రూపుదిద్దడంలో ఇదొక చారిత్రక మలుపు. ఉపాధి హామీని 125 రోజులకు విస్తరించడం సహా గ్రామీణ కార్మికులకు మెరుగైన వేతనాలు లభించేలా మేం చర్యలు చేపట్టాం. లోగడ వేతనాలు తక్కువగా ఉన్న రాష్ట్రాలకు అత్యధిక పెంపు ద్వారా ప్రయోజనం కల్పించాం. దీనివల్ల ప్రధానంగా నిరుపేదలకు ఎక్కువ ఫలితం లభిస్తుంది. ఈ చారిత్రక వేతన సవరణతో గ్రామీణ జీవనోపాధి బలోపేతం కావడంతో పాటు ప్రజల కొనుగోలు శక్తి పెరిగి గ్రామీణ భారతంలో సార్వజనీన వృద్ధిని మరింత వేగిరపరుస్తుందని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా వేతన పెంపు చారిత్రక మలుపు. వేతన సవరణ ప్రకటన ఫలితంగా దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత వేతన వైవిధ్యం గల ప్రాంతాల్లోనూ పెంపు సాధ్యమవుతుంది. జాతీయ గ్రామీణ ఉపాధి పథకం కింద అత్యంత ముఖ్యమైన వేతన సవరణలలో ఇదొకటిగా నిలుస్తుంది. సవరణ ప్రకటన ముఖ్యాంశాలు: దేశంలోని 34 రాష్ట్రాలు, కేంద్రపాలిత వేతన వైవిధ్య ప్రాంతాలన్నిటా వేతనాల పెంపు. ముఖ్యంగా 21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు పాలన విభాగాల పరిధిలో వేతనాలను ప్రస్తుత మధ్యంతర కనీస వేతనం 300 రూపాయల స్థాయికి పెంపు. ఎంజీఎన్రేగా కింద జాతీయ సగటు వేతనం రోజుకు 298 రూపాయల 80 పైసలు కాగా, వీబీజీ రామ్జీ కింద 327 రూపాయల 40 పైసలకి, అంటే రోజుకు సగటున 28 రూపాయల 60 పైసలు వెంతున పెరిగింది. దేశవ్యాప్తంగా సగటు పెంపు 10% కన్నా అధికం. ఆ మేరకు వీబీజీ రామ్జీ క్రింద గ్రామీణ వేతనాలకు 300 రూపాయల పరిమితి కొత్త జాతీయ ప్రమాణంగా మారింది. జాతీయ గ్రామీణ ఉపాధి కార్యక్రమం కింద రోజుకు 300 రూపాయల తాత్కాలిక కనీస వేతన పరిమితిని ప్రభుత్వం తొలిసారి నిర్ణయించింది. ఈ సవరణ ప్రకటనకు ముందు అనేక రాష్ట్రాల్లో వేతనం 300 రూపాయల కన్నా తక్కువగా, అంటే రోజుకు 241 రూపాయలుగా ఉండేది. ఇటువంటి పరిస్థితి గల ప్రతి రాష్ట్రానికి కొత్త ప్రమాణాన్ని వర్తింపజేసింది. దీనివల్ల గ్రామీణ కార్మికులకు ఆదాయ భద్రత గణనీయంగా మెరుగుపడడం సహా ప్రాంతీయ వేతన వ్యత్యాసాలు కూడా సమసిపోతాయి. ఈ కొత్త తాత్కాలిక కనీస వేతన నిర్ణయంతో ముఖ్యంగా 21 రాష్ట్రాలు, పరిపాలనా విభాగాలకు ప్రత్యక్ష ప్రయోజనం లభిస్తుంది. చారిత్ర తక్కువ వేతనాలున్న రాష్ట్రాలకు అత్యధిక ప్రయోజనాలు. సవరించిన వేతన స్వరూపం చారిత్రకంగా తక్కువ వేతనం అమలులో గల రాష్ట్రాలకు అధిక ప్రయోజనం చేకూర్చేలా ప్రభుత్వం జాగ్రత్త వహించింది. తద్వారా సమానత్వం, సమతుల ప్రాంతీయ అభివృద్ధిని ప్రోత్సహిస్తుంది. తదనుగుణంగా అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్ రాష్ట్రాల్లో కార్మికులు దాదాపు 24.5% అత్యధిక పెంపు పొందారు. వీటితో పాటు ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, బీహార్, జార్ఖండ్, అస్సాం, త్రిపుర, పశ్చిమ బెంగాల్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, ఒడిశా సహా అనేక ఇతర రాష్ట్రాలకు వేతన పెంపు గణనీయ స్థాయిలో ఉంది. అధిక వేతనాలున్న రాష్ట్రాలకు పెంపు. ఇప్పటికే మధ్యంతర కనీస వేతనం కన్నా ఎక్కువ చెల్లిస్తున్న రాష్ట్రాలకు నిర్దేశిత పద్ధతి ప్రాతిపదికన సవరణ ప్రకటనతో ప్రయోజనం కలుగుతుంది. ఈ మేరకు హర్యానా 409 రూపాయలు, గోవా 406 రూపాయలు, కేరళ 401 రూపాయి, సిక్కిం 450 రూపాయలు రాష్ట్రాల్లో ప్రకటిత వేతనం రోజుకు 400 రూపాయలు దాటుతుంది. ఇంతకుముందు ఈ స్థాయి వేతనం ఒకే ఒక వేతన ప్రాంతానికి మాత్రమే పరిమితంగా ఉండేది. పారదర్శక శాస్త్రీయ పద్ధతిలో వేతన నిర్ధారణ. వీబీజీ రామ్జీ చట్టం 2025 నిబంధనల ప్రకారం సవరించిన వేతనాలపై ప్రభుత్వం ప్రకటన జారీ చేసింది. గ్రామీణ వేతన చెల్లింపులో చారిత్రక అసమానతలను తగ్గిస్తూ సముచిత వేతన నిర్ధారణకు ఉద్దేశించిన ఈ ప్రకటనతో ఇటీవలి కొత్త మధ్యంతర కనీస వేతనం సహా వార్షిక సూచి

సమీకరణ సమ్మిళితమవుతుంది. వికసిత్ భారత్ కింద గ్రామీణ సౌభాగ్య బలోపేతం అర్హత గల ప్రతి గ్రామీణ కుటుంబానికి 125 రోజుల హామీ సహిత వేతన ఉపాధినిచ్చే కొత్త చట్టంలోని వినూత్న నిబంధనలకు ఈ సవరణ వేతన నోటిఫికేషన్తో మరింత బలోపేతం చేకూరుతుంది. ఉపాధి హామీ విస్తరణతో పాటు వేతనం పెంపుతో గ్రామీణ భారతంలో ఆదాయ వృద్ధి ద్వారా కొనుగోలు శక్తి మెరుగుపడుతుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. అలాగే గ్రామాలకు శాశ్వత ఆస్తుల సృష్టితో పాటు సార్వజనీన సుస్థిర గ్రామీణ అభివృద్ధికి దోహదం చేస్తుందని భావిస్తోంది. గరీబ్ కళ్యాణ్, అంత్యోదయ, వికసిత్ భారత్ 2047 దార్శనికతపై ప్రభుత్వ నిబద్ధతను ఈ కొత్త చట్టం అమలు, వేతన సవరణ ప్రకటన ప్రస్ఫుటం చేస్తున్నాయి. దేశ పురోగమన ఫలాలు ప్రతి గ్రామానికి, గ్రామీణ కుటుంబానికి చేరే విధంగా ఇది భరోసానిస్తుంది. మీరింతవరకు వికసిత భారతం కేంద్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల వివరాలు విన్నారు.

మీరింతవరకు వనితా లోకం స్త్రీల కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెట్స్ పై మీరు వింటున్నారు తిరుపతి ఎఫ్ఎం కార్యక్రమాలు. ఇప్పుడు వినండి

యువవాణి యూజర్ల కార్యక్రమం. శ్రోతలు, ఈనాటి యువవాణి యూజర్ల కార్యక్రమంలో తిరుపతిలో జరుగుతున్న బ్లైండ్ క్రికెట్ టోర్నమెంట్పై అభిప్రాయాలతో కూర్చిన కార్యక్రమం సమర్పణ శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్, పర్యవేక్షణ శ్రీ ఎం సుధాకర్ మోహన్.

శ్రోతలకు నమస్కారం. మన పురాణాల్లో అపారమైన ఏకాగ్రత లక్ష్య సాధనకు ప్రతీకగా అర్జునుడిని భావిస్తారు. అర్జునుడు శబ్దభేది ద్వారా కేవలం శబ్దాన్ని ఆధారంగా చేసుకుని చీకటిలో ఉన్న లక్ష్యాన్ని ఛేదించేవారని మనందరికీ తెలుసు. నేడు మనం బ్లైండ్ క్రికెటర్లను చూస్తే ఆ శబ్దభేది విద్యకు ఆధునిక రూపం కనిపిస్తుంది. వారంతా అభినవ అర్జునుల్లా కనిపిస్తారు. ఒకటే తేడా, వారి చేతిలో విల్లు పట్టుకోరు, బ్యాట్ పట్టుకుంటారు. వారి ముందున్నది యుద్ధరంగం కాదు, క్రికెట్ మైదానం. అయినప్పటికీ వారి విజయానికి మూలాధారం మాత్రం ఒక్కటే, ఆ శబ్దాన్ని వినడం, దాన్ని అర్థం చేసుకోవడం, క్షణాల్లో సరైన నిర్ణయం తీసుకోవడం. బ్లైండ్ క్రికెట్లో ఉపయోగించే బంతి లోపల చిన్న చిన్న లోహపు గుళికలు ఉంటాయి. బంతి దొర్లుతున్నప్పుడు వచ్చే ప్రత్యేకమైన శబ్దమే ఆటగాళ్లకు దిక్సూచి. ఆ శబ్దం ఎంత వేగంగా వస్తుంది, ఏ దిశ నుంచి వస్తుంది, ఎంత దూరంలో ఉంది అని వారు క్షణాల్లో అంచనా వేసి బ్యాట్తో బంతిని కొడతారు. ఇది కేవలం ఆట కాదు, వినికిడిని దృష్టిగా మార్చుకున్న అద్భుతమైన మానవ సామర్థ్యం.

అర్జునుడు శబ్దాన్ని విని బాణాన్ని సంధించినట్లే బ్లైండ్ క్రికెటర్లు ఆ శబ్దాన్ని విని బంతిని బౌండరీకి తరలిస్తారు. ఇక్కడ వారి చెవులే వారి కళ్ళగా మార్చుకుని ప్రతి శబ్దాన్ని ఒక అవకాశంగా మలుచుకుంటారు. మరి బ్లైండ్ క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో 8 జట్లు పాల్గొంటున్న రాష్ట్రస్థాయి బ్లైండ్ క్రికెట్ టోర్నమెంట్ మన తిరుపతిలోని గొల్లవాణి గుంటలోని ఎన్టీఆర్ పవీలియన్లో నిన్న ఘనంగా ప్రారంభమైంది. ఈ నెల 9వ తేదీ నుండి 12వ తేదీ వరకు 4 రోజులు

0: టోర్నమెంట్ మన తిరుపతిలోని గొల్లవాణి గుంటలోని ఎన్టీఆర్ పవీలియన్లో నిన్న ఘనంగా ప్రారంభమైంది. ఈ నెల 9వ తేదీ నుండి 12వ తేదీ వరకు 4 రోజుల పాటు జరుగుతున్న ఈ టోర్నమెంట్లో ప్రాంతీయ స్థాయి, రాష్ట్ర స్థాయి, ఇంకా జాతీయ స్థాయి ఆటగాళ్లు ఎందరో పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా ఈ క్రికెట్ టోర్నమెంట్లో పాల్గొన్న క్రికెటర్లు, కోచ్, నిర్వాహకులు, ప్రేక్షకులు ఆకాశవాణితో తమ అభిప్రాయాలను పంచుకున్నారు. కార్యక్రమంలో ముందుగా రాష్ట్ర స్థాయి క్రీడాకారుడు కోటిరెడ్డి గారు ఈ ఆటలోని మౌలిక అంశాలను మనకు తెలియచేశారు.
1: నేను ప్రీవియస్లీ B1 కేటగిరీలో ప్లేయర్గా నేను స్టేట్ లెవెల్కి మ్యాచెస్ ఆడడం జరిగింది. B1 కేటగిరీ, B2, B3 అని 3 కేటగిరీస్ ఉంటాయి 11 ప్లేయర్స్లో. B1 కేటగిరీలో 4 నెంబర్స్ ఆడాలి 11 ప్లేయర్స్లో. ఈ 4 నెంబర్స్ కూడా 40% కోట, బౌలింగ్ చేసేటప్పుడు 20 ఓవర్స్ ఉంటే కనుక 40% కోట మేము 7 ఓవర్స్ B1 వేయాలి. అలాగే బ్యాటింగ్ విషయానికి వస్తే ఇప్పుడు B2, B3 వాళ్ళకి మాకున్న డిఫరెన్స్ ఏంటంటే B1 వాళ్ళు ఈ బాల్ సౌండ్ను బట్టి ఈ సౌండ్ను రికగ్నైజ్ చేసి బాల్ని మేము బ్యాట్ కింద పెట్టి, యాక్చువల్గా మీరు స్వీప్ చేస్తారు కదా, మేము అలా బ్యాట్ కంపల్సరీ కింద పెట్టి ఆ సౌండ్ను బట్టి బ్యాట్ తోటి మేము ఆ స్కోర్ చేయడం జరుగుతుంది. దీంట్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే మాకు ఒక బై రన్నర్ ఉంటారు. మేము సింగిల్ రన్ కొడితే డబుల్ కౌంట్ అవుతుంది, డబుల్ కొడితే 4 కౌంట్ అవుతుంది. ఇన్కేస్ 6 కొట్టామనుకోండి 12 రౌండ్స్ కౌంట్ అవుతాయి అన్నమాట. మా వల్ల అడ్వాంటేజ్ అన్న మ్యాచ్కి ఏంటంటే ఇప్పుడు పొరపాటున 8 రన్లు కొట్టాలి, 2 బాల్లు ఉన్నాయి. ఇప్పుడు B2, B3 ఉన్నారనుకోండి కంపల్సరీ 2 ఫోర్స్ కొట్టాలి. అదే మేము ఉన్నామనుకోండి 1 ఫోర్ కొట్టినా 8 రన్స్ కౌంట్ అయిపోతాయి. అలాగే బౌలింగ్ చేసేటప్పుడు కూడా కీపర్ సౌండ్ వింటామన్నమాట. కీపర్ హియర్ హియర్ హియర్ అని చెప్పినప్పుడు ఆ సౌండ్ బట్టి రెడీ బ్యాట్స్మెన్ అని చెప్పి బ్యాట్స్మెన్ ఎక్కడున్నాడో ఆ సౌండ్ని బట్టి బాల్ మేము బౌల్ చేస్తాము. కింద మాత్రమే బౌల్ చేయాలన్నమాట బౌన్స్ వేయకుండా. అట్లాగే ఫీల్డింగ్ అప్పుడు బాల్ సౌండ్ని బట్టి మేము బాల్ ఎక్కడొస్తుందో ఆ సౌండ్తోటే మేము ఫీల్డింగ్ కూడా చేయగలము. ఇంకేస్ మాకు గైడ్ చేస్తారనమాట B2, B3 లెఫ్ట్ సైడ్ బాల్ వస్తుంది, రైట్ సైడ్ బాల్ వస్తుంది అని. ఈ సౌండ్ ద్వారా కూడా మేము రికగ్నైజ్ చేసి ఫీల్డింగ్లో మేము చేయగలము. కంపల్సరీ ఇక్కడ ఏంటంటే మాకు ఒక బ్లైండ్ ఫోల్డ్ లాగా ఒక స్పెడ్స్ ఇస్తారనమాట, అవి కంపల్సరీ పెట్టుకోవాలి. యాక్చువల్లీ B1గా మేము ఆడేటప్పుడు చాలా ఇంజరీస్ కూడా అవుతూ ఉంటాయి. ఎందుకంటే ఆ బాల్ వేగంగా వచ్చేటప్పుడు స్లోగా వచ్చినప్పుడు మనకు తెలుస్తుంది, బాగా ఫాస్ట్ వచ్చినప్పుడు ఎలా బౌన్స్ అవుతుందో ఒక్కోసారి తెలియనప్పుడు వాటి ముందు B1 కేటగిరీలో ఆడాలంటే ధైర్యం చేయాలి. ధైర్యం చేస్తేనే రిస్క్ లేని రివార్డ్ లేదంటారు కదా, అట్లాగా ఫస్ట్ మనలో మనకు ఆ కాన్ఫిడెన్స్ ఎక్కువ ఉండి చేసినప్పుడే. నేను స్టేట్ లెవెల్లో ఉన్నప్పుడు చాలాసార్లు 2-3 సార్లు మనము ఇంజరీస్ కూడా అవుతుంటాయి, వాటినన్నీ తట్టుకోగలిగి ఆడితేనే నార్మల్ క్రికెట్లో ఎలాగైతే స్ట్రగుల్స్ ఉంటాయో మా క్రికెట్ గేమ్లో కూడా ఉంటాయి. కానీ వాటిని ఎదిరించి హ్యాపీగా గేమ్ని మేము ఇంట్రెస్ట్గా ఏ రోజు దాన్ని డిసడ్వాంటేజ్గా తీసుకోకుండా హ్యాపీగా మాకు దొరికిన అవకాశాన్ని యూటిలైజ్ చేసుకుని హ్యాపీగా ఆడగలుగుతున్నాం.
0: అనంతరం కర్నూలు జిల్లా ధోన్ మండలం సీసగుంతల నుంచి వచ్చిన B1 కేటగిరీ క్రికెటర్ ప్రేమ్ కుమార్ గారు అంధత్వం తన బలహీనత కాదని, అది తన బలంగా భావిస్తానని తమ ఆత్మవిశ్వాసాన్ని వ్యక్తపరిచారు.
2: నాకు ఈ విజన్ లాస్ అన్నది బై బర్త్ రాలేదు నాకు. సో ఆఫ్టర్ 12 ఇయర్స్ ఉన్నప్పుడు నాకు అమ్మవారు లైక్ చికెన్ ఫాక్స్ అంటారు కదా, సో దాంతో నా విజన్ కోల్పోవడం జరిగింది. ఆ తర్వాత నాకు స్కూల్ డేస్లో కాలేజ్ డేస్లో నేను ఎదుర్కొన్నటువంటి ప్రాబ్లమ్స్ చాలా హేళన పట్టించేవాళ్ళు, ర్యాగింగ్ చేసేవాళ్ళు, కామెంట్ చేసేవాళ్ళు, అంటే బోర్డుపై అక్షరాలు కనిపించక చాలా ఇబ్బంది పడేవాడిని. సో బట్ నాకు నేనుగా సవాల్గా తీసుకున్నటువంటిది ఏంటంటే నాకు చిన్నప్పటి నుండి క్రికెట్ అంటే నాకు పిచ్చి ప్రాణం. క్రికెట్ ఎప్పుడు టీవీలో వస్తున్నా కూడా నేను స్కూల్ బంద్ చేసి కాలేజ్ దగ్గర కొట్టి కూడా మ్యాచ్లు చూసేవాడిని, అంత పిచ్చి క్రికెట్ అంటే. సో నార్మల్ క్రికెట్ కూడా నేను ఆడేవాడిని ఫస్ట్లో, అంటే నాకు కొంత విజన్ కనిపించడం వల్ల నార్మల్ క్రికెట్లో ఒక బౌలర్గా నా కెరీర్ నేను స్కూల్లో ఆడుకునేవాడిని ఆనందంగా. సో తర్వాత నాకు బ్యాటింగ్ ఇదంతా చాలా ఇబ్బంది అనిపించేది. ఆఫ్టర్ దెన్ నేను నంద్యాల సెయింట్ లూక్ స్కూల్ ఫర్ ద బ్లైండ్ అనేటువంటి స్కూల్లో నేను ఇంటర్మీడియట్ అక్కడ జాయిన్ అయినప్పటికీ నంద్యాలలో బ్లైండ్స్ కూడా క్రికెట్ ఉందని నేను అక్కడ తెలుసుకున్నాను. సో బ్లైండ్స్ కూడా క్రికెట్ ఆడుతున్నారా, అది గల్లీలో కాదు ఢిల్లీలో ఆడేటువంటి ఇంటర్నేషనల్ లెవెల్స్లో క్రికెట్ ఉందని నేను విన్నాను అక్కడికి వెళ్ళిన తర్వాత మా సీనియర్స్ ఆడుతున్నప్పుడు. సో నేను అక్కడ చూసిన తర్వాత నేను అనుకున్నా నా క్రికెట్ అంటే చాలా ఇష్టం కదా, నా క్రికెట్ అంటే చాలా ప్రాణం. సో నేను అదో డిసైడ్ అయ్యాను ఖచ్చితంగా నా లైఫ్లో నేను బ్రతుకున్నంతలోపు ఒక్కసారి ఇండియన్ టీం జెర్సీ వేసుకోవాలి, మన ఇండియా టీం తరఫున రిప్రజెంట్ చేయాలి, అది పాకిస్తాన్పై గెలవాలి, అందులో నేను ఒక మెంబర్గా ఉండాలి అనేది నా లైఫ్ డ్రీమ్ అనమాట. సో 2006లో నా క్రికెట్ కెరీర్ స్టార్ట్ అయింది. సో ఇప్పుడు నేను కర్నూలు డిస్ట్రిక్ట్కి నేను క్యాప్టెన్గా రావడం జరిగింది. సో 2008 నుంచి నేను ప్రారంభించిన క్రికెట్ కెరీర్ ప్రతి సౌత్ జోన్ నేషనల్స్ కంటిన్యూస్గా ఎక్కడ బయట లేకుండా ప్రతిసారి నా పర్ఫార్మెన్స్ బాగుండటం, నాకు ఆపర్చునిటీస్ రావటం. నాకు ద ఫస్ట్ టైం నేను ఇండియన్ టీమ్కి రిప్రజెంట్ చేయడానికి నాకు 2016లో ఫస్ట్ T20 ఏషియా కప్ మన ఇండియాలో అయింది. అక్కడ కూడా ఫస్ట్ మ్యాచ్ నేను నేపాల్తో ఉన్నప్పుడు అక్కడ నేను

0: అటువంటి రెండు ఓవర్లు మూడు వికెట్లు తీసి నేను నాకు బెస్ట్ పర్ఫార్మెన్స్, నాకు అది నాకు వన్ ఆఫ్ ది బెస్ట్ డే. తర్వాత పాకిస్తాన్ ఫైనల్ ఆడాను, అది ఒక్కసారి నేను పాకిస్తాన్ ఫైనల్ తోడాలనుకున్నాను, కానీ నా అదృష్టశాత్తు లేదా నా కష్టమో ఇంకోటి ఏదనుకోవచ్చు, కానీ మూడు వరల్డ్ కప్లు అంటే ఫస్ట్ T20 ఏషియా కప్, ఒకటి సెకండ్ T20 వరల్డ్ కప్, తర్వాత ఫిఫ్త్ ఓడే వరల్డ్ కప్, ఈ మూడింట్లో కూడా నేను ఆడడం జరిగింది. ఆ మూడింట్లో కూడా ఫైనల్స్ పాకిస్తాన్తో ఆడాను. అది నా లైఫ్లో నువ్వు ఏం సాధించావంటే పాకిస్తాన్ని ఫైనల్లో మూడు సార్లు ఓడించినటువంటి జట్లు ఐఎం ఆల్సో వన్ ఆఫ్ ది మెంబర్ అని గర్వంగా చెప్పుకుంటాను. తర్వాత స్టార్టింగ్లో నేను చాలా ఫీల్ అయ్యేవాడిని, అంటే కళ్ళుంటే నేను ఏదో పని చేసుకుని బ్రతికేవాను, లేకుంటే ఇంకో లైక్ అంటే పేరెంట్స్పై డిపెండ్ కాకుండా బ్రతికేవాన్ని నాకు ఆ వీక్నెస్ అనుకున్నా. కానీ ప్రజెంట్ సిచ్యువేషన్లో నేను అనుకుంటా మై వీక్నెస్ ఈజ్ మై స్ట్రెంగ్త్, ఎందుకంటే నేను బ్లైండ్ అవ్వటం వల్లే నేను భారతదేశానికి రిప్రజెంట్ చేశాను. సో అది అందరికి రాదు, సో నాకు అది గర్వంగా చెప్పుకుంటా, నేను ప్రౌడ్గా చెప్పుకుంటాను ఎవరంటే ఇంటర్నేషనల్ ఇండియన్ బ్లైండ్ క్రికెటర్ అని. అంత క్రెడిట్ ఇచ్చింది నాకు నా బ్లైండ్నెస్, సో నాకు అది వీక్నెస్ కాదు కానీ నాకు నా స్ట్రెంగ్త్లో ఫీల్ అవుతా.
1: ప్రేమ్ కుమార్ గారు క్రికెటర్గానే కాకుండా వివిధ రంగాల్లో తమకున్న ప్రావీణ్యాన్ని తెలియచేస్తూ ఎంతో మధురమైన తమ స్వరంలో తమ ఆత్మస్థైర్యానికి అద్దం పట్టే అద్భుతమైన గీతాన్ని ఆలపించారు.
2: ప్రొఫెషనల్గా సింగింగ్ కూడా నేను నా జాబ్ కంటే ముందు నేను సింగర్గా టీవీ ఛానల్స్లో కూడా పాడడం జరిగింది. నాకు ఓన్ ఆర్కెస్ట్రా కూడా ఉంది, సో ప్రైవేట్ సాంగ్స్, నార్మల్ సాంగ్, ఇన్స్ట్రుమెంట్ ప్లే చేస్తా, తబలా, కీబోర్డు, తర్వాత డోలక్, డప్పు ఇవన్నీ కూడా నేను ప్లే చేస్తాను. సో పాటలు అంటే అంత పిచ్చే, లైక్ ఇవన్నీ ఎందుకు చెప్తుంటున్నానంటే పాటలు, కరాటే, ఎడ్యుకేషన్ ఇవన్నీ మెయింటైన్ చేయడానికి కారణం ఏంటంటే నార్మల్స్కి మేమేం తక్కువ కాదు, మేము కూడా అనుకుంటే సాధించగలను. ఎవరేమీ అనుకున్న నువ్వుండే రాజా నా రాజు, నువ్వే బంటు, నువ్వే మంత్రి, నువ్వే సైన్యం, నువ్వే ఏమైనా ఏదైనా, నువ్వెళ్ళే బడిలోన పలక, నువ్వే బలపం, నువ్వే ప్రశ్న, నువ్వే బదులు, నువ్వే అన్నీ, నువ్వే కావాలి, అనునిత్యం పోరాడాలి, అనుకున్నది సాధించాలి. ఎవరేమీ అనుకున్న నువ్వుండే రాజా నా రాజు, నువ్వే బంటు, నువ్వే మంత్రి, నువ్వే సైన్యం, నువ్వే ఏమైనా ఏదైనా, నువ్వెళ్ళే బడిలో నా పలక, నువ్వే బలపం, నువ్వే ప్రశ్న, నువ్వే బదులు, నువ్వే.
1: ఆ తరువాత B3 కేటగిరీ క్రికెటర్, ఆంధ్రప్రదేశ్ ఇంకా భారత బ్లైండ్ క్రికెట్ టీం కెప్టెన్ T.దుర్గారావు గారు భవిష్యత్తులో భారతదేశానికి ప్రపంచకప్ అందించాలనే తమ ఆకాంక్షను వ్యక్తపరిచారు.
3: నేను వచ్చేసి B3 కేటగిరీ అండ్ ఆల్రౌండర్ ప్లేయర్. నేను వచ్చేసి నార్మల్ క్రికెట్ గురించి ప్రతి ఒక్కరికి తెలుసు, బయట ఎక్కడ చూసినా కూడా మీకు నార్మల్ క్రికెట్ ఉంటే ఎక్కడైనా ఆడుతారు కాబట్టి మీకు ఐడియా ఉంటుంది. బట్ బ్లైండ్ క్రికెట్ కంప్లీట్లీ డిఫరెంట్, ఎందుకంటే నార్మల్ క్రికెట్లో మీకు తెలుసు ఏ విధంగా ఎంకరేజ్మెంట్ ఉంటుంది, ఏ విధంగా వాళ్ళకి ఒక బ్యాకప్ ఉంటుంది, ఏ విధంగా వాళ్ళకి చిన్నప్పటి నుంచి వాళ్ళకి ఎంకరేజ్మెంట్ కానీ అంటుంటుంది. బట్ బ్లైండ్ క్రికెట్లో అలా కాదు, మీరు బ్లైండ్ క్రికెట్ ఆడాలన్నా చూడాలనుకున్నా ఓన్లీ అది బ్లైండ్ స్కూల్స్లోనే అవుతుంది, ఎందుకంటే అక్కడే ఆడుతారు బ్లైండ్ క్రికెట్ గురించి. చాలా మీరు అనుకున్నంత ఈజీ గేమ్ ఉండదు క్రికెట్, ఎందుకంటే చెప్పడం ప్రతి ఒక్కరు క్రికెట్ అనేది ఉంటుంది, బట్ బ్లైండ్ క్రికెట్ కంప్లీట్లీ టఫ్. చాలా స్పీడ్గా వస్తుంది, కింద నుంచి వస్తుంది, బ్యాట్స్మెన్ చాలా యాక్టివ్గా ఉండాలి, ప్లేయర్స్ కూడా ప్రతి ఒక్కరు ఇప్పుడు బాల్ ఆడాలన్నా కూడా నాయిస్ మీదే బేస్ చేసి ఉంటుంది. సో చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది చూసేటప్పుడు. సో నా వరకు వచ్చేసరికి బ్లైండ్ క్రికెట్ ఏంటంటే యాజ్ ఎ ప్లేయర్గా నేను 2014 నుంచి ఇండియన్ టీంలో ఉన్నాను. సో నార్మల్గా నేషన్స్ వచ్చేసి 2012 ఆడాను, 2014 నా ఇంటర్నేషనల్ డెబ్యూ చేశాను. సో నేను వచ్చేసి 2 T20 వరల్డ్ కప్స్కి విన్నింగ్ స్క్వాడ్లో ఉన్నాను, 2 ODI వరల్డ్ కప్ విన్నింగ్ స్క్వాడ్లో ఉన్నాను, 1 ఏషియా కప్ గెలిచాను, 1 సిల్వర్ మెడల్ కూడా గెలిచాను. సో నాకు బ్లైండ్ క్రికెట్ ఇన్స్పిరేషన్ ఎస్పెషల్లీ వచ్చేసరికి మన స్టేట్ నుంచి అజయ్ అన్న అండ్ ఇంకొక సీనియర్ వెంకటేష్ అన్న గారు ఉన్నారు. అజయ్ అన్న లైక్ నా లైఫ్ మొత్తం నిజంగా చెప్పాలంటే ఎంత చెప్పినా తక్కువ అజయ్ అన్న గురించి, ఎందుకంటే ఒకనో టైంలో నేను క్రికెట్ ఆడలేను, లైక్ నేను ఆ ఇయర్స్ ఒక 16-15 ఇయర్స్ టైంలో వద్దులే ఇంకెందుకు నా ఆఫీస్ నా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నా, బట్ అజయ్ అన్న కంప్లీట్లీ నన్ను ఫోర్స్ చేస్తూనే ఉండేవాడు, నీకు మంచి ఏజ్ ఉంది, ఆ గేమ్ నీకు బాగా తెలుసు, ఆడు, ఇప్పటి నుంచి చేసుకుంటే ఉన్న స్థాయికి వెళ్తావు అని చాలా బ్యాకప్ చేస్తూనే ఉండేవాడు. సో ఆ టైంలో ఆయన చేసిన ఎంకరేజ్మెంట్ అంత ఇంత కొద్ది పర్సనలీ కూడా లైక్ ఫైనాన్షియల్గా మేము అంత ఇది కాదు, ఎందుకంటే నేను ఒక రూరల్ ఏరియా నుంచి వచ్చాను, చాలా టఫ్ మా విలేజ్ గురించి చెప్పాలంటే మాకు ఒక 2 డేస్ వర్షం పడితే కరెంట్ కూడా ఉండదు, మాకు అంత టఫెస్ట్ పొజిషన్ నుంచి వచ్చాము. అండ్ యాజ్ ఎ ప్లేయర్గా వరల్డ్ కప్స్ అన్ని ఇన్నింగ్స్ వాళ్ళు ఎన్నో ఉన్నాను, బట్ యాజ్ ఇండియన్ టీమ్ క్యాప్టెన్ అయిన తర్వాత ఇంతవరకు ఒక మేజర్ టోర్నమెంట్ అనేది ఇంకా జరగలేదు. హోప్ బై గాడ్స్ గ్రేస్ ఈ ఇయర్ లాస్ట్కి ఏషియా కప్ ఒకటి ఉంది, నెక్స్ట్ ఇయర్ వరల్డ్ కప్ కూడా ఉందంటున్నారు. సో హోప్ యాజ్ ఎ క్యాప్టెన్గా కూడా నేను అచీవ్ చేయాలనేసి అది ఒక నాకు డ్రీమ్, ఎందుకంటే ప్లేయర్గా అచీవ్ చేశాను, బట్ టీమ్గా యాజ్ ఎ క్యాప్టెన్గా నా టీమ్ నేను నడిపించుకోవాలి, ఎందుకంటే ఎవరికైనా ఒక డ్రీమ్ ఉంటుంది, అంటే కంట్రీని లీడ్ చేయడం అంటే అంత ఈజీ కాదు కదా, అది డ్రీమ్ మనం ఎవరు కావాలనుకోమది, అది దేవుడు అనుగ్రహించింది అది. సో ఐ హోప్

0: బై గాడ్స్ గ్రేస్ యాజ్ అ కెప్టెన్ కూడా నేను ట్రోఫీ అందిస్తానని.
1: అనంతరం 20 ఏళ్ల విరామం తర్వాత తిరిగి క్రికెట్పై తమకున్న అభిమానంతో మళ్లీ బ్లైండ్ క్రికెట్ ఆడడం ప్రారంభించి బ్లైండ్ క్రికెట్కు తమవంతు కృషి చేయాలనే తమ ప్రయత్నాన్ని కొనసాగిస్తూ ప్రభుత్వం కూడా అందుకు తగిన తోడ్పాటు అందించాలని కోరారు లక్కిపోగు రత్నరాజు గారు.
2: అందరికీ నమస్కారం. ప్రస్తుతం గుంటూరు రైడర్స్ నుంచి B1 ప్లేయర్గా ఇక్కడ ప్రజెంట్ టోర్నమెంట్లో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నాను. నేను చిన్నప్పటి నుండి మరి ఈ యొక్క క్రికెట్ గురించి తెలుసుకొని ఆడుతూ మరి వచ్చి ఈ క్రికెట్లో పార్టిసిపేట్ చేసి క్రికెట్ని డెవలప్ చేయాలి, క్రికెట్లో ఉండి ఆడుతూనే డెవలప్ చేయాలనే ఒక ఆకాంక్షతో మరి ఇప్పటికి కూడా మేము ప్లేయర్గా రావడం జరిగింది. మరి ఇప్పుడు ఏపీలో బ్లైండ్ క్రికెట్ అంటే సగం మంది ప్లేయర్స్ ఫస్ట్ నుంచి ఏపీ నుండే ఉండేవాళ్ళు, ఇప్పటికీ అది మ్యాక్సిమం కొనసాగుతూ ఉంది. ఏపీ నుంచి అంధుల క్రికెట్లో ఇంకా మంచి మంచి వాళ్ళని వెలికి తీసే క్రమంలో మరి ఏపీ క్యాబీ సభ్యులు కానీ అసోసియేషన్ మరి పెద్దలు కృషి చేస్తూ మరి మనందరి కోసం బ్లైండ్ క్రికెట్ కోసం అహర్నిశలు పాటుపడుతూ ఉన్నారు. క్రికెట్ గురించి మరి ప్రపంచ స్థాయి కీర్తి మనకి దక్కుతుందంటే అది ఎవరు వదులుకోవడానికి సిద్ధంగా ఉండరు. కాబట్టి అటువంటి తరుణంలో ప్రభుత్వాలు మాపైన దృష్టి పెట్టి ఇప్పటికీ ఉన్నటువంటి ఎంకరేజ్మెంట్తో పాటుగా తోడ్పాటు ఇంకా అందించాలి. ఇంకా మాకు ప్రతి జిల్లాలో ఒక CTC అంటే క్రికెట్ ట్రైనింగ్ సెంటర్స్ గ్రౌండ్తో పాటుగా ఇస్తే మరి మాకు అన్ని మాకు మేము ఈ ప్రభుత్వాలను అడిగేది డబ్బు కాదు, లేకుంటే ధనం కాదు, ఇంకోటి కాదు, మాకు వెసులుబాటు కల్పిస్తే మేము ఖచ్చితంగా మరి నార్మల్ క్రికెట్ కన్నా కూడా సకలాంగులు ఆడేటువంటి ఆటల కన్నా కూడా మేము ఇంకా సాధించి చూపించగలమనే ఆత్మస్థైర్యం ఆత్మవిశ్వాసం మాలో మెండుగా ఉన్నాయి. దాన్ని గుర్తించి ప్రభుత్వాలు కానీ మరి మాకు సహకరించేటువంటి బయట సంస్థలు, ప్రైవేటు రంగ సంస్థలు అటువంటి సంస్థలు ఇంకా ముందుకొచ్చి మాకు ఎంకరేజ్ చేస్తే మరి ఆంధ్రప్రదేశ్ క్రికెట్ రంగంలోనే కాదు ప్రతి రంగంలో కూడా అగ్రగామిగా ఉంటుంది, నిలబెడతాం.
1: అనంతరం ఆంధ్రప్రదేశ్ జట్టు క్రికెటర్ గణేష్ గారు తమ అభిప్రాయాన్ని ఆకాశవాణితో ఇలా పంచుకున్నారు.
3: మా ఊరు వచ్చేసి కదిరి దగ్గర గంగాపురం అనే విలేజ్, సత్యసాయి డిస్టిక్. మా ఇంట్లో అయితే అమ్మ నాన్న అన్న ఉంటారు, వాళ్ళు ఎప్పుడూ నా క్రికెట్కి అడ్డు చెప్పలేదు, నువ్వేమైనా చెయ్యి ఏదైనా సాధించు అన్నారు. ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన ఫ్రీడమ్తో నేను ఎటువంటి బ్యాడ్ హ్యాబిట్స్కి అలవాటు పడకుండా నా లైఫ్లో నేను నా కష్ట జీవితంతో నేను ఇప్పుడు ఒక గవర్నమెంట్ బ్యాంక్లో యూనియన్ బ్యాంక్లో క్లర్క్గా వర్క్ చేస్తున్నాను బెంగళూరులో. ఎవ్రీ వీక్ ఇక్కడికి వచ్చేసి ప్రాక్టీస్ కోసం నేను బెంగళూరు నుండి తిరుపతికి వస్తున్నాను ఇక్కడ. సో నేను చిన్నప్పటి నుండి కదిరి అడిడ్ స్కూల్లో జాయిన్ అయ్యాను, చిన్నప్పటి నుండి బ్లైండే నేను. తర్వాత వచ్చేసి ఈ క్రికెట్ అంటే చాలా పిచ్చి నాకు, అందరిలాగా సైటెడ్ ఆడాలి, ఆ క్రికెట్ ఆడాలి అని పిచ్చి ఉండేది. కానీ నాకు కనిపించదు ఎలాగ దాన్ని క్యాచ్ చేయాలి అన్నట్టుగా. నా B2 కేటగిరీ కాబట్టేసి 2 మీటర్స్ వరకు నేను చూడగలను గ్రౌండ్లో. అది కూడా ఒక్కోసారి సన్లైట్ ఐస్లే పడుతుంటుంది, తర్వాత విత్ ఫీల్డ్ సెట్ అయినా సరే మా కీపర్ అనేది ఎవరుంటే ఉంటారో వాళ్ళు గైడ్ చేస్తారు. మాకి బాల్ మా సైడ్ వచ్చినా సరే అనౌన్స్ చేస్తారు, నీ సైడ్ బాల్ వస్తుంది, రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ అని చెప్తారు. పైన క్యాచెస్ అయితే వాళ్ళు అనౌన్స్ చేస్తారు మాకి, పైన బాల్ వస్తుంది, నీ సైడ్ పడుతుంది, నువ్వు అలర్ట్ అయిపోండి. వెంటనే ఇమ్మీడియట్గా మేము ఆ బౌండరీ సైడ్ జనకి ఫుల్ డైవ్ కొట్టేస్తాం, ఏ సైడ్ వస్తుంది అనేది షార్ప్గా వినేసి విత్ సౌండ్ మాత్రం. నేను వచ్చేసి రీసెంట్గా వచ్చేసి గోవాలో జరిగిన సౌత్ జోన్ టీమ్కి ఆడాను, జోనల్ సెలెక్షన్స్ కూడా వెళ్ళాను, అక్కడ కూడా మంచి పర్ఫార్మెన్స్ చేశాను. ఇదంత కారణం ఏంటంటే రీసెంట్గా ఏర్పడినటువంటి క్యాబీ, క్రికెట్ అసోసియేషన్ ఫర్ ద బ్లైండ్ ఇన్ ఆంధ్రప్రదేశ్. వీళ్ళు వచ్చేసి మాకు ఎవ్రీ 2 మంత్స్కి ఒకసారి ఇలా స్టేట్ లెవెల్ టోర్నమెంట్స్ కండక్ట్ చేయడం, లేదంటే వేరే స్టేట్స్ని పిలిపించేసి టోర్నమెంట్ కండక్ట్ చేయడం, వీటి వల్ల మా టాలెంట్ని ఇంకా ఇంప్రూవ్ చేసుకుంటున్నాం. ఇలా కనెక్ట్ చేస్తుంటే ఇంకా బాగుంటుంది ముందు ముందు కూడా.
1: మరో B2 కేటగిరీ క్రికెటర్ నంద్యాల టీం కెప్టెన్ శ్రీకాంత్ గారు ఎప్పటికైనా తాను ఆంధ్రప్రదేశ్ జట్టుకు ఎంపిక అవుతాననే ధీమాను వ్యక్తపరిచారు.
4: అందరికీ నమస్తే. మరి ఇక క్రికెట్కి రావడం అన్నది మా నాన్నగారి యొక్క కళ, ఎందుకంటే సచిన్ టెండూల్కర్ యొక్క వీరాభిమాని. సో మా నాన్నగారిని చూసే నేను ఈరోజు ఇక క్రికెట్ నేర్చుకున్నాను. ప్రజెంట్ ఇప్పుడు మా ఫాదర్ గారు అయితే లేరు, మా నాన్నగారు ఎప్పుడు కూడా టీవీలో క్రికెట్ చూస్తూ ఉండేవాడు. సో అలా మన చూడడమే కాకుండా నన్ను కూడా కూర్చోబెట్టి చూపించేవాడు, ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది క్రికెట్ అని. సో అలా అలా అని క్రికెట్ చూస్తూ మరి నంద్యాలలో హాస్టల్లో అయితే నన్ను చేర్పించారు. మరి మా యొక్క హాస్టల్ పేరు వచ్చేసి సెంట్ లుక్స్ స్కూల్ ఫర్ ద బ్లైండ్. మరి అందులో నేను 2005లో చేరాను. సో అక్కడ మాకు క్రికెట్ అన్నది అందరిలాగా పైకి వేస్తారేమో అనుకున్నాను, కానీ వాటికి వచ్చిన తర్వాత బ్లైండ్ క్రికెట్ ఇలా ఉంటుంది, ఇలా రోలింగ్ వేస్తారు, ఇలా ఆడాలి అని చెప్పడం జరిగింది అక్కడున్న టీచర్.

0: అందరూ కూడా. సో అలా అలా నేను ఆడుతూ వచ్చాను. సో ఇంతవరకే ఉంటుంది అనుకున్నాను, కానీ దాని తర్వాత నిదానంగా నేను తెలుసుకున్నాను ఇండియా కూడా బ్లైండ్ క్రికెట్ ఆడుతుంది, ఇండియా టీం కూడా ఉంది అన్నది. ఏదో ఒక రోజు ఇండియన్ టీ తరఫు ఆడాలి అని. సో అందువల్ల నేను 2020 నుంచి మరి యొక్క టోర్నమెంట్స్ ప్రతి టోర్నమెంట్కి రావడం జరుగుతూ ఉంది. అదేవిధంగా మరి ఏపీ టీంలో లాస్ట్ ఇయర్ అయితే సెలెక్షన్స్కి అయితే వెళ్ళాను, బట్ కానీ సెలెక్ట్ కాలేకపోయాను. అయినా కూడా నేను నిరుత్సాహపడలేదు, ఏదో ఒక రోజు నేను సెలెక్ట్ అవుతాను అనే కాన్ఫిడెన్స్, ఒక దృఢ సంకల్పం నాలో అయితే ఉంది. సో దాని కొరకు నేను ఆహార ప్రయత్నం చేస్తూనే ఉంటాను.
1: బ్లైండ్ క్రికెట్ను సమన్వయం చేయడంలో ఎంపైర్ల పాత్ర ఎంతో కీలకమైంది. బ్లైండ్ క్రికెట్ ఎంపైర్ అమర్ గారు ఆకాశవాణితో మాట్లాడుతూ,
2: గత 3-4 ఇయర్స్ నుంచి టోర్నమెంట్స్కి కండక్ట్ చేసినప్పుడల్లా వెళ్తూ ఎంపైరింగ్ చేస్తూ ఉంటాను. నార్మల్ క్రికెట్కి బ్లైండ్ క్రికెట్కి చాలా తేడా ఉందండి. నార్మల్ క్రికెట్ అన్ని రూల్స్ అందరూ తెలిసినవే, అందరూ చూస్తూనే ఉంటారు, ఆడుతూనే. బ్లైండ్ అలా కాదు, మనం ఎంపైరే మెయిన్ రోల్ ప్లే చేస్తాము. ఎక్కువ వాళ్ళకి చెప్పడం కానీ ఎవ్రీ బాల్ టు బాల్ పిన్ టు పిన్ డీటెయిల్గా చెప్పాలి బ్లైండ్ క్రికెట్ వాళ్ళకి. సో కొంచెం కష్టంగానే ఉంటుంది, కానీ వాళ్ళు అడాప్ట్ చేసుకొని ఇప్పుడు సిచ్యువేషన్ తగ్గట్టుగా ఆడుతూ ఉంటారు. దానికి ఒప్పుకోవచ్చు, చాలా ఇన్స్పైర్ అవుతాం మనం వాళ్ళ నుంచి, వాళ్ళని చూసి. ఇక్కడ వికెట్ కీపర్ రోల్ కూడా చాలా క్రూషియల్గా ఉంటుంది. వికెట్ కీపరే మెయిన్ గైడ్ చేస్తాడు B1 బౌలర్ని. అతను చెప్పి అతను తన ఈకోస్ వల్ల బౌలర్ B1 అనే బౌలరు ఆ బౌలింగ్ ఎలా వేయాలని అర్థమవుతుంది. ఇక్కడ మెయిన్ ప్లేయర్ ఎవరంటే కీపరే, ఏ టీంకైనా B1 కీపరు. వాళ్ళు కరెక్ట్గా ఉంటే ఏ టీం అయినా బాగానే పర్ఫామ్ చేస్తారు.
1: భారత బ్లైండ్ క్రికెట్ జట్టు వికెట్ కీపర్ ఆమేటి రవి గారు ఈ ఆటలో వికెట్ కీపర్ పాత్రను వివరిస్తూ,
3: నాకు చిన్నప్పటి నుండి స్పోర్ట్స్ అంటే చాలా ఇష్టం, అందులో క్రికెట్ అంటే నాకు చాలా ఇష్టం. అయితే నేను చిన్నప్పటి నుంచి బ్లైండ్ అయితే కాదు, చిన్నప్పుడు నేను క్రికెట్ ఆడుతుండగా, నార్మల్ క్రికెట్ ఆడుతుండగా నా ఆయన్ని వికెట్ కీపర్గా ఉండేటప్పుడే నా ఆయన్ని నేను పోగొట్టుకున్నాను, నా చూపు పోగొట్టుకున్నాను. సో ఆ తర్వాత నేను ఒక బ్లైండ్ స్కూల్లో జాయిన్ అయినాక అక్కడ బ్లైండ్ క్రికెట్ ఆడుతుండడం నేను చూశాను. ఏంది బ్లైండ్ పిల్లలు కూడా క్రికెట్ ఆడుతారా, వీళ్ళకి కూడా క్రికెట్ ఉందా అని నేను ఆశ్చర్యపోయాను. తర్వాత ఓకే ఈ గేమ్ ఇంతవరకేనేమో జస్ట్ ఫన్గా ఆడుతున్నారేమో అని అనుకున్నాను. కానీ అక్కడ 2 ఇయర్స్ ఉండి వెళ్ళిపోయిన తర్వాత నా హైయర్ స్టడీస్ కోసం ఇంకా క్రికెట్ని లెఫ్ట్ చేస్తాను. తర్వాత నాకన్నా జూనియర్ అయిన దుర్గారావు ఇండియన్ టీంలో సెలెక్ట్ అయ్యి ఇండియాకి వరల్డ్ కప్స్ ఆడాడు బ్లైండ్ క్రికెట్. తనను చూసి నేను చాలా ఇన్స్పైర్ అయ్యాను. ఒకసారైనా నేను కూడా బ్లైండ్ క్రికెట్కి సెలెక్ట్ అయ్యి ఇండియాకి ఒకసారైనా నేను వరల్డ్ కప్ ఆడాలి అని అప్పుడు నేను డిసైడ్ అయ్యాను. తర్వాత 2018లో ఇండియన్ టీంకి సెలెక్ట్ అయ్యి నా డెబ్యూ శ్రీలంకతో ఆడాను అనమాట. సో అప్పుడు నేను వికెట్ కీపర్ అయితే కాదు, జస్ట్ ఫీల్డర్ అండ్ బ్యాట్స్మెన్గా నేను సెలెక్ట్ అయ్యాను. తర్వాత వికెట్ కీపర్గా స్టేట్ లెవెల్ ఏపీకి ఆడుతున్నప్పుడు వికెట్ కీపర్ మాకు లోటు తెలిసింది. అప్పుడు వికెట్ కీపర్ మిస్ అయితే అప్పుడు నన్ను ట్రై చేశారు వికెట్ కీపర్గా. ట్రై చేసేటప్పుడు అలా అలా నేను వికెట్ కీపర్గా మారి తర్వాత ఇప్పుడు ప్రెజెంట్ ఇండియన్ టీంలో వికెట్ కీపర్గా ఉంటున్నాను. ఇంకా వికెట్ కీపర్ రోల్ వచ్చేసి బ్లైండ్ క్రికెట్లో ఏంటంటే వికెట్ కీపర్ కీ రోల్ అనమాట. ఎందుకంటే ప్లేయింగ్ లెవెన్లో B1 ప్లేయర్స్ 4 మెంబర్స్ ఉంటారు. సో నేను వాళ్ళని కూడా గైడ్ చేస్తుండాలి. ఇప్పుడు వాళ్ళ వైపు బాల్ వెళ్తుంటే వాళ్ళకి రైటా లెఫ్ట్ అనేది నేను వికెట్ కీపింగ్లోనే చెప్తుండాలి. వాళ్ళకి రైట్ సైడ్ వెళ్తే రైట్ రైట్ అంటే వాళ్ళు రైట్ సైడ్ పడుకుంటారు, లెఫ్ట్ సైడ్ అని బాల్ వెళ్ళేటప్పుడు లెఫ్ట్ సైడ్ అంటే లెఫ్ట్ సైడ్ పడుకుంటారు. అలా నేను గైడ్ చేస్తూ ఉండాలి. భవిష్యత్తులో నేను ఇంకా మరిన్ని టోర్నమెంట్స్ ఇండియాకే ఆడి ఇంకా నా దేశానికి మంచి పేరు తెచ్చి మా గ్రామంలో కూడా ఇంకా మంచి పేరు తెచ్చి నేను ఇంకా సెటిల్ అవ్వాలి లైఫ్లో.
1: అనంతరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పురుషుల మహిళల జట్టు కోచ్, భారత మాజీ కెప్టెన్, ఇంకా అర్జున్ అవార్డ్ గ్రహీత అజయ్ కుమార్ రెడ్డి గారు ఈ ఆటలో కోచ్ పాత్రను వివరిస్తూ,
4: కోచింగ్ అనేది చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే వీళ్ళకి బాడీ లాంగ్వేజ్ కూడా ఎలా ఉండాలనేది మేము ఫస్ట్ అది వాళ్ళకు చూపించాల్సి ఉంటుంది. ఈ పొజిషన్ ఎలా ఉండాలి, పోస్టర్ ఎలా ఉండాలి, లెగ్ ఎలా ఉండాలి, టోస్ ఎలా ఉండాలని చెప్పేసి ఫస్ట్ మేము ఆ పొజిషన్లోకి వచ్చి వాళ్ళు మమ్మల్ని టచ్ చేసి చూసిన తర్వాత దెన్ వాళ్ళు ఆ పొజిషన్లోకి వచ్చినప్పుడు లేదు ఇంకా చేంజ్ చేయాలని చెప్పేసి ఒక్కొక్కటి మనము శిల్పాన్ని చెక్కినట్టు ఆ పొజిషన్కి వాళ్ళు మూమెంట్ ఆ విధంగా తీసుకొని రావాల్సి ఉంటుంది. అదేవిధంగా బ్యాట్ పొజిషన్స్ చేంజ్ అవుతుంటాయి. చేతిలో ఉన్నప్పుడు బ్యాట్ పొజిషన్ ఎలా ఉంటుందో B1స్కి అర్థం కాదు. వాటిని రన్నర్ ద్వారా గైడ్ చేయించాలని చెప్పేసి బయట నుంచి మెసేజ్ పంపించడం, ప్రాక్టీస్లో నీ షార్ట్ తగులుతున్నప్పుడు నువ్వు ఎట్లా అబ్జర్వ్ చేయాలి, అది మిడిల్ అయిందా బాటమ్ అయిందా ఎక్కడైందా, ఆ షార్ట్ సౌండ్ని బట్టి ఎలా ఉంటుందని చెప్పేసి ప్రాక్టీస్ చేపిస్తూ ఉంటాం. ఇవి ఇట్స్ ఆల్ అబౌట్ టచ్ అండ్ ఫీల్ కోచింగ్. అట్ ద సేమ్ టైం వాళ్ళు దాన్ని కీప్ ప్రాక్టీస్. ఇప్పుడు నార్మల్ పర్సన్స్ 10 టైమ్స్ చేస్తే మేము 100 టైమ్స్ చేయాల్సి ఉంటుంది. అంత ఎఫర్ట్స్ పెడుతూ ఉంటారు పిల్లలు గ్రౌండ్లో. దానివల్ల ఆంధ్ర నుంచి బెస్ట్ ప్లేయర్స్ని వీఆర్ ఏబుల్ టు ప్రొడ్యూస్. స్టిల్ దేర్ ఆర్ ఫ్యూ ప్లేయర్స్ ఫ్రమ్ లాస్ట్ 2 ఇయర్స్ బాగా ఆడుతున్నా, దే ఆర్ వెయిటింగ్ ఫర్ యూనో గెటింగ్ హైయర్ లెవెల్ ఆపర్చునిటీస్. డెఫినెట్లీ ఆంధ్ర నుంచి ఇంకా చాలామంది ఇండియాకి వెళ్తారని ఆశిస్తున్నాను. నిరంతరం ప్రాక్టీస్లో ఉంటే వాళ్ళ గేమ్ అనేది పదును మీద పదును ఉంటుంది, షార్పర్ దెన్.

0: షార్ప్ అవుతుంది, ప్రాక్టీస్ మేక్స్ ప్లేయర్స్ పర్ఫెక్ట్ అన్నట్టు.
1: అనంతరం బ్లైండ్ క్రికెట్ కోసం ఎంతో సేవ చేస్తున్న స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి గట్ల శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడుతూ,
2: హాయ్ అండి, నేను డాక్టర్ గట్ల శ్రీనివాసరెడ్డి. గత 25 సంవత్సరాల నుంచి 2001 నుంచి బ్లైండ్ విజువల్ ఇంపైర్డ్ ఎవరైతే ఉన్నారో అందరికీ హెల్ప్ చేస్తూ ఉన్నాను. నేను మొదలుపెట్టినప్పుడు నా మొదటి 10 మందిలో అజయ్ కుమార్ రెడ్డి గారు, ప్రజెంట్ అర్జున అవార్డీ, 5 వరల్డ్ కప్ గెలిపించిన వ్యక్తి, 12 సంవత్సరాల వయసు. ఆయనకి నేను మొదట హెల్ప్ చేసిన 10 మందిలో వన్ ఆఫ్ ద పర్సన్. ఆయనతో మొదలుపెట్టిన సేవ ఈరోజు 35,000 మందిగా విజువల్ ఇంపైర్డ్ వాళ్ళకి హెల్ప్ చేస్తూ వచ్చాను. 2001 నుంచి 2015 వరకు ఎడ్యుకేషన్లో, 2015 నుంచి ఇప్పటి వరకు స్పోర్ట్స్లో బ్లైండ్ క్రికెట్ని అథ్లెటిక్ రూపంలో ఎంతోమంది తీర్చిదిద్దాలని ఉద్దేశంతో బ్లైండ్ వాళ్ళకి మాత్రమే ఒక సపరేట్గా ఒక క్లబ్ ఏర్పాటు చేసి లోకల్గా ఉన్న టాలెంట్ని గుర్తించి వాళ్ళని ఏపీ టీంకి, ఇండియా టీంకి పంపించాలనే ఉద్దేశంతో గత 6 సంవత్సరాల నుంచి స్టేట్ టోర్నమెంట్ కండక్ట్ చేస్తూ ఉన్నాము. ఇక్కడికి వచ్చిన ఈరోజు 8 టీంలు వచ్చాయి ఆంధ్రప్రదేశ్ స్టేట్ నుంచి. ఆ 8 టీంలు బొబ్బిలి, వైజాగ్ విజయనగరం, గుంటూరు, కృష్ణా, అనంతపురం, తిరుపతి, నంద్యాల 120 మంది విజువల్ ఇంపైర్డ్ అంటే బ్లైండ్ క్రికెట్ ప్లేయర్స్ అందరూ వచ్చి ఈ టోర్నమెంట్లో పాల్గొంటున్నారు. ఇది ఆంధ్రప్రదేశ్ స్టేట్ లెవెల్ క్రికెట్ టోర్నమెంట్ ఫర్ ద బ్లైండ్ 2026.
1: ఆ తరువాత బ్లైండ్ క్రికెట్ టోర్నమెంట్ నిర్వాహకులలో ఒకరైన నెల్లూరు మునిలక్ష్మి గారు ఆకాశవాణితో ఇలా అన్నారు.
3: హాయ్ అండి, అందరికీ కూడా నమస్కారం. కొన్ని సంవత్సరాలుగా మేము క్రికెట్ అంటే బ్లైండ్, నేను స్పెషల్ చిల్డ్రన్ కోచ్ కూడా. దీనికి సంబంధించినటువంటి అంటే స్పెషలైజ్డ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నేను సర్వీస్ చేస్తూ ఉంటాను. దీంట్లో భాగంగా ఈ ఇయర్ 8 టీమ్స్తో ఏపీ లెవెల్లో అంటే ఆంధ్రప్రదేశ్ బ్లైండ్ క్రికెట్ టోర్నమెంట్ అనేది మన తిరుపతిలో గొల్లవానిగుంటలో మనం నిర్వహిస్తున్నాము. దీనికి సంబంధించి మాతో పాటు ఏపీ ఆంధ్రప్రదేశ్ బ్లైండ్ క్రికెట్ అసోసియేషన్ ఫర్ ద బ్లైండ్ వాళ్ళతో పాటు వివిధ ఆర్గనైజేషన్స్ వీళ్ళందరూ కలిపి నిర్వహిస్తున్నటువంటి ఈ యొక్క టోర్నమెంట్లో 9వ తేదీ నుంచి 12వ తేదీ వరకు నిర్వహిస్తున్నాము. నిజంగా చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. 4 రోజులు నిర్వహిస్తున్నటువంటి ఈ క్రికెట్లో వివిధ రకాల ప్లేయర్స్ వాళ్ళ యొక్క టాలెంట్ని నిరూపించుకున్నారు. మామూలు క్రికెట్ ఆడేయడం అనేది ఒక విధంగా ఉంటుంది, బట్ ఇది బ్లైండ్ క్రికెట్ అనేది వాళ్ళు స్పెషల్గా ఆడుతున్నారు. అలాగే వాళ్ళ టాలెంట్ అనేది ఇక్కడ బయటపడడం కూడా జరుగుతుంది. సో దీన్ని ప్రతి ఒక్కరూ కూడా 9 నుంచి 12వ తేదీ వరకు నిర్వహిస్తున్నటువంటి ఈ టోర్నమెంట్లో మీరు ప్రతి ఒక్కరూ కూడా వచ్చి ఈ యొక్క రేడియో ప్రసారం ద్వారా మీరు వింటున్నటువంటి ప్రతి ఒక్క శ్రోతలకి కూడా మా విజ్ఞప్తి. ఎందుకంటే మనం మామూలుగా మాట్లాడడం వేరు, చూసేది వేరు, వీళ్ళు స్పెషల్గా ఆడుతూ వాళ్ళ వినికిడి శబ్దంతోనే చేస్తున్నటువంటి ఈ యొక్క క్రికెట్ టోర్నమెంట్ని రేడియో కార్యక్రమం ద్వారా వింటున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా విజ్ఞప్తి. 4 రోజుల పాటు నిర్వహిస్తున్నటువంటి ఈ యొక్క క్రికెట్ టోర్నమెంట్ని ప్రతి ఒక్కరూ కూడా తిరుపతిలో గొల్లవానిగుంటలో వచ్చి వీక్షించవలసిందిగా కోరుకుంటున్నాను.
1: బ్లైండ్ క్రికెట్లో ఫస్ట్ ఎయిడర్గా సహాయం అందిస్తూ మ్యాచ్ వీక్షిస్తున్న ప్రేక్షకులు రత్నశేఖర్ సొప్పారపు గారు ఆటగాళ్ల ప్రతిభ పట్ల ఆశ్చర్యాన్ని వ్యక్తపరిచారు.
4: నేను గత 4 సంవత్సరాలుగా మనకి ఎవరైతే ఈ బ్లైండ్ క్రికెట్ ఆడుతున్నారో వారికి ఏదైనా చిన్న చిన్న గాయాలు జరిగినా లేదంటే ప్రథమ చికిత్స నిమిత్తం నేను మా టీము ఇక్కడికి రావటం జరిగింది. అయితే ఆ సందర్భంలో వీళ్ళు క్రికెట్ ఆడతారా, ఎలా ఆడతారు అనే నాకు చాలా ఉత్సుకత ఉండేదండి. అయితే ఆ సందర్భంలో నేను వాళ్ళని అబ్జర్వ్ చేసినప్పుడు వాళ్ళు ఆడే విధానం అసలు వాళ్ళకు కనపడదు, పార్షియల్గా కనపడుతూ ఉంటుంది. అటువంటి వాళ్ళు కేవలం ఆ బాల్లోని సౌండ్ ఏదైతే ఉందో ఆ సౌండ్ దిశ వైపు నుంచి వాళ్ళు క్రికెట్ ఆడటం. 4లు 6లు కూడా కొడతారండో, ఒకటికి 2లే కాదు. మరి ఈ 4లు 6లు కొడుతున్నప్పుడు వారికి మరింత ఉత్తేజం. నేను గత 4 సంవత్సరాలుగా చూస్తున్నప్పుడు రిపీటెడ్ క్రికెటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని అబ్జర్వ్ చేస్తున్నప్పుడు చాలా మొదటిసారి వాళ్ళు డిస్ట్రిక్ట్ లెవెల్ ఆడితే తర్వాత ఈ 4 సంవత్సరాల్లో డిస్ట్రిక్ట్ లెవెల్ ఆడిన ప్లేయర్లు ఈరోజు నేషనల్కి ఆడుతున్న ప్లేయర్లు ఉన్నారు. నిజంగా కూడా ఈ ఎవరైతే ఎన్జిఓస్ ఉన్నాయో, ఈ బ్లైండ్ క్రికెట్ అసోసియేషన్కి సపోర్ట్ చేస్తున్నాయో వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలండి. అలాగే వీరిని మరింత బయటికి ప్రపంచానికి తెలిసేటట్టుగా మన ఆల్ ఇండియా రేడియో వారు చేస్తున్న కృషికి కూడా అభినందనీయం. మీరు కూడా బ్లైండ్ క్రికెట్ ఎలా ఆడుతారు, ఏంటి చూడాలి అని అనుకుంటే ఎక్కడ మీ దగ్గర ప్రాంతాల్లో జరుగుతున్నప్పుడు మీరు వెళ్ళి చూడండి, వాళ్లకు సపోర్ట్ చెయ్యండి.
1: 4 రోజుల పాటు మన తిరుపతిలో జరుగుతున్న ఈ బ్లైండ్ క్రికెట్ అభిమానులకు కనువిందు చెయ్యనుంది. ఈ ఆట మనందరికీ ఒక గొప్ప సందేశాన్ని ఇస్తుంది. చూపు లేకపోవడం చీకటి కాదు, ఆత్మవిశ్వాసం లేకపోవడమే అసలైన చీకటి అని. శరీరానికి పరిమితులుండొచ్చు కానీ

సంకల్పానికి ఉండవు అనే విషయం బ్లైండ్ క్రికెటర్లు ప్రతి పరుగుతో, ప్రతి క్యాచ్తో, ప్రతి విజయంతో ప్రపంచానికి చాటి చెప్తున్నారు. మరి అసాధ్యం అనే పదానికి కొత్త అర్థాన్ని చెబుతున్న ఆధునిక అర్జునులైన ఈ క్రికెటర్ల ఆటను చూసి అందరూ ఆస్వాదించాలని ఆశిద్దాం.

మీరు ఇంతవరకు యువవాణి యువజనుల కార్యక్రమంలో తిరుపతిలో జరుగుతున్న బ్లైండ్ క్రికెట్ టోర్నమెంట్స్పై అభిప్రాయాలతో కూర్చున్న కార్యక్రమం ఇప్పటి వరకు విన్నారు. సమర్పణ శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్, పర్యవేక్షణ శ్రీ ఎం సుధాకర్ మోహన్.

మీరింత వరకు యువవాణి యువజనుల కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్ పై మీరు వింటున్నారు తిరుపతి ఎఫ్ఎం కార్యక్రమాలు. ఈ పూట రేపు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలను విందాం. ప్రసార విశేషాల అనంతరం 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 6:10 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి, 6:20 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 6:30 భక్తి కుసుమాలు కార్యక్రమంలో భక్తి పాటలు వినవచ్చు, 7:05 వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి, 7:15 పల్లెసీమలు వ్యవసాయదారుల కార్యక్రమంలో పాలల్లో వెన్న మరియు వెన్న కాని ఘన పదార్థాల శాతం పెంపొందించుటకు పోషణలో మెలకువల గురించి తిరుపతి శ్రీ వెంకటేశ్వర పశు వైద్య విశ్వవిద్యాలయం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్లు గారి ప్రసంగం వింటారు. 7:45 వికసిత భారతం కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల గురించిన కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ. 8:40 చిత్రకుసుమాలు కార్యక్రమంలో సినిమా పాటలు వినవచ్చు, 8:30 వార్తలు విజయవాడ కేంద్రం నుండి, 9:00 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 9:15 స్పాట్లైట్ ఢిల్లీ కేంద్రం నుండి, 9:30 ఏకచిత్రగానం శీర్షికన వైకుంఠపాలి చిత్రం నుండి పాటలు వినవచ్చు, 10:00 హలో ఆకాశవాణి శ్రోతల ఫోనిన్ ద్వారా కోరిన సినిమా పాటల కార్యక్రమం రికార్డింగ్ వింటారు. ఇవి ఈ పూట ప్రసారమయ్యే కార్యక్రమాలు. రేపటి మా ప్రసారాలు ఉదయం 5:53 ప్రభాత కార్యక్రమాలతో ఆరంభమవుతుంది. 6:00 ప్రబోధ గీతం, 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 6:10 భక్తిరంజని కార్యక్రమంలో శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం వింటారు, 6:30 సూక్తి ముక్తావళి వ్యాఖ్యాత ప్రొఫెసర్ జె హేమలత, 6:35 పొలం కబుర్లు, 6:45 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి, 6:55 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి. 7:00 ప్రసార విశేషాలు, 7:05 వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి, 7:15 ప్రభాత రేఖలు కార్యక్రమంలో భారత స్వాతంత్ర సమరం మింటో మార్లే సంస్కరణలు సమర్పణ శ్రీమతి జయ నిర్మల, అనంతరం

0: అష్టమయ్య వెంకటేశ శతకం గురించి ఆచార్య జక్కంపూడి మునిరత్నం గారి వివరణ 11వ భాగం వింటారు. 7:45 ఉదయరాగం, 8:15 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 8:30 ఏలూరు జిల్లా సమాచార లేఖ వింటారు. 8:35 కర్ణాటక సంగీతం కార్యక్రమంలో శ్రీ లాల్గూడి జి జయరామన్ గారి వయోలిన్ వాద్యం వింటారు. 9:00 వాట్సాప్ చిత్రమంజరి, శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరుకునే సినిమా పాటల కార్యక్రమం. 10:00 వసుధైక కుటుంబం విజయవాడ కేంద్రం నుండి రిలే ప్రసారమవుతుంది. 10:15 మధ్యాహ్నం 12:10 12:40 1:30 తిరిగి 3:10 వివిధ భారతి ప్రసారాలు విజయవాడ కేంద్రం నుండి రిలే. 12:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 12:30 వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి, 1:20 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి, 3:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి. రేపు సాయంత్రం 5:00 వనితాలోకం స్త్రీల కార్యక్రమంలో గ్రామలక్ష్మి శీర్షికన గొర్రెలు మేకల మాంసం ఉత్పత్తి అధికం చేయడానికి సూచనలు అందిస్తున్నవారు శాస్త్రవేత్త డాక్టర్ ఎం రాణి. 5:30 యువవాణి యువజనుల కార్యక్రమంలో ఉద్యోగ సమాచారం వింటారు. అనంతరం వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్స్ మొదటి భాగం సమర్పణ శ్రీ ఎం సుధాకర్ మోహన్. 6:00 ప్రసార విశేషాలు, 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 6:10 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి, 6:20 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 6:30 ప్రపంచ జనాభా దినోత్సవం గురించిన వివరాలు వింటారు. అనంతరం అన్నమయ్య పదమంజరి భక్తిగీతాల కార్యక్రమం. ఇవి రేపు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 MHz మీరు వింటున్నారు తిరుపతి ఎఫ్ఎం కార్యక్రమాలు. సమయం 6:05 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుండి.
1: This is Akashvani. The news read by Abhishek Mukhopadhyay. Prime Minister Narendra Modi received a warm and enthusiastic in Auckland, marking the start of his historic two-day visit to New Zealand. This is the first by an Indian Prime Minister in nearly 4 decades. After arriving in Auckland, Prime Minister Modi was received at the airport by New Zealand Prime Minister Christopher Luxon. The Indian community gathered in large numbers to greet him. The atmosphere was filled with excitement as people waved the Indian tricolour and chanted Kia Ora Modi to welcome him. During his visit, the two leaders expected to discuss ways to further strengthen cooperation in trade, investment, education, technology and people-to-people ties, reflecting the growing partnership between India and New Zealand. Mr. Modi will also interact with prominent business and sports personalities. Earlier, Prime Minister Modi officially concluded a historic high-stakes state visit to Australia, leaving behind a future-proof blueprint for the India-Australia Comprehensive Strategic Partnership. From high-powered boardrooms to iconic landmarks, this intense itinerary systematically advanced the diplomatic, economic and security ties between the two democratic giants. Prime Minister Modi has expressed gratitude to the government and people of Australia, as well as Australian Prime Minister Anthony Albanese, for the warm hospitality during his visit. External Affairs Minister Dr. Jaishankar today interacted with members of the Indian diaspora in Oman. In a social media post, Dr. Jaishankar said, "The enthusiasm in strengthening India-Oman relations is palpable." He appreciated the Indian diaspora's contributions to the society as well as to the India-Oman partnership. Minister of State for Parliamentary Affairs Arjun Ram Meghwal and Dr. L. Murugan today reviewed preparations for the upcoming monsoon session in the Parliament House complex. The session of the Parliament will commence on the 20th of this month and continue till the 13th of August. In a social media post, Mr. Meghwal said, "A comprehensive review of the legislative business schedule for the upcoming session was conducted and necessary guidelines were issued." The central government has amended Drugs Rules 1945 to strengthen regulation of high alcohol-containing drug formulations. The Minister of Health and Family Welfare has removed the existing exemption from licensing requirements for formulations

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పివికేం లక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. సామాజిక మాధ్యమాల్లో అసత్య ప్రచారాలను ఉపేక్షించబోమని మంత్రి కొలుసు పార్థసారథి స్పష్టం చేశారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సమక్షంలో ఐఎన్ఎస్ మహేంద్రగిరి విశాఖపట్టణంలో రేపు జలప్రవేశం చేయనుంది. దక్షిణ కొరియా పర్యటనలో భాగంగా మంత్రి నారా లోకేష్ పలు వాణిజ్య సంస్థల అధినేతలతో సమావేశమై రాష్టంలో తమ యూనిట్లను ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఆతిథ్య రంగ సమస్యలను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామని రాష్ట పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. రాష్ట్రానికి ఆర్థిక పరిపుష్టి ముఖ్యమని సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి ఉద్ఘాటించారు. అమరావతి రాష్ట సచివాలయంలో ఈ రోజు జరిగిన మంత్రివర్గ సమావేశం వివరాలను ఆయన వెల్లడించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సమాజానికి సోషల్ మీడియా ఇబ్బందికరంగా మారిందన్నారు. ఈ అంశంపై కేబినెట్ సమావేశంలో ప్రధానంగా చర్చించామని చెప్పారు. సోషల్ మీడియాలో కొందరు నైతిక విలువలను పాటించడం లేదని, ప్రభుత్వంపై అసత్య ప్రచారం చేయడమే పనిగా పెట్టుకుంటున్నారని, అటువంటి వారిని ప్రభుత్వం ఉపేక్షించదని స్పష్టం చేశారు. మంత్రివర్గ సమావేశంలో రాష్ట స్థాయిలో ప్రత్యేక సోషల్ మీడియా రెస్పాన్స్ సెల్ ఏర్పాటు, సోషల్ మీడియా దుర్వినియోగం, మహిళలు బాలికలపై సైబర్ వేధింపుల నివారణకు ప్రత్యేక స్టేట్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు మొదలైన నిర్ణయాలు తీసుకున్నామని తెలిపారు. అలాగే యువజన పర్యాటక సాంస్కృతిక శాఖ, సాంఘిక సంక్షేమ శాఖ, జలవనరుల శాఖలకు సంబంధించి పలు ప్రతిపాదనలకు మంత్రివర్గం ఆమోదం తెలిపిందని మంత్రి పార్థసారథి పేర్కొంటూ,
1: ఇటువంటి అన్ఎథికల్ ప్రొసీజర్స్ ని ఈ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో కూడా చూస్తూ ఉండదు. చట్టంలో ఉన్న మరి అన్ని అవకాశాలను సద్వినియోగం చేసుకుని లీగల్ గా కూడా స్ట్రాంగ్ చేసి చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి గారు ఆదేశించడం జరిగింది. ఒక రాష్ట్ర స్థాయి సోషల్ మీడియా రెస్పాన్స్ సెల్ ను ఒకటి ఏర్పాటు చేయమని చెప్పి చెప్పారు. అదేవిధంగా సోషల్ మీడియా దుర్వినియోగం జరుగుతున్నట్లు ఆరోపణలు పరిష్కరించడానికి రాష్ట్ర స్థాయి టాస్క్ ఫోర్స్ కూడా ఏర్పాటు చేయమని చెప్పేసి చెప్పడం జరిగింది.
0: స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించబడిన అత్యాధునిక యుద్ద నౌక 17A స్టెల్త్ ఫ్రిగేట్ మహేంద్రగిరి ప్రారంభోత్సవంలో రేపు విశాఖలో పాల్గొనున్నట్టు సామాజిక మాధ్యమం పోస్టులో రక్షణ మంత్రి

0: రాజ్నాథ్ సింగ్ వెల్లడించారు. ఆత్మనిర్భర భారత్ దార్శనికతకు, దేశీయ రక్షణ పరిశ్రమలు, ఎంఎస్ఎంఈల అద్భుతమైన సామర్థ్యాలకు ఇది ఒక నిదర్శనమని రక్షణ మంత్రి పేర్కొన్నారు. దేశ సముద్ర ప్రయోజనాలను కాపాడడంతో పాటు ఇండో పసిఫిక్ రక్షణ కోసం మన దేశ సంకల్పాన్ని బలోపేతం చేయడానికి ఐఎన్ఎస్ మహేంద్రగిరి సిద్దంగా ఉందని రాజ్నాథ్ సింగ్ వివరించారు. దక్షిణ కొరియా పర్యటనలో ఉన్న రాష్ట విద్య ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ డెల్టా ఎక్స్ దక్షిణ కొరియా వ్యవస్థాపకుడు సీఈఓ స్టీఫెన్ కిమ్తో ఈ రోజు సియోల్లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ, ప్రభుత్వం రాష్టంలో ఇంగాట్లు, సోలార్ గ్రేడ్ సిలికాన్ వేఫర్లు, పీవీ సెల్లు, బ్యాటరీ సెల్లు, సోలార్ మాడ్యూళ్ల తయారీ ఎకో సిస్టమ్ను నిర్మిస్తోందని, ఆంధ్రప్రదేశ్లో ఒక బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ బీఈఎస్ఎస్ తయారీ యూనిట్ నెలకొల్పాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై స్పందించిన స్టీఫెన్ కిమ్, యూనిట్ నిర్మాణంపై త్వరలో సానుకూల నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. అనంతరం కొరియా ఆటో ఇండస్ట్రీస్ కోఆపరేషన్ ఏజెన్సీ చైర్మన్ టేక్ సుంగ్లీ నేతృత్వంలో ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ యంగ్ జోయున్, గ్లోబల్ పబ్లిక్ అఫైర్స్ హెడ్ నామ్ సూ పార్క్తో సియోల్లో జరిగిన సమావేశంలో, రాష్టంలోని 10 గిగావాట్స్ డేటా సెంటర్ పైప్లైన్ కేంద్రంగా డేటా సెంటర్లు, సర్వర్ తయారీ, సర్వీసింగ్తో కూడిన పూర్తి ఏఐ కంప్యూట్ స్టాక్ కోసం ఆంధ్రప్రదేశ్ను శాంసంగ్ కేంద్రంగా మార్చాలని కోరారు. ఇన్వెస్ట్ కొరియా సంస్థ కమిషనర్ డాక్టర్ కిమ్ టే హ్యూగ్తో సమావేశమైన మంత్రి లోకేష్, అమరావతి లేదా విశాఖపట్నంలో ఒక ప్రత్యేక కోట్రా ఇన్వెస్ట్ కొరియా కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.
1: We have started this already with 4 private arbitration mechanism with MSMEs. So we will evaluate it further and definitely we take your feedback on this also. Chennai-Bangalore road, we'll get it done. Regarding to GST was one point. And second, specifically I raised that fiscal incentives given on energy and all. One round we cleared. Now as I shared from this quarter.
0: Akashavani, Prantiya Vartal Vintunaru. ఆతిథ్య రంగ సమస్యలను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామని రాష్ట పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ ఫెడరేషన్, ఏపీ స్టార్ హోటల్స్ అసోసియేషన్ ప్రతినిధులు విజయవాడలో ఈరోజు సమావేశమై హాస్పిటాలిటీ రంగానికి జీఎస్టీ సంస్కరణలపై మంత్రికి వినతిపత్రం సమర్పించారు. వాణిజ్య గ్యాస్ సిలిండర్లపై 18% జీఎస్టీని 5% తగ్గించే అంశాన్ని పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు. హాస్పిటాలిటీ రంగానికి జీఎస్టీ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ పునరుద్ధరణ అత్యవసరమని పేర్కొన్నారు. ఈ ప్రతిపాదనలపై మంత్రి సానుకూలంగా స్పందించి, రాష్ట ప్రభుత్వ సిఫారసులతో కేంద్ర ప్రభుత్వానికి పంపించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఈ నెల 17వ తేదీన పల్నాడు జిల్లా నరసారావుపేటలో పర్యటించనున్న నేపథ్యంలో స్థానిక ఎమ్మెల్యే అరవింద బాబు జిల్లా కలెక్టర్ కృతికా శుక్లాతో కలిసి కోడెల శివప్రసాద్ స్టేడియం ప్రాంగణాన్ని ఈరోజు పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జూలై 17న నరసారావుపేటలో నిర్వహించే క్రెడిట్ అవుట్రీచ్ ప్రోగ్రాంలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రితో పాటు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా పాల్గొంటారని తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సర తొలి త్రైమాసికంలోనే సుమారు 1,500 కోట్ల రూపాయల రుణాలను వివిధ కేంద్ర ప్రభుత్వ పథకాల కింద పంపిణీ చేయనున్నట్టు చెప్పారు. అదేవిధంగా బ్యాంకుల కార్పొరేట్ సామాజిక బాధ్యత సీఎస్ఆర్ కార్యక్రమాలకు సంబంధించిన అనుమతి పత్రాలను కూడా అందజేయనున్నట్లు తెలిపారు. ఇటీవల గోవాలో జరిగిన 8వ బ్రాండీ ఫెడరేషన్ కప్ స్కేటింగ్ పోటీల్లో రాష్ట్రానికి రజత పతకం సాధించిన సిహెచ్వి దాక్షిణ్య ఈరోజు రాష్ట యువజన క్రీడా శాఖల మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డిని సచివాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం మంత్రి దాక్షిణ్యను అభినందించి, భవిష్యత్తులో జాతీయ అంతర్జాతీయ స్థాయిలో మరిన్ని విజయాలు సాధించి రాష్ట్రానికి, దేశానికి గొప్ప పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా బిగ్ ఛాంపియన్స్ స్కేటింగ్ అకాడమీ కోచ్ షేక్ ఖాదర్ బాషా మాట్లాడుతూ, దాక్షిణ్య పిన్న వయసులోనే స్కేటింగ్లో 35 కిలోమీటర్ల మేర ప్రదర్శన చేసి 2 జాతీయ అవార్డులను సాధించడంతో పాటు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో స్థానం సంపాదించారని తెలిపారు. సీజనల్ జ్వరాలపై ఎలాంటి అపోహలు వద్దని రాష్ట సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. విజయనగరం జిల్లాలోని గజపతినగరం నియోజకవర్గ వ్యాప్తంగా వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తంగా వ్యవహరిస్తోందని, జ్వరాలపై వస్తున్న కథనాలతో

0: ప్రజలు ఆందోళన చెందవద్దని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జ్వరాల విషయంలో అప్రమత్తంగా ఉండాలని, ఇప్పటికే వైద్య అధికారులకు ఆదేశాలు జారీ చేశామని చెప్పారు. నియోజకవర్గంలోని జ్వరాల దృష్ట్యా ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నారని మంత్రి తెలిపారు. తిరుపతి పార్లమెంటు పరిధిలో 4,99,000 రూపాయలతో గ్రామీణ రహదారి పనులకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందని స్థానిక పార్లమెంటు సభ్యులు ఎం గురుమూర్తి తెలిపారు. ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన కింద తిరుపతి పార్లమెంటు నియోజకవర్గానికి చెందిన 4 గ్రామీణ రహదారి పనులకు ఆమోదం లభించిందని ఈరోజు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మొత్తం 4.65 కిలోమీటర్ల పొడవున ఈ రహదారుల నిర్మాణం జరగనుందని, వీటి ద్వారా తీగపాలెం, మోపూరు, వానెల్లూరు, ముసిలిపేడు గ్రామాలకు మెరుగైన రవాణా అనుసంధానం కలగనుందని గురుమూర్తి తెలియజేశారు. జిల్లాలోని నిరుద్యోగ యువతతో పాటు విశ్రాంత ఉద్యోగులను సైతం ప్రోత్సహించి వారిని ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దాలని విజయనగరం కలెక్టర్ ఎం రామసుందర్ రెడ్డి అధికారులకు సూచించారు. ఈ రోజు జరిగిన జిల్లా పరిశ్రమలు, ఎగుమతుల ప్రోత్సాహక కమిటీ, డిఐఈపీసీ, ఎస్ఐపిబి ఇన్వెస్ట్మెంట్ ట్రాకర్ ఎంఓయూల ఆన్లైన్ సమావేశాల సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో కొత్తగా పరిశ్రమల ఏర్పాటుకు ముందుకు వచ్చేవారికి అన్ని విధాలా సహకారం అందించి వీలైనంత త్వరగా పరిశ్రమలను స్థాపించే విధంగా కృషి చేయాలని ఆదేశించారు. ఉద్యోగ విరమణ చేసిన విశ్రాంత ఉద్యోగులకు ఆర్థికంగా వెసులుబాటు ఉంటుందని, అందువల్ల వారి పెట్టుబడులను పారిశ్రామిక రంగం వైపు మరల్చాలని సూచించారు. డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు, అలాగే ఎంబీఏ విద్యార్థులకు పరిశ్రమల స్థాపనపై అవగాహన కల్పించి వారు పరిశ్రమల స్థాపనకు ముందుకు వచ్చే విధంగా చైతన్యపరచాలని కలెక్టర్ కోరారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సామాజిక మాధ్యమాల్లో అసత్య ప్రచారాలను ఉపేక్షించబోమని మంత్రి కొలుసు పార్థసారథి స్పష్టం చేశారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సమక్షంలో ఐఎన్ఎస్ మహేంద్రగిరి విశాఖపట్టణంలో రేపు జలప్రవేశం చేయనుంది. దక్షిణ కొరియా పర్యటనలో భాగంగా మంత్రి నారా లోకేష్ పలు వాణిజ్య సంస్థల అధినేతలతో సమావేశమై రాష్టంలో తమ యూనిట్లను ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఆతిథ్య రంగ సమస్యలను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామని రాష్ట పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలింతటితో సమాప్తం.
1: ప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచకః జతిన శర్మ. ఆదౌ ముఖ్య వార్తాః. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ న్యూజిలాండ్ దేశస్య సమకక్షీయేణ సహ వార్తాలాపం విధాతుం ద్విదివసీయ యాత్రాయాం ఆక్లాండ్ నగరం సంప్రాప్తవాన్. కేంద్రేణ మాదక ద్రవ్యాణాం నియమేషు సంశోధనం కృత్వా అధిక మద్యయుక్తానాం ఔషధ సూత్రీకరణానాం వినియమనం విహితం. ఉత్తరాఖండ రాజ్యే అత్యధిక వృష్ట్యై ఋతు విభాగేన రెడ్ అలర్ట్ ఇతి రక్తవర్ణీయా సంచేతనా ప్రసారితా. అపి చ ఫీఫా విశ్వకప్ క్రీడాయాం అద్య రాత్రౌ ద్వితీయాయాం ప్రాగుపాంత్య క్రీడాయాం స్పెయిన్ దేశః బెల్జియం దేశేన సహ ప్రతిస్పర్ధిష్యతి. అథ వార్తాః విస్తరేణ. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వస్య తిస్రుణాం రాష్ట్రాణాం యాత్రాయాః అంతిమే చరణే అద్య ఆక్లాండ్ నగరం సంప్రాప్తవాన్, యత్ర న్యూజిలాండ్ దేశస్య ప్రధానమంత్రిణా క్రిస్టోఫర్ లక్సన్ ఇత్యనేన తస్య భవ్యం ఔపచారికంచ స్వాగతం విహితం. ఆక్లాండ్ విమానస్థానకే రెడ్ కార్పెట్ ఇత్యత్ర ప్రధానమంత్రిణా లక్సన్ వర్యేణ శ్రీ మోదినః వ్యక్తిగత రూపేణ స్వాగతం విహితం. ప్రధానమంత్రిణం మోదినం టర్మేక్ ఇత్యత్ర ఔపచారికం స్వాగతం చ అదదాత్, యత్ర భారతస్య న్యూజిలాండ్ దేశస్య చ సశస్త్రసేనాయాః ప్రతినిధయః ఉపస్థితాః ఆసన్. శ్రీమోదీ న్యూజిలాండ్ దేశస్య స్వకీయేన సమకక్షీయేణ క్రిస్టోఫర్ లక్సన్ ఇత్యనేన సహ వార్తాలాపం కరిష్యతి. ఉభౌ నేతారౌ సమగ్రస్య ద్వైపాక్షిక సంబంధస్య సమీక్షాం కరిష్యతః, యస్మిన్ విగత ద్వయోః వర్షయోః విశేషతః వ్యాపార వాణిజ్య రక్షాది క్షేత్రేషు మహతి ప్రగతిః అభవత్. కస్యాపి భారతీయ ప్రధానమంత్రిణః న్యూజిలాండ్ దేశస్య యాత్రా చత్వారింశత్ వర్షేషు ప్రథమా యాత్రా భవిష్యతి. శ్రీమోదీ ప్రముఖేభ్యః ఉద్యమేభ్యః క్రీడకేభ్యః చ సహ సంవాదం సాధయిష్యతి. భారత న్యూజిలాండ్ దేశయోః మధ్యే విద్యమానస్య జనానాం మధ్యే

0: सामाजिक संजालीय तंत्रांशे सूचयन् श्रीमेघवालः अवदत् यत् अस्मिन्नवसरे आगामि सत्रे प्रस्तुतीकरणाय निर्धारितानां प्रमुखाणां वैधानिक कार्याणां सूक्ष्मा समीक्षा विहिता। सहैव सत्रस्य सुचारु संचालनाय संबंधितेभ्यः अधिकारिभ्यः आवश्यकाः दिशानिर्देशाः अपि प्रदिष्टाः। वाणिज्योद्योगमन्त्रिणा पीयूषगोयलेन अद्य नवदिल्ल्यां राष्ट्रियोत्पादकतापरिषदः उद्योगप्रोत्साहनविभागस्य आन्तरिकव्यापारविभागस्य वाणिज्यविभागस्य च अधिकारिभिः सह समीक्षासभायाः अध्यक्षता कृता। सामाजिकान्तर्जालीये पटले श्रीगोयलः अवदत् यत् अन्तर्विभागीयसहयोगस्य परिष्कारे संस्थागतक्षमतानां सुदृढीकरणे उत्पादकता सेवावितरणस्य च वर्धनाय सर्वोत्तमपद्धतीनां स्वीकरणे च चर्चा केन्द्रिता आसीत्। मन्त्रिणा अधिक एकीकृतस्य दक्ष भविष्यस्य कृते सज्जतायाः प्रशासनिकसंरचनायाः निर्माणस्य लक्ष्ययुतानाम् उपक्रमाणामपि समीक्षा कृता। भारतर्तु विभागेन अद्य उत्तराखण्डे पृथक् पृथक् स्थानेषु अतितः प्रचण्डवृष्टेः पूर्वानुमानं कृतमस्ति। आगामिदिनद्वयोः हरियाणायां, हिमाचलप्रदेशे, उत्तरप्रदेशे, बिहारे, पश्चिमबंगस्य उपहिमालयीयक्षेत्रेषु, सिक्किमे, ईशान्यभारते, देशस्य उत्तरभागेषु च प्रचण्डतः अतिवृष्टिः भवितुमर्हति इति विभागेन उक्तम्। आकाशवाण्या सह वार्तालापं कुर्वन् आईएमडी इत्यस्य वैज्ञानिकः डॉक्टर शशिकान्तः अवदत् यत् अद्य श्वः च दिल्ली एनसीआर क्षेत्रस्य कृते कापि पूर्वसूचना नास्ति। फीफा विश्वकप क्रीडायाम् अमेरिका देशस्य बोस्टन नगरे प्रथमायां प्रागुपान्त्य क्रीडायां फ्रांस देशेन मोरोक्को देशः 2-0 इत्यंकैः पराजित्य उपान्त्यचक्रीय क्रीडायां प्रविष्टम्। अद्य रात्रौ द्वितीयायां प्रागुपान्त्य क्रीडायां स्पेन देशः बेल्जियम देशं सम्मुखीकरिष्यति इति वार्ताः।
1: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 MHz పై మీరు వింటున్నారు తిరుపతి ఎఫ్ఎం కార్యక్రమాలు. నిలయంలో సమయం 6:30 దాటి 25 సెకండ్లు. ఇప్పుడు వినండి భక్తి కుసుమాలు. కార్యక్రమంలో భక్తి పాటలు వినబోయే ముందు కొన్ని వాణిజ్య ప్రకటనలు.
2: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
3: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాత్.
2: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.

0: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం.
1: ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం,
0: వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
2: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
0: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం.
1: ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం,
0: వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు.
1: నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి.
0: జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.

0: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
1: పిఎం జయ్ అబ్ గరీబో కి జయ బన్ గయి హై.

జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.

0: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
1: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
2: ఆ చిహ్నం లేకపోతేనో?
1: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తులపైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
3: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి. బిఏఎస్ మార్క్ ద్వారా వాస్తవం ఏమిటో తెలుసుకోండి.
0: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.

మీరింతవరకు భక్తి కుసుమాలు కార్యక్రమంలో భక్తి పాటలు విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్పై మీరు వింటున్నారు తిరుపతి ఎఫ్ఎం కార్యక్రమాలు. నిలయంలో సమయం 7:05 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో వార్తలు వింటారు హైదరాబాద్ కేంద్రం నుండి.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. న్యూజిలాండ్లో పర్యటిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఆక్లాండ్లో ఘన స్వాగతం లభించింది. దేశంలో అందరికీ ఆరోగ్య సంరక్షణ సేవలు అందేందుకు సాంకేతికతను పూర్తిగా ఉపయోగించుకోవాలని ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా చెప్పారు. దేశంలో ఆకాంక్ష జిల్లాల్లో సమగ్ర గ్రామీణాభివృద్ధికి సంబంధించి నీతి ఆయోగ్ టాటా ఎయిర్టెల్ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుంది. భారత్ ఇంగ్లాండ్ మహిళా జట్ల మధ్య చారిత్రాత్మకమైన ఏకైక టెస్ట్ మ్యాచ్ ఈరోజు లార్డ్స్ మైదానంలో ప్రారంభమైంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ సాయంత్రం న్యూజిలాండ్లోని ఆక్లాండ్లో జరిగిన ప్రవాస భారతీయుల ఘన స్వాగత కార్యక్రమంలో పాల్గొన్నారు. భారత సుసంపన్నమైన సాంస్కృతిక వారసత్వ వైవిధ్యాన్ని ఈ సందర్భంగా ఆయన వీక్షించారు. సోషల్ మీడియాలో ప్రధానమంత్రి విషయం తెలియజేస్తూ ఈ ప్రదర్శనల్లో పంజాబ్ తమిళనాడు సంస్కృతితో పాటు కర్ణాటక హిందుస్థానీ శాస్త్రీయ సంగీతాల సమ్మేళనం వందే మాతరం అద్భుత ప్రదర్శన చోటు చేసుకున్నాయని తెలియజేశారు. తరాలు ఖండాలు దాటిన భారతదేశ సాంస్కృతిక వారసత్వాన్ని సజీవంగా ఉంచుతున్నందుకు, అలాగే భారత న్యూజిలాండ్ దేశాల మధ్య ఉన్న బలమైన ప్రజా సంబంధాన్ని మరింత పటిష్టం చేసుకుతున్నందుకు మోదీ ప్రవాస భారతీయులను అభినందించారు. నాద్ వోకల్ ఆన్సాంబుల్ చేసిన ప్రదర్శన వీక్షించడం పట్ల కూడా ప్రధానమంత్రి హర్షం వ్యక్తం చేశారు. ప్రజలను ఒకటిగా చేర్చే అద్భుతమైన శక్తి సంగీతానికి ఉందని, ఈనాటి ప్రదర్శన భారత న్యూజిలాండ్ దేశాల మధ్య ఉన్న స్నేహబంధం ఆప్యాయత లోతును ఎంతో అందంగా ప్రతిబింబించిందని ఆయన తన సందేశంలో పేర్కొన్నారు. కేంద్ర విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈరోజు మస్కట్లో ఒమాన్ విదేశాంగ మంత్రి బదర్ బిన్ హమద్ అల్ బుసైదీతో సమావేశమై ఇరు దేశాల మధ్య వివిధ రంగాల్లో పరస్పర సహకారంపై చర్చలు జరిపారు. వాణిజ్యం, పెట్టుబడులు, కనెక్టివిటీ, సముద్రయానం, సాంకేతికత, రక్షణ, సైబర్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగాలపై ఈ చర్చలు ప్రధానంగా సాగాయని డాక్టర్ జయశంకర్ సోషల్ మీడియాలో పేర్కొన్నారు. పశ్చిమాసియా ప్రాంతంలో జరుగుతున్న పరిణామాలు, అలాగే అక్కడ శాంతి స్థిరత్వం నెలకొల్పేందుకు జరుగుతున్న ప్రయత్నాలపై కూడా ఇద్దరు నాయకులు సమగ్రంగా అభిప్రాయాలు పంచుకున్నారు. ఈ చర్చలు భారత్ ఒమాన్ దేశాల మధ్య ఉన్న వ్యూహాత్మక భాగస్వామ్యం బలాన్ని, పరస్పర నమ్మకాన్ని ప్రతిబింబిస్తున్నాయని డాక్టర్ జయశంకర్ స్పష్టం చేశారు. మరోవైపు భారత ఒమాన్ దేశాల మధ్య శతాబ్దాలుగా ఉన్న పురాతన సముద్రయాన సంబంధాలు ఇరు దేశాల ప్రజలను అనుసంధానించాయని, ప్రస్తుతం ఇవి ఇరు దేశాల భాగస్వామ్యానికి బలమైన పునాదిగా నిలుస్తాయని ఒమాన్ విదేశాంగ మంత్రి కూడా పేర్కొన్నారు. ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ రేపు బీహార్లోని గయాలో పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా అక్కడున్న బీహార్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అండ్ రూరల్ డెవలప్మెంట్లో బీహార్ శాసనసభ సభ్యుల కోసం ఏర్పాటు చేసిన శిక్షణా కార్యక్రమ ప్రారంభ సమావేశాన్ని ఉద్దేశించి ఉపరాష్ట్రపతి ప్రసంగిస్తారు. భారత తీర ప్రాంత రక్షక దళం కోస్ట్ గార్డ్ ఈరోజు న్యూఢిల్లీలోని కోస్ట్ గార్డ్ ప్రధాన కార్యాలయంలో ఒక సదస్సు నిర్వహించింది. భవిష్యత్తులో కోస్ట్ గార్డ్ ఉపయోగించే ప్లాట్ఫామ్లపై చర్చించేందుకు ప్రముఖ భారతీయ షిప్ యార్డ్లు, డిజైన్ హౌస్లను ఈ సదస్సు ఒక వేదికపైకి తీసుకువచ్చింది. భవిష్యత్తులో బహుళ విధులు నిర్వర్తించే కోస్ట్ గార్డ్ నౌకల నిర్వహణ సామర్థ్యాన్ని పెంపొందించడం, ఆధునిక సాంకేతికతలను అవలంబించడం,

డిజిటల్ వాలిడేషన్, అధునాతన నౌకల డిజైన్ విధానాలు, కొత్తగా ఎదురవుతున్న కార్యాచరణ సవాళ్లపై ఈ చర్చలు ప్రధానంగా సాగాయని రక్షణ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. అభివృద్ధి చెందుతున్న సముద్ర భద్రతా సవాళ్లు సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు సాంకేతికంగా అధునాతనమైన దృఢమైన నౌకా నిర్మాణ ప్లాట్ఫామ్లు రూపొందించేందుకు కోస్ట్ గార్డ్ కట్టుబడి ఉందని సదస్సులో పేర్కొన్నారు. కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఈరోజు న్యూఢిల్లీలో నేషనల్ ప్రొడక్టివిటీ కౌన్సిల్ డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీస్ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ వాణిజ్య శాఖ అధికారులతో కలిసి ఒక సమీక్షా సమావేశం నిర్వహించారు. ఉత్పాదకత సేవల పరిధిని మెరుగుపరచడం కోసం వివిధ శాఖల మధ్య సహకారాన్ని పెంచడం, సంస్థాగత సామర్థ్యాలు బలోపేతం చేయడం మొదలైన అంశాలపైన ఈ సమీక్షా సమావేశంలో ప్రధానంగా చర్చించారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల ఏర్పాట్లను పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రులు అర్జున్ రామ్ మేఘ్వాల్, డాక్టర్ ఎల్ మురుగన్ ఈరోజు పార్లమెంట్ హౌస్ కాంప్లెక్స్లో సమీక్షించారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఈ నెల 20వ తేదీన ప్రారంభమై 13వ తేదీ వరకు కొనసాగుతాయి. రాబోయే సమావేశాల్లో ప్రవేశపెట్టేందుకు షెడ్యూల్ చేసిన శాసనసభాపరమైన పనులపైన సమగ్ర సమీక్ష నిర్వహించామని, అందుకు సంబంధించిన మార్గదర్శకాలను కూడా జారీ చేశామని మంత్రులు పేర్కొన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. అందరికీ ఆరోగ్య రక్షణ కల్పించడంలో సాంకేతికత ఒక శక్తివంతమైన సాధనంగా ఉపయోగపడాలని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా చెప్పారు. ఈరోజు ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ పురోగతిని సమీక్షించేందుకు మిషన్ స్టీరింగ్ గ్రూప్ 3వ సమావేశానికి నడ్డా అధ్యక్షత వహించారు. ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ ప్రపంచంలోనే అతిపెద్ద డిజిటల్ ఆరోగ్య పర్యావరణ వ్యవస్థల్లో ఒకటిగా అవతరించిందని, దీని కింద దాదాపు 94 కోట్ల ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్ నంబర్లు సృష్టించారని, 105 కోట్ల ఆరోగ్య రికార్డులు అనుసంధానించారని ఈ సమావేశంలో గుర్తించారు. అలాగే జాతీయ డిజిటల్ ఆరోగ్య రిజిస్ట్రీల్లో 533,000 ఆరోగ్య సంరక్షణ కేంద్రాలు, దాదాపు 10 లక్షల మంది ఆరోగ్య సంరక్షణ నిపుణులు తమ పేర్లు నమోదు చేసుకున్నారని కూడా ఈ సందర్భంగా గుర్తించారు. ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ కింద ఒక బలమైన డిజిటల్ ఆరోగ్య సంరక్షణ మౌలిక సదుపాయాల వ్యవస్థ ఏర్పాటైందని, దేశవ్యాప్తంగా దీని వినియోగాన్ని గరిష్ట స్థాయికి తీసుకెళ్లడంపై దృష్టి పెట్టాలని నడ్డా చెప్పారు. ఆకాంక్ష బ్లాకుల్లో సమగ్ర గ్రామీణాభివృద్ధిని పెంపొందించడం కోసం నీతి ఆయోగ్ టాటా మోటార్స్ ఫౌండేషన్తో ఒక అవగాహన పత్రంపై సంతకాలు చేసింది. గ్రామీణ సంస్థలను బలోపేతం చేయడం, ప్రభుత్వ పథకాల లభ్యత మెరుగుపరచడం, వ్యవసాయం జీవనోపాధిని పెంపొందించడం, ఆరోగ్యం పోషకాహారాన్ని, విద్యా గ్రామీణ మౌలిక సదుపాయాలను పెంపొందించడం, అలాగే స్వయం సహాయక సంఘాల ద్వారా మహిళల నేతృత్వంలోని జీవనోపాధికి మద్దతు ఇవ్వడంపై ఈ భాగస్వామ్యం ప్రధానంగా దృష్టి సారిస్తుందని నీతి ఆయోగ్ పేర్కొంది. దేశవ్యాప్తంగా ఉన్న ఆస్పిరేషన్ బ్లాకుల్లో విద్యాపరమైన ఫలితాలు బలోపేతం చేయడం కోసం నీతి ఆయోగ్ భారతీయ ఎయిర్టెల్ ఫౌండేషన్తో కూడా ఒక అవగాహన పత్రంపై సంతకాలు చేసింది. ప్రాథమిక అభ్యాసాన్ని బలోపేతం చేయడం, ఉపాధ్యాయుల సామర్థ్యాన్ని పెంపొందించి డిజిటల్ అభ్యాసాన్ని ప్రోత్సహించడం, పిల్లల కోసం అనుకూలమైన విద్యాభ్యాస వాతావరణాన్ని సృష్టించడం మొదలైన వాటికి ఈ భాగస్వామ్యం మద్దతిస్తుంది. అయోధ్యలోని రామాలయంలో విరాళాల దుర్వినియోగానికి సంబంధించిన ఆరోపణలపై నిష్పక్షపాతంగా నిర్దేశిత కాలపరిమితిలోగా విచారణ జరపాలని కోరుతూ దాఖలైన పలు పిటిషన్లను సుప్రీంకోర్టు సోమవారం నాడు విచారిస్తుంది. రామాలయంలో విరాళాల దొంగతనం ఆరోపణలకు సంబంధించి అరెస్ట్ అయిన 8 మంది నిందితుల్లో 3కి అయోధ్య కోర్టు జూలై 7వ తేదీన ఒకరోజు పోలీస్ రిమాండ్ మంజూరు చేసింది. స్థానిక కోర్టు గత నెల 29వ తేదీన నిందితులు 8 మందికి 14 రోజుల జుడిషియల్ కస్టడీ విధించింది. రామాలయానికి వచ్చిన విరాళాల దుర్వినియోగంపై వచ్చిన ఆరోపణ నేపథ్యంలో ఆలయ ట్రస్ట్ చేసిన అభ్యర్థన మేరకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం గత నెల 13వ తేదీన ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని కూడా ఏర్పాటు చేసింది. వెనిజులా నుండి భారత బృందం ఈరోజు న్యూఢిల్లీకి తిరిగి చేరుకోవడంతో ఆపరేషన్ అమిస్టాడ్ విజయవంతంగా ముగిసింది. వెనిజులాలో ఇటీవల సంభవించిన భూకంపాల నేపథ్యంలో ఈ మానవీయ సహాయం విపత్తు సహాయక చర్యల మిషన్ను ప్రారంభించారు. భారత్ అందించిన సమయానుకూల సహాయం, మద్దతు, సంఘీభావానికను వెనిజులా ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలియజేసింది. హర్మన్ ప్రీత్ కౌర్ నేతృత్వంలోని భారత జట్టు ఈరోజు లండన్లోని చారిత్రాత్మక లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్లో జరుగుతున్న ఏకైక టెస్ట్ మ్యాచ్లో ఇంగ్లండ్తో తలపడుతోంది. లార్డ్స్ మైదానంలో జరుగుతున్న మొట్టమొదటి మహిళల టెస్ట్ మ్యాచ్ ఇదే కావడం గమనార్హం. భారత్ ఇంగ్లండ్

0: మహిళల క్రికెట్ జట్లు టెస్టుల్లో తలపడ్డం ఇది 16వ సారి. గత 15 మ్యాచ్ల్లో ఇంగ్లాండ్ కేవలం ఒక్కసారి మాత్రమే విజయం సాధించగా భారత్ 3 విజయాలను తన ఖాతాలో వేసుకుంది. మిగిలిన 11 మ్యాచ్లు డ్రాగా ముగిశాయి. కడపటి వార్తలు అందేసరికి ముందు బ్యాటింగ్ చేస్తున్న భారత జట్టు 3 వికెట్ల నష్టానికి తన మొదటి ఇన్నింగ్స్లో 170 పరుగులు చేసింది. వింబుల్డన్ టెన్నిస్లో బ్రిటిష్ వైల్డ్ కార్డ్ ప్లేయర్ ఆర్థర్ పెరీ, జర్మనీకి చెందిన అలెగ్జాండర్ జ్వెరెవ్ మధ్య మొదటి పురుషుల సింగిల్స్ సెమీఫైనల్ మ్యాచ్ ప్రస్తుతం కొనసాగుతోంది. రెండో సెమీఫైనల్లో ప్రపంచ నెంబర్ 1 క్రీడాకారుడు, కితన్ సారి ఛాంపియన్ అయిన ఇటలీకి చెందిన యానిక్ సినర్, 7 సార్లు వింబుల్డన్ ఛాంపియన్గా నిలిచిన సెర్బియా ఆటగాడు నొవక్ జోకోవిచ్తో ఇంకొద్దిసేపట్లో ప్రారంభమయ్యే రెండో సెమీఫైనల్లో తలపడతారు. విశేషాలు మరొకసారి. న్యూజిలాండ్లో పర్యటిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఆక్లాండ్లో ఘన స్వాగతం లభించింది. దేశంలో అందరికీ ఆరోగ్య సంరక్షణ సేవలు అందేందుకు సాంకేతికతను పూర్తిగా ఉపయోగించుకోవాలని ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా చెప్పారు. దేశంలో ఆకాంక్ష జిల్లాల్లో అభివృద్ధికి సంబంధించి నీతి ఆయోగ్ టాటా ఎయిర్టెల్ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుంది. భారత్ ఇంగ్లాండ్ మహిళా జట్ల మధ్య చారిత్రాత్మకమైన ఏకైక టెస్ట్ మ్యాచ్ ఈరోజు లార్డ్స్ మైదానంలో ప్రారంభమైంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 MHz మీరు వింటున్నారు తిరుపతి ఎఫ్ఎం కార్యక్రమాలు. నిలయంలో సమయం 7:15 దాటి 15 సెకండ్లు. ఇప్పుడు విందాం పల్లె సీమలు వ్యవసాయదారుల కార్యక్రమం.

0: ఈనాటి పల్లె సీమలు వ్యవసాయదారుల కార్యక్రమంలో పాలల్లో వెన్న మరియు వెన్న కాని ఘన పదార్థాల శాతం పెంపొందించుటకు పోషణలో మెలకువల గురించి తిరుపతి శ్రీ వెంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్లు గారి ప్రసంగం ఇప్పుడు వినండి.
1: రైతు సోదరులందరికీ నమస్కారం. నేను డాక్టర్ స్వర్ణ వెంకటేశ్వర్లు, సహాయ ఆచార్యులు, పశు పోషణ విభాగం, పశు వైద్య కళాశాల, తిరుపతిలో వర్క్ చేస్తున్నాం. ఈరోజు మనము పాలలో వెన్న మరియు వెన్న కాని ఘనపదార్థాల శాతం పెంపొందించుటకు పోషణలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకుందాం. సాధారణంగా మనకి పాలకి గిట్టుబాటు ధర అనేది పాలలో ఉండే వెన్న శాతం మరియు వెన్న కాని ఘనపదార్థాలు అనగా ఎస్ఎన్ఎఫ్ శాతం మీద ఆధారపడి ఉండిద్ది. సో రైతులు కూడా ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య పాలలో వెన్న శాతం, ఎస్ఎన్ఎఫ్ శాతంలో జరిగే హెచ్చు తగ్గుల వల్ల వాళ్లకు సరైన గిట్టుబాటు ధర లభించక దానివల్ల నష్టపోతూ ఉన్నారు. కావున పాలలో వెన్న శాతం మరియు వెన్న కాని ఘనపదార్థాలు అయినటువంటి ఎస్ఎన్ఎఫ్ శాతం పెంపొందించాలంటే తీసుకోవలసిన జాగ్రత్తల గురించి తెలుసుకుందాం. ప్రధానంగా పాలలో వెన్న శాతం మరియు ఎస్ఎన్ఎఫ్ని ప్రభావితం చేసే అనేక రకమైన కారకాలు ఉన్నప్పటికీ వాటిలో ప్రధాన కారకాలైనటువంటివి ఒకటి పశువు యొక్క జాతి స్వభావము, పశువు ఏ స్టేజ్లో పాలిచ్చే దశ, పశు పోషణ, పశువు యొక్క యాజమాన్య పద్ధతులు మరియు పశువు నివసించే వాతావరణ పరిస్థితుల మీద ఆధారపడి ఉంటుంది. కావున వీటి గురించి వివరంగా తెలుసుకుందాం. మొదటిది పశువు యొక్క జాతి స్వభావం. పాలలో వెన్న శాతం అనేది పశువు యొక్క జాతి స్వభావం మీద మరి యొక్క పశువును బట్టి ఆధారపడి ఉంటుంది. సాధారణంగా ఆవుల్లో వెన్న శాతం కొంచెం తక్కువగాను, గేదెలలో ఎక్కువగాను ఉంటుంది. అదే ఆవుల్లో తీసుకున్నట్లయితే హెచ్ఎఫ్ జాతి ఆవుల్లో అత్యంత తక్కువగా 3.5 నుంచి 4 శాతం

రకం వరకు. అదే జెర్సీ జాతి ఆవుల్లో కొంచెం ఎక్కువగా 4 నుంచి 5% వరకు. అదే దేశవాళీ జాతి ఆవులు అయినటువంటి ఒంగోలు, గిర్ వంటి ఆవుల్లో 5 నుంచి 6% వరకు ఉంటుంది. అదే గేదెల్లో తీసుకున్నట్లయితే వెన్న శాతం సుమారుగా జాతిని బట్టి 6 నుంచి 10% మధ్య మారుతూ ఉంటుంది. అదే వెన్నకాని ఘన పదార్థంలో అయినటువంటి ఎస్ఎన్ఎఫ్ శాతం తీసుకున్నట్లయితే ఆవుల్లో సుమారుగా 8.5%, గేదెల్లో 9% సాధారణంగా ఉంటుంది. కావున పశువుల్లో వెన్న శాతం మరియు ఎస్ఎన్ఎఫ్ శాతం అనేది ఒక జాతి స్వభావాన్ని బట్టి, పశువును బట్టి మారుతూ ఉంటుంది. కాబట్టి పశువుల ఎంపిక అనేది అత్యంత ప్రధానమైనది. కావున పాలలో వెన్న శాతం మరియు ఎస్ఎన్ఎఫ్ శాతం పెంపొందించడానికి మనం ముఖ్యంగా పశువుని ఎంపిక చేసుకునేటప్పుడే శ్రద్ధ వహించాలి. రెండవది వచ్చేసేసి పాల యొక్క దశ, అనగా పశువు ఏ దశలో పాలు ఇచ్చే దశలో ఉన్నది. సాధారణంగా పశువులు ఈనిన వెంటనే మనకి జున్ను పాలు ఇస్తాయి. ఆ జున్ను పాలలో వెన్న శాతం తక్కువగాను, వెన్నకాని ఘన పదార్థం అనేటువంటి ఎస్ఎన్ఎఫ్ శాతం సుమారు బాగా ఎక్కువగాను ఉంటుంది. అంటే సుమారుగా 12 నుంచి 18% ఉంటుంది. అదే పాలు ఇచ్చే దశ పెరిగే కొద్దీ వెన్న శాతం క్రమేపీ పెరుగుతూ ఎస్ఎన్ఎఫ్ శాతం పెరుగుతూ ఉంటుంది. పశువు ఈనిన 8 నుంచి 10 వారాలు వచ్చేసరికి పశువు తన యొక్క పాల దశలో అత్యంత అధికంగా పాలు ఇస్తూ ఉంటుంది. ఈ దశలో వెన్న శాతము మరియు ఎస్ఎన్ఎఫ్ శాతం సాధారణంగా తక్కువగా ఉంటుంది. పాడి రైతులు ఈ దశలో ఎక్కువగా సమస్యను వ్యక్తపరుస్తూ ఉంటారు. తమ యొక్క పశువు యొక్క పాలల్లో వెన్న శాతము ఎస్ఎన్ఎఫ్ శాతం తక్కువగా ఉందని చెప్తూ ఉంటారు. కావున ఈ దశలో పోషణలో గనక మీరు శ్రద్ధ వహించినట్లయితే పాలలో వెన్న శాతం అండ్ ఎస్ఎన్ఎఫ్ శాతం సాధారణ స్థితిలో ఉండి పాలకి సరైన గిరాకీ ధర లభిస్తుంది. అంతేకాకుండా పశువు ఈనిన 4వ నెల నుంచి పాల ఉత్పత్తి క్రమేపీ తగ్గుతూ ఉంటుంది. కావున వెన్న శాతం మరియు ఎస్ఎన్ఎఫ్ శాతం సాధారణంగా పెరుగుతూ ఉంటుంది. కావున ఈ స్థితిలో మనం కొంచెం జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం లేకపోయినా సరే పాలల వెన్న శాతం అండ్ ఎస్ఎన్ఎఫ్ శాతం అనేది సాధారణంగానే ఉంటుంది. ఇంకొకటి వచ్చి పశువు యొక్క ఈత. మొదటి ఈత, రెండవ ఈత పశువుల్లో సర్వసాధారణంగా వెన్న శాతం అనేది ఎస్ఎన్ఎఫ్ శాతం అనేది కొంచెం తక్కువగా ఉంటుంది. తర్వాత వచ్చేసి మూడవది ప్రధానమైనది పోషణ. సో పశువుల్లో కనుక వెన్న శాతం అండ్ మరియు ఎస్ఎన్ఎఫ్ను ప్రభావితం చేసే అంశాల్లో పోషణ అనేది అత్యంత ప్రధానమైనది. సో మనం కనుక పోషణలో ఏవైనా మార్పులు చేర్పులు చేసినట్లయితే అది వెన్న శాతం మరియు ఎస్ఎన్ఎఫ్ శాతం మీద ప్రభావం చూపిస్తుంది. కావున ఈ పోషణలో సమతుల్యత పాటించాలి. అనగా పశువులకు ఇచ్చే పోషణలో పచ్చిగడ్డి, ఎండుగడ్డి, దానా దినుసులు మరియు ఖనిజ లవణ పోషకాలు సరైన మోతాదులో ఇచ్చినట్లయితే వెన్న శాతం మరియు ఎస్ఎన్ఎఫ్ శాతం సరిగ్గా ఉంటుంది. కావున మొదటిగా పశువుల్లో పాలలో వెన్న శాతం తగ్గటానికి గల ప్రధానమైన కారణాల గురించి తెలుసుకుందాం. మొదటిది పశువులకు ఎండు మేత తక్కువగా ఇవ్వటం, దానా దినుసులు అధికంగా ఇవ్వటం, పశుగ్రాసాలని చిన్న చిన్న ముక్కలుగా కత్తిరించి ఇవ్వటం, దానాను మరీ పిండిగా కొట్టి ఇవ్వటం, అంతేకాకుండా ఆమ్లజనిత అజీర్తి మొదలగునవి ప్రధాన కారణాలు. కావున ఈ కారణాలను కనుక మనం అధిగమించగలిగినట్లయితే పాలలో వెన్న శాతం అనేది మనము సాధారణ స్థితిలో ఉత్పత్తి చేయడానికి వీలు ఉంటుంది. ముందుగా మనము పోషణలో తీసుకోవాల్సిన జాగ్రత్తలకు పోయే ముందు పశువు తీసుకున్న ఆహారం ఏ విధంగా జీర్ణమవుతుందో తెలుసుకున్నట్లయితే మీరు పోషణలో తీసుకోవాల్సిన పద్ధతులు మీకు చాలా ఈజీగా ఉంటాయి. సో పోషణలో ముందుగా తీసుకున్నట్లయితే పశువు ఆహారం తీసుకున్న వెంటనే అది అరల పొట్టులోకి వెళ్ళి సూక్ష్మ క్రిముల చేత కిణ్వన ప్రక్రియ జరుగుతుంది. అక్కడ కిణ్వన ప్రక్రియలో ఎసిటిక్ యాసిడ్ అనే ఆమ్లము, ప్రొపియోనిక్ యాసిడ్ అనే ఆమ్లాలు ఎక్కువగా ఉత్పత్తి అవుతాయి. ఈ ఎసిటిక్ యాసిడ్ అనే ఆమ్లము పాలలో వెన్న శాతం పెంపొందించడానికి, ప్రొపియోనిక్ యాసిడ్ అనే ఆమ్లము పాల ఉత్పత్తి పెరుగుదలకు దోహదం చేస్తాయి. కావున ఈ రెండు ఆమ్లాలు ఒకేసారి అధికంగా ఉత్పత్తి అవటం కుదరదు. దందువలన వెన్న శాతం కానీ ఎక్కువ ఉత్పత్తి అవుతుంది లేదా పాల ఉత్పత్తి కానీ అధికంగా ఉత్పత్తి అవుతుంది. ఈ ఆమ్లాలు ఏ ఆహారం ఇస్తే ఏ విధంగా ఉత్పత్తి అవుతాయో తెలుసుకుందాం. పశువులకు కనుక ఎండుగ్రాసాలు మరియు పచ్చిగ్రాసాలు కనుక అధికంగా ఇస్తూ ఉన్నట్లయితే ఎసిటిక్ యాసిడ్ అనే ఆమ్లము అధికంగా ఉత్పత్తి అవుతుంది. ఈ

మలము వెన్న శాతం పెంచడానికి దోహదపడుతుంది. కావున ఆ పశువు ఇచ్చే పాలలో వెన్న శాతం అధికంగా ఉంటుంది. అదే మీరు గనక పశువులకి దానా గనక అధికంగా ఇస్తూ ఉన్నట్లయితే ఈ దానాలో వలన ప్రొపియోనిక్ యాసిడ్ అనే ఆమ్లం ఎక్కువగాను ఎసిడిక్ యాసిడ్ అనే ఆమ్లము తక్కువగాను ఉత్పత్తి అవుతుంది. కావున ఎక్కువ దానా ఇచ్చే పశువుల్లో పాల ఉత్పత్తి పెరుగుతుంది, కానీ పాలలో వెన్న శాతము తగ్గుతూ ఉంటుంది. కావున పశువుకి ఇచ్చే ఆహారంలో దానాతో పాటు పీచు పదార్థాలు కూడా సమతుల్యంగా ఉంటేనే పాలలో వెన్న శాతం అనేది సాధారణంగా ఉంటుంది, లేనిచో వెన్న శాతం తగ్గే అవకాశం ఉంటుంది. కావున పాల గిట్టుబాటు ధర రావాలి అంటే పాలలో వెన్న శాతం మరియు ఎస్ఎన్ఎఫ్ అనేది సరిగ్గా ఉండాలి. దీన్ని మెయింటైన్ చేయాలి అంటే పశువుకి ఇచ్చే ఆహారంలో పశుగ్రాసాలు మరియు దానా నిష్పత్తి సరైన రీతిలో ఉండాలి. అనగా పశువులకు ఇచ్చే ఆహారంలో 60% పశుగ్రాసాలు 40% దానా దినుసులు కనుక ఉన్నట్లయితే పాలలో వెన్న శాతం మరియు ఎస్ఎన్ఎఫ్ అనేది సాధారణంగా ఉంటుంది. అంతేకాకుండా ఇంకొక ముఖ్యమైన విషయం మనం ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏంటంటే పశుగ్రాసాలు ఇస్తే వెన్న శాతం పెరుగుతుంది అని చెప్పేసి మనం చెప్పుకున్నాం. కానీ వర్షాకాలంలో మనకి రసభరిత పశుగ్రాసాలు అనగా ఎక్కువ నీరు శాతం కలిగిన పశుగ్రాసాలు అందుబాటులో ఉంటాయి. దానివల్ల మనం ఏం చేస్తామంటే ఎండుగడ్డి ఇవ్వకుండా ఈ పశుగ్రాసాలను మాత్రమే అధికంగా ఇస్తూ ఉంటాం. ఇటువంటి పశువుల్లో కూడా వెన్న శాతం తగ్గుతుంది. కావున ఇటువంటి ఆవులు కానీ గేదెలలో సుమారుగా 3 నుంచి 5 కేజీల ఎండుగడ్డి ఖచ్చితంగా ఇవ్వాలి. దానివలన ఈ ఎండుగడ్డి అనేది ప్రధానంగా వెన్న శాతం అనేది పెంపొందించడానికి దోహదం చేస్తుంది. ఈ విషయం మీరు ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. తరువాతకు వచ్చేసరికి మనం పశుగ్రాసాలను మేపేటప్పుడు సాధారణంగా మనం పశుగ్రాసాల యొక్క వృధాని అరికట్టడం కోసం చాఫ్ కట్టర్స్ తోటి చిన్న చిన్న ముక్కలుగా కత్తిరించి ఇస్తూ ఉంటాము. ఈ చాఫ్ కట్టర్స్తో చిన్న చిన్న ముక్కలుగా కత్తిరించి ఇచ్చేటప్పుడు కనుక మీరు కనుక జాగ్రత్తలు తీసుకోకపోతే దానివల్ల కూడా ఈ పీచు పదార్థాలు సరిగా అరుగుదలకు నోచుకోకుండా ఈ వెన్న శాతం అనేది తగ్గుతుంది. సో మనం కత్తిరించేటప్పుడు పశుగ్రాసాల యొక్క పొడవు కనీసం 2 నుంచి 3 అంగుళాల పొడవు కనుక ఉన్నట్లయితే ఆ పశుగ్రాసాలని పశువు తీసుకునేటప్పుడు సరిగ్గా నములుతుంది. దానివలన లాలాజల ఉత్పత్తి పెరిగి ఆహారం అరలపట్టలోకి వెళ్ళిన తర్వాత పీచు పదార్థాలు సరిగా జీర్ణమయ్యి వెన్న శాతానికి కావలసిన ఎసిటిక్ ఆమ్లం అనే ఆమ్లం ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. దానివలన వెన్న శాతం కూడా పెరుగుతుంది. నెక్స్ట్ మనం దానాకి వచ్చినట్లయితే దానా దినుసులు కనుక మనం పిండిగా కొట్టి ఇచ్చినట్లయితే అది అరలపట్టులోకి వెళ్ళిన తర్వాత ఆమ్లజనిత అజీర్తిని కాజ్ చేస్తుంది. సో దానివల్ల ఏమవుతుందంటే వెన్న శాతము తగ్గుతుంది, వెన్నకాని ఘన పదార్థాల శాతం కూడా తగ్గుతుంది. అందువలన మనం దానా దినుసులను ఇచ్చేటప్పుడు కూడా మరీ పిండిగా కాకుండా చిన్న చిన్న ముక్కలుగా 3 నుంచి 5 మిల్లీమీటర్లు ముక్కలుగా గనక పొడిగా కొట్టినట్టు అది ఇచ్చినట్లయితే పాలలో వెన్న శాతము మరియు ఎస్ఎన్ఎఫ్ శాతం అనేది సాధారణంగా మెయింటైన్ అవుతుంది. అదేవిధంగా మనము దానా పచ్చిగడ్డి ఇచ్చే పద్ధతిని కూడా మనం మార్చుకోవాలన్నమాట. మనము దానాని పచ్చిగడ్డి లేదా ఎండుగడ్డి ఇచ్చిన 2 గంటల తర్వాత కనుక ఇచ్చినట్లయితే ఆమ్లజనిత అజీర్తి అనేది రాకుండా దానాలో ఉండే పోషకాలు పశుగ్రాసాల్లో ఉండే పోషకాలు సమర్థవంతంగా ఉపయోగించుకొని పశు ఎస్ఎన్ఎఫ్ మరియు వెన్న శాతం అనేది పెరుగుతుంది. అంతేకాకుండా సాధారణంగా రైతులు అవలంబించే ఇంకొక పద్ధతి ఏంటంటే పశుగ్రాసాలని మరియు దానాన్ని తడిపి ఇవ్వటం. సో ఇది అనేది మంచి పద్ధతి కాదు. తడిపి ఇచ్చినట్టయితే లాలాజల ఉత్పత్తి తగ్గి పశువులో ఆమ్లజనిత అజీర్తి వస్తుంది. సో దీనివల్ల వెన్న శాతము తగ్గుతుంది మరియు ఎస్ఎన్ఎఫ్ శాతం కూడా తగ్గే అవకాశం ఉంటుంది. కావున తడిపి ఇవ్వకుండా దాన్ని విడివిడిగా పొడిగానే ఇవ్వటం అనేది ఉత్తమం. లేనిచో కొంచెం నీళ్లు మాత్రమే చల్లాలి. ఇంకొక విషయం వచ్చేసి అధిక పాల దిగుబడి ఇచ్చే పశువుల గురించి. సో అధిక పాల దిగుబడి ఇచ్చే పశువులకు మనం సాధారణంగా దానాని ఎక్కువగా ఇస్తూ ఉంటాం. సో దానాని కనుక అధికంగా ఇచ్చినట్లయితే దాని వలన సాధారణంగా ఆమ్లజనిత జీర్తి అనేది ఎక్కువగా వస్తుంది. కావున మనము దానా ఇచ్చేటప్పుడు ఒకేసారి కాకుండా కనీసం 2 నుంచి 3 సార్లు ఇవ్వాలి. అంతేకాకుండా ఇటువంటి ఎక్కువ దానా ఇచ్చే పశువులకి సోడా ఉప్పు అనగా మనం సోడా బైకార్బోనేట్ అంటాం, బట్టల సోడా అని కూడా అంటాము. ఇది సాధారణంగా బయట షాపుల్లో కూడా దొరుకుతూ ఉంటుంది. దీన్ని రోజుకి 100 నుంచి 150 గ్రాములు కనుక ఇచ్చినట్లయితే ఈ ఆమ్లజనిత అజీర్తి అనేది తగ్గి దానాలో ఉండే పోషకాలని పశువులు సమర్థవంతంగా ఉపయోగించుకుంటాయి. ఇవి పాడి పశువుల్లో వెన్న శాతం తగ్గడానికి గల ప్రధాన కారణాలు.

ఇప్పుడు వెన్నకాని ఘనపదార్థాల శాతం తగ్గడానికి గల కారణాల గురించి తెలుసుకుందాం. వెన్నకాని ఘనపదార్థాల్లో ప్రధానమైనవి షుగర్స్ అనగా లాక్టోజ్ అనే షుగరు, మాంసకృత్తులు, కాల్షియము, ఫాస్ఫరస్. ఇవి వెన్నకాని ఘనపదార్థాల్లో ప్రధానంగా ఉంటాయి. సో ఇవి వీటి యొక్క పాలల్లో వీటి యొక్క శాతం అనేది మనం పశువుకిచ్చే ఆహారం మీద ప్రధానంగా ఆధారపడి ఉంటుంది. పశువుకి ఇచ్చే ఆహారంలో శక్తినిచ్చే పదార్థాలు కానీ మాంసకృత్తులు కానీ ఖనిజ లవణాలు కనుక తక్కువగా ఉన్నట్లయితే పాడి పశువు ఉత్పత్తి చేసే పాలల్లో ఈ వెన్నకాని ఘన పదార్థాలు ఉన్నటువంటి ఎస్ఎన్ఎఫ్ శాతం అనేది తక్కువగా ఉంటుంది. కావున మనము పోషణలో సరైన మెలకువలు పాటించాలి. సాధారణంగా ఇంతకుముందు చెప్పినట్లుగా పశువు ఈనిన మొదటి 3 నెలల్లో ఎస్ఎన్ఎఫ్ శాతము, వెన్న శాతము తక్కువగా ఉంటుంది. దీనికి గల ప్రధాన కారణం ఏమిటి అంటే పశువులు వాటి అవసరాలకు కావలసిన మేతని తీసుకోలేవు. అందువల్ల ఏమవుతుందంటే పశువు యొక్క శరీరం విచ్ఛిన్నమయ్యి పాలు, వెన్న శాతం పెరగటానికి దోహదం చేస్తాయి. ఈ విచ్ఛిన్న ప్రక్రియ అనేది ఎక్కువగా జరుగుతూ ఉన్నట్లయితే పశువు వెన్న శాతము, ఎస్ఎన్ఎఫ్ శాతం అనేది అంతగా పెరగటానికి దోహదపడవు. ఎందుకంటే పశువు అనేది క్రమక్రమేణా వ్యాధికి లోనవుతుంది, జీర్ణ సంబంధిత వ్యాధులకు లోనవటం వల్ల వీటి యొక్క వెన్న శాతము మరియు ఎస్ఎన్ఎఫ్ శాతము తగ్గుతూ ఉంటుంది. కావున ఈ ప్రాబ్లం కనుక మనము నివారించాలి అంటే పశువు ఈనటానికి 1-2 నెలల ముందు నుంచే మనం పశువు మీద శ్రద్ధ వహించాలి. అనగా పశువు ఈనటానికి సుమారుగా 1-2 నెలల ముందుగానే దానికి తగినంత గ్రాసాలు ఇవ్వాలి. తగినంత గ్రాసాలు ఇచ్చినట్లయితే ఏమవుతుందంటే పశువు దానికి కావలసిన గడ్డిని తీసుకోవటం వల్ల దాని యొక్క అరల పొట్ట యొక్క సామర్థ్యం పెరుగుతుంది. సో దానివల్ల ఏమవుతుందంటే పశువు ఈనిన తర్వాత ఎక్కువ ఆహారం తీసుకునే అవకాశం ఉంటుంది. ఇంకొకటి దాణా. ఈ దాణా అనేది మనం పాడి పశువులు ఈనిన తర్వాత ఏదైతే దాణా ఇవ్వాలి అనుకుంటామో ఆ దాణాని పాడి పశువు ఈనటానికి 15 రోజుల ముందు నుంచే క్రమేణా కొంచెం పెంచుకుంటూ వెళ్ళిపోవాలి. సో దానివల్ల ఏమవుతుంది అంటే సో ఈనిన తర్వాత మనం ఇచ్చే దానాకి పాడి పశువుల యొక్క అరల పొట్టలో ఉండే సూక్ష్మ క్రిములు అలవాటు పడతాయి. సో దానివలన జీర్ణ సంబంధిత వ్యాధులు అనేవి రాకుండా పాలలో వెన్న శాతము మరియు ఎస్ఎన్ఎఫ్ శాతము, అదేవిధంగా పాల ఉత్పత్తి కూడా పెరుగుతుంది. ఇంకొకటి దానా తయారు చేసుకునేటప్పుడు దానాలో రకరకాల పదార్థాలు ఉంటాయి. దానిలో తవుడు ఒకటి కామన్ సాధారణంగా వాడతాము. దానితో పాటుగా శక్తినిచ్చే పదార్థాలు అనేటువంటి జొన్నలు, మొక్కజొన్నలు వాడతాము. అలాగనే ఒక మాంసకృత్తులు కలిగినటువంటి చెక్కలైనటువంటి వేరుశనగ చెక్క కానీ, ప్రత్తి చెక్క కానీ, సన్ ప్రొద్దుతిరుగుడు చెక్క కానీ వాడుతూ ఉంటాం. సో ఇటువంటి వాడేటప్పుడు వీటిలో నూనె తీసిన చెక్క అనేది కనీసము 30% కనుక ఉన్నట్లయితే ఎస్ఎన్ఎఫ్ శాతం పెరుగుతూ ఉంటుంది. ఎందుకనగా ఎస్ఎన్ఎఫ్ శాతం తగ్గడానికి గల ప్రధాన కారణాలలో దానికి శక్తినిచ్చే పదార్థాలు, మాంసకృత్తులు పశువుకి సరిపడా అందకపోవడం. సో మనం ఈ చెక్కను కనుక అందిస్తూ ఉన్నట్లయితే ఈ చెక్కలో శక్తినిచ్చే పదార్థం అనేటువంటి ఫ్యాట్ ఉంటుంది, అదేవిధంగా మాంసకృత్తులు అధికంగా ఉంటాయి. సో కావున పాలలో వెన్న శాతం పెరగటానికి ఈ చెక్కలు అనేవి దోహదం చేస్తాయి. ఇంకొకటి వచ్చేసి ఖనిజ లవణ మిశ్రమం. సాధారణంగా పశువులకి ఖనిజ లవణ మిశ్రమం కొంతమంది మాత్రమే ఇస్తూ ఉంటారు, ఇచ్చినా సరే చాలీ చాలనంతా ఇస్తూ ఉంటారు. కావున పాడి పశువులకు, మరీ ముఖ్యంగా పాడి పశువులకు రోజుకి 50 నుంచి 100 గ్రాముల ఖనిజ లవణ మిశ్రమం ఇవ్వాలి. లేనిచో పాలలో కాల్షియం శాతం తగ్గుతుంది, అదేవిధంగా ఫాస్ఫరస్ శాతము తగ్గి పాలలో ఎస్ఎన్ఎఫ్ శాతం అనగా వెన్నకాని ఘన పదార్థాల శాతం తగ్గుతుంది. దానివలన గిట్టుబాటు ధర రాదు. మనం కనుక సాధారణంగా చూసుకున్నట్లయితే మన పాడి పశువుల్లో 100% ఆవులు, గేదెలు సుమారుగా వాటికి కావలసిన కాల్షియము, ఫాస్ఫరం కంటే 50% తక్కువగా తీసుకుంటూ ఉన్నాయి అన్ని రకాల పాడి పశువులు. ఇది ఒక రీసెర్చ్లో తెలిసిన విషయము. సో కావున పాడి పశువులకి ఖచ్చితంగా మనము మినరల్ మిక్చర్ అనగా ఎముకల పొడి, ఖనిజ లవణ మిశ్రమాన్ని ఖచ్చితంగా అందించాలి. ఇంకా కొన్ని యాజమాన్య పద్ధతుల గురించి తెలుసుకుందాం. సాధారణంగా కొన్ని యాజమాన్య పద్ధతులు రైతులు అవలంబిస్తూ ఉంటారు, కొంతమంది రైతులు వీటిని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. వీటిని కనుక పాటించినట్లయితే పాలలో ఫ్యాట్స్ మరియు ఎస్ఎన్ఎఫ్ శాతం పెరుగుతూ ఉంటుంది. ప్రతిరోజు ఒకేసారి ఒకే టైంలో పాలను పితుకుతూ ఉండాలి. పాలు పితికే వ్యవధి కనీసము 12 గంటలు ఉండేటట్లు చూసుకోవాలి. అది ఒకటి. నెక్స్ట్ వచ్చేసి పాలు పితికే వ్యక్తి ప్రతిసారి మారకూడదు, ఒకే అతను ఉండాలి. అంతేవిధంగా పాలు పితికేటప్పుడు

ఇప్పుడు ఉండే వాతావరణ పరిస్థితులు సక్రమంగా అంటే ఎటువంటి డిస్ట్రాక్షన్ లేకుండా ఆహ్లాదకరంగా ఉండేటట్లు చూసుకోవాలి. ఇంకొకటి వచ్చేసి చల్లని వాతావరణంలో పాలిచ్చే పశువుల్లో వెన్న శాతం ఎస్ఎన్ఎఫ్ అధికంగాను, వేడి వాతావరణంలో పెరిగే పశువుల్లో వెన్న శాతం ఎస్ఎన్ఎఫ్ శాతం తక్కువగాను ఉంటుంది. కావున వేసవి కాలంలో ఎక్కువగా కనుక ఉన్నట్లయితే పాడి పశువులకి చల్లటి నీళ్లు అందుబాటులో ఉంచాలి. అదేవిధంగా పాడి పశువుల మీద ఎండ వేడి అధికంగా ఉన్నప్పుడు నీళ్లు చల్లుతూ ఉన్నట్లయితే వాటి యొక్క కూలింగ్ ఎఫెక్ట్ వల్ల కొంచెం పాలలో వెన్న శాతం అనేది మరియు ఎస్ఎన్ఎఫ్

0: ఉంచాలి. అదేవిధంగా పాడి పశువుల మీద ఎండ వేడి అధికంగా ఉన్నప్పుడు నీళ్లు చల్లుతూ ఉన్నట్లయితే వాటి యొక్క కూలింగ్ ఎఫెక్ట్ వల్ల కొంచెం పాలలో వెన్న శాతం అనేది మరియు ఎస్ఎన్ఎఫ్ శాతం అనేది మెయింటైన్ అవుతూ ఉంటుంది. అదేవిధంగా ముందు పాలలో వెన్న శాతం తక్కువగా ఉంటుంది, వెనక పాలలో వెన్న శాతం ఎక్కువగా ఉంటుంది. కావున ముందు పాలని దూడకు వదిలేసి వెనక పాలను మనం పిండుకున్నట్లయితే వెన్న శాతం ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా మరీ వెన్న శాతము ఎస్ఎన్ఎఫ్ శాతం మరీ తక్కువగా ఉన్నట్లయితే పాడి పశువు నీరు ఇవ్వటం అనేది పాలు పెత్తకటానికి 2 గంటల ముందు నుంచి ఆపినట్లయితే ఈ ప్రాబ్లమ్ని కొంతవరకు నివారించవచ్చు. ఇది గుర్తుంచుకోండి. దీనివల్ల పాల ఉత్పత్తి కొంతమేర తగ్గే అవకాశం ఉంటుంది, ఇది గుర్తుంచుకోవాలి మీరు. కానీ పాలలో వెన్న శాతం ఎస్ఎన్ఎఫ్ శాతం కనుక మరీ తక్కువగా ఉన్నట్లయితే పాలు పెత్తకటానికి 2 గంటల ముందు నుంచి పశువుకి నీళ్ళు ఇవ్వటం ఆపినట్లయితే వెన్న శాతం అనేది ఎస్ఎన్ఎఫ్ శాతం కొంచెం పెరిగే అవకాశం ఉంటుంది, కానీ పాల ఉత్పత్తి మాత్రం కొంచెం తగ్గుతుంది. ఈ విధంగా పైన చెప్పిన అనేక రకాలమైన ఈ పాడి పశువుల్లో వెన్న శాతం ఎస్ఎన్ఎఫ్ శాతం మారటానికి అనేక రకమైన కారకాలు ఉంటున్నాయి. కాబట్టి ఆ వాటిని కనుక మీరు పాటిస్తూ ఉన్నట్లయితే పాలలో వెన్న శాతం మరియు ఎస్ఎన్ఎఫ్ శాతం పెరిగి మనకి పాడి పశువులకి గిట్టుబాటు ధర లభిస్తుంది. సో మనం ఇప్పుడు చెప్పుకున్న వాటిలో ప్రధానమైన అంశాలు ఏమిటంటే పాడి పశువుకి కావలసిన ఎండుగడ్డి సక్రమంగా ఇవ్వాలి, అనగా కనీసం 3 నుంచి 5 కేజీల ఎండు మేత ఖచ్చితంగా అందించాలి. సో దీనివల్ల ఏమవుతుందంటే వెన్న శాతం పెరుగుతుంది. ఇంకొకటి ఎస్ఎన్ఎఫ్ శాతం తగ్గుతాం. సో దీన్ని తగ్గకుండా ఉండాలి అంటే పాడి పశువు ఈనటానికి 2 నెలల ముందు నుంచే దాని పోషణ మీద సరైన శ్రద్ధ వహిస్తూ ఇంతకుముందు చెప్పినట్లుగా పశుగ్రాసాలని దానాన్ని మేపుకుంటూ ఉండాలి. ఇంక మూడోది వచ్చేసి పశుగ్రాసాలు. పశుగ్రాసాల్లో ఒకే రకం పశుగ్రాసం అంటే హైబ్రిడ్ నేపరి మీద సాధారణంగా ఎక్కువగా ఆధారపడుతూ ఉంటుంది. ఈ హైబ్రిడ్ నేపరి అనే పశుగ్రాసం కాకుండా దానితో పాటుగా మొక్కజొన్న పశుగ్రాసము, అదేవిధంగా కొంతవరకు పప్పుజాతి పశుగ్రాసాలని వాడుకున్నట్లయితే పాలలో ఎస్ఎన్ఎఫ్ శాతం అనేది ఫ్యాట్ శాతం అనేది పెరిగే అవకాశం ఉంటుంది. అదేవిధంగా వెన్న శాతము మరియు ఎస్ఎన్ఎఫ్ శాతం మరీ ముఖ్యంగా ఎస్ఎన్ఎఫ్ శాతం కనుక తక్కువగా ఉన్నట్లయితే ఆ పశువులకి నూనె తీసిన చెక్కలైనటువంటి పత్తి గింజల చెక్క, వేరుశనగ చెక్క ఇటువంటివి కనుక అందించినట్లయితే ఎస్ఎన్ఎఫ్ శాతం పెరిగే అవకాశం ఉంది. అదేవిధంగా పశుగ్రాసాలను కత్తిరించేటప్పుడు కనీసం పొడవు ఉండే విధంగా చూసుకుంటూ ఉండాలి. దానా నిష్పత్తి, పశుగ్రాసాల నిష్పత్తి సరిగ్గా మెయింటైన్ చేస్తూ ఉండాలి, అనగా పశుగ్రాసాలు 60%, దానా నిష్పత్తి 40% ఉంచుకుంటూ ఉండాలి. ప్రతిరోజు ప్రతి పశువుకి ఖనిజ లవణ మిశ్రమం సుమారుగా 100 నుంచి 50 నుంచి 100 గ్రాములు ఇస్తూ ఉండాలి. ఇవన్నీ చేసినప్పటికీ పాడి పశువుల్లో ఇంకా గనక వెన్న శాతం ఎస్ఎన్ఎఫ్ శాతం పెరగకపోయినట్లయితే మార్కెట్లో బైపాస్ ఫ్యాట్స్, బైపాస్ ప్రోటీన్స్ అనేవి కొన్ని అందుబాటులో ఉన్నవి. సో వాటిని కనుక మీరు కొనుక్కొని రోజుకి 100 నుంచి 200 గ్రాములు కనుక వాడుతూ ఉన్నట్లయితే పాలలో వెన్న శాతం మరియు ఎస్ఎన్ఎఫ్ శాతం పెరుగుతుంది. ధన్యవాదాలు.
1: మీరు ఇంతవరకు పల్లె సీమలు వ్యవసాయదారుల కార్యక్రమంలో పాలల్లో వెన్న మరియు వెన్న కాని ఘన పదార్థాల శాతం పెంపొందించుటకు పోషణలో మెలకువల గురించి తిరుపతి శ్రీ వెంకటేశ్వర పశు వైద్య విశ్వవిద్యాలయం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్లు గారి ప్రసంగం విన్నారు.

0: మీరు ఇంతవరకు పల్లె సీమలు వ్యవసాయదారుల కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహిట్స్పై మీరు వింటున్నారు తిరుపతి ఎఫ్ఎం కార్యక్రమాలు. నీలంలో సమయం 7:45 కావస్తోంది. ప్రకటించిన కార్యక్రమం హైదరాబాద్ కేంద్రం నుండి రిలే ప్రసారమవుతుంది.
1: భారత శీర్షికన ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ MeTY సమన్వయంతో నిర్వహించబడుతున్న కేంద్ర ప్రభుత్వ పథకం డిజిటల్ ఇండియా, ఈ అంశం గురించి సీనియర్ జర్నలిస్ట్ ఎం నాగేంద్ర వరప్రసాద్ గారి ప్రసంగం.
2: ఆధునిక సాంకేతిక యుగంలో భారతదేశాన్ని అగ్రభాగాన నిలబెట్టడంతో పాటు అభివృద్ధి ఫలాలను అన్ని వర్గాల ప్రజలకు అందించే ప్రధాన లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న డిజిటల్ ఇండియా కార్యక్రమం ఫలితాల దిశలో ముందుకు సాగుతోంది. కంప్యూటర్ సాంకేతికతతో అనుసంధానమైన అంశాలను క్రోడీకరించడమే డిజిటల్ ప్రక్రియ అంటారు. ప్రభుత్వం అందించే సేవలన్నింటినీ సాంకేతికత ద్వారా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడమే డిజిటల్ ఇండియా ప్రధాన లక్ష్యం. దశాబ్ద కాలం క్రితం 2015 భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ డిజిటల్ ఇండియాని ప్రారంభించి దీన్ని అవసరాన్ని లక్ష్యాలను ప్రజలకు వివరించినప్పుడు ఇదో సాధారణ కార్యక్రమంగా భావించినప్పటికీ ప్రస్తుతం అత్యంత కీలకంగా మారడం విశేషం. కేవలం చదవడం రాయడం మాత్రమే అక్షరాస్యతగా భావించే రోజుల నుంచి డిజిటల్ అక్షరాస్యత దిశగా కార్యక్రమాలను కేంద్ర ప్రభుత్వం వేగవంతం చేసింది. దేశంలోని ప్రతి ఒక్కరూ తమకు కావలసిన ప్రభుత్వ సేవలన్నింటినీ అధునాతన సాంకేతిక పరిజ్ఞానం ద్వారా పొందేందుకు యత్నిస్తున్నారంటే అది డిజిటల్ ఇండియా అమలులో భాగమే. భారతదేశం జనాభా 148 కోట్లు, అంటే ప్రపంచ జనాభాలో ఇది 17.8% అన్నమాట. కేంద్ర ప్రభుత్వ లెక్కల ప్రకారం జనాభా అభివృద్ధి రేటు 0.86% నుంచి 0.87% వార్షికంగా పెరుగుతోంది. ఇందులో యువత కూడా భారీగా పెరుగుతున్నారు. దేశంలోని పట్టణ ప్రాంతాల్లో 37.6% మంది నివసిస్తుంటే మిగిలిన వారంతా గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్నారు. వీరంతా దేశంలోని 28 రాష్ట్రాలు 8 కేంద్రపాలిత ప్రాంతాల్లో నివాసం ఉంటున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఈ వాస్తవ గణాంకాలను పరిగణనలోకి తీసుకున్న కేంద్ర ప్రభుత్వం 53 కేంద్ర మంత్రిత్వ శాఖల పరిధిలో పనిచేస్తున్న 93 ముఖ్య ప్రభుత్వ విభాగాలు అందించే సేవలను జనబాహుళ్య వర్గాలకు, దిగువ తరగతి ఆదాయ వర్గాలకు అందించాలన్న లక్ష్యాన్ని పెట్టుకుని పనిచేస్తోంది. ఇందుకోసం డిజిటల్ ఇండియాను ప్రారంభించిన కేంద్ర ప్రభుత్వం 9 కీలకాంశాలను గుర్తించింది. ప్రజలందరికీ మొత్తం సమాచారాన్ని అందుబాటులోకి తీసుకురావటం, రహదారులన్నింటిపైన బ్రాడ్బ్యాండ్ సేవలు, ఈ గవర్నెన్స్ ద్వారా సాంకేతిక సేవల విస్తరణ, ప్రజలందరికీ మొబైల్ ఫోన్లను అందుబాటులోకి తీసుకురావటం, ప్రజలందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలను తెలియపరిచి వాటిని వినియోగించుకునేలా చేయడం, అరచేతిలో సమాచారం వెల్లువ, ఈ క్రాంతి పథకం కింద ఎలక్ట్రానిక్ సేవలు, దేశవాళీ ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు, ఉద్యోగ కల్పన, ఐటీ రంగంలో ఉద్యోగావకాశాల విస్తరణ, ఇతర కార్యక్రమాలు డిజిటల్ ఇండియా అమలులో ఉన్నాయి. గత 10 ఏళ్లకు పైగా డిజిటల్ ఇండియా విస్తృత కార్యక్రమాలను చేపట్టడంతో అనూహ్యమైన సాంకేతిక మార్పులు వివిధ రంగాల్లో చోటు చేసుకున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వీయ పర్యవేక్షణలో ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో డిజిటల్ ఇండియా ఇప్పటివరకు సాధించిన లక్ష్యాలను గత పార్లమెంటు సమావేశాల వేదికగా కేంద్ర ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ సమర్పించారు. దేశంలోని వైద్యం, విద్య, ఆర్థిక, ఉద్యోగ, వృత్తి నైపుణ్య, వ్యవసాయ, వ్యాపార రంగాలలో డిజిటల్ ఇండియా తనదైన ముద్ర వేసినట్లు తాజా గణాంకాలు వెల్లడిస్తున్నాయి. దేశంలోని 215,000 గ్రామ పంచాయతీలకు భారత్ నెట్ ద్వారా సేవలు అందుతున్నాయి. వివిధ రంగాలు వృత్తులు నిర్వహించుకునే వారికి 500,000 సర్వీస్ సెంటర్లు ప్రత్యక్షంగా, పరోక్షంగా అందుబాటులోకి వచ్చాయి. ప్రధానమంత్రి దిశ పథకం కింద దేశంలోని 6 కోట్ల మంది గ్రామీణులు

డిజిటల్ అక్షరాస్యత సాధించగలగటం ప్రస్తావించదగ్గ విషయం. గ్రామీణ ప్రాంతాలలో 4.09 లక్షలకు పైగా వైఫై హాట్స్పాట్లు కూడా పీఎం వాణిజ్య కార్యక్రమం కింద ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చింది. ఆధునిక యుగంలో సాంకేతికతపై ఆధారపడ్డ మార్పు అనివార్యం కావడంతో డిజిటల్ ప్రాధాన్యత మరింతగా పెరిగింది. అన్ని విషయాలను కంప్యూటర్ లేదా ఫోన్ లేదా ఇంటర్నెట్లో చూడటం, సర్వీసులను పొందటం తప్పనిసరి అయింది. దీనికి కావలసిన బ్రాడ్బ్యాండ్ అవసరాలు కూడా అనూహ్యంగా పెరిగిపోయాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదేశించినట్లు డిజిటల్ ఇండియా లక్ష్య సాధన దిశగా ప్రగతి పథంలో కొనసాగుతోంది. ప్రస్తుతం దేశంలో 80.6 కోట్ల మంది ఇంటర్నెట్ వినియోగదారులు ఉన్నట్లు కొన్ని లెక్కలు తెలియజేస్తున్నప్పటికీ ఈ సంఖ్య 100కు పైగా దాటినట్లు అధికారిక సమాచారం కూడా ఉంది. అయితే ఇది 120 కోట్లకు చేరుకుంటుందని వ్యాపార వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇందులో వైర్లెస్ కనెక్షన్లు, వాటికి సంబంధించినటువంటి అంశాలు భారీగా ఉండటం మరొక కీలక అంశం. దేశం 5G కవరేజీలోకి వెళ్లిన తర్వాత డిజిటల్ ఉపకరణాలు ప్రజా జీవితంలో విడదీయరాని భాగమైనట్లు తెలంగాణ ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఓ కార్యక్రమంలో ఇటీవల ప్రస్తావించారు. దశాబ్ద కాలంలో డిజిటల్ ఇండియాలో భాగంగా సామాన్యులు, గృహిణులు, వ్యవసాయదారులు, ఇతర చేతి వృత్తి వ్యాపార నిపుణులు, విద్యార్థులు వీరందరికీ కూడా ఆశ్చర్యకరమైనటువంటి మేలు జరిగింది. అందరికీ కీలకమైనటువంటి ఆధార్ కార్డులను అందజేయడంలో ప్రభుత్వం సఫలమైంది. ఇప్పటివరకు 143 కోట్లు జారీ చేయగా మిగిలినవి పెండింగ్లో ఉన్నాయి. 2026 జనవరి వరకు ఉన్న సమాచారం ప్రకారం యూపీఐ ద్వారా 28.33 లక్షల కోట్ల రియల్ టైం లావాదేవీలు నమోదయ్యాయి. వ్యక్తులకు కావలసిన సమాచారాన్ని వ్యక్తిగత గోప్యత పాటిస్తూ నిల్వ చేసే వ్యక్తిగత సమాచారాన్ని డిజిటల్ యాప్లో భద్రపరుస్తున్నారు. ఇప్పటివరకు 62 కోట్ల మంది డిజీలాకర్లను వినియోగిస్తున్నారంటే ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. జాతీయ వ్యవసాయ మార్కెట్లో భాగంగా రైతులకు మార్కెట్ పరిజ్ఞానం పెరిగింది. మొబైల్ ఫోన్లలో, వాట్సాప్లలో చాటింగు, యూపీఐల ద్వారా క్రయ విక్రయాలు వ్యవసాయ రంగంపై తీవ్ర ప్రభావాన్ని చూపించాయి. ఈ ఏడాది జనవరి నాటికి 23 రాష్ట్రాలు, 4 కేంద్రపాలిత ప్రాంతాల్లో 1.79 కోటి లక్షల మంది రైతులు నేరుగా డిజిటల్ ఇండియా సేవలను వినియోగించుకున్నట్లు లెక్కలు తెలియజేస్తున్నాయి. ఇకపోతే సఖీ, దీనదయాళ్, అంత్యోదయ యోజన, ప్రధానమంత్రి గ్రామీణ ఆవాస్ యోజన, నేషనల్ సోషల్ అసిస్టెన్స్తో పాటు బీబీజీ రామ్జీ పథకం కింద నమోదైన కోట్లాది మంది లబ్ధిదారులు డిజిటల్ సేవలు పొందుతున్నారు. వీటితో పాటు డిజీలాకర్లలో 900 కోట్ల డాక్యుమెంట్లు నిక్షిప్తమయ్యాయి. 20.7 కోట్ల మహిళలు తాము తయారు చేసిన హస్త గృహ ఉత్పత్తులను నేరుగా ఈకామర్స్ ద్వారా వ్యాపారం నిర్వహిస్తున్నారు. ఇవి కాకుండా 3.59 లక్షల గ్రామాలకు కిసాన్ సారథి కింద సేవలు అందుతున్నాయి. డిజిటల్ ఇండియా కార్యక్రమం ద్వారానే ఇదంతా సాధ్యమైందంటే అతిశయోక్తి కాదు. దీక్ష, పోషణ్, మై భారత్ల కింద కోట్లాది మంది రిజిస్టర్ అయి సేవలు పొందడం గమనార్హం. ఉమాంగ్ వంటి యాప్లు కోట్లాది మంది ఉద్యోగులకు వరంగా మారాయి. ఇక రైలు, బస్సు, విమానం వంటి రవాణా సేవలకు డిజిటల్ ఇండియానే దోహదపడుతోంది. ఒకప్పుడు మొబైల్ ఫోన్ను విలాసవంతమైన సమాచార సాంకేతిక ఉపకరణంగా భావించేవారు. ఇప్పుడు ఒక ప్రధాన అవసరంగా అది మారిందని చెబుతున్నారు. పండ్లు, కూరగాయలు అమ్మే చిరు వ్యాపారుల నుంచి బంగారం అమ్మే విక్రేతల వరకు సెల్ ఫోన్ జీవితంలో ఒక భాగంగా మారినట్లు చెబుతున్నారు. ఇక విద్యాసంస్థలు, విద్యార్థులు తమ అడ్మిషన్లు, కొత్త కోర్సులకు డిజిటల్ సాంకేతికతపైనే ఎక్కువగా ఆధారపడుతున్నారు. బ్యాంకులలో ఒకప్పుడు డబ్బు లావాదేవీల కోసం కనిపించే భారీ క్యూలు ఇప్పుడు కనుమరుగవడానికి డిజిటల్ సాంకేతిక ప్రగతే కారణం. ఆసుపత్రులు, వైద్యులు, రోగ నిర్ధారణ సంస్థలు రోగుల వివరాలను, రోగ నిర్ధారణ పట్టికలను డిజిటల్ రూపంలో పంపడం, వాటిని ఫోన్లోనే తెలుసుకోవడం ఇప్పుడు సులభమైనటువంటి ప్రక్రియగా మారింది. యూపీఐ ద్వారా చెల్లింపులు, సోషల్ మీడియా మెసేజ్లు, ఈకామర్స్, ఆహార సరఫరా రంగాల్లో డిజిటల్ విప్లవం చోటు చేసుకుంది. భారతదేశంలో ప్రతి స్మార్ట్ మొబైల్ ఫోన్లో 33 నుంచి 50 వరకు యాప్లు డౌన్లోడ్ చేసుకునే వీలు ఉండటంతో స్టార్టప్ల వ్యాపార విస్తరణ అనూహ్యంగా పెరిగింది. డిజిటల్ ఇండియా కార్యక్రమానికి కేంద్ర ప్రభుత్వం 4,741 కోట్ల రూపాయలను బడ్జెట్లో ముందు కేటాయించిన తర్వాత మరింతగా పెంపొందించింది. ఈ అంశం చూస్తుంటే సాంకేతిక ప్రగతికి ప్రభుత్వం ఎంతలా కట్టుబడి ఉందో అర్థమవుతుంది. డిజిటల్ అక్షరాస్యత ద్వారా సమాజంలో సాంస్కృతిక, ఆధ్యాత్మిక, వారసత్వ, చరిత్రాత్మక మార్పులను కూడా కేంద్రం లక్ష్యంగా ఎంచుకుంది. మధ్య దళారుల ప్రమేయం లేకుండా పేదలు, మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించే దిశగా

0: డిజిటల్ అక్షరాస్యత ఉపయోగపడాలని ఆకాంక్షిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ విషయంలో అన్ని కార్యక్రమాలు మధ్యదళారుల ప్రమేయం లేకుండా పేదలు మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించే దిశగా డిజిటల్ అక్షరాస్యత ఉపయోగపడాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆశిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన డిజిటల్ ఇండియా కార్యక్రమం గ్రామీణ ప్రాంతాలతో పాటు ద్వితీయ తృతీయ శ్రేణి నగరాల్లో ఆశించిన మార్పు తీసుకురావడం హర్షణీయమని కూడా ప్రధానమంత్రి చెబుతున్నారు. గత 11 సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వం డిజిటల్ ఇండియా కార్యక్రమానికి వెచ్చిస్తున్న నిధులు, అధికార యంత్రాంగం చేస్తున్న కృషికి దేశంలోని ప్రతిష్టాత్మక ప్రైవేట్ సంస్థలు కూడా చేయూతనివ్వడం వల్లే పరిస్థితి మరింత మెరుగైంది. 2014-15లో జీబీ డేటా ఖరీదు 269 రూపాయల నుంచి ఇప్పుడు 2026 నాటికి అది కేవలం 7.09 రూపాయలకు తగ్గింది. అంటే 97% పైగానే తగ్గిందన్నమాట. గతంలో 358 కిలోమీటర్ల పరిధికే పరిమితమైన ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్ని 692,676 కిలోమీటర్ల పరిధికి అనూహ్యంగా పెంచారు. మొబైల్ కనెక్టివిటీ గ్రామీణ ప్రాంతంలో కూడా అనూహ్యంగా పెరిగింది. బ్రాడ్ బ్యాండ్ వినియోగదారులు భారీగా పెరిగారు. అంటే 400% దాకా పెరిగినట్లు లెక్కలు తెలియజేస్తున్నాయి. డిజిటల్ ఇండియాలో భాగంగా కార్యక్రమాల అభివృద్ధితో పాటు కొన్ని సవాళ్లు కూడా ప్రభుత్వానికి ఎదురవుతున్నాయి. వాటిని కూడా ప్రభుత్వం సమర్థంగా ఎదుర్కొంటోంది. డిజిటల్ లావాదేవీలకు సైబర్ నేరగాళ్ల ముప్పు ఉండటంతో ప్రభుత్వం, పోలీసులు, సమాచార వ్యవస్థల ద్వారా డిజిటల్ నేర నియంత్రణ కార్యక్రమాలు చేపట్టారు. డేటా ప్రైవసీతో పాటు భాషాపరమైన సమస్యలను సాంకేతికంగా అధిగమించే ప్రయత్నంలో భాగంగా ప్రభుత్వం గట్టి చర్యలు చేపట్టింది. ఏది ఏమైనప్పటికీ మొత్తంగా చూస్తే భారత జీడిపిలో 229-30 నాటికి డిజిటల్ ఎకానమీ భాగస్వామ్యం 20%కు పైగా పెరుగుతుందని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. దేశ పురోభివృద్ధికి డిజిటల్ ఇండియా మరింత కీలకం. అందుకు ప్రభుత్వం చేస్తున్న కృషితో పాటు ప్రజల క్రియాశీలక భాగస్వామ్యం కూడా అత్యంత కీలకంగా మారింది.
1: ఇంతవరకు వికసిత్ భారత్ శీర్షికన ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ MEIT సమన్వయంతో నిర్వహించబడుతున్న కేంద్ర ప్రభుత్వ పథకం డిజిటల్ ఇండియా ఈ అంశం గురించి సీనియర్ జర్నలిస్ట్ ఎం నాగేంద్ర వరప్రసాద్ గారి ప్రసంగం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.

0: back up.
1: ఆకాశవాణి తిరుపతి కేంద్రం. ఇప్పుడు వినండి చిత్రకుసుమాలు సినిమా పాటల కార్యక్రమంలో ముందుగా కొన్ని వాణిజ్య ప్రకటనలు.
2: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
3: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.

0: చిత్రకుసుమలు సినిమా పాటల కార్యక్రమంలో మనం విన్న ఈ పాట గుండెల్లో గోదారి చిత్రం నుండి ఇళయరాజా పాడిన చంద్రబోస్ గీతం. సంగీతం ఇళయరాజా.
1: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
2: ఆ చిహ్నం లేకపోతేనో?
1: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తుల పైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
3: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి. బిఏఎస్ మార్క్ ద్వారా వాస్తవం ఏమిటో తెలుసుకోండి.
4: బిఐఎస్, నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
5: జారీ చేయువారు బిఐఎస్ విజయవాడ బ్రాంచ్.
6: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
7: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.

0: చిత్రకుసుమాలు సినిమా పాటల కార్యక్రమంలో మనం విన్న ఈ పాట ఫిదా చిత్రం నుండి. రామ్ కి మధుప్రియ పాడిన సుద్దాల అశోక్ తేజ గీతం. సంగీతం శక్తికాంత్ కార్తిక్.
1: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
2: ఆ చిహ్నం లేకపోతేనో?
1: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తుల పైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
3: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి. బిఏఎస్ మార్క్ ద్వారా వాస్తవం ఏమిటో తెలుసుకోండి.
2: బిఐఎస్, నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
4: జారీ చేయువారు బిఐఎస్ విజయవాడ బ్రాంచ్.
5: జిఎల్టి జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణాషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన వజ్రాలు మరియు అనుకట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఎల్టి జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
6: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

0: ఈశ్వర్ చిత్రం నుండి ఉషా రాజేష్ గారు పాడిన సీతారామ శాస్త్రి గీతం విన్నాం. సంగీతం ఆర్పి పట్నాయక్.
1: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం. వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు. మరియు మరెన్నో ఆఫర్లు, నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
2: నాణ్యతలో రాజీ లేదు, ధరలో సాటి రాదు. నాణ్యతకు నమ్మకానికి మరో పేరు ప్రభుత్వ రంగ సంస్థ ఏపీ ఆయిల్ ఫెడరేషన్ వారి విశిష్ట ఉత్పాదనలు విజయ వంట నూనెలు.
3: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: నాణ్యతలో రాజీ లేదు, ధరలో సాటి రాదు. నాణ్యతకు నమ్మకానికి మరో పేరు ప్రభుత్వ రంగ సంస్థ ఏపీ ఆయిల్ ఫెడరేషన్ వారి విశిష్ట ఉత్పాదనలు.

చిత్రకుసుమాలు సినిమా పాటల కార్యక్రమంలో మనం విన్న ఈ పాట మా అన్నయ్య చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఉన్ని మీనన్, చిత్ర, సుజాత పాడిన శ్రీహర్ష గీతం, సంగీతం ఎస్ఏ రాజ్కుమార్.

0: దైవ చింతన, ఆధ్యాత్మికత, సద్భావన మన సొంతం చేసే కార్యక్రమాలు ఆకాశవాణి ప్రతినిత్యం ప్రసారం చేసే భక్తిరంజని సూక్తి ముక్తావళి. మీ అభిమాన ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎంలో భక్తిరంజని ప్రతిరోజు ఉదయం 6:10 సూక్తి ముక్తావళి ప్రతిరోజు ఉదయం 6:30 వినండి, విని తరించండి, మంచి ఆలోచనలకు ద్వారాలను తెరవండి.
1: మీరింతవరకు చిత్రకుసుమాలు కార్యక్రమంలో సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం, సమయం 8:30 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో వార్తలు వింటారు. విజయవాడ

ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది పీవీకేఎం లక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. భారత్ న్యూజిలాండ్ దేశాల మధ్య సంబంధాలను ప్రవాస భారతీయులు బలోపేతం చేస్తున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ మస్కట్లో ఒమన్ విదేశాంగ మంత్రి బదర్ బిన్ హమద్ అల్ బుసైదీతో సమావేశమై వివిధ అంశాలపై చర్చలు జరిపారు. ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ ప్రపంచంలోనే అతిపెద్ద డిజిటల్ ఆరోగ్య వ్యవస్థలలో ఒకటని కేంద్ర మంత్రి జేపీ నడ్డా అన్నారు. వెనిజులాలో ఇటీవల సంభవించిన భూకంపాల నేపథ్యంలో భారత్ అందించిన సహాయానికి ఆ దేశ తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్జ్ ధన్యవాదాలు తెలిపారు. వార్తల వివరాలు. భారత్ న్యూజిలాండ్ దేశాల మధ్య సంబంధాలను ప్రవాస భారతీయులు బలోపేతం చేస్తున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. 2 రోజుల న్యూజిలాండ్ పర్యటనలో భాగంగా ఆయన ఈరోజు ఆక్లాండ్ చేరుకున్నారు. న్యూజిలాండ్ ప్రధానమంత్రి క్రిస్టోఫర్ లక్సన్ విమానాశ్రయంలో మోదీకి ఘన స్వాగతం పలికారు. ఈ సాయంత్రం ఆక్లాండ్లో జరిగిన స్వాగత కార్యక్రమంలో ప్రధానమంత్రి మోదీ భారతదేశపు సాంస్కృతిక వారసత్వపు వేడుకలను వీక్షించారు. ఇవి పంజాబ్ తమిళనాడు సంస్కృతులను, కర్ణాటక హిందుస్థానీ శాస్త్రీయ సంగీత సమ్మేళనాన్ని, అలాగే వందేమాతరం గీతాన్ని ప్రదర్శించాయని ప్రధానమంత్రి సామాజిక మాధ్యమం పోస్టులో పేర్కొన్నారు. ప్రజలను ఏకం చేసే విశిష్ట శక్తి సంగీతానికి ఉందని, నేటి ప్రదర్శన భారత్ న్యూజిలాండ్ స్నేహంలోని ఆత్మీయతను, గాఢతను ప్రతిబింబించిందన్నారు. కాగా ఈ పర్యటన సందర్భంగా ఇరు దేశాల మధ్య వాణిజ్యం, పెట్టుబడులు, విద్య, సాంకేతికత, ప్రజల మధ్య సంబంధాలలో సహకారాన్ని బలోపేతం చేసే మార్గాలపై ఇద్దరు నాయకులు చర్చించనున్నారు. భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఒమన్ విదేశాంగ మంత్రి బదర్ బిన్ హమద్ అల్ బుసైదీతో మస్కట్లో ఈరోజు సమావేశమై ఇరు దేశాల మధ్య సహకారానికి సంబంధించిన వివిధ అంశాలపై చర్చలు జరిపారు. వాణిజ్యం, పెట్టుబడులు, అనుసంధానం, సముద్రయానం, సాంకేతికత, రక్షణ, సైబర్, ఏఐ రంగాలపై ప్రధానంగా చర్చలు జరిగాయని జయశంకర్ సామాజిక మాధ్యమం ద్వారా వెల్లడించారు. గల్ఫ్లోని తాజా పరిణామాలు, ఆ ప్రాంతంలో శాంతి స్థిరత్వాన్ని నెలకొల్పే ప్రయత్నాలపై కూడా ఇరువురు నాయకులు పరస్పరం అభిప్రాయాలను తెలియజేసుకున్నారు. ఈ చర్చలు భారత్ ఒమన్ల మధ్య ఉన్న వ్యూహాత్మక భాగస్వామ్యంలోని విశ్వాసాన్ని, బలాన్ని ప్రతిబింబిస్తున్నాయని జయశంకర్ ఉద్ఘాటించారు. ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ ఏబీడీఎంలో 94 కోట్ల ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య ఖాతా నంబర్లు నమోదు చేయబడ్డాయని, 105 కోట్ల ఆరోగ్య రికార్డులు అనుసంధానం జరిగిందని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన ఏబీడీఎం మిషన్ స్టీరింగ్ గ్రూప్ 3వ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఈ మిషన్ ప్రపంచంలోనే అతిపెద్ద డిజిటల్ ఆరోగ్య వ్యవస్థలలో ఒకటిగా నిలిచిందన్నారు. ఏబీడీఎం కింద ఒక పటిష్టమైన డిజిటల్ ఆరోగ్య సంరక్షణ, మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని పేర్కొంటూ, దేశవ్యాప్తంగా దీని వినియోగాన్ని గరిష్ట స్థాయికి పెంచడంపై దృష్టి సారించాలని సూచించారు. సార్వత్రిక ఆరోగ్య పరిరక్షణ వెసులుబాటు సాధించడానికి సాంకేతికత ఒక శక్తివంతమైన సాధనంగా కొనసాగాలని కేంద్ర మంత్రి సూచించారు. కాగా డిజిటల్ ఆరోగ్య వినియోగాన్ని విస్తృతం చేయడం, కృత్రిమ మేధతో సహా అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలను ఉపయోగించుకోవడం, సంస్థాగత

సామర్థ్యాలను బలోపేతం చేయడం మొదలైన అంశాలపై ఈ సమావేశంలో చర్చించారు. వెనిజులాలో ఇటీవల సంభవించిన భూకంపాల నేపథ్యంలో భారత ప్రభుత్వం ఆపరేషన్ అమిస్టాడ్ పేరిట ప్రారంభించిన సహాయ విపత్తు ప్రతిస్పందన మిషన్ విజయవంతంగా పూర్తయింది. ఈ సందర్భంగా భారత్ సకాలంలో అందించిన సహాయం, మద్దతు, సంఘీభావానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి వెనిజులా తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్జ్ ధన్యవాదాలు తెలిపారు. ఈ నెల 26వ తేదీన వైమానిక దళానికి చెందిన 2 C-17 గ్లోబ్ మాస్టర్ 3 విమానాలు పారాఫీల్డ్ హాస్పిటల్ యూనిట్కు చెందిన 41 మంది సభ్యుల బృందాన్ని వెనిజులాకు తీసుకువెళ్లాయని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. దేశ విద్యుత్ డిమాండ్లో 50% పైగా స్వచ్ఛ ఇంధనం ద్వారా తీర్చడం రెండవసారి జరిగిందని నూతన పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి అన్నారు. ఈ నెల 6వ తేదీన విద్యుత్ సరఫరాలో పునరుత్పాదక వనరుల వాటా 50.2% నమోదైందని ఆయన సామాజిక మాధ్యమ పోస్టులో ఈరోజు వెల్లడించారు. భారతదేశ స్వచ్ఛ ఇంధన వ్యవస్థ బలోపేతం అవుతోందని చెప్పడానికి ఇది ఒక నిదర్శనమని పేర్కొన్నారు.

శాతానికి పైగా స్వచ్ఛ ఇంధనం ద్వారా తీర్చడం రెండవసారి జరిగిందని నూతన పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి అన్నారు. ఈ నెల 6వ తేదీన విద్యుత్ సరఫరాలో పునరుత్పాదక వనరుల వాటా 50.2% నమోదైందని ఆయన సామాజిక మాధ్యమ పోస్టులో ఈరోజు వెల్లడించారు. భారతదేశ స్వచ్ఛ ఇంధన వ్యవస్థ బలోపేతం అవుతోందని చెప్పడానికి ఇది ఒక నిదర్శనమని పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతదేశం దృఢ సంకల్పంతో వేగంగా సుస్థిర వృద్ధిని కొనసాగిస్తోందని కేంద్ర మంత్రి తెలియజేశారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. అధిక ఆల్కహాల్ను కలిగి ఉన్న ఔషధ ఫార్ములేషన్ల నియంత్రణను పటిష్టం చేసే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం 1945 నాటి ఔషధ నిబంధనలను సవరించింది. ఈ మేరకు ఇథైల్ ఆల్కహాల్ను కలిగి ఉన్న ఫార్ములేషన్లకు లైసెన్సింగ్ అవసరాల నుండి ప్రస్తుతం ఉన్న మినహాయింపును కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తొలగించింది. 30 మిల్లీలీటర్ల కంటే అధిక పరిమాణంలో ప్రతి ఘన పరిమాణానికి 12% కంటే ఎక్కువ ఇథైల్ ఆల్కహాల్ను కలిగి ఉన్న అన్ని ఫార్ములేషన్లు ఇకపై షెడ్యూల్ కే కింద వాటికి అందించిన మినహాయింపు పరిధిలోకి రావని, అటువంటి ఉత్పత్తులు డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ యాక్ట్ 1940 కింద అవసరమైన లైసెన్సులను పొందవలసి ఉంటుందని మంత్రిత్వ శాఖ ఈరోజు ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ జోరమ్ అనియా యూనిసెఫ్ ఇండియా ప్రతినిధి సింధియా మెక్కాఫ్రే బృందంతో న్యూఢిల్లీలో ఈరోజు సమావేశమయ్యారు. బాలల కేంద్రీకృత అభివృద్ధి, పాఠశాల విద్య, మానవ అభివృద్ధి రంగాలలో సహకారాన్ని బలోపేతం చేసేందుకు ఉద్దేశించిన ఈ సమావేశంలో ఆకాంక్షిత జిల్లాలు, బ్లాకులలో సురక్షితమైన సమ్మిళిత అభ్యసనం, ప్రాథమిక అక్షరాస్యత, సంఖ్యాశాస్త్రం, ఉపాధ్యాయ విద్య, విద్యార్థుల సంక్షేమం, సైబర్ భద్రత, డిజిటల్ భద్రత వంటి అంశాలపై చర్చలు జరిపారు. ఈ సందర్భంగా బాలల సంక్షేమం, విద్యా ఫలితాలను మెరుగుపరచడంలో సాక్ష్యాధారిత విధాన రూపకల్పన, సామాజిక భాగస్వామ్యం, విపత్తులను తట్టుకునే సామర్థ్యం, మహిళా స్వయం సహాయక బృందాల పాత్రల ఆవశ్యకతను డాక్టర్ జోరమ్ అనియా వివరించారు. ఛత్తీస్గఢ్లోని బలోద్ జిల్లా గత సంవత్సర కాలంలో సుమారు 285,000 నీటి సంరక్షణ, ఇంకుడు గుంతల నిర్మాణాలను ఏర్పాటు చేసిందని కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ తెలిపింది. క్యాచ్ ది రెయిన్ ఉద్యమ వేగాన్ని కొనసాగించాలంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ కార్యక్రమంలో ఇచ్చిన పిలుపునకు స్పందిస్తూ జల్ సంచయ్ జన భాగీదారీ 2.0 కింద సామూహిక నీటి సంరక్షణకు ఇది గొప్ప ఉదాహరణగా నిలిచిందని పేర్కొంది. గ్రామ పంచాయతీలు, స్థానిక సంఘాలు, జిల్లా యంత్రాంగం భాగస్వామ్యంతో బలోద్ జిల్లా విస్తృత శ్రేణిలో వర్షపు నీటి సేకరణ, భూగర్భ జలాల సంరక్షణ కార్యక్రమాలను అమలు చేసింది. జల్ సంచయ్ జన భాగీదారీ 1.0 కింద ఈ జిల్లాకు 100,000కు పైగా నీటి సంరక్షణ నిర్మాణాలను ఏర్పాటు చేసి జాతీయ స్థాయిలో 3వ స్థానాన్ని, తూర్పు జోన్లో 1వ స్థానాన్ని కైవసం చేసుకుంది. పచ్చదనాన్ని విస్తరించేందుకు ఢిల్లీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మొక్కలు నాటే కార్యక్రమం పర్యావరణ పరిరక్షణ, సుస్థిర పట్టణాభివృద్ది దిశగా ఒక కీలక ముందడిగని కేంద్ర ఆయుష్ శాఖ మంత్రి ప్రతాప్ రావు జాదవ్ అన్నారు. ఈ మేరకు ఆయన ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖాగుప్తాకు లేఖ రాస్తూ 70,00,000కు పైగా వాతావరణ మార్పులను తట్టుకోగల చెట్లను నాటే ప్రతిపాదనను, 70కి పైగా జలాశయాల అభివృద్ధిని, దాదాపు 6,000 హెక్టార్ల భూమిని అటవీ ప్రాంతంగా నోటిఫై చేయడాన్ని ప్రశంసించారు. ఈ చర్యలు ఢిల్లీ పర్యావరణ భద్రతను బలోపేతం చేయడంతో పాటు పట్టణ గాలి నాణ్యతను మెరుగుపరుస్తాయని పేర్కొన్నారు. ప్రతిపాదిత 8 అడవులలో కనీసం 20% వాటాను ఔషధ మొక్కల జాతులకు కేటాయించాలని, లేదా ప్రత్యామ్నాయంగా కనీసం 2 అడవులను ప్రత్యేక ఔషధ మొక్కల అడవులుగా అభివృద్ధి చేయాలని ప్రతాప్ రావు జాదవ్ సూచించారు. అయోధ్యలోని రామమందిరంలో విరాళాల దుర్వినియోగంపై నిష్పక్షపాతంగా కాలపరిమితితో కూడిన విచారణ జరపాలని కోరుతూ దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు ఈ నెల 13వ తేదీన విచారించనుంది. రామమందిరానికి అందిన విరాళాల దుర్వినియోగం ఆరోపణల నేపథ్యంలో ఆలయ ట్రస్ట్ అభ్యర్థన మేరకు గత నెల 13న ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందం ఎస్ఐటీను ఏర్పాటు చేసింది. కాగా విరాళాల చోరీ ఆరోపణలకు సంబంధించి అరెస్టైన 8 మంది నిందితుల్లో 3 ఈ నెల 7వ తేదీన అయోధ్య కోర్టు ఒకరోజు పోలీసు రిమాండ్ మంజూరు చేసింది. గత నెల 29న స్థానిక కోర్టు ఆ 8 మంది నిందితులను 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి పంపింది. ఆకాశవాణి జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భారత్, న్యూజిలాండ్ దేశాల మధ్య సంబంధాలను ప్రవాస భారతీయులు బలోపేతం చేస్తారు.

0: చేస్తున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ మస్కట్లో ఒమన్ విదేశాంగ మంత్రి బదర్ బిన్ హమద్ అల్ బుసైదీతో సమావేశమై వివిధ అంశాలపై చర్చలు జరిపారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్పై మీరు వింటున్నారు తిరుపతి ఎఫ్ఎం కార్యక్రమాలు. నిలయంలో సమయం 8:40 దాటి 20 సెకండ్లు. ఇప్పుడు వినండి చిత్రకుసుమాలు సినిమా పాటల కార్యక్రమంలో ముందుగా ఈ పాట.

చిత్రకుసుమాలు సినిమా పాటల కార్యక్రమంలో మనం విన్న ఈ పాట జర్నీ చిత్రం నుండి. అనురాధ శ్రీరామ్ పాడిన సాహితీ గీతం, సంగీతం సత్య. ఇప్పుడు వినండి స్నేహం కోసం చిత్రం నుండి రాజేష్ పాడిన సీతారామ శాస్త్రి గీతం, సంగీతం ఎస్ఏ రాజ్కుమార్.

0: ఆకాశవాణి తిరుపతి కార్యక్రమాలను అమితంగా ఆదరిస్తున్న అభిమాన శ్రోతలకు మా కార్యక్రమాలపై మీ అభిప్రాయాలను వ్యక్తపరచడానికి సరైన వేదిక మా కేరాఫ్ ఆకాశవాణి.
1: మీ సలహాలు సూచనలతో కార్యక్రమాలను మరింత వినూత్నంగా అందించే ప్రయత్నం చేస్తుంది మీ ఆకాశవాణి.
0: ఆసక్తి గల శ్రోతలందరూ ప్రతి సోమవారం సాయంత్రం 6:30 ప్రసారమయ్యే కేరాఫ్ ఆకాశవాణి కార్యక్రమంలో తమ అమూల్యమైన అభిప్రాయాలను ఉత్తరాల ద్వారా అందించేందుకు సంప్రదించవలసిన మా చిరునామా
1: కేరాఫ్ ఆకాశవాణి, కేరాఫ్ స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి, అన్నమయ్య సర్కిల్, తిరుపతి 517501.
0: మా చిరునామా మరొకసారి, కేరాఫ్ ఆకాశవాణి, కేరాఫ్ స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి, అన్నమయ్య సర్కిల్, తిరుపతి 517501.
1: లేదా మా ఇమెయిల్ ఐడి aartptyletters@gmail.com.
0: ఇంకా మా వాట్సాప్ నెంబర్ 8772426605. ఈ నెంబర్ మీద కూడా మీ విలువైన సలహాలు సూచనలు అందించవచ్చు.
1: గుర్తుంచుకోండి, ఇకపై ప్రతి సోమవారం సాయంత్రం 6:30 శ్రోతల అభిప్రాయ మాలిక కేర్ ఆఫ్ ఆకాశవాణి.

మీరింతవరకు చిత్రకుసుమాలు కార్యక్రమంలో సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్పై మీరు వింటున్నారు తిరుపతి ఎఫ్ఎం కార్యక్రమాలు. నిలయంలో సమయం 9 గంటలు కావస్తోంది.

ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్ పై మీరు వింటున్నారు తిరుపతి ఎఫ్ఎం కార్యక్రమాలు. నిలయంలో సమయం 9:30 దాటి 30 సెకండ్లు. ఇప్పుడు వినండి ఏకచిత్ర గానం శీర్షికన వైకుంఠపాలి చిత్రం నుండి ఈ పాటలో.

0: మీరింతవరకు ఏకచిత్ర గానం శీర్షికన వైకుంఠపాలి చిత్రం నుండి పాటలు విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెట్స్పై మీరు వింటున్నారు తిరుపతి ఎఫ్ఎం కార్యక్రమాలు. నిలయంలో సమయం 10 గంటలు. ఇప్పుడు వినండి హలో ఆకాశవాణి. శ్రోతలు ఫోన్ ఇన్ ద్వారా కోరిన సినిమా పాటల కార్యక్రమం రికార్డింగ్ ఇప్పుడు విందాం.
1: హలో ఆకాశవాణి, టెలిఫోన్ ద్వారా శ్రోతలు కోరే సినిమా పాటల కార్యక్రమం రికార్డింగ్ ఇప్పుడు వింటారు. ఫస్ట్ కాలర్తో మాట్లాడదాం. హలో
2: హలో
1: హలో ఆకాశవాణి అండి.
2: నమస్కారం మేడం, నా పేరు శశికిరణ్.
1: శశికిరణ్ గారు బాగున్నారా?
2: బాగున్నారు మేడం.
1: ఏ ఊరండి మీది?
2: గుడిమల్లం విలేజ్ మేడం, తిరుపతి డిస్ట్రిక్ట్.
1: తిరుపతి జిల్లా గుడిమల్లం.
2: అవును మేడం.
1: ఓకే శశికిరణ్.
2: ఎస్ మేడం.
1: ఏం చేస్తుంటారు?
2: మేడం నేను ఫార్మింగ్ చేస్తుంటాను మేడం.
1: ఓకే, ఏమేం పంటలు?
2: వేరుశెనగ పంట, వరి, చెరుకు.
1: ఓ వెరీ నైస్ అండి. రేడియో ఏ టైంలో వింటారు?
2: మార్నింగ్ నుంచి 9-10 వింటాను మేడం, మళ్ళీ ఆ తర్వాత ఈవినింగ్ టైంలో కూడా వింటాను మేడం.
1: వెరీ గుడ్, వెరీ గుడ్. బాగుంటాయా మా కార్యక్రమాలు?
2: చాలా బాగుంటాయి మేడం.
1: ఎక్కువ బాగా నచ్చే కార్యక్రమం పేరు చెప్తారా?
2: ఈవినింగ్ టైంలో
1: కిసాన్ వాణి వింటారా?
2: వింటాం మేడం.
1: ఓకే
2: మేడం, మా నాన్నగారి దగ్గర ఇస్తాను, ఒకసారి మాట్లాడతారా మేడం?
1: మాట్లాడతాను అండి. హలో
2: హలో
1: హలో ఆకాశవాణి అండి, బాగున్నారండి?
2: బాగున్నా మేడం. మీ వాయిస్ విని చాలా ఏళ్ళుగా మేము ప్రయత్నిస్తానే ఉన్నాం మేడం.
1: ఓకే, మీ పేరేమండి?
2: నా పేరు మునుసా మేడం. ప్రతి కార్యక్రమం వింటా ఉంటాం మేడం.
1: వెరీ గుడ్, వెరీ గుడ్ అండి మునుసాంగ్ గారు. ఏ పాట కావాలి
2: మాకు? చిరంజీవి పాట ఒకటి మేడం, మన శంకరవర ప్రసాద్.
1: ఓకే వెరీ గుడ్ అండి, మరి తప్పకుండా మీ పాట వినిపిస్తాం. శ్రోతల పేరు, మీ ఇంట్లో వాళ్ళ పేర్లు చెప్పండి.
2: లతా గారు, పి విక్రమ్, మానస, శుభమ్మ.
1: ఓకే అండి, ఓకే అండి, బాయ్ అండి.
2: బాయ్ మేడం.

0: నెక్స్ట్ కాలర్ చూద్దాం. హలో
1: హలో
0: హలో, ఆకాశవాణి అండి.
1: శుభ శుభోదయం అండి.
0: శుభోదయం, ఎవరు మాట్లాడుతున్నారు?
1: నాయుడిపేట నుంచి మాట్లాడుతున్నామండి, తిరుపతి జిల్లా.
0: ఏ ఊరండి?
1: నాయుడిపేట, తిరుపతి జిల్లా.
0: ఓ, నాయుడుపేట. ఓకే, మీ పేరు?
1: మంగాపురం నరేంద్ర కుమార్.
0: ఓ, మంగాపురం నరేంద్ర కుమార్ గారు, బాగున్నారా?
1: బాగున్నాను మేడం.
0: ఓకే, ఏం చేస్తుంటారు మీరు?
1: సందేశం చిత్రంలో పాడన వాణి కళ్యాణిగా, పాడన వాణి కళ్యాణిగా. ఆ ముదిరాతి మధురమైన పాఠం
0: తప్పకుండా వినిపిస్తాను. అయితే రేడియో మాత్రం ఏ టైంలో వింటారు మీరు?
1: అయితే మేడం 8 to 9.
0: 8 to 9 వింటారు?
1: ఉదయం 6 నుంచి 8 దాకా.
0: 8 to 9 వింటున్నారు. 9:30కి వినండి. ఇంకా మీకు ఇష్టమైన మధురమైన పాటలు చాలా వస్తాయి.
1: 9:30 to 10
0: మధుర గీతాలు.
1: హరికథ కూడా భలే ఉన్నది మనం విన్నాము.
0: హరికథనరుని
1: చరిత్ర, నరణ్ దమయంతి, నరుని చరిత్ర.
0: మరి మీ ఇంట్లో వాళ్ళ పేర్లు చెప్పేస్తారా?
1: మేడం, మా ఆఫీసులో పనిచేసే వాళ్ళు వెంకటేశ్వర్లు సారు, రాహులు, నెక్స్ట్ రమేష్ రెడ్డి అండ్ విష్ణు,
0: వీళ్ళంతా
1: ఆఫీస్ స్టాఫ్ అందరి కోసం మేడం.
0: వీళ్ళంతా వింటారా రేడియో?
1: అందరూ వినేవాళ్ళే.
0: ఓ,
1: మా కుటుంబ సభ్యులందరూ కూడా.
0: ఓకే అండి, సరే అండి, సంతోషం.
1: చాలా థ్యాంక్ యూ మేడం.
0: ఓకే, బాయ్.
1: మన పరిస్థితి ఈరోజు చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను.
0: ఓకే అండి. ఓకే, బాయ్.

0: నెక్స్ట్ కాలర్ చూసేద్దాం. హలో
1: హలో
0: హలో, ఆకాశవాణి అండి. నాగరాజు గారు బాగున్నారండి?
1: బాగున్నాను మేడం. నిర్మల మేడం ఉన్నారా?
0: అవునండి. చెప్పండి, ఏ ఊరు మీది?
1: మాది నెలపల్లి మేడం.
0: నెలపల్లి నుంచి నాగరాజు గారు?
1: అవును మేడం.
0: ఓకే, మరి రేడియో ఏ టైంలో మీరు బాగా వింటారు చెప్పండి.
1: అన్ని వింటారు మేడం.
0: అన్ని వింటారా? ఎలా ఉంటాయి మా కార్యక్రమాలు?
1: బాగుంటాయి మేడం.
0: మీకు బాగా నచ్చిన కార్యక్రమం?
1: కిసాన్ వాణి మేడం.
0: కిసాన్ వాణియా? అంటే మీరు ఏం చేస్తుంటారు?
1: వ్యవసాయం మేడం.
0: అవునా? ఏం పంటలు పండిస్తారు?
1: వరి ఎక్కువ మేడం.
0: వరి ఎక్కువ పండిస్తారు అన్నమాట. ఏ ఊరు అన్నారు?
1: నెలబల్లి మేడం, కాళాపురం.
0: నెలబల్లి పక్కన అంటే అంతా వరే ఉంటది ఎక్కువ.
1: అవును మేడం.
0: ఓకే, అంటే అందుకే మీరు కిసాన్ వాణి బాగా ఇష్టపడతారు.
1: అవును మేడం.
0: ఓకే చెప్పండి, ఏ పాట కావాలి?
1: సింహాసనం.
0: సింహాసనం?
1: ఆకాశంలో ఒక తారు అనే పాట ఉంటుంది.
0: ఇంకా మీ ఇంట్లో ఎవరుంటారు, వాళ్ళ పేర్లు చెప్పండి.
1: లక్ష్మి, పావని, నాగరాజు, యశ్, లక్ష్మి.
0: ఓకే అండి, బాయ్.
1: సరే అండి.

0: హలో, ఆకాశవాణిలో నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం. హలో
1: హలో,
0: హలో ఆకాశవాణి.
1: నమస్కారం మేడం.
0: నమస్కారం అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
1: నారాయణమ్మ మేడం.
0: నారాయణమ్మ, ఏ ఊరు మీది?
1: మాది కోడూరు మేడం.
0: కోడూరు, ఓకే. నారాయణమ్మ గారు ఎప్పుడు మీరు కాల్ చేయలేదు అనుకుంటా కదా.
1: అవును, నిర్మల మేడం కదా?
0: అవునవునవును.
1: బాగున్నారా మేడం?
0: బాగున్నాను, సంతోషం
1: మేడం.
0: చెప్పండి అమ్మా.
1: పవిత్ర బంధంలో,
0: పవిత్ర బంధం సినిమా నుంచి
1: పచ్చబొట్టు చెదిరిపోదులే రాజా అని ఉండదు మేడం.
0: అవునవును,
1: ఆ పాట కావాలి మేడం.
0: ఓకే, తప్పకుండా అండి. సరే అమ్మా, ఇంట్లో వాళ్ళ పేర్లు చెప్తారా? మీ పేర్లు?
1: నారాయణమ్మ, రమణయ్య, శ్రీనివాసులు, యామిని, కి ప్రేమ్ కుమారు, సుగుణ, హారిక, ప్రసాద్ మేడం.
0: ఓకే ఓకే
1: ఓకే మేడం.
0: ఓకే, బాయ్.
1: బాయ్ మేడం.
0: బాయ్.

0: హలో
1: హలో
0: సార్, నమస్తే మేడం.
1: నమస్తే అండి. మీ పేరండి?
0: షబీనా.
1: షబీనా. ఏ ఊరండి మీది?
0: మాది కందూరు మేడం.
1: కావునా? ఓకే, ఏ పాట కావాలమ్మా?
0: జన్నల్ చిత్రం నింటి బుజ్జితల్లి సాంగ్ మేడం.
1: ఓకే ఓకే. ఏం చేస్తుంటారు మీరు?
0: ఇంట్లోనే ఉంటాం మేడం. 10th
1: ఇంట్లో.
0: అయిపోయింది.
1: రేడియో బాగా వింటారా?
0: వింటాం మేడం.
1: ఎలా ఉంటాయి కార్యక్రమాలు?
0: అన్నీ బాగుంటాయి మేడం.
1: హలో ఆకాశవాణికి ట్రై చేయలేదా లైవ్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమానికి?
0: మార్నింగ్ చేస్తే పోయింది, లేకపోతే కార్లు చాలా మంది వచ్చేసినారు.
1: ఫోన్లేండి, ఇక్కడ దొరికింది మీకు సంతోషం.
0: థ్యాంక్ యూ మేడం.
1: ఓకే ఓకే. కార్యక్రమాలకి అంటే ఇంట్లో అందరు వింటారా ఒక్కదాన్ని వింటావా?
0: అందరూ వింటారు మేడం. మా డాడీ మా మమ్మీ పని వెళ్ళిపోతారు, మా చెల్లి స్కూల్కి వెళ్ళిపోతుంది, నేను ఒక్కటే వింటాను.
1: ఓకేమా. ఓకే బాయ్. సో ఇంట్లో వాళ్ళ ఇంట్లో వాళ్ళ పేర్లు చెప్పు.
0: అంజం, నయా, షాకిరా, సైబాషా.
1: ఓకే బాయ్ రా, బాయ్.
0: ఓకే.

0: హలో, ఆకాశవాణి రికార్డింగ్ కార్యక్రమం వింటున్నారు. 107.5, 103.2 మెగాహెర్ట్స్ పై. ఓకే శ్రోత, నెక్స్ట్ కాలర్ తో మాట్లాడదాం. హలో
1: హలో మేడం, నేను కదిరినుండి బాదల్ ఖాన్ బక్షి మాట్లాడుతున్నాను మేడం.
0: ఓకే, బాగున్నారండి?
1: బాగున్నాను మేడం.
0: ఓ, కదిరి నుంచి కదా?
1: అవును మేడం.
0: ఏం చేస్తుంటారు మీరు?
1: వాటర్ ప్లాంట్ మేడం.
0: వాటర్ క్యానా?
1: అవును.
0: ఓకే, వాటర్ మంచి వాటర్ ఇస్తున్నారా?
1: అవును అవును మేడం.
0: వెరీ గుడ్. మరి రేడియో ఏ టైంలో వింటారండి?
1: నేను 10 నుంచి ఇంటా ఉంటాను మేడం.
0: ఇంటా ఉంటారా? సరే
1: మేడం.
0: మీ పేరేమన్నారు?
1: బాదల్ ఖాన్ బక్షు మేడం.
0: బాదల్ ఖాన్ బక్షు?
1: అవును మేడం.
0: ఓకే, చెప్పండి, ఏ పాట కావాలండి?
1: సుఖదుఖాలు మేడం, ఇది మల్లెల వేళ అని ఆ పాట మేడం.
0: ఓకే, తప్పకుండా వినిపిస్తా అండి.
1: పేర్లు చెప్తాను మేడం.
0: చెప్పండి.
1: కదిరి, మచానంపేట, బాదల్ ఖాన్ వీధి నుండి, బాదల్ ఖాన్ బక్షు, రహమతున్నీసా, బాబాజాన్, షాజహాన్, గౌసియా, మున్ని, షాజు, బక్షు, రహమత్, జుబేరియా, సాదియా, మొహిద్దీన్ మేడం.
0: ఓకే అండి.
1: మేడం, మీరు కొత్త ప్రోగ్రామ్ ఏమైనా పెడతారు మేడం?
0: తొందరలోనే కథలు వస్తున్నాయి.
1: అది కాదు మేడం, ప్రజలకు, ఇది శ్రోతల కోసం వచ్చి ఈ ప్రోగ్రామ్ నేటివ్ శ్రోత అని, శబ్దలహరి అని, గాన సందేశాలు అని ఇట్లా పాటలు ఏమైనా పెడతారు మేడం?
0: పెడతామండి. ఏమేమి పెట్టాలి?
1: నేటివ్ శ్రోత అని చెప్పి వారానికి వ్యక్తులు ఒక శ్రోతతో పలికరింపు మేడం.
0: అయితే వస్తారా మీరు పిలిస్తే ఇక్కడికి వచ్చి? ఫోన్లోనే శ్రోతతో పలకరింపు?
1: అవును మేడం.
0: ఇంకా
1: నేటి శ్రోత, ఒక వారానికి ఒక శ్రోత మేడం. శబ్దాలు ఏంటంటే ఒక శబ్దము దేవుడు కానీ, తల్లి కానీ,

0: కానీ ఒక పదంతో ఒక పాటలో మేడం, ఒక 6 పాటలు రాస్తే ఒక అర్ధ గంట టైమింగ్ మేడం. అది
1: దాన్ని ఏమంటారు, శబ్దం,
0: శబ్దాల హరి.
1: ఇంకొకటి గాన,
0: ఇది గాన సందేశాలు మేడం.
1: అంటే
0: ఒక శ్రోతకు వచ్చి ఒక పాట నేను సందోషంగా పంపించేది మేడం. అలా ప్రోగ్రాంలు కొన్ని ఉన్నాయి మేడం, అది ఏమన్నా మీరు
1: చెప్పండి. చెప్పండి, చేస్తాం. ఇంకా ఏమేమి ఉన్నాయి?
0: ఉన్నాయి మేడం, మీరు చేస్తానైతే నేను చెప్తాను మేడం.
1: చేస్తాను, చెప్పండి.
0: అదే ఇప్పుడు వచ్చి ఇది చేయండి మేడం.
1: వస్తారు రేడియో స్టేషన్కి?
0: ఇప్పటికి ప్రస్తుతానికి రాలేను మేడం.
1: ఇది చెప్పండి, రాస్తా.
0: సరే మేడం,
1: చెప్పండి.
0: అదే మేడం, గాన సందేశాలు.
1: గాన సందేశం అంటే శ్రోతకి ఏం చేయాలా?
0: నేను వచ్చి ఫలానా మనిషికి, నా స్నేహితులు గాని మా కావాల్సిన వాళ్ళకి వచ్చి ఒక గాన సందేశం అనే ఒక పాట వినిపించేది మేడం వాళ్ళకి.
1: ఇప్పుడు మీతో నేను మీకు నేను ఫోన్ చేస్తాను, అంటే మీరు నాకు ఫోన్ చేస్తారు.
0: అవును మేడం.
1: అప్పుడు మేము నీకు ఒక పాట వినిపిస్తాము.
0: ఇప్పుడు నేను వచ్చి ఏం చేస్తానంటే మేడం, మా కదిరిలో వచ్చి మన మా పాప ఎవరైనా పేరు పెట్టేసినా వాళ్ళకు ఒక గాన సందేశంగా ఈ పాట వినిపిస్తాను వాళ్ళకి అని చెప్పి పాట పంపించేది మేడం.
1: ఓకే, మీరు ఫోన్ చేసి మా పాపకి నేను డెడికేట్ చేస్తున్నాను ఈ పాట అని మీరు పాడతారా సినిమా పాట వేయాల?
0: సినిమా పాటలే మేడం.
1: ఓకే, మీరు డెడికేట్ సినిమా పాట కంటే మీరే పాడితే బాగుంటుందేమో కదా.
0: అట్లా లేదమ్మా మేడం, ఒక పాట వచ్చి మీరే వచ్చి సందేశంగా ఒక పాట పంపించేది ఎట్లా మేడం?
1: అంటే ఎట్లా పంపాలా అంటే ప్రసారం చేయాలి.
0: ప్రసారం చేయాలి మేడం.
1: అదే కదా, ఇప్పుడు వాట్సాప్ చిత్రమందిర్లో కూడా అదే కదా, మా పాప కోసము మా ఇంట్లో వాళ్ళ కోసం మీరు పంపండి అని.
0: ప్రోగ్రామ్ వచ్చి గాన సందేశం అనే ప్రోగ్రామ్ మేడం ఇది.
1: ఇది గాన సందేశం, అన్ని గాన సందేశాలే, సినిమా పాటల అన్ని పాటలే కదా.
0: నేటి శ్రోత ఉంది మేడం.
1: నేటి శ్రోత
0: ఒక 6 పాటలు రాస్తే ఒక అర్ధ గంట టైం మేడం. ఒక శ్రోత వచ్చి ఒక వారానికి ఒక శ్రోత, ఆయన పేర్లు అడ్రస్ మొత్తం ఊరు పేరు అడ్రస్ అంతా చెప్పి ఒక 6 పాటలు వినిపించేది మేడం.
1: ఒక ఆయన కోసం?
0: అవును మేడం.
1: ఒక ఆయన కోసం అంటే ఆయన స్పాన్సర్ చేయాలా, ఆయన డబ్బులు కట్టాలా?
0: అట్లా లేదు, ప్రోగ్రామ్ మేడం ఇది.
1: ప్రోగ్రామే, ఈ ప్రోగ్రామ్ ఒక్క ఆయన కోసమే? ఆయన
0: ఒక ఆయన కోసం కాదు మేడం, ఇది పబ్లిక్ అంతా ప్రజలంతా వింటా ఉంటారు మేడం.
1: అవునండి, కానీ అందులో మాట్లాడేది, అందులో మేము చెప్పేది ఫలానా శ్రోత ఫలానా పాటలు అడిగారు అని చెప్పి ఆ శ్రోత అడిగిన పాటలు ఇప్పుడు మనం విందాం, అదే కదా?
0: అవును మేడం.
1: అని మీ అడ్రస్ చెప్తాను, మీ ఊరి విశేషాలు చెప్పి ఈయన ఏం చేస్తుంటాడు, ఈయనకు రేడియో అంటే బాగా ఇష్టము, వాళ్ళ ఊరు ఎలా ఉంటుంది, పచ్చగా ఉంటుంది, వెన్నెలగా ఉంటుంది, తీయగా చక్కగా ఏమేమో ఉంటుంది అని చెప్పి నేను ఈయన అడిగాడు ఈ పాట అని చెప్పి వేస్తాను.
0: అవును మేడం.
1: అలా 6 పాటలు మీరు అడిగినవే వేయాలా?
0: 6 పాటలు వచ్చి ఒక శ్రోత కోరిన పాట మేడం. అది
1: అది ఒక్కొక్క శ్రోత కోరిన పాటనా, లేకుంటే
0: అర్ధగంట టైం ఉంటుంది కదా మేడం, 30 నిమిషాలు.
1: అరగంటలో మీరు ఒక్కరు కోరినవేనా, లేకుంటే ఇంకా డిఫరెంట్ డిఫరెంట్?
0: లేదు మేడం, ఒక శ్రోత కోరిన పాటలే మేడం.
1: అట్టయితే మేము లెటర్స్ రాస్తున్నాం కదా, లెటర్స్ ఉంది కదా, చిత్రలేఖ అని ఉంది.
0: చిత్రలేఖ అది వేరే మేడం, ఇది వచ్చి ప్రోగ్రామ్ వచ్చి ఒక శ్రోతతో నేటి శ్రోత అని పేరు చెప్పి కార్యక్రమం పెట్టేది మేడం.
1: నేటి శ్రోత ఒక టైటిల్ పేరు అంతేమా, టైటిల్ ఒకటే డిఫరెంట్. ఈ చిత్రలేఖ నేటి శ్రోత అంతా ఒకటే ప్రోగ్రామ్. సరేనా, థ్యాంక్ యూ మా, మీరు ఈ సజెషన్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్.
0: ఓకే మేడం.
1: ఓకే.

0: నెక్స్ట్ కాలర్. హలో ఆకాశవాణిలో చూద్దాం. హలో
1: హలో
0: హలో ఆకాశవాణి అండి.
1: నమస్తే.
0: నమస్తే, ఎవరు మాట్లాడుతున్నారు?
1: భారతమ్మ మేడం నా పేరు.
0: ఓకే భారతమ్మ గారు, ఏ ఊరండి?
1: అది ఉయ్యాలవాడ మండలం మేడం, ఎసుకొత్తపల్లె గ్రామం.
0: ఓకే, రేడియో బాగా వింటారా?
1: వింటాం విందాం మేడం. సాయంత్రం పూట 6:45 అన్నమయ్య పదం అని జరిగిన వస్తుంది మేడం గారు.
0: అవును,
1: దాన్ని ఖచ్చితంగా వింటాను మేడం. పసందైన వంటలు, నిర్మలమ్మ గారి వంటలు సూపర్ గా వింటాను మేడం.
0: అవునా?
1: అవును మేడం గారు, మీరే కదండి?
0: అవునండి,
1: వాయిస్ గుర్తుపెట్టానండి.
0: గుర్తుపెట్టారా? ఓకే. ఏ మరి ఎప్పుడన్నా తయారు చేసుకుని తిన్నారా?
1: తిన్నాం మేడం, కానీ నాకు కరెక్ట్ గా చేయడానికి రాలేదేమో, టేస్ట్ కరెక్ట్ గా చూడలేదు. ఒకటి రెండు సార్లు చేసిన తర్వాత మంచిగా కుదరవచ్చు.
0: అవును
1: అవును,
0: అంటే అది చేతి చెయ్యి వాటం కూడా ఉంటుంది కదా, చెయ్యి బాగా తిరగాలి. మరి అది వేసే దాంట్లో అంతా కూడా కన్సిస్టెన్సీ అంతా కూడా చాలా కరెక్ట్ గా సరిపోవాలి, అప్పుడే బాగుంటది. వెరీ గుడ్ అండి, మీరు బాగా వింటున్నందుకు చాలా ధన్యవాదాలు.
1: ఏముంది మేడం, మహిళము వంట చేసుకుంటూ కూడా టీవీ మాది కళ్ళు చెవులు మనసు దాని మీద పెట్టి వినాల్సిన అవసరం లేదు. ఓ పక్క వంట చేసుకుంటూ ఓ పక్క అటువైపు మనసు పెట్టుకుంటూ వినొచ్చు.
0: అది అవును అవును. ఇంకా మీకు బాగా నచ్చింది ఇంకా?

0: ఉన్నాయి
1: గారు.
0: ఇంకా మీకు బాగా నచ్చిన కార్యక్రమాలు ఏమేమి ఉన్నాయి?
1: నచ్చిన కార్యక్రమాలు ఇంకా పొలం పొలాన్ని గురించి కబుర్లు చెప్తుంటారు మేడం గారు. అది మాది ఎందుకంటే వ్యవసాయ కుటుంబం మేడం గారు, కొంచెం అవి కూడా మనసు పెట్టి వింటూ ఉంటాను మేడం గారు.
0: వెరీ వెరీ గుడ్ వెరీ గుడ్. ఎక్కువ మేము వ్యవసాయమే బాగా చేస్తూ ఉంటాం.
1: అవును అవును మేడం గారు, వ్యవసాయం గురించి చెప్తుంటారు వింటూ ఉంటాను మేడం గారు.
0: వెరీ గుడ్.
1: తృప్తి రత్నావళి కూడా వింటుంటాను మేడం గారు.
0: తెల్లవారు నుంచి వినేస్తారనమాట.
1: అవును మేడం గారు, ఉదయం చేస్తూనే పెట్టుకుంటాను మేడం గారు. నాకు తిరుపతి రేడియో స్టేషన్ అంటే కొంచెం ఇష్టం. మా ఇంటి దేవుడు వెంకటేశ్వర స్వామి.
0: ఓకే భారతమ్మ గారు,
1: చెప్పండి.
0: మీరు ఇంట్లో అందరు వింటారా, మీరు ఒక్కళ్ళే వింటారా?
1: మా ఆయన కూడా వింటారు మేడం. ఫైటింగ్ దానికి నేను వినాలి నేను వినాలి నేను వినాలి.
0: అయ్యో చాలా బాగుంది మరి మీ ఫైటింగ్. ఒకసారి వింటే బాగుండు. నేను
1: రేడియోను పగల కొట్టుకున్నాం మేడం గారు, సెల్లులో వింటున్నాం.
0: అంటే మీ గొడవల్లో రేడియోనే పగిలిపోయింది?
1: తోపులాటలో తోపులాటలో పగల కొట్టుకున్నాం మేడం గారు ఇద్దరం కలిసి.
0: అంటే ఆయన ఏమి వినాలంటాడు?
1: ఆయన వ్యవసాయం సంబంధించి ఆరు బయట మనసులో వేసుకొని కూర్చొని వినాలని అనుకుంటారు మేడం గారు.
0: మీరేమో వంట రూమ్ లో వినాలి?
1: నేనేమో వంట రూమ్ లో పెట్టుకొని వినాలని నేను అనుకుంటాను మేడం గారు.
0: మీరు ఒక పని చేయాలి, మీరు కూడా రండి వంట రూమ్ లో కూర్చోండి నాతో పాటు, నాకు వంట సహాయం చేస్తూ మరి ఇద్దరు రేడియోలో విందాం అని ఉంటే సరిపోయేది కదా. లేకపోతే చెప్పండి
1: చెప్పండి.
0: అదే నవ్వొస్తుంది నాకు, చాలా సంతోషంగా ఉంది. అంటే మా మన రేడియో కోసం ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారంటే చాలా ఆనందం వేస్తుంది. మరి పాట ఏ పాట?
1: నిరీక్షణ మేడం గారు.
0: నిరీక్షణ
1: యమునా ఎందుకే నీవు ఇంత నలబడ్డావు అని భారతమ్మ గారు మేడం గారు.
0: పాట ఉందా? పాట
1: ఉంది ఉంది మేడం గారు. ఓకే మేడం గారు, ధన్యవాదాలండి.
0: సంతోషం అండి. ఏ ఊరు అన్నారు మీరు
1: మేడం గారు? ఉయ్యాలవాడ మండలం. చిరంజీవి గారు సైరా నరసింహారెడ్డి సినిమా తీసినారు మేడం గారు అక్కడ.
0: అక్కడ సరే సరే అండి, సంతోషం అండి, బాయ్.
1: ధన్యవాదాలండి.
0: ధన్యవాదాలు. ఇంకా మీ ఇంట్లో వాళ్ళ పేర్లు చెప్తారా?
1: భారతమ్మ, వెంకట సుబ్బారెడ్డి, రవీంద్రారెడ్డి, చైతన్యారెడ్డి, వేదవర్షిత, సాయి రుచికు, ధనుష్ రెడ్డి, దైనికారెడ్డి మేడం గారు.
0: ఓకే అండి, బాయ్.
1: ధన్యవాదాలు.
0: ధన్యవాదాలు.

మీరింతవరకు హలో ఆకాశవాణి శ్రోతలు ఫోన్ ఇన్ ద్వారా కోరిన సినిమా పాటల కార్యక్రమం రికార్డింగ్ విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెట్స్ పై మీరు వింటున్నారు తిరుపతి ఎఫ్ఎం కార్యక్రమాలు. నిలయంలో సమయం 11 గంటలు. ఈరోజు కార్యక్రమాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి మా ప్రసారాలు ఉదయం 5:53 ప్రభాత కార్యక్రమాలతో ఆరంభమవుతుంది. అంతవరకు సెలవు. నమస్తే. జై హింద్.